ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 మెగాహెచ్పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 24వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, జూన్ నెల 14వ తేదీ ఆదివారం. నిలయంలో సమయం 5:58 దాటి 50 సెకండ్లు. మనం కేవలం విజయాల నుంచే పైకి రాలేము, అపజయాల నుంచి కూడా ఎదగడం నేర్చుకోవాలి అని అన్నారు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా రక్తాన్ని దానం చేసే దాతలకు కృతజ్ఞతలు తెలియజేయడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ జూన్ 14వ తేదీని ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. రక్తదాతలందరికీ రక్తదాతల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తుంది మన ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. శ్రోతలందరికీ శుభోదయం. నేను మీ రేడియో నేస్తం మాటల సాగర్.

మీరు ఇంతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం అంజలి భక్తి సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో సూర్యస్తుతి ఇంకా సన్నతి గీతాలు వింటారు. ముందుగా వినండి సూర్యస్తుతి.

మీరింతవరకు సూర్యస్తుతి విన్నారు. అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో ఇప్పుడు వినండి సన్నతి గీతాలు.

0: మీరింతవరకు సన్నత గీతాలు విన్నారు. ఈనాటి అంజలి భక్తి సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సుభాషితం వింటారు. సమర్పణ శ్రీ కె కృపాకరనిట్ట.
1: దీర్ఘాయు పొందడం ఎలా? ప్రియ స్నేహితులారా, ఈనాటి కాలంలో క్షేమం కరువై అకాల మరణాలు ఎక్కడ చూసినా విపత్కరమైన పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. దీర్ఘాయువుతో మనము దీవించబడాలని, దేవుని యొక్క పని భూమి మీద ముగించుకొని ఆయన యొద్దకు రావాలని ప్రభు కోరుకుంటున్నారు. మనిషి ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అని అంటే ఏమి చెయ్యాలో దేవుడు కొన్ని విషయాలు మానవునికి సూచించాడు. బైబిల్లో నిర్గమకాండ గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనములో, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అని వ్రాయబడి ఉంది. ఈ వాక్య భాగం ప్రకారముగా భూమి మీద మనుష్యులు దీర్ఘాయుష్మంతులు అగునట్లుగా తన తండ్రిని తన తల్లిని సన్మానించాలి. సన్మానించుట అని అంటే ఏమిటి? రెండు పెద్ద దండలు తీసుకొని వచ్చి వారిని కుర్చీలో కూర్చోబెట్టి ఆ దండలు వేసి శాలువా కప్పి వారి పాదాలను బంగారు పల్లెములో పెట్టి కడిగి వాటిని నెత్తిమీద చల్లుకోటమా సన్మానించడము అని అంటే? మన తల్లిదండ్రుల పట్ల మనము కలిగి ఉండవలసిన భయము, భక్తి, వినయము, విధేయత, ఇవి ఆ మనుష్యుణ్ణి దీర్ఘాయుష్మంతుణ్ణి చేస్తాయి. నిశ్చయముగా తల్లిదండ్రులను ప్రేమించి వారి యొక్క అవసాన కాలమందు వారిని చూడగలిగిన రీతిలో చూసుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనలను దీర్ఘాయుష్మంతులుగా చేస్తాడు. ఆయుష్కాలము దేవుని చేతిలోనే ఉంది. ఆయుష్కాలమును పెంచుకునే విధానము మన చేతిలోనే ఉంది. మన తల్లిదండ్రులను మనము గౌరవించి వారికి మనము భయపడి వినయ విధేయతతో బ్రతికినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనలను దీర్ఘాయుష్మంతులుగా చేస్తాడు. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 22వ వచనంలో, నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. ఈ మాట చదివినప్పుడు మనము ఖచ్చితంగా మన తల్లిదండ్రుల విషయములో ఎప్పుడూ నిర్లక్ష్యంగా ఉండకూడదు. నీ తల్లి

0: దిమియందు నిర్లక్ష్యము చేయకము అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఓల్డేజ్ హోమ్స్ మనకి కనబడుతున్నాయి. మనకెన్ని బాధ్యతలు ఉన్నా మన తల్లిదండ్రుల పట్ల మనము కేటాయించవలసిన సమయాన్ని, ఇవ్వవలసిన సమయాన్ని మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టకూడదు. ప్రియ శ్రోతలారా, జాగ్రత్త గమనించండి. మనకెన్ని బాధ్యతలు ఉన్నా, కుటుంబ బాధ్యతలు కావచ్చు, పిల్లల బాధ్యతలు కావచ్చు, ఎన్ని ఉన్నప్పటికీ కూడా మన తల్లిదండ్రుల బాధ్యతను విస్మరించకూడదు. వారికి కేటాయించవలసిన సమయాన్ని వారికి కేటాయించాలి. ఏ స్థితిగతుల్లో అయినప్పటికీ కూడా వారిని విడిచిపెట్టకూడదు. ఒక ఊర్లో ఒక పెద్ద బిజినెస్ పర్సన్ చక్కటి ఇల్లుని నిర్మించుకుని సకల సౌకర్యాలతో సుఖభోగాలతో బ్రతుకుచున్నాడు. తన ఏకైక కుమారునికి లోటు లేకుండా చూసుకుంటూ ఉన్నాడు. చక్కని వివాహం చేశాడు. ఉన్నతమైనటువంటి ఆస్తి అంతటిని కూడా ఆ కుమారునికి అప్పగించాడు. ఆ తరువాత ఆ ఏకైక కుమారుడు ఆ భవంతులో సుఖభోగాలతో గడుపుతూ ఉన్నాడు. కాని తన తండ్రిని మాత్రం ఒక చిన్న చీకటి గదిలో, లైటింగ్ వచ్చి రానట్టుగా ఉన్నటువంటి గదిలో ఉంచి ఒక చిన్న గిన్నెలో ఒక ముద్ద వేస్తూ ప్రతిరోజు చిన్న గ్లాసులో నీళ్ళిస్తూ వస్తూ ఉన్నాడు. ఆ వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆ తండ్రి ఆ కుమారుణ్ణి పిలిచి అడిగాడు, కుమారుడా, నీకింత గొప్ప భవంతినిచ్చాను, ఇంత గొప్ప ఆస్తిని నీ చేతికి అప్పగించాను, నన్నెందుకు ఇలాంటి చిన్నటి చీకటి గదిలో పెట్టావు అని అడిగినప్పుడు ఆ కుమారుడు ఒక సమాధానమిచ్చాడు. నా చిన్నతనంలో తాతయ్యను నువ్వు ఎలాగైతే చూసుకున్నావో ఈరోజు నేను కూడా నిన్ను అలాగే చూసుకుంటున్నాను. ఆ తండ్రికి ఆయన సమాధానమిచ్చాడు. ప్రిలరా, గమనించండి, మన తల్లిదండ్రుల పట్ల మనము వారి ముదిమి కాలమందు ఏ విషయాన్నైతే చేస్తామో మన ముదిమి కాలమందు అది మన జీవితంలో ఖచ్చితంగా ఎదురవుతుందనే విషయాన్ని మీరు గమనించుకోవాలని మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను.
1: మీరింతవరకు శ్రీ కె కృపాకర్నెట్ట సమర్పించిన సుభాషితం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు పత్తి సాగుకు అనువైన రకాలు ఈనాటి రైతు సమాచారం.

ప్రత్తి సాగు వివరాల గురించి తెలుసుకుంటారు. తెల్ల బంగారంగా పిలువబడే ప్రత్తి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పండించే ఒక ప్రధానమైన పంట. ఈ పంట సుమారు 12.5 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయబడుతూ 48 లక్షల బేళ్ల ఉత్పత్తి, ఇంకా హెక్టార్కు 653 కిలోల దూది ఉత్పాదకతను ఇస్తూ ఉన్నది. మన దేశంలో మహారాష్ట్ర, గుజరాత్ తర్వాత తెలంగాణ రాష్ట్రం ప్రత్తి సాగు విస్తీర్ణం ఇంకా ఉత్పత్తిలో 3వ స్థానంలో ఉండి జాతీయోత్పత్తిలో ముఖ్య భూమికను పోషిస్తోంది. ప్రపంచంలోని ప్రతిని పండించే దేశాలలో భారతదేశం అగ్రస్థానంలో, ఉత్పత్తి ఇంకా ఎగుమతులలో 2వ స్థానంలో ఉంది. స్థూలంగా మన దేశంలో ప్రత్తి సుమారు 105 లక్షల హెక్టార్లలో సాగు చేయబడుతూ సుమారుగా 350 లక్షల బేళ్ల ఉత్పత్తిని, ఇంకా సరాసరిన హెక్టారుకు 568 కిలోల దూది ఉత్పాదకతను ఇస్తూ ఉన్నది. దీనికి అనువైన నేలల విషయానికి వస్తే ప్రత్తి సాగుకు లోతైన నల్లరేగడి భూములు అనుకూలం. నీటి వసతి గల మధ్యస్థ భూములలో కూడా ప్రత్తి పంటను సాగు చేసుకోవచ్చు. ఇసుక నేలలు ఇంకా తేలికపాటి చల్కా భూములు ప్రత్తి సాగుకు వర్షాధారంగా అనుకూలం కావు. ఉదజని సూచిక 6 నుండి 8 గల భూములలో ప్రత్తి పంటను సాగు చేసుకోవచ్చు. పంట కాలాలు ఇంకా అనుకూలమైన సమయం విషయానికి వస్తే ప్రతి సాధారణంగా ఏకవార్షిక పంట. ఇది ఖరీఫ్ సాగుకు అనుకూలమైన పంట. పంటకాలం దాదాపు 7 నుండి 8 నెలలు. దీనిని జూన్ జులై నెలలో విత్తుకోవచ్చు. వర్షాధారంగా జూలై 20 తర్వాత ప్రత్తిని విత్తితే దిగుబడులు బాగా తగ్గుతాయి. నీటి వసతి ఉన్న చోట ప్రత్తిని మే చివర లేదా జూన్ మొదటి పక్షంలో విత్తుకుంటే దిగుబడులు బాగా వస్తాయి. తొలకరిలో కనీసం 60 మిల్లీమీటర్ల వర్షం కురిసిన తర్వాత మంచి తేమలో ప్రత్తిని విత్తుకుంటే భూమిలో వేడి తగ్గి మొలక శాతం బాగుంటుంది. ఇక అనువైన రకాల విషయానికి వస్తే ప్రత్తి సాగులో రైతాంగం అంతా కూడా కాయతొలుచు పురుగులను తట్టుకునే బీటీ హైబ్రిడ్లనే వాడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రైవేటు కంపెనీలకు చెందిన వంగడాలే కాబట్టి రైతులు తమ ప్రాంతానికి అనువైన వంగడాలను ఆయా ప్రాంతాలలో వాటి దిగుబడులను ఇంకా సామర్థ్యాన్ని బట్టి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. వర్షాధారంగా సాగు చేస్తున్నప్పుడు తొందరగా పూతకు కాతకు వచ్చే మధ్యస్థ

ఇంకా చిన్న కాయ సైజు వంగడాలను లేదా రకాలను ఎంపిక చేసుకోవాలి. నీటి వసతి ఉన్న చోట సాగుకు కొంచెం ఆలస్యంగా పూత కాతకు వచ్చే మధ్యస్థ లేదా పెద్ద కాయ సైజు రకాలను ఎంపిక చేసుకుంటే బాగుంటుంది. వర్షాధారంగా తక్కువ పెట్టుబడితో సాగు చేయాలనుకున్నప్పుడు మంచి సూటి రకాలను విత్తన లభ్యతను బట్టి విత్తనాలను ఎంపిక చేసుకోవచ్చు. నరసింహ, శ్రీరామ, WGCV 48, WGCV 79, ADB 39 ఇలాంటి రకాలు అనుకూలమైనవిగా చెప్పుకోవచ్చు. ఇటీవల వర్షాధారంగా ప్రత్తిలో సుస్థిరమైన లేదా అధిక దిగుబడులు సాధించటానికి అందుబాటులోకి వచ్చిన అధిక సాంద్రత కలిగిన ప్రత్తి సాగులో కూడా రైతులు కంపెనీ వారు అందజేస్తున్న స్వల్పకాలిక BT హైబ్రిడ్ల విత్తనాన్నే వాడుతూ ఉన్నారు. ఇవే కాకుండా వరంగల్, ఇంకా ఆదిలాబాద్ పరిశోధన స్థానాలలో తయారైన WGCV 48, WGCV 79, ఇంకా ADB 39 అనే సూటి రకాలు అన్ని ప్రాంతాలకు వర్షాధారంగా నీటి పారుదల క్రింద సాగుకు, అధిక సాంద్రత ప్రత్తి సాగుకు అనువైన రకాలుగా గుర్తింపబడ్డాయి.

మీరింతవరకు పత్తి సాగుకు అనువైన రకాలు తెలుసుకున్నారు. ఈనాటి రైతు సమాచారం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

ప్రసార వివరాలు. ఈనాటి మా ప్రసారంలో ఉదయం 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక వింటారు. ఇక 7:15 ఈ మాసపు పాటలో వందే మాతరం అంది మాతరం అంటూ సాగే పాటను వింటారు. రచన సంగీతం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ, గానం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ, శ్రీ డివి మోహనకృష్ణ, శ్రీమతి ఎస్ శారద. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక 7:30 రసమయ సాహితీ కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో తెలంగాణ సాహితీ భద్రాచలం వారి ప్రాయోజిత కార్యక్రమంలో జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి నారాయణరెడ్డి గారి సాహిత్యంపై తాతోలు దుర్గాచారి గారి సమీక్షను వింటారు. అనంతరం 7:45 రక్తదానం అవగాహన గురించి వివరాలు తెలుసుకుంటారు.

ఇక ఉదయం 8 గంటలకు యథావిధిగా సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. అనంతరం 8:30 విద్య ఉద్యోగ సమాచారం ఉద్యోగవాణి ప్రసారమవుతుంది. ఇక 8:35 శుభాకాంక్షలు శ్రోతలు గ్రీటింగ్స్ చెప్పే కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం శ్రోతలు తమకు ఎంతగానో నచ్చిన పాటను టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమం మీ మాటతో పాట ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. ఇక 9:30 రక్తదానంతో ప్రాణదానం సేవే నా మార్గం, బ్లడ్ డోనర్ శ్రీ జే బిక్కులాల్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు. అనంతరం 10:00 ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదానమే ప్రాణదానం ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం 11:00 చిత్రగీతాలు వింటారు. ఇక మధ్యాహ్నం ప్రసారంలో 12:40 చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో శ్రీ రామచంద్ర బాలికల పాఠశాల కొత్తగూడెం విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక 1:20 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వనితా లోకం, అనంతరం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి 1:50 ఉర్దూలో వార్తలు

2 గంటలకు మీడియా న్యూస్, అనంతరం 2 గంటల 15 నిమిషాలకు దోపహర్ సమాచారం వింటారు. ఇక శ్రోతలు, ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతల కార్యక్రమం కిన్నెర లహరి 2 గంటల 30 నిమిషాలకు, అనంతరం 3 గంటలకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి నాటకం ప్రసారం అవుతుంది. ఇక సాయంత్రం ఆ ప్రసారంలో 7 గంటల 15 నిమిషాలకు శ్రీశైలం బృందం వారి జానపద సంగీతం వింటారు. 7 గంటల 45 నిమిషాలకు కిన్నెర లహరి. ఇక 8 గంటలకు 12 వసంతాల కేంద్ర ప్రభుత్వ పరిపాలన ప్రత్యేక ధారావాహిక ప్రసారం అవుతుంది. అనంతరం 9 గంటలకు న్యూస్ 8:09, 9 గంటల 15 నిమిషాలకు స్పాట్లైట్ వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. అనంతరం 9 గంటల 30 నిమిషాలకు సుమధుర సుస్వరాల మాలిక, మధురానుభూతుల డోలిక, మధురిమ ఆపాత మధుర గీతాలు. అనంతరం రాత్రి 10 గంటలకు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి అఖిల భారత రవి వాసవీయ సంగీత సభ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇవి ఈనాటి మా ప్రసారంలోని వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6 గంటల 45 నిమిషాలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి. అనంతరం 6 గంటల 55 నిమిషాలకు ఢిల్లీ కేంద్రం నుండి సంస్కృతంలో వార్తలు వింటారు. ముందుగా వినండి ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. గొలుసుకట్టు చెరువుల పునరుద్దరణ అభివృద్దికి జలధార జలహారతి కార్యక్రమంలో అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజన్ పరిధిలోని అన్ని శాఖల అధికారులు వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. గృహ నిర్మాణ పథకాల అమలులో గతంలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపడతామని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. రాజధాని అమరావతి అభివృద్ది కోసం భూ సమీకరణ ప్రక్రియను వేగవంతం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. గొలుసుకట్టు చెరువుల పునరుద్దరణ అభివృద్దికి జలధార జలహారతి కార్యక్రమంలో అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. జలధార పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి దృశ్య మాధ్యమ సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉపాధి హామీ నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నీటి మిగులు ఉన్న ప్రాంతాలను నీటి కొరత ఉన్న ప్రాంతాలతో అనుసంధానించే పనులు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు. జలధార కింద చేపట్టే చెక్ డ్యాములు, ఇంకుడుగుంటలు, పంటకుంటలు, కాంటూర్ కందకాల పునరుద్దరణ పనుల్లో జాప్యం ఉండకూడదని స్పష్టం చేశారు. చిన్న వాగుల అభివృద్దికి వాల్మీకిపురం వాగు అభివృద్ది నమూనాను పరిశీలించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2 రోజుల సింగపూర్ పర్యటనకు ఈరోజు బయలుదేరనున్నారు. రేపటి నుంచి 2 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో సింగపూర్ ప్రధాని, పలువురు మంత్రులు, పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. అలాగే స్టార్టప్లు, సెమీకండక్టర్ రంగం, పట్టణాభివృద్ది, పెట్టుబడుల అంశాలపై పలు కీలక సమావేశాల్లో పాల్గొంటారు. సీఏఐ పార్ట్నర్షిప్ సమ్మిట్, పెట్టుబడుల సన్నాహక రోడ్ షోలో పాల్గొంటారు. అమరావతి నిర్మాణ ప్రాజెక్టులు రాష్ట పారిశ్రామిక అభివృద్దికి పెట్టుబడులను ఆకర్షించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి వెంట మంత్రి నారాయణతో పాటు పలువురు ఉన్నతాధికారులు సింగపూర్లో పర్యటిస్తారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజన్ పరిధిలోని అన్ని శాఖల అధికారులు వర్షాకాలం అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు.

0: వర్షాలపై హైదరాబాద్లోని తన నివాసంలో ఉన్నతాధికారులతో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో పోలీస్, మున్సిపల్, హైడ్రా, విద్యుత్, వాటర్ బోర్డుతో పాటు ఇతర సంబంధిత శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వర్షాల కారణంగా నగరవాసులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, రోడ్లపై నీరు నిలిచే ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక బృందాలను మోహరించాలని ఆదేశించారు. వాతావరణ శాఖ సూచనల మేరకు ముందస్తు ప్రణాళికతో పనిచేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని స్పష్టం చేశారు. గృహ నిర్మాణ పథకాల అమలులో గతంలో జరిగిన అక్రమాలు, అవకతవకలపై సమగ్ర విచారణ చేపడతామని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. వైఎస్సార్ కడప జిల్లా బొల్లవరం హౌసింగ్ లేఅవుట్ను స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డితో కలిసి ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్దిదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: ఎవరైతే థర్డ్ ఆప్షన్ లో కాంట్రాక్టర్ మోసం చేశారో వారి మీద క్రిమినల్ కేసులతో పాటు రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద కూడా చర్యలు తీసుకోమని చెప్పేసి మరి డిపార్ట్మెంట్ ని ఆదేశించడం, కలెక్టర్స్ కూడా తగిన ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఇక మిగతా శాఖ పరంగా అవకతవకలు జరిగింటే కొంతమంది అధికారుల మీద ఇప్పటికే చర్యలు తీసుకున్నాం. ముఖ్యమంత్రి గారు చెప్పింది ఒకటే, ప్రతి పేదవాడికి ఇల్లు ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం, ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది.
0: రాజధాని అమరావతి అభివృద్ది కోసం భూ సమీకరణ ప్రక్రియను వేగవంతం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. రాజధాని ప్రాంతంలోని హరిచంద్రపురం, వడ్డమాను గ్రామాల్లో నిన్న నిర్వహించిన గ్రామసభల్లో ఆయన పాల్గొని రైతులతో సమావేశమయ్యారు. భూ సమీకరణ విధానంపై రైతులు వ్యక్తం చేసిన సందేహాలకు ఈ సందర్భంగా మంత్రి సమాధానాలిచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,
2: ల్యాండ్ ఫిల్లింగ్ లో ఏదైతే ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చామో ఆ మూడు గ్రామాల్లో 46.97% ఇచ్చేశారు. ముఖ్యమంత్రి గారు త్వరలో ఈ ఏరియాలో ఇంటర్నేషనల్ స్పోర్ట్ సిటీ ప్లాన్ చేస్తామన్నారు. దానికి యాక్చువల్ గా ఈ గ్రామాలను కూడా చేయమని యాక్చువల్ గా ఇక్కడ భాష ప్రవీణ్ చెప్పడం జరిగింది. అదేవిధంగా మిగతా గ్రామాల్లో కూడా ఇంతవరకు ల్యాండ్ తీసుకుంటే రీసర్వే ఒకటి, ఆ 22A కావచ్చు, ఇనామ్ కావచ్చు, వాటి మీద మీరు కొద్దిగా ఫోకస్ చేసి వీలైనంత తొందరలో కంప్లీట్ చేయండి.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. స్కిల్ ఇండియా మిషన్ ద్వారా కోట్లాది మంది యువతకు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ అందిస్తున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ప్రధానమంత్రి ప్రోత్సాహంతో దేశంలో స్టార్టప్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని, ఇది యువతను ఉద్యోగాలు అన్వేషించే స్థాయి నుంచి ఉద్యోగాలు కల్పించే స్థాయికి తీసుకెళ్లిందని పేర్కొన్నారు. యువతకు కొత్త అవకాశాలను కల్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలు, వారి నైపుణ్యాలతో దేశాన్ని వికసిత్ భారత్గా మార్చే పునాదిని వేస్తున్నామని కిషన్ రెడ్డి వెల్లడించారు. ప్రజా సంక్షేమం, రాష్ట అభివృద్దే కూటమి ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నంలోని టీడీపీ కార్యాలయంలో ఆయన నిన్న ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, నియోజకవర్గంలో ఇప్పటి వరకు అందిన 408 వినతుల్లో 318 వినతులను పరిష్కరించామని, మిగిలిన వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తోందన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని, పరిశ్రమలు, డేటా సెంటర్లు, స్టీల్ ప్లాంట్లు, తయారీ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయకుండా P4 పేరుతో కొత్త కార్యక్రమాన్ని తీసుకురావటం మహిళలను మోసం చేయడమేనని మాజీ మంత్రి వైఎస్సార్సీపీ నాయకురాలు విడదల రజని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, 2 ఏళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులను సాకుగా చూపి ఆడబిడ్డ నిధి పథకాన్ని పక్కన పెట్టిందని ఆరోపించారు. ఎన్నికల ముందు మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్నారు. ఒక్కో మహిళకు 2 ఏళ్లకు 36,000 రూపాయల చొప్పున రాష్ట్రంలోని సుమారు 2 కోట్ల మంది మహిళలకు 72,000 కోట్ల రూపాయల మేర ప్రభుత్వం బాకీ పడిందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో గ్రామాలకు మహర్దశ వచ్చిందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లపాలెం, సమిశ్రగూడెం, అట్లపాడు, D3వరం, పెండ్యాల గ్రామాల్లో నిన్న పర్యటించిన ఆయన 2వ విడత పల్లె పండుగ కార్యక్రమంలో నిర్మించిన పలు అంతర్గత

సెమినార్లను ప్రారంభించారు. పర్యటనలో భాగంగా ప్రతి గ్రామంలో మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. రక్తదానం చేసేవారికి కృతజ్ఞతలు తెలియజేయడం, రక్తదానం పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించి ఈ కార్యక్రమాన్ని ఉచితంగా నిర్వహించేలా ప్రోత్సహించడం, రక్తదానం వల్ల శరీరాన్ని కలిగే మేలును తెలియజేయడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. రక్తంలోని గ్రూపులను కనుగొన్న ఆస్ట్రియా, అమెరికా దేశాల పౌరసత్వం కలిగిన జీవశాస్త్రవేత్త, వైద్యులు కార్ల్ ల్యాండ్ స్టీనర్ జయంతి అయిన జూన్ 14 రక్తదాతల దినోత్సవంగా నిర్వహించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఏటా ఇదే రోజున ఈ కార్యక్రమం జరుగుతోంది. వాతావరణం. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, తమిళనాడులపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తా, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడిందని వాతావరణ కేంద్ర అధికారి నారాయణ వెల్లడించారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేక ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముందని ఆయన పేర్కొంటూ,

0: నిర్వహించేలా ప్రోత్సహించడం, రక్తదానం వల్ల శరీరానికి కలిగే మేలును తెలియజేయడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. రక్తంలోని గ్రూపులను కనుగొన్న ఆస్ట్రియా, అమెరికా దేశాల పౌరసత్వం కలిగిన జీవశాస్త్రవేత్త, వైద్యులు కార్ల్ ల్యాండ్స్టీనర్ జయంతి అయిన జూన్14ను రక్తదాతల దినోత్సవంగా నిర్వహించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఏటా ఇదే రోజున ఈ కార్యక్రమం జరుగుతోంది. వాతావరణం. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, తమిళనాడులపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తా, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడిందని వాతావరణ కేంద్ర అధికారి నారాయణ వెల్లడించారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేక ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని ఆయన పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గొలుసుకట్టు చెరువుల పునరుద్దరణ అభివృద్దికి జలధార జలహారతి కార్యక్రమంలో అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజన్ పరిధిలోని అన్ని శాఖల అధికారులు వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. గృహ నిర్మాణ పథకాల అమలులో గతంలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపడతామని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. రాజధాని అమరావతి అభివృద్ది కోసం భూ సమీకరణ ప్రక్రియను వేగవంతం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: సంప్రతి వార్తా శ్రూయంతాం. ప్రవాచిక సాధన శర్మ. प्रधानमंत्री नरेंद्र मोदी फ्रांस देशस्य नीस नगरं संप्राप्तवान्. भारतीय प्रवासी जनैः तस्य हार्दिकं स्वागतं कृतम्. भारतस्य प्रधानमंत्री नरेंद्र मोदी महोदयः रात्रौ फ्रांस स्लोवाकिया देशयोः यात्रायाः प्रथमचरणे नीस नगरं संप्राप्तवान्. तत्र फ्रांस देशस्य वरिष्ठाधिकारिभिः तस्य हार्दिकं स्वागतं कृतम्. तत्र होटल नेग्रेस्को स्थले भारतीय प्रवासी जनैः तेषां हार्दिकं स्वागतं कृतम्. प्रधानमंत्री स्वीय यात्रा काले फ्रांस राष्ट्रपतिना सह द्विपक्षीय वार्तां करिष्यति तथा विविधेषु कार्यक्रमेषु सहभागित्वं वहिष्यति. फ्रांस देशस्य नीस नगरे प्रधानमन्त्रिणः नरेन्द्र मोदिनः भारतीय प्रवासी जनैः भव्यं स्वागतं कृतम्. तत्र फ्रांस इटली कलाकारैः प्रस्तुतानि कथक भरतनाट्यादीनि भारतीय शास्त्रीय नृत्यानि अपि दृष्टानि. नीस नगरे भारतीय प्रवासी जनानां स्नेहपूर्ण स्वागताय प्रधानमन्त्री नरेन्द्र मोदी तेषां धन्यवादम् अकरोत्. फ्रांस देशस्य नीस नगरे प्राप्तस्य हार्दिक स्वागतस्य कृते प्रधानमंत्री नरेंद्र मोदी भारतीय प्रवासी जनेभ्यः धन्यवादम् अकरोत्. सामाजिक अंतर्जाल माध्यमेन प्रकाशिते संदेशे तेन उक्तं यत् एतत् स्वागतं स्मरणीयम्. सः अवदत् यत् स्वदेशात् दूरस्थितः अपि भारतीयः प्रवासिनः जनाः भारतेन सह स्वीयं दृढं सम्बन्धं निरन्तरं धारयन्ति. प्रधानमन्त्रिणः नरेन्द्र मोदिनः स्लोवाकिया यात्रा भारत स्लोवाकिया सम्बन्धान् सुदृढीकरिष्यति. स्लोवाकिया देशे भारतस्य राजदूतः अपूर्वचन्द्रः उक्तवान् यत् प्रधानमन्त्रिणः नरेन्द्र मोदिनः स्लोवाकिया यात्रा उभयोः देशयोः सहयोगस्य नूतनान् मार्गान् उद्घाटयिष्यति. ब्रातिस्लावा नगरे आकाशवाण्याः वार्ताहरेण सह वार्तालापे असौ अवदत् यत् एषा यात्रा विशेषतः आर्थिक व्यापारिक सम्बन्धानां सुदृढीकरणे महत्वपूर्णां भूमिकां निर्वहिष्यति. भारतीय अंतरिक्ष अनुसंधान संस्थायाः अध्यक्षः डॉक्टर वी नारायणनः सूचितवान् यत् इसरो तथा परमाणु ऊर्जा विभागः चंद्र अवतरण ज्ञानस्य विकासार्थं संयुक्त रूपेण कार्यं कुरुतः. भारतीय अंतरिक्ष अनुसंधान संस्थायाः अध्यक्षः डॉक्टर वी नारायणनः अवदत् यत् इसरो परमाणु ऊर्जा विभागेन सह मिलित्वा अत्यंत शीतल परिस्थितेः संरक्षणार्थं उन्नत कृत्रिम

0: तापन प्रणालीं च विकसितुं कार्यं कुरुतः। बेंगलुरु नगरे आयोजिते CSIR RISE सम्मेलने सः उक्तवान् यत् सौर ऊर्जया संचालितं चन्द्रयानत्रयस्य लैंडर विक्रम अवतरणयानं चन्द्रे केवलं 14 दिनानि यावत् कार्यम् अकरोत्। अवतरणयानं निर्मातुं प्रयासान् करिष्यतः इदानीं उभौ विभागौ, येन इदानीं 200 दिनपर्यन्तं चन्द्रे कार्यं भवेत्। कृत्रिमतापनप्रणाल्या युक्तम् एतत् यानं चन्द्रस्य कठोरजलवायुपरिस्थितिषु अपि कार्यं करिष्यति तथा च भविष्ये दीर्घकालिक चन्द्र अन्वेषण अभियानेषु अपि सहायकं भविष्यति। केन्द्रीय संचार मंत्री ज्योतिरादित्य सिंधिया हिमाचल प्रदेशे डाक विभागस्य ड्रोन आधारित डाक परिवहन सेवायाः शुभारंभम अकरोत्। एषा सेवा मंडी प्रधान डाक कार्यालयात् रेहरधारा शाखा डाक कार्यालय पर्यन्तं प्रवृत्ता। अमेरिका देशस्य राष्ट्रपतिः डोनाल्ड ट्रम्पः उक्तवान् यत् ईरान देशेन सह युद्ध समापन सम्बद्धस्य सन्धिपत्रे अद्य हस्ताक्षरं सम्भाव्यते। तेन उक्तं यत् अस्य सन्धेः लक्ष्यं ईरानस्य परमाणु अस्त्रेभ्यः दूरीकरणमस्ति। एकदिवसीय पुरुष क्रिकेट श्रृंखलायाः प्रथम स्पर्धायां भारतेन अफगानिस्तानदलं पराजितम्। हिमाचल प्रदेशस्य धर्मशाला नगरे प्रथम एकदिवसीय क्रिकेट स्पर्धायां भारतेन अफगानिस्तानदलं 7 क्रीडक पुरस्सरं पराजितम्। इति वार्ताः।
1: आकाशवाणी हैदराबाद केंद्रम्। హైదరాబాద్ జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదికను అందిస్తారు పి నరేంద్రబాబు.
2: అమరవీరుల త్యాగాలు, దశాబ్దాల పోరాటాల ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావమని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. లోక్భవన్ లో జరిగిన తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అమరవీరులకు నివాళులర్పించిన గవర్నర్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. వ్యవసాయంతో పాటు ఐటీ, ఫార్మా, స్టార్టప్ రంగాల్లో తెలంగాణ అంతర్జాతీయ గుర్తింపు సాధించడం గర్వకారణమన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజాప్రభుత్వ విజయాలను వివరించారు. 20,616 కోట్ల రూపాయలతో 25 లక్షల మంది రైతులకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేశామన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా 10,000 కోట్ల రూపాయలు ఆదా చేసుకున్నారని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకే సిలిండర్ అందిస్తున్నామని చెప్పారు. నిరుద్యోగులకిచ్చిన మాట ప్రకారం 67,763 ఉద్యోగాలు భర్తీ చేశామని, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. 22,500 కోట్ల రూపాయలతో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి 1,20,000 ఇళ్ల నిర్మాణం పూర్తి చేశామన్నారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు పరిధిలో FCDA కార్యాలయం, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పనులను మంత్రులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అంతర్జాతీయ వసతులతో ఈ పనులను వేగంగా పూర్తి చేయాలని వారు అధికారులను ఆదేశించారు. ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దే ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రులు స్పష్టం చేశారు. ఈ నగరం రాష్ట భవిష్యత్తును మార్చబోతోందని ధీమా వ్యక్తం చేశారు. పట్టణ పేదలకు ఇందిరమ్మ ఇళ్లను అందిస్తామని రాష్ట హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. బంజారా హిల్స్ లో నిర్మించబోయే ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల సముదాయానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, మహమ్మద్ అజారుద్దీన్ లతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి తొలి విడతగా మంజూరు చేసిన 100,000 ఇళ్లకు త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తామన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి ఒక బలమైన వేదిక అని రాష్ట మంత్రి సీతక్క కొనియాడారు. ప్రజాభవన్ లో జరిగిన స్త్రీనిధి వార్షిక కార్యాచరణ ప్రణాళిక అమలు కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ మహిళా సంఘాలకు రుణ పరిమితిని 10 లక్షల రూపాయలకు పెంచామన్నారు. 24,000 కోట్ల రూపాయలు రుణాలు అందించి స్త్రీనిధి అద్భుత విజయం సాధించిందన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కృష్ణకాంత్ పార్కులో జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ మొక్కలు నాటారు. ఢిల్లీ తరహాలో హైదరాబాద్ కాలుష్యమయం కాకుండా ఉండాలనేదే ప్రభుత్వ సంకల్పమని, ఈవీ వాహనాలు వాడాలని, ప్లాస్టిక్ ను నియంత్రించాలని పిలుపునిచ్చారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనల నుంచి పుట్టిన రోజ్గార్ మేళా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తోందని కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ రైల్ కళారంగ్ లో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన రోజ్గార్ మేళా కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ మంత్రిత్వ శాఖలకు ఎంపికైన 218 మంది యువ

0: యువకులకు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. రాష్ట్రం సిద్ధించినా ఆశయాలు నెరవేరలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. 6 గ్యారంటీలు, వడ్ల కొనుగోలు అంశాలపై ప్రజలను పక్కదారి పట్టించేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివాదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ అభివృద్ది చెందాలంటే కేంద్ర నిధులు, డబుల్ ఇంజిన్ సర్కార్ అవసరమని, రాష్ట భవిష్యత్తు కోసం బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని బండి సంజయ్ కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ అవినీతి రహిత పాలనతో దేశాన్ని 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా మార్చారని బీజేపీ రాష్ట అధ్యకులు రామచంద్రరావు కొనియాడారు. హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట కార్యాలయంలో మాట్లాడుతూ ఆయన, కేంద్రం తెలంగాణకు 13 లక్షల కోట్ల నిధులు ఇచ్చినా కాంగ్రెస్, బీఆర్ఎస్ అబద్దాలు ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఈ నెల 25 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. 25 ఏళ్ల తర్వాత రాష్టంలో ఈ ప్రక్రియ జరుగుతోందని రాష్ట ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. 25 నుంచి జూలై 24 వరకు బీఎల్ఓలు వెరిఫికేషన్ చేస్తారని తెలిపారు. ప్రతి ఓటరుకు 2 ఎన్యూమరేషన్ ఫారాలు ఇస్తారని, అందులో 1 పూర్తి చేసి తిరిగి ఇవ్వాలని, 2వది ఓటరు దగ్గరే ఉంచుకోవాలని స్పష్టం చేశారు. ఆన్లైన్ లోనూ ఎన్యూమరేషన్ చేసుకునే అవకాశాలున్నాయని చెప్పారు. జూలై 31న డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. తుది ఓటరు జాబితాను 1 అక్టోబర్ ప్రచురిస్తామని సీఈఓ తెలిపారు. తెలంగాణలో న్యాయవాదుల భద్రత కోసం రాష్ట ప్రభుత్వం తెలంగాణ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలుకు అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రక్షణ చట్టం రాష్ట వ్యాప్తంగా అమల్లోకి వచ్చినట్టు న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. లాయర్లపై జరుగుతున్న దాడులు, బెదిరింపులను అరికట్టడమే లక్ష్యంగా ఈ చట్టాన్ని తెచ్చారు.
1: ఇంతవరకు హైదరాబాద్ జిల్లా సమగ్ర నివేదిక విన్నారు. నివేదికను అందించారు పి నరేంద్రబాబు. ఆకాశవాణి సమయం 7:05, తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు దేశాల పర్యటనలో భాగంగా తొలిదశగా ఫ్రాన్స్లోని నీస్ నగరానికి చేరుకున్నారు. గత 12 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలో విద్య, నైపుణ్యం, ఆవిష్కరణలు, అంకుర పరిశ్రమకు కొత్త సంస్కృతిని అందించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. రానున్న 3-4 రోజుల పాటు కేరళ, తమిళనాడు, ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో నిన్న రాత్రి జరిగిన పురుషుల క్రికెట్ తొలి వన్డే మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్పై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు దేశాల పర్యటనలో భాగంగా తొలిదశగా ఫ్రాన్స్లోని నీస్ నగరానికి చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ఫ్రాన్స్ అధ్యకులు ఇమాన్యుయల్ మక్రాన్తో చర్చలు జరుపుతారు. భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమాన్ని సంయుక్తంగా ప్రారంభిస్తారు. ఇది భారత ఆవిష్కరణలు, స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను ప్రదర్శించే ఒక ప్రతిష్టాత్మక వేదిక. సాంకేతికత, రక్షణ, ఆవిష్కరణలు, వ్యూహాత్మక వ్యవహారాలతో సహా కీలక రంగాల్లో సహకారాన్ని సమీక్షించడానికి ఇరు దేశాల నాయకులు ద్వైపాక్షిక చర్చలు కూడా జరుపుతారు. అలాగే కీలకమైన ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై అభిప్రాయాలు పంచుకోవడంతో పాటు G7 సదస్సులో కూడా పాల్గొంటారు. ఫ్రాన్స్ పర్యటన ముగిసిన అనంతరం ప్రధానమంత్రి తన పర్యటనలో 2వ దశగా స్లోవేకియాకు ప్రయాణమవుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్లోవేకియా పర్యటన ఇరు దేశాల మధ్య సహకారానికి సరికొత్త మార్గాలను సుగమం చేస్తుందని, అలాగే ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి సహాయపడుతుందని స్లోవేకియాలో భారత రాయబారి అపూర్వ శ్రీవాత్సవ పేర్కొన్నారు. స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలో ఆకాశవాణి ప్రతినిధితో ఆమె మాట్లాడుతూ,
1: The visit of Prime Minister to Slovakia is going to be a historical one because this will be the first ever visit by any Indian Prime Minister to Slovakia. So we are all looking forward for this visit, and this is likely to enhance not only the political relations but also deepen economic engagements and open new avenues for cooperation in various sectors like defense, clean technologies, cyber security, tourism and people to people contact.
0: వచ్చే వారం ఫ్రాన్స్లో జరగనున్న G7 సదస్సు సందర్భంగా అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ఇతర ప్రపంచ నాయకులతో సమావేశమవుతారని

0: వైట్ హౌస్ తెలిపింది. ఈ చర్చల్లో ప్రధానంగా ఆర్థిక వృద్ది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పెట్టుబడి భాగస్వామ్యాలు, పలు ప్రపంచ భద్రతా సవాళ్లపై దృష్టి సారించనున్నట్టు ఒక సీనియర్ అధికారి తెలియజేశారు. బుధవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్తో ద్వైపాక్షిక సమావేశం జరుపుతారు. మిత్రదేశాలు, భాగస్వాములతో సహకారాన్ని బలోపేతం చేసుకుంటూనే అమెరికా ఆర్థిక వ్యూహాత్మక ప్రాధాన్యతలను ముందుకు తీసుకెళ్లడానికి ఈ సదస్సు ఒక మంచి అవకాశం కల్పిస్తుందని వైట్ హౌస్ పేర్కొంది. దేశవ్యాప్తంగా గత 12 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్య, నైపుణ్యం, ఆవిష్కరణలు, అంకుర పరిశ్రమకు కొత్త సంస్కృతిని అందించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రధానమంత్రి అమలు చేసిన విధానాలతో నేడు భారత్ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద విద్యా వ్యవస్థ కలిగి ఉందని, కృత్రిమ మేధలో 2వ అతిపెద్ద మేధో సంపత్తిగా ఉందని, 2 లక్షల అంకుర పరిశ్రమలతో 3వ అతిపెద్ద అంకుర పరిశ్రమ వ్యవస్థగా నిలిచిందని అమిత్ షా పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దాదాపు 6 కోట్ల మంది యువత నైపుణ్యాభివృద్దితో దేశం అపారమైన వృద్దిని సాధించిందని అన్నారు. 12 కోట్ల రూపాయల ముద్రా రుణాలు, 300కు పైగా అంతరిక్ష పరిశ్రమల కల్పనతో నేటి భారత యువత ఉద్యోగ అన్వేషకులు మాత్రమే కాదని, ఉద్యోగాల సృష్టికర్తలని అమిత్ షా అన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్దితో పాటు ఉపాధి కల్పనపై రవాణా మంత్రిత్వ శాఖ దృష్టి సారిస్తోందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం సాధించిన అభివృద్ది పనులపై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గడ్కరీ, రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలను కూడా ఏర్పాటు చేసిందని తెలియజేశారు. గత 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద సుమారు 58 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరిచామని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ 60 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం చేకూర్చగా, ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద 11 కోట్ల మందికి ఎల్పీజీ కనెక్షన్లు అందజేసినట్టు వెల్లడించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 11 కోట్ల మంది రైతులు వార్షికంగా ఆదాయాన్ని అందుకుంటున్నారని గుర్తు చేశారు. దేశంలోని ప్రధాన నగరాలు ఆర్థికంగా సుస్థిరమైన, పర్యావరణం సామాజిక సమ్మిళితంగా అధునాతన సాంకేతికతతో పటిష్టంగా ఉండాలని ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శి పీకే మిశ్రా అన్నారు. నిన్న న్యూఢిల్లీలో నిర్వహించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ స్వర్ణోత్సవ వేడుకలను ఉద్దేశించి పీకే మిశ్రా ప్రసంగించారు. దేశంలోని పట్టణాల అభివృద్ది, సంస్థల సామర్థ్య బలోపేతంలో ఎన్ఐయుఏ కీలక పాత్ర పోషించిందని చెప్పారు. వేగవంతమైన ఆర్థిక అభివృద్ది, విస్తరిస్తున్న మౌలిక సదుపాయాలు, డిజిటల్ పరివర్తన, ఆవిష్కరణలు పట్టణీకరణతో అవకాశాలు సృష్టిస్తున్నందున భారత అభివృద్ది పదంలో ముందుకు సాగుతోందని మిశ్రా అన్నారు.
1: This milestone today is not only an occasion to celebrate an institution, but also an opportunity to reflect on India's urban transformation and the path ahead as we move forward to achieve our goal of Viksit Bharat, envisioned by our Prime Minister. India's development journey today is defined by confidence, aspiration, and unprecedented transformation across infrastructure, technology, governance, and urbanization.
0: నైరుతి రుతుపవనాలు రాబోయే 2-3 రోజుల్లో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ లోని కొన్ని ప్రాంతాలకు మరింత విస్తరిస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 3 నుండి 4 రోజుల పాటు అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, మాహే, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. ఈరోజు రాజస్థాన్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని కూడా పేర్కొంది. రానున్న 3-4 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, తెలంగాణ, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో

0: ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండి తెలిపింది. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో నిన్న రాత్రి జరిగిన పురుషుల క్రికెట్ తొలి వన్డే మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్పై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 22.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ 84 పరుగులతో నాటౌట్గా నిలిచారు. అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగుకు దిగిన ఆఫ్ఘనిస్తాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌట్ అయింది. శుభ్మన్ గిల్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా మ్యాచ్ ప్రారంభం కావడం ఆలస్యం అవడంతో 25 ఓవర్ల మ్యాచ్గా కుదించారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య 2వ వన్డే మ్యాచ్ ఈ నెల 17వ తేదీన లక్నోలోని ఏక్నా క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 దేశాల పర్యటనలో భాగంగా తొలి దశగా ఫ్రాన్స్లోని నీస్ నగరానికి చేరుకున్నారు. గత 12 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలో విద్య, నైపుణ్యం, ఆవిష్కరణలు, అంకుర పరిశ్రమకు కొత్త సంస్కృతిని అందించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. రానున్న 3-4 రోజుల పాటు కేరళ, తమిళనాడు, ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో నిన్న రాత్రి జరిగిన పురుషుల క్రికెట్ తొలి వన్డే మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్పై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి సమయం 7:15. ఈ మాసపు పాట వందే మాతరం అందీ మాతరం. ఈ మాసపు పాటకు రచనా సంగీతం డాక్టర్ మంగళంపల్లి బాలమురళి కృష్ణ, గానం శ్రీ డివి మోహన్ కృష్ణ, శ్రీమతి సిస్ట్లా శారద, డాక్టర్ మంగళంపల్లి బాలమురళి కృష్ణ. వినండి వందే మాతరం అందీ మాతరం ఈ మాసపు పాట.

0: మీరింతవరకు వందే మాతరం అందీ మాతరం ఈ మాసపు పాట విన్నారు. రచనా సంగీతం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ, గానం శ్రీ డివి మోహన్ కృష్ణ, శ్రీమతి శారదా శిష్ల, డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ. ఈ మాసపు పాట ఆకాశవాణి విజయవాడ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: చిత్రగీతల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా ఇళయరాజా సంగీతం అందించిన రుద్రవీణ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి.
1: చీకటమ్మ చీకటి ముచ్చటైన చీక

ఈనాటి మా ప్రసారంలో ఉదయం 9:30 రక్తదానంతో ప్రాణదానం సేవే నా మార్గం బ్లడ్ డోనర్ శ్రీ జె బిక్కులాలు గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు. అనంతరం ఉదయం 10:00 ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదానమే ప్రాణదానం ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.

0: మీరింతవరకు చిత్రగీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రసమై సాహితీ కార్యక్రమం.
1: ఈనాటి రసమయ సాహితీ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్న వారు తెలంగాణ సాహితీ భద్రాచలం.
2: నవత సమత మానవత అనే ప్రగతిశీల ప్రజాస్వామ్య భావాలతో అభ్యుదయ పదంలో ముందుకు సాగుతున్న సాహిత్య సంస్థ తెలంగాణ సాహితీ భద్రాచలం.
1: రచనలతో తమకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటూ జాతీయ రాష్ట్ర స్థాయిలో ఎన్నో అవార్డులు రివార్డులు అందుకుంటోంది.
2: ఎంతో మంది ప్రముఖులను సన్మానిస్తూ ముందుకు సాగుతుంది తెలంగాణ సాహితీ భద్రాచలం.
3: ఈనాటి రసమయీ సాహితీ కార్యక్రమంలో జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి నారాయణరెడ్డి గారి సాహిత్యంపై తాతోలు దుర్గాచారి గారి సంవీక్షణ వింటారు.
4: సినారేగా పేరుగాంచిన ప్రముఖ అభ్యుదయ కవి డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు జూలై 29, 1931 జన్మించారు. ఈయన తెలుగు సాహిత్యంలో బహుముఖ ప్రజ్ఞాశాలి. ఈయన తెలుగు సాహిత్యంలో బహుముఖ ప్రజ్ఞాశాలి కవి, రచయిత, విమర్శకుడు మరియు సినీ గేయ రచయిత. తెలుగు జాతి ముద్దుబిడ్డగా సినారే మనకెంతో గర్వకారణం. ఈయన ప్రతిభకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గుర్తింపుగా లభించింది. ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం వీరు రచించిన విశ్వంభర కావ్యానికి దక్కింది. తెలుగు సాహిత్యానికి వన్నె తెచ్చిన ప్రముఖ కవి సినారే. విశ్వంభర మానవజాతి పరిణామాన్ని, ప్రగతిని వర్ణిస్తూ వ్రాసిన గొప్ప గేయ కావ్యం విశ్వంభర కర్పూర వసంతరాయలు. ఇది సంగీతాత్మకమైన గేయ కావ్యం. ప్రేమ, త్యాగం, కళాపోషణ ఇందులో ఇతివృత్తాలుగా ఉన్నాయి. నాగార్జున సాగరం ఆధునిక భారతదేశ నిర్మాణాన్ని, దేశ అభివృద్ధిని కళ్లకు కట్టినట్లుగా ఈ గేయంలో అభివర్ణించారు. మంటలు, మానవుడు, మనిషిలోని ఆకాంక్షలు, ఆవేదనలు ప్రతిబింబించే గొప్ప కావ్యం కూడా రాశారు సినారే. సినీ గేయాలు. సినారే దాదాపు 3500కు పైగా సినిమా పాటలు రాశారు. పాటలలో శబ్ద సౌందర్యంతో పాటు అర్థవంతమైన పదాలతో అలరిస్తాయి. 1962లో గులే బకావళి కథతో సినీ ప్రస్థానం మొదలుపెట్టారు. నన్ను

ఈయన కళ నుండి జాలువారిన తొలి సినీ గీతం. ఏ తీగ పువ్వునో ఏ గాలి నవ్వునో అనే పాట, ఇలా కోయిల పాడకు పాట అంటూ మరో గీతం, సిరిసిరిమువ్వ సింగారాల

మువ్వ, సిరిసిరి మువ్వ, సింగరాల మువ్వ అనే పాటను. అణువు అణువు నా వెలసిన దేవా, కనువెలుగై మము నడిపించరావా. అణువు అణువు నా వెలసిన దేవా అనే అభ్యుదయ దేశభక్తి గీతాన్ని మధురానగరిలో చల్లని రాత్రిలో, మధురానగరిలో చల్లని రాత్రిలో అంటూ మరో గేయం. కన్నీటి కదలేనా కన్నీటి కదలేనా అనే పాటను. మబ్బులో ఏముంది.

నీవేముంది అనే మనసుపాటను, నీ ధర్మం నీ సంఘం నీ దేశంను మరవద్దు అనే ప్రబోధ గీతాన్ని, పగలే వెన్నెలా జగమే ఊయలా అంటూ జగత్ విన్యాసాన్ని తెలిపే పాటను, గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి, గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి అనే బాలమిత్రుల గేయం, ఇలా ఎన్నో సినీ గీతాలు అభ్యుదయ గేయాలు సినారే రాశారు. ఇంకా త్రివర్ణ పతాకమా సువర్ణ స్వతంత్రమా, త్రివర్ణ పతాకమా సువర్ణ స్వతంత్రమా, తలవంచక ఎగురుమా జయగీతం పాడుమా, తలవంచక ఎగురుమా జయగీతం పాడుమా అనే దేశభక్తి గీతాన్ని రాశారు. ఇంకా కాలంతో కలిసి అలలైతే అడుగులు, కాలంతో కలిసి అలలైతే అడుగులు, కాలం రిజిస్టర్లో పాటను కాల్చేస్తారా పాటను కాల్చేస్తారా అనే పాటను రాశారు. సినారే గజల్స్, పరుల కోసం పాటు పడని నరుని బ్రతుకు దేనికని, పరుల కోసం పాటు పడని నరుని బ్రతుకు దేనికని అనే గొప్ప గజల్ని, దేశభక్తినికి చాటే గజల్ని రాశారు. అలాగే మరో గజల్, ఏవో ఏవో బాధలు భరించే మోగ జీవితం, ఏవో ఏవో బాధలు భరించే మోగ జీవితం, ఎన్నో ఎన్నో గీతలు ధరించే తెల్ల కాగితం, ఎన్నో ఎన్నో గీతలు ధరించే తెల్ల కాగితం అంటారు ఒక గజల్లో. అలాగే నిలవంక తొంగి చూసింది చలిగాలి మేను సోకింది, నిలవంక తొంగి చూసింది చలిగాలి మేను సోకింది అనే పాటను, వగల రాణివి నీవే సొగసు కాడను నేనే, వగల రాణివి నీవే సొగసు కాడను నేనే అనే పాటను రాశారు.

అన్న అనే పితృభక్తితో రాసిన ధర్మదాత సినిమాల పాట. వస్తాడు నా రాజు ఈరోజు, రాని వస్తాడు నెల రాజు ఈరోజు అనే అల్లూరి సీతారామరాజు సినిమాలోని పాట. ఈ పాటకి నంది పురస్కారం కూడా అప్పట్లో లభించింది. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం, స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని స్నేహాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. శివరంజని నవరాగిణి వినినంతనేనా, తనువులోనే అణువణువు కరిగించే అమృతవాహిణి ఆ శివరంజని.

0: అనే తూర్పు పడమర చిత్రంలోని పాట గొప్పగా ఆవిష్కరించారు.
1: అభినవ తారవో నా అభిమాన తారవో, అభినవ తారవో.
0: శివరంజని సినిమాలని అద్భుతమైన తారమీదన్న అభిమానాన్ని చాటుతూ రాసిన పాట.
1: అమ్మను మీ

0: జగమే పలికే శాశ్వత సత్యమిదే, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే. అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే. అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే.
1: ఇదొక అద్భుతమైన అమ్మ ఔన్నత్యాన్ని, అమ్మ ప్రేమని చాటే 20వ శతాబ్దంలో సినిమాల పాట.
0: కంటేనే అమ్మాని అంటే ఎలా
1: అనే ఒక ప్రశ్నార్థకంగా మాతృప్రేమని చాటుకునే పాట. ఇలా ఆణిముత్యాల లాంటి పాటలను రచించి చిత్రసీమ కళామ తల్లికి మణిహారంగా అందించారు డాక్టర్ సినారేడ్. ఇక సినారేపై నా చిన్న కవిత. సాహితీ మేరు శిఖరం డాక్టర్ సినారే, సాహితీ మేరు శిఖరం డాక్టర్ సినారే. తెలుగు సాహితీ పూదోటలో నిత్య వసంత పరిమళ కవితా గుబాళింపు సినారే, తెలుగు సాహితీ పూదోటలో నిత్య వసంత పరిమళ కవితా గుబాళింపు డాక్టర్ సినారే. కవన లోగిలను మురిపించే పారిజాత పుష్పరాజం డాక్టర్ సినారే, కవన లోగిలను మురిపించే పారిజాత పుష్పరాజం డాక్టర్ సినారే. విశ్వంభర అనే భావకావ్యం రాసినారే, జ్ఞానపీఠ పురస్కారాన్ని గ్రహించేసినారే, తెలుగు తల్లికి సొగసులద్దేసినారే, తెలుగు కవితాసేద్యం చేసేసినారే, తెలుగు తల్లికి సొగసులద్దేసినారే, తెలుగు కవితాసేద్యం చేసేసినారే. గజళ్ళు ప్రపంచ పదులు రాసినారే, గజళ్ళు ప్రపంచ పదులు రాసినారే, వీణులు విందుగా గానం చేసేసినారే, తెలుగు పెద్దగా రాజ్యసభకు వేయించేసినారే, తెలుగు పెద్దగా రాజ్యసభకు వేయించేసినారే, తెలుగు వికాసానికి మహిళా అభ్యుదయానికి కృషి చేసేసినారే. తెలంగాణ బిడ్డగా హస్సినదాకా ఎదిగే సినారే, తెలంగాణ బిడ్డగా హస్సినదాకా ఎదిగేసినారే, తెలుగువాడిగా కీర్తి కిరాటాన్ని ధరించేసినారే, తెలుగువాడిగా కీర్తి కిరాటాన్ని ధరించేసినారే. చివరకు మృత్యువే సత్యమా, చివరకు మృత్యువే సత్యమా అంటూ వేదాంతలోతుల్ని చవిచూసినారే. ఆహా ఏమి రాసినారే, తెలుగు జాతికే వన్నులెద్దేసినారే. ఆహా ఏమి రాసేసినారే, తెలుగు జాతికే వన్నులెద్దేసినారే.
2: మీరింతవరకు జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి నారాయణరెడ్డి గారి సాహిత్యంపై తాతోలు దుర్గాచారి గారి సంవీక్షణ విన్నారు.
3: ఈనాటి రసమయ్యే సాహితీ కార్యక్రమాన్ని మీకందించిన వారు తెలంగాణ సాహితీ భద్రాచలం.
4: కొన్ని సంవత్సరాలుగా ఎంతో మంది సాహితీ కళాకారులను ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతుంది తెలంగాణ సాహితీ భద్రాచలం.
3: రచనలతో తమకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటూ జాతీయ రాష్ట్ర స్థాయిలో ఎన్నో అవార్డులు రివార్డులు అందుకుంటోంది.
4: ఎంతో మంది ప్రముఖులను సన్మానిస్తూ ముందుకు సాగుతుంది తెలంగాణ సాహితీ భద్రాచలం.
5: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
6: కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం.

0: మీరు విన్న ఆ పాట శుభ సంకల్పం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు రక్తదానం అవగాహన గురించి కొన్ని వివరాలు తెలుసుకుంటారు.
1: ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోని ప్రజలకు రక్తం విలువ తెలపాలనే ఉద్దేశంతో ఏటా జూన్ 14 నిర్వహిస్తున్నారు. 1901 ఆస్ట్రేలియాకు చెందిన నోబెల్ విజేత కార్ల్ ల్యాండ్స్టీనర్ మొదటిసారిగా రక్తాన్ని వర్గీకరించారు. దీంతో ఆయన జయంతికి గుర్తుగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మొదటిసారిగా ఈ దినోత్సవాన్ని 2004 అన్ని దేశాల్లో నిర్వహించాయి. రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయడానికి వీలు కాదు. అయితే రక్తదాతలు ఎవరైనా రక్తాన్ని దానం చేసి మరొకరి ప్రాణాలను కాపాడవచ్చు. 18 సంవత్సరాల నుండి 55 ఏళ్లలోపు ఉన్నవారు రక్తదానానికి అర్హులు. కనీసం రక్తదాతల శరీరం బరువు 50 కిలోలు ఉండాలి. రోగ నివారణ కోసం ప్రమాదాల సమయంలో బాధితుల శరీరంలో తగినంతగా రక్తం లేకపోతే మరొకరి నుంచి రక్తాన్ని ఎక్కిస్తుంటారు. ఇలా ఒకరి రక్తం మరొకరికి ఇచ్చే విధానమే రక్తదానం. రక్తాన్ని తీసుకునే వ్యక్తిని గ్రహీత అని, ఇచ్చే వ్యక్తిని దాత అని అంటారు. ఓ గ్రూపు రక్తం కలిగిన వారిని విశ్వదాత అని, ఏబి గ్రూపుల రక్తం కలిగిన వారిని విశ్వగ్రహీత అని అంటారు. రక్తదానం చేస్తే బలహీనపడి నీరసించిపోతారు అని ఒక అపోహ ఉంది, కానీ రక్తదానం తర్వాత ఎటువంటి బలహీనత సంభవించదు. ఎప్పటిలా ఆరోగ్యంగా ఉంటారు. శ్రమతో కూడిన కష్టమైన పనులు చేసుకునేవారు ఇంతకు ముందులా పని చేసుకోలేరని ఒక అపోహ ఉంది, కానీ రక్తదానం తరువాత యథావిధిగా అన్ని రకాల శ్రమతో కూడిన పనులు చక్కగా చేసుకోవచ్చు. రక్తదానం చేసే సమయంలో విపరీతమైన నొప్పి ఉంటుంది అని ఒక అపోహ ఉంది, కానీ రక్తదానం సమయంలో ప్రత్యేకమైన సూది గుచ్చేటప్పుడు కలిగే చిన్నపాటు నొప్పి తప్పించి ఎటువంటి తీవ్రమైన నొప్పి ఉండదు. రక్తదానం వల్ల ఎయిడ్స్ సంక్రమించవచ్చు అని కూడా ఒక అపోహ ఉంది. వాస్తవానికి

రక్తదానం పూర్తి శాస్త్రీయమైన సురక్షితమైన పద్ధతులతో ఏ రకమైన వ్యాధికి క్రిములు సోకే అవకాశం లేని విధంగా జరుగుతుంది. రక్తదానం అనేది దాదాపుగా ప్రాణదానం లాంటిది. రోగ నివారణ గమ్యంగా పెట్టుకుని ఒకరి రక్తం మరొకరికి ఇచ్చే పద్ధతిని రక్తదానం అంటారు. అమ్మకం అనకుండా దానం అని ఎందుకు అన్నారంటే, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న నైతిక విలువల ప్రకారం ఒకరి శరీరంలో ఉన్న అవయవాలని మరొకరి అవసరానికి వాడదలుచుకున్నప్పుడు వాటిని దాత స్వచ్ఛందంగా ఇవ్వాలి తప్ప వ్యాపార దృష్టితో అమ్మకూడదు. కనుక ప్రపంచంలో చాలామంది రక్తాన్ని దానం చేస్తారు. చేసిన దానం సవ్యంగా వాడబడుతుందా లేదా దుర్వినియోగం పాలవుతుందా అనే అనుమానం ఉండటం సహజం. దుర్వినియోగం అంటే మనం దానం చేసిన రక్తాన్ని కుళ్ళబెట్టి పారేయటమైనా కావచ్చు, లేదా బ్లాక్ మార్కెట్లో అమ్మటానికి పెట్టినా పెట్టవచ్చు. ఒకరి రక్తం మరొకరికి ఎక్కించవలసిన అత్యవసర పరిస్థితి ఎప్పుడు కలుగుతుంది? ఎప్పుడైనా సరే, ఒక లీటరు రక్తంలో 100 గ్రాముల కంటే ఎక్కువ రక్త చందురం హిమోగ్లోబిన్ ఉంటే ఆ వ్యక్తికి రక్తం ఎక్కించవలసిన పని లేదు. ఎవరి రక్తంలో అయినా సరే 1 లీటరుకు 60 గ్రాముల కంటే తక్కువ రక్త చందురం ఉంటే అది రక్తం ఎక్కించవలసిన పరిస్థితి. అయితే ఆపరేషన్ చేసినప్పుడల్లా రక్తం ఎక్కించవలసిన పని లేదు. ప్రమాదాలలో దెబ్బలు తగిలి రక్తం బాగా పోయినప్పుడు సర్వసాధారణంగా ఆపరేషన్ చేసి ప్రాణం కాపాడుతారు. ప్రమాదంలో పోయిన రక్తంతో పాటు ఆపరేషన్లో కూడా కొంత రక్తస్రావం జరుగుతుంది. ఈ సందర్భంలో మొత్తం నష్టం 10 నుండి 12 యూనిట్ల దాకా ఉండొచ్చు. మన శరీరంలో ఉండే మొత్తం రక్తమే సుమారుగా 12 యూనిట్లు ఉంటుంది. ఈ సందర్భంలో రోగి శరీరంలో ఉన్న పాత రక్తం అంతా పోయి కొత్త రక్తం ఎక్కించవలసిన పరిస్థితి రావచ్చు. ఇటువంటి సందర్భంలో ఎన్నో కారణాల వల్ల దానం స్వీకరించిన వాడి రక్తం సులభంగా గడ్డకట్టదు. ఇటువంటి క్లిష్టమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు రోగి స్వంత రక్తాన్నే ఎంత వీలైతే అంత గొట్టాల ద్వారా పట్టి కూడగట్టి శుద్ధి చేసి తిరిగి వాడతారు. దానం చేసిన రక్తాన్ని అప్పటికప్పుడు అక్కడికక్కడ వాడుకోవటం కష్టం. కనుక రక్తాన్ని ఏదో ఒక విధంగా నిల్వ చేయాలి. రక్తాన్ని యథాతథంగా నిల్వ చేయటం శ్రేయస్కరం కాదు. అందుకని రక్తంలో ఉన్న భాగాలని విడగొట్టి ఏ భాగానికి ఆ భాగాన్ని విడివిడిగా నిల్వ చేస్తారు. ఉదాహరణకి ఎర్ర కణాలను విడగొట్టి బీరువాలో నిల్వ చేస్తే 42 రోజుల పాటు పాడు కాకుండా ఉంటుంది. అవే ఎర్ర కణాలని చల్లబరిచి గడ్డ కట్టిస్తే 10 సంవత్సరాలు నిల్వ ఉంటాయి. రసిని చల్లబరిచి గడ్డ కట్టిస్తే 1 సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. కానీ పళ్ళెరాయి ప్లేట్లెట్స్ 5 రోజులు దాటి నిల్వ ఉండటం లేదు. నిల్వ చేసే విధానాల మీద ప్రయోగాలు జరుగుతూ ఉండగా రక్తం చేసే ఉపకారాన్ని రసి అనగా ప్లాస్మా ఒక్కటి చేయగలదని కనిపెట్టారు. కనుక ప్లాస్మాని నిల్వ చేసి రవాణా చేసే పద్ధతులు కనిపెట్టారు. రసి మీద అంశిక శ్వేదనం వంటి అస్త్రాలని ప్రయోగించి ఫ్యాక్టర్ 1 అనే గుండెని విడదీశారు. దీనినే ఫైబ్రినోజన్ అని ఇంగ్లీషులోను, తాంతవజని అని తెలుగులోనూ అంటారు. అటు తర్వాత కారణాంశం 2, కారణాంశం 3 అనే మరొక 2 పదార్థాలని విడదీశారు. ఈ 2 కారణాంశాలలో ముఖ్యంగా ఉండే పదార్థాల పేర్లు గ్లోబులిన్స్, గ్లోబులిన్లు. శరీరం రోగగ్రస్తం కాకుండా కాపాడటంలో ఈ గ్లోబులిన్లు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. పాల సముద్రాన్ని మధించినట్లు ఈ రసిని ఇంకా మధిస్తే కారణాంశం 4 వస్తుంది. దీనికే మరొక పేరు కొలెస్ట్రాల్. ముడి చమురుని అంశిక శ్వేదనం చేసినప్పుడు ఆఖరున తారు లభించినట్లు రసిని ఇంకా మధిస్తే వచ్చే 5వ కారణాంశం పేరు ఆల్బులిన్. దీనిని గుండె రూపంలో వెలికి తీసి నిల్వ చేయవచ్చు. ఇంకా కారణాంశాలు ఉన్నాయి. ఇలా రక్తంలోని భాగాలన్నీ విడితీసి నిల్వ చేయటంలో కొన్ని లాభాలు ఉన్నాయి. సాధారణంగా రక్తాన్ని ఎక్కించవలసిన ఏ సందర్భంలోనూ కూడా పక్కా రక్తం అవసరం, హోల్ బ్లడ్ అవసరం ఎప్పుడో కాని రాదు. ఒక్కొక్క పరిస్థితిలో ఒక్కొక్క కారణాంశం అవసరం ఉంటుంది. అప్పుడు అదొక్కటే వాడి విలువైన రక్తాన్ని పొదుపుగా వాడుకోవచ్చు. అంతేకాకుండా ఇంతవరకు చెప్పుకున్న కారణాంశాలన్నీ కూడా గుండె రూపంలో ఉంటాయి. కనుక వాటిని నిల్వ చేయటము, రవాణా చేయటము తేలిక. మన రక్తం ఇచ్చినప్పుడు దానం చేస్తాం. ఆసుపత్రి వారు మనకి రక్తం ఎక్కించినప్పుడు డబ్బు వసూలు చేస్తారు. కనుక ఇది ఒక రకమైన ధర్మ వ్యాపారం. సంవత్సరానికి 20 మిలియన్ గ్యాలెన్ల రక్తాన్ని పోగు చేసి వ్యాపారంలో తిప్పుతున్నారు. ఈ రక్తం బజారు వేళ చాలా ఎక్కువ. ఇంత డబ్బులతో వ్యవహారం అయినప్పుడు అత్యాశకి అవకాశాలు పుడతాయి. ఇలాంటి సందర్భంలోనే రక్తపు సరఫరా రోగగ్రస్తమైన రక్తంతో కలిసి

అయ్యే ప్రమాదము ఉంది. కనుక ఒకరి రక్తం మరొకరికి ఎక్కించేటప్పుడు అప్రమత్తతతో ఉండకపోతే కామెర్లు, ఎయిడ్స్ వంటి రోగాలు సంక్రమించే అవకాశం ఉంది. ఈ ప్రమాదాల నుండి తప్పించుకునేందుకు ఎవరి రక్తం వారే, ఎవరికి వారే దానం చేసుకుని బ్లడ్ బ్యాంకుల్లో దాచుకుంటారు. తదనంతరం వచ్చే అవసరం వెంబడి వాడుకుంటారు. ఇది ఒక కొత్త ధోరణి. ఈ రోజుల్లో రక్తదానం చేస్తామని ముందుకొచ్చే వారి సంఖ్య తగ్గుతోంది. జనాభాలో 100 in 5 మాత్రమే రక్తదానం చేస్తామని ముందుకు వస్తున్నారు. ఇలా సరఫరా ఒక పక్క తగ్గిపోతూ ఉంటే మరొక

0: మందులు నిల్వ చేయటంలో ఇబ్బందుల వల్ల కృత్రిమంగా రక్తం తయారు చేయాలనే కోరిక పెరిగింది. కృత్రిమంగా తయారు చేసిన రక్తం ఏ విధంగా ఉండాలంటే అది అవిషి, నాన్ టాక్సిక్ అయి ఉండాలి. అందులో రోగకారక పదార్థాలు ఉండకూడదు. రవాణా చేయటానికి అనుకూలంగా ఉండాలి. గ్రహీత శరీరంలో ఎక్కించినప్పుడు రక్షక ప్రతిస్పందన, ఇమ్యూన్ రియాక్షన్ రాకూడదు. ఏ జాతి రక్తంలో అయినా కలిసిపోగలగాలి. అవసరం తీరే వరకు పాడవకుండా పనిచేయాలి. అవసరం తీరిన తరువాత శరీరం నుండి విసర్జింపబడాలి. అలమారాలో చాలా కాలం నిల్వ ఉంచినా పాడవకూడదు. దీన్నే అలమారు ఆయుర్దాయం లేదా షెల్ఫ్ లైఫ్ అని అంటారు. ఈ విధమైన లక్షణాలను కృత్రిమ రక్తం కలిగి ఉండాలి. కాబట్టి రక్తదానం పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉన్నట్లయితే అపాయకర స్థితిలో ఉన్న వారికి రక్తదానం చేసి వారిని కాపాడిన వారం అవుతాం.
1: మీరు ఇంతవరకు రక్తదానం అవగాహన గురించి కొన్ని వివరాలు తెలుసుకున్నారు.
2: ఇదిగో కోడల్ పిల్ల.
3: ఏంటత్తయ్య,
2: ఈ ఇంటికి కొన్ని పద్ధతులున్నాయి.
3: ఏంటవి?
2: ఏంటంటే ఇక్కడ క్యాష్ ఆన్వాయితీ లేదు.
3: మరి ఇచ్చిపుచ్చుకోడాలు?
2: అదేమంటే మేము డిజిటల్ పేమెంట్ చేస్తాం.
3: ఓ,
2: ఎలాగంటే యూపీఐతో?
3: అలాగా?
2: ఇదిగో అమ్మాయి, ఇంకొక పద్ధతి ఉంది.
3: అదేంటత్తయ్య?
2: నీకొచ్చే కానుకలు కూడా యూపీఐ నుండే వస్తాయి.
3: అబ్బా చాలా అత్తయ్య.
4: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
3: అన్ని లావాదేవీలు ఇప్పుడిక సులభం.
1: కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం. కలిసుందాం రా చిత్రం కోసం ఎస్ఏ రాజ్కుమార్ సంగీత నిర్వహణలో రాజేష్ పాడిన పాట.

0: డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నీలైన సమయం 8 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత్, అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ముందుగా వినండి సమాచార ప్రభాత్.

0: మీరు ఇంతవరకు చిత్రగీతం విన్నారు.
1: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ అండ్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల.

ಆಕಾಶವಾಣಿ ವಿದ್ಯಾ ಉದ್ಯೋಗ ಸಮಾಚಾರಂ ಉದ್ಯೋಗ ವಾಣಿ

ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. కోల్కతాలోని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ ఒప్పంద ప్రాతిపదికన కోల్కతా సిస్టమ్ హల్దియా డాక్ కాంప్లెక్స్ స్పోర్ట్స్ పర్సన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఉంది. 26 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. క్రీడల వారీగా ఖాళీలు ఈ విధంగా ఉన్నాయి. హాకీలో 5, ఫుట్బాల్ 5, బాస్కెట్బాల్ 3, వాలీబాల్ 3, క్రికెట్ 5, టేబుల్ టెన్నిస్ 2, బ్యాడ్మింటన్లో 3 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు 10వ తరగతి పాస్ అయి ఉండాలి. మార్చి 31, 2026 నాటికి ముగిసిన మరుసటి కాలంలో కనీసం ఒక్కసారైనా సంబంధిత క్రీడలో జాతీయ స్థాయిలో రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 26 సంవత్సరాల మధ్య ఉండాలి. నెలకు 50,000 రూపాయలు వీరికి జీతం అందుతుంది. ఆఫ్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి. దరఖాస్తును డిప్యూటీ సెక్రటరీ 1 శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ కోల్కతా 7,01 అనే చిరునామాకు పంపించుకోవాలి. చిరునామా మరొకసారి, డిప్యూటీ సెక్రటరీ 1 శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ కోల్కతా 7,01 అనే చిరునామాకు పంపించుకోవాలి. పూర్తి సమాచారం కోసం smp.smportkolkata.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. smp.smportkolkata.in ఈ వెబ్సైట్లో మీకు దరఖాస్తు నమూనా ఇతర సమాచారం లభ్యమవుతుంది. ఆఫ్లైన్లో మీ దరఖాస్తులు చేరడానికి ఆఖరు తేదీ జూన్ 15, 2026. మరొక ప్రకటన, బెంగళూరులోని విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ లాజికల్ మ్యూజియం రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఉంది. 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎడ్యుకేషన్ అసిస్టెంట్ 4 పోస్టులు, జూనియర్ స్టెనోగ్రాఫర్ 1 పోస్టు, ఆఫీస్ అసిస్టెంట్ 3, టెక్నీషియన్ 3, ఆర్టిస్ట్ 1 పోస్టు ఖాళీగా ఉంది. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 10వ తరగతి డిగ్రీ పాస్ అయి ఉండాలి. దీంతో పాటు ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. అభ్యర్థుల వయస్సు 15, 2026 నాటికి 35 ఏళ్లు వయస్సు మించకుండా ఉండాలి. నెలకు 35,270 రూపాయల నుంచి 61,240 రూపాయల వరకు వీరికి వేతనం అందుతుంది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేయబడతారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ చిరునామా www.wismuseum.gov.in అనే వెబ్సైట్ చూడవచ్చు. www.wismuseum.gov.in అనే వెబ్సైట్ని చూడవచ్చు. ఆన్లైన్లో మీ దరఖాస్తులు చేరడానికి ఆఖరు తేదీ జూన్ 15

0: 2026. మరొక ప్రకటన. కోల్కతాలోని హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో సీనియర్ మేనేజర్, మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఉన్నారు. 70 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సీనియర్ మేనేజర్లు 16, మేనేజర్లు 16, డిప్యూటీ మేనేజర్లు 38 ఖాళీలు ఉన్నాయి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, పీజీ, ఎంబీబీఎస్, ఎంబీఏ, సీఏ పాస్ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. దీంతో పాటు ఉద్యోగ అనుభవం కూడా చూస్తారు. నెలకు 50,000 నుంచి 2,00,000 బేసిక్ పే, దాన్ని బట్టి నెలకు 93,400 నుంచి 130,760 వరకు వీరికి జీతన శ్రేణి లభిస్తుంది. పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా www.hindustancopper.com అనే వెబ్సైట్ను చూడవచ్చు. www.hindustancopper.com ఈ వెబ్సైట్లో దరఖాస్తు నమూనా, ఇతర సమాచారం లభ్యమవుతుంది. ఆన్లైన్లో మీ దరఖాస్తులు చేరడానికి ఆఖరి తేదీ జూన్ 25, 2026.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం
1: ఆనందమానందమాయే మదియాశల నందనమాయే.
0: శుభాకాంక్షలు శ్రోతలు, గ్రీటింగ్స్ చెప్పే కార్యక్రమం.
2: ఈరోజు అంతర్జాతీయ రక్తదాన దినోత్సవం సందర్భంగా రక్తదానం చేయండి, మరొకరి ప్రాణాలు కాపాడండి అంటూ ఆకాశవాణి శ్రోతలకు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలందరికీ అంతర్జాతీయ రక్తదాన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుండి అడుసుమిల్లి చర్మవ్యాధుల హాస్పిటల్ వైద్యులు డాక్టర్ భూపతిరావు గారు, హాస్పిటల్ సిబ్బంది పద్మావతి, హబీబా, విజయకుమార్, మమత, ప్రశాంత్, ఆర్తి, శ్రవంతి, అలాగే సీతారామయ్య మెడికల్ షాప్ నుండి అడుసుమిల్లి శంకర్, రామ్, చెనిగరపు వెంకటేష్, రమాదేవి, ఇంకా మేడం చెన్నారావు, సుబ్బారావు, సత్యనారాయణ గారులు, వీరంతా ఆకాశవాణి శ్రోతలకు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలందరికీ అంతర్జాతీయ రక్తదాన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

0: ఇవి ఈరోజు శుభాకాంక్షలు. ప్రతిరోజు ఉదయం 8:35 శుభాకాంక్షల సమయం. శ్రోతలు గమనించాలి. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి.
0: అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
1: 9989670076.
0: మరొక నెంబర్ 7989701158.

శ్రోతలు, తమకు ఎంతగానో నచ్చిన పాటను టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమం మీ మాటతో ఓ పాట. ఈ కార్యక్రమానికి మీరు చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 2950 38, మరొక నెంబరు 2950 39, ఎస్టిడి కోడ్ 08744. ఈ కార్యక్రమం నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సాంకేతిక సహకారం అందిస్తున్నవారు శ్రీ బాబు సింగ్. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు కోరిన పాటను వినిపించడానికి సిద్ధంగా ఉన్నాను. నేను మీ రేడియో నేస్తాం మాట్ల సాగర్.

0: ఈనాటి మన కార్యక్రమంలో ముందుగా మాట్లాడి వారికి నచ్చిన పాటను వినడానికైతే మన మొదటి కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. హలో.
1: హలో సార్, నమస్కారం అండి.
0: సార్ నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి?
1: నేను నాగేశ్వరరావు ఎందుకంటే అండి, నెవరు బస్తీ రామటాకీస్ రోడ్ నుంచి మాట్లాడుతున్నాను.
0: నమస్తే.

0: నేను నాగేశ్వరరావు గారు.
1: సార్ నమస్కారం అండి.
0: సార్ చెప్పండి, మరి ఏ సినిమాలోని పాట వినాలనుకుంటున్నారు?
1: నాకు ఈరోజు లవ్ బర్డ్ సినిమాలో మనసున మనసై మనసున మనసులో అనే పాట ఉంటుంది సార్, ఒకటి ప్లే చేయండి.
0: ఓకేనండి, తప్పకుండా. మరి మీరు కొన్నట్టుగా లవ్ బర్డ్స్ చిత్రం నుంచి పాటను వినిపిస్తున్నాము, వినండి.
1: ఓకే సార్, థ్యాంక్ యూ.

0: మన మరొక కాలర్. హలో
1: సార్, గుడ్ మార్నింగ్. సార్
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు ఎక్కడ నుండి?
1: నేను కొత్తగూడెం బుర్రిగడ్డ నుంచి మాట్లాడుతున్నాను సార్. నా పేరు రాధాపాసి.
0: నమస్తే అండి రాధాపాసి గారు. చెప్పండి, మరి ఏ సినిమాలను పాట వినాలనుకుంటున్నారు?
1: నాకు మొన్నగారి సినిమా నుంచి ఈ రోజే మా అన్నయ్య పుట్టినరోజు అని పాట కావాలి సార్.
0: ఓకేనండి, తప్పకుండా. మరి
1: పాట కోరినప్పుడు సార్,
0: అంటే సమయానుభావం తక్కువగా ఉంది, అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను.
1: సరే సార్.
0: మరి మీరు ఓకేనండి. మొనగాడు చిత్రం నుంచి పాటను వినిపిస్తున్నాము, వినండి.

0: మరి ఈ కార్యక్రమంలో మనతో మాట్లాడి వారికి నచ్చిన పాటను వినడానికైతే మన మరొక కాలర్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. హలో
1: సార్.
0: నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి?
1: ఈశ్వర యాదవ్, వైఎస్ఆర్ కడప జిల్లా తండ్రి మండలం కోడవారిపల్లి.
0: నమస్తేనండి ఈశ్వర్ యాదవ్ గారు. చెప్పండి, మరి ఏ సినిమాలో పాట వినాలనుకుంటున్నారు?
1: ఆత్మబలం.

0: మరి ఈ కార్యక్రమంలో మనతో మాట్లాడి వారికి నచ్చిన పాటను వినడానికైతే మన మరొక కాలర్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. హలో సార్, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుండి?
1: ఈశ్వర యాదవ్, వైఎస్ఆర్ కడప జిల్లా తండ్రి మండలం కోడవారపల్లి.
0: నమస్తే అండి ఈశ్వర్ యాదవ్ గారు. చెప్పండి, మరి ఏ సినిమాలో పాట వినాలనుకుంటున్నారు? ఓ, వర్షం వస్తుందని వర్షం పాట కోరారా? ఓకే ఓకే. మరి మీరు కొన్నట్టుగా ఆత్మబలం చిత్రం నుంచి పాటను వినిపిస్తున్నాము, వినండి.
1: థ్యాంక్ యూ సార్.

0: ఇదిగో కోడల పిల్ల.
1: ఏంటత్తయ్య?
0: ఈ ఇంటికి కొన్ని పద్ధతులున్నాయి.
1: ఏంటవి?
0: ఏంటంటే ఇక్కడ క్యాష్ ఆన్వాయితీ లేదు.
1: మరి ఇచ్చిపుచ్చుకోడాలు?
0: అదేమంటే మేము డిజిటల్ పేమెంట్ చేస్తాం. ఎలాగంటే యూపీఐతో.
1: అలాగా?
0: ఇదిగో అమ్మాయి, ఇంకొక పద్ధతి ఉంది.
1: అదేంటత్తయ్య?
0: నీకొచ్చే కానుకలు కూడా యూపీఐ నుండే వస్తాయి.
1: అబ్బా చాలండి అత్తయ్య.
2: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
3: అన్ని లావాదేవీలు ఇప్పుడిక సులభం.

0: శ్రోతలు, 100.1 MHz పై టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమం మీ మాటతో ఓ పాట వింటున్నారు. మరి ఈ కార్యక్రమంలో మనతో మాట్లాడి వారికి నచ్చిన పాటను వినడానికైతే మన మరొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. హలో
1: సార్, నమస్తే అండి.
0: సార్ నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి?
1: ఔజింపట్ కాలనీ అండి, నాగేశ్వరరావు నా పేరు.
0: నమస్తే అండి నాగేశ్వరరావు గారు.
1: నమస్తే సార్.
0: సార్ మీరు ఏం చేస్తూ ఉంటారు?
1: నేను టైలరింగ్ చేస్తాను సార్.
0: అంటే షాప్ ఉందా లేకపోతే ఇంట్లోనే నడుపుతూ ఉంటారా? ఇంట్లోనే నడుపుతూ ఉంటారా? ఓకే సార్. సార్ మరి చెప్పండి, మరి ఈ రోజు ఏ సినిమాలోని పాట వినాలనుకుంటున్నారు? ఓకే సార్, మరి తప్పకుండా. మరి మీరు కోరినట్టుగా గీతాంజలి చెప్పండి.
1: అదేండి, మొన్న స్త్రీల కార్యక్రమంలో అమ్మాయి గురించి ఎట్లా ఏంటి అనేది చెప్పారు కదా సార్?
0: అవునవును,
1: అది కొంచెం రిపీట్ చేయండి మళ్ళీ.
0: ఓకేనండి, మరి మీరు కోరిక మేరకు మా పై అధికారులకి విన్నవించుకుంటానండి, మరి వారు కార్యక్రమాన్ని పునఃప్రసారం చేసే ఆలోచన చేస్తారు. సరే మరి ఇప్పుడే

టక టక ధిమి తక జను జగడ జగడ జగడం చేసేస్తాం, రగడ రగడ రగడం తుందేస్తాం, ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం. మరణ మరణ జననం రానీరా, మరణ మరణ మరణం మింగేస్తాం, భగల భగల గరణం మా పిలుపే ఢమరుకం.

0: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్ కేటీపీఎస్ రోడ్ పాల్వంచ జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: శ్రోతలు, మరి మీరు కూడా మీకు నచ్చిన పాటను మీ మాటతో పాట ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమంలో వినాలనుకుంటున్నారా? అయితే మీరు చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 2950038, మరొక నెంబరు 2950039. ఈ నెంబర్లకు ఫోన్ చేయండి, మీకు నచ్చిన పాటను మీ మాటతో పాట కార్యక్రమంలో వినవచ్చు. కార్యక్రమంలో మనతో మాట్లాడి వారికి నచ్చిన పాటను వినడానికి అయితే మన మరొక కాలర్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. హలో సార్, శుభోదయం అండి. మీ పేరు ఎక్కడ నుండి? నమస్తే అండి చిన్నపాసి గారు.
2: నమస్తే సార్, గుడ్ మార్నింగ్.
1: గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి, మరి ఈ రోజు ఏ సినిమాలోని పాట వినాలనుకుంటున్నారు? ఓకేనండి, తప్పకుండా. మరి మీరు కొన్నట్టుగా ప్రేమ్ నగర్ చిత్రం నుంచి పాటను వినిపిస్తున్నాము, వినండి.
3: నేను పుట్టాను లోకం మెట్టి

0: హలో
1: హలో, శుభోదయం సార్.
0: సార్ శుభోదయం అండి. మీ పేరు ఎక్కడి నుండి?
1: వెంకటేష్ సార్. సార్ బాగున్నారా?
0: మేమందరం బాగున్నామండి. మీరెలా ఉన్నారు?
1: బాగున్నాం.
0: ఓకే.
1: ఈరోజు అంతర్జాతీయ ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా అందరికి శుభాకాంక్షలు చెప్తున్నాము.
0: ఓకే అండి. మా ఆకాశవాణి తరపున మీకు కూడా. సార్ చెప్పండి, మరి ఏ సినిమాలోని పాట వినాలనుకుంటున్నారు?
1: మెరుపుకల్ల సినిమాలో వెన్నెలవే.
0: ఓకేనండి, తప్పకుండా. మరి మీరు
1: ఆర్తి కోసం అండి.
0: సరేనండి. మరి మీరు కోరినట్టుగా మెరుపు కళలు చిత్రం నుంచి పాటను వినిపిస్తున్నాము, వినండి.
1: ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్.
0: ఓకే ఓకే అండి.

0: మరి మీ మాటతో పాడే కార్యక్రమంలో మనతో మాట్లాడి వారికి నచ్చిన పాటను వినడానికైతే మన మరొక కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు. హలో.
1: హలో, నమస్తే. గుడ్ మార్నింగ్ సార్.
0: నమస్తే, గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు ఎక్కడ నుండి?
1: నా పేరు నూర్జహాన్ సార్. నేను కొత్తగూడెం బర్మ క్యాంప్ నుంచి మాట్లాడుతున్నాను సార్.
0: చెప్పండి మేడం నూర్జహాన్ గారు, ఏ సినిమాలోని పాట వినాలనుకుంటున్నారు?
1: ఈ రోజు సినిమా పేరు ప్రేమ యుద్ధం. సినిమాలో నుంచి

0: చల్లులలో శ్రావణ మేఘపు చావలిలో నిండే దోసలి పండే కౌగులి నిండి అడిగింది. ఆ పాట కాదు సార్.
1: ఓహో, మనకు వర్షం వస్తుందని మీరు వర్షం పాట కోరారు. ఓకే ఓకేనండి, తప్పకుండా. మరి మీరు కోరినట్టుగా ప్రేమ యుద్ధం చిత్రం నుంచి పాటను వినిపిస్తున్నాము, వినండి.
0: ఓకే సార్, థ్యాంక్ యూ సార్.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్
1: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ అండ్ అటానమస్ కాలేజ్ కేటీపీఎస్ రోడ్ పాల్వంచ జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
2: శ్రోతలు 100.1 మెగాహెర్ట్జ్ పై టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమం మీ మాటతో ఓ పాట వింటున్నారు. మరి ఈ కార్యక్రమంలో మనతో మాట్లాడి వారికి నచ్చిన పాటను వినడానికైతే మనం మరొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. హలో,
3: హలో, గుడ్ మార్నింగ్ సార్.
2: సార్ గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు ఎక్కడ నుండి?
3: నా పేరు మారవేణ శ్రీనివాసరావు, ప్రశాంతి నగర్, లక్ష్మీదేవిపల్లి నుండి.
2: నమస్తే అండి శ్రీనివాస్ గారు.
3: సార్,
2: సార్ చెప్పండి, మరి ఏ సినిమాలను పాట వినాలనుకుంటున్నారు?
3: నాకు రాధాకృష్ణ మూవీ నేమ్, బాలసుబ్రహ్మణ్యం సుశీల గారు పాడిన ఈ పాట. రాధా కృష్ణ నీ వలపే బృందావనం, ఈ పాట వేయండి సార్.
2: ఓకేనండి, తప్పకుండా. మరి మీరు కొన్నట్టుగా రాధాకృష్ణ చిత్రం నుంచి పాటను వినిపిస్తున్నాము, వినండి.
3: థ్యాంక్ యూ సార్.

0: మన మరొక కాలర్. హలో
1: నమస్తే సార్.
0: సార్, నమస్తే అండి. మీ పేరు?
1: కారేపల్లి నుంచి రాంబాబు.
0: నమస్తే అండి రాంబాబు గారు.
1: సార్ నమస్తే సార్.
0: సార్ చెప్పండి సార్, మరి ఏ సినిమాలోని పాట వినాలనుకుంటున్నారు?
1: సాంద్రపాపారాయుడు నుంచి అభినందన మందారమాల.
0: ఓకేనండి, తప్పకుండా. మరి మీరు కొన్నట్టుగా తాండ్ర పాపారాయుడు చిత్రం నుంచి పాటను వినిపిస్తున్నాము, వినండి.
1: ఓకే సార్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ.

0: మనతో మాట్లాడి వారికి నచ్చిన పాటను వినడానికైతే మనం మరొక కలర్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. హలో,
1: గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు ఎక్కడి నుండి?
1: పాల్వంత మండలం పునుకుల నుంచి అక్బర్ ని సార్.
0: నమస్తే అండి అక్బర్ గారు.
1: నమస్తే సార్.
0: చెప్పండి, మరి ఏ సినిమాలో పాట?
1: ఈ రోజు వర్షం సినిమా నుంచి ఎన్నాళ్ళ గుర్తొచ్చే అరే వానా ఎన్నాళ్ళని దాక్కుంటే అదే పైన అనే పాట అయింది సార్.
0: ఓకేనండి, వర్షం వస్తుంది కాబట్టి మీరు డైరెక్ట్ గా వర్షం సినిమాలోని పాటనే అడిగారు. పాట వినిపిస్తున్నాము, వినండి.
1: ఓకే, థ్యాంక్ యూ సార్.

0: యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ కొత్తగూడెం.
1: రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి.
0: జే బాలు గారి ఆధ్వర్యంలో ప్రతి ఇంట్లో రక్తదాతలను తయారు చేయడమే మా ఫౌండేషన్ ప్రధాన లక్ష్యం.
1: మా ఫౌండేషన్ ద్వారా మాతో పాటు సేవలు అందించడానికి ఆసక్తి గలవారు వాట్సాప్ ద్వారా మాత్రమే సంప్రదించగలరు.
0: వాట్సాప్ నంబర్ 9705193913.
1: వాట్సాప్ నంబర్ మరొకసారి 9705193913.
2: మనతో మాట్లాడడానికి మన మరొక కలర్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. హలో,
3: నమస్కారం సార్. నేను సొప్పైగూడ నుంచి అన్నప్పారం మాట్లాడుతున్నాను. సాగర్ గారు బాగున్నారా?
2: బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు?
3: నేను బాగానే ఉన్నానండి, కూల్ కూల్ గా ఉన్నానండి.
2: ఓ, వాతావరణం చల్లబడింది, కొంచెం చల్లగానే ఉంది వాతావరణం అంతా కూడా.
3: స్వరూపం నుంచి ఎండలో ఇప్పుడే కూల్ కూల్ అవుతుంది.
2: అవును సార్, అవును సార్. సార్ చెప్పండి, మరి ఏ సినిమాలో పాట?
3: కూల్ పాటే కోరుకుంటున్నాను. ఏదంటే నాలుగు స్తంభాలు ఆడ సినిమా నుంచి చినుకుల రారి వరదలు అయిపోయి.
2: చినుకులు పడుతున్నాయి, మళ్ళీ కొన్ని రోజులు అయితే వరదలు కూడా పారుతాయి. సింబాలిక్ గా కోరారా పాట?
3: అవును.
2: ఓకే, మరి తప్పకుండా. మరి మీరు కోరినట్టుగా నాలుగు స్తంభాలు ఆట చిత్రం నుంచి పాట వినిపిస్తున్నాము, వినండి.
3: థ్యాంక్స్ అండి.

0: మనతో మాట్లాడి వారికి నచ్చిన పాటను వినడానికైతే మనం మరొక లైన్లో సిద్ధంగా ఉన్నారు. హలో.
1: హలో, గుడ్ మార్నింగ్ అండి.
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు ఎక్కడ నుండి? నమస్తే అండి. స్వీటి గారు.
1: నమస్తే. సాగర్ గారు బాగున్నారా?
0: మేమందరం బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నానండి.
0: ఓకే, చెప్పండి, మరి ఏ సినిమాలో ఉన్న పాట?
1: మొన్న మూవీ నుంచి మనస అనే సాంగ్ వేయండి.
0: ఓకేనండి, తప్పకుండా. మరి మీరు కొన్నట్టుగా మొన్న చిత్రం నుంచి పాటను వినిపిస్తున్నాము, వినండి.
1: ఓకే అండి.

0: ఈనాటి మన కార్యక్రమంలో చివరి కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. హలో
1: సార్.
0: శుభోదయం అండి. మీ పేరు ఎక్కడి నుండి? నమస్తే అండి. సార్ చెప్పండి, ఏ సినిమాలో పాట వినాలనుకుంటున్నారు? ఓకే సార్, తప్పకుండా. మరి మీరు ఓకే సార్, తప్పకుండా. గురుకాంత చిత్రం నుంచి మీరు కోరిన పాటను వినిపిస్తున్నాము, వినండి.
1: ఓకే సార్, ధన్యవాదాలు సార్.

మీరింతవరకు శ్రోతలు తమకు ఎంతగానో నచ్చిన పాటను టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమం మీ మాటతో ఓ పాట విన్నారు. ఈ కార్యక్రమం నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సాంకేతిక సహకారం అందించిన వారు శ్రీ బాబు సింగ్. మరి ఈనాటి ఈ కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ నేను మీ రేడియో నేస్తాం మాటల సాగర్.

అనుభవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్స్ అండ్ ఆటోనమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.

0: దిన ఉత్సవం. ఇది మీ అందరికీ తెలుసు. ఎందుచేతనంటే ఈ రేడియో కార్యక్రమం వింటున్న ప్రతి శ్రోతకి వారి కుటుంబంలో ఎవరికో ఎప్పుడో ఈ యొక్క రక్తం యొక్క అవసరం పడుతుంది. అలాంటి సందర్భాలలో మనకంటూ ఈ పరిస్థితి ఏర్పడితే, మన కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యం ఏర్పడి ఆసుపత్రిలో ఉన్నప్పుడు రక్తం అవసరమైనప్పుడు మనం ఎంత రిస్క్ తీసుకోవాల్సి వచ్చింది, వారిని ఆ పరిస్థితి నుంచి బయటపడేయడానికి మనం ఎక్కడెక్కడ ఎవరెవరిని సంప్రదించాల్సి వచ్చింది అనేది మనకందరికీ ఒక్కసారి స్ఫూర్ణకు వస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో మనం దేశం మొత్తంగా కాకుండా ప్రపంచం మొత్తంగా కూడాను ఈ బ్లడ్ డొనర్స్ యొక్క సంఖ్య పెరిగిపోతూ ఉంది. మరి ఎందుచేతనంటే ఇటువంటి సిచ్యువేషన్స్ ఎవరికి వాళ్ళు రక్తం సమకూర్చుకునే వెసులుబాటు తగ్గుతుంది, అలాగే అప్పటికప్పుడు వారికి ఉన్నటువంటి టెన్షన్స్, ఆసుపత్రిలో వాళ్లకు సంబంధించిన వాళ్ళు ఉన్నప్పుడు వారు ఎక్కువగా ఆలోచించలేరు, ఆలోచన విధానంలో వాళ్ళకి స్ఫురణ కూడా రాదు, ఎక్కడ ఎవరున్నారు అనేది కూడా స్ఫురణకు రాదు. ఎంతసేపటికి పేషెంట్ యొక్క ఆరోగ్య పరిస్థితి ఏంటా, అతను ఎట్లా సర్వైవ్ చేయాలా, ఆర్థికంగా మనం ఇక్కడ నుంచి ఎట్లా బయటపడాలని ఆలోచిస్తారు తప్ప మరి బ్లడ్ మన దాంట్లోనే ఉంది మనం సహకరించవచ్చు అనే ఆలోచన రాదు. దీనికి గాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ అసోసియేషన్ స్థాపించి మరి ప్రజలకి మేమున్నాం, మీకు వెనుదన్నుగా మీకు చేతన అందిస్తాం, మీ యొక్క కష్టకాలంలో మీకు ఒక కుటుంబ సభ్యుడిగా ఉన్నానంటున్నారు జె బాలు గారు. వీరు ఈ యంగ్ ఇండియన్ బ్లడ్ డొనేషన్స్ అసోసియేషన్ స్థాపించి ఎంతో మందికి, లెక్కలేనంత మందికి బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు. వారు మాత్రమే ఇవ్వకుండా వారి సంస్థ ద్వారా ఎంతో మంది యువ బ్లడ్ డోనర్స్ ని ఎంకరేజ్ చేస్తూ జిల్లాల వారీగా కాకుండా రాష్ట్రాల వారీగా కూడాను ఎక్కడికక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఆన్లైన్ సర్వీస్ కూడా అందిస్తున్నారు. మరి ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా వారందరికీ మన ఆకాశవాణి తరపున కృతజ్ఞత తెలియజేసుకుందాం. నమస్కారం అండి బాలు గారు. బ్లడ్ డోనర్స్ అసోసియేషన్ తరపున మరి మీరు చాలా రకాల బ్లడ్స్ అందరికి అందుబాటులో తీసుకొస్తూ ఉన్నారు. ఈ మెయిన్ మోటో మీ మనసులో ఎప్పుడు కలిగిందో మాకు తెలియదు. అయితే రక్తం అవసరం ఉందా అనేది ఆసుపత్రికి వెళ్తే కానీ తెలియట్లేదు. అలా కాకుండా ఇప్పుడు చూస్తున్నటువంటి ఆరోగ్య పరిస్థితిని బట్టి చూస్తే కొంతమందికి సహజంగానే బ్లడ్ తక్కువగా ఉంటుంది. మరి ఇలాంటి సందర్భాల్లో కూడా రక్తం అవసరం ఉంటుందంటారా?
1: తప్పకుండా సార్, మినిమం 12.5 HB అనేది కంపల్సరీ సార్ ప్రతి ఒక్కరికి,
0: పురుషుడికి మహిళకి.
1: 12.5 HB సార్, మహిళలకైతే 13.5 ప్రతి ఒక్కరికి మినిమం ఉండాల్సింది సార్. ఇది మనం రక్తదానం చేయడానికి కూడా ఖచ్చితంగా 12.5 అనే HB ఉంటేనే ఇంకొకరి మనం రక్తదానం చేయడానికి ఒక అర్హులు అవుతుంది.
0: ఈ బ్లడ్ డొనేషన్స్ అసోసియేషన్స్ ప్రధాన పనితీరు అనేది అంటే రక్తం పలానా చోట మీకు అవైలబుల్గా ఉంది అక్కడికి వెళ్ళి కలెక్ట్ చేసుకోండి అంటారా, లేకపోతే వారికి ఎలాంటి సర్వీస్ ఇస్తారు? అసలు చాలా మందికి ఈ బ్లడ్ డొనేషన్స్ అసోసియేషన్స్ ఉన్నాయి, మన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకు రక్తం వస్తుంది, వాళ్ళు సబ్స్టిట్యూట్ రక్తం అడుగుతారు, ఇట్లాంటి అపోహలు చాలా ఉన్నాయి. ఆసుపత్రి పాలైనటువంటి పేషెంట్ కి వెంటనే రక్తం కావాలని అంటే ఎవరిని సంప్రదించాలి, ఎప్పుడు సంప్రదించాలి, ఎలా సంప్రదించాలి?
1: వాస్తవాన్ని సార్ ఇప్పుడు ప్రతి ఒక్కరు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా గానీ తర్వాత NGOs ద్వారా గానీ కూడా చాలా అప్డేట్ అయ్యారు. ఇప్పుడు ఎక్కడైతే బ్లడ్ అవసరం ఉందని వాళ్ళకి తెలుస్తుంది వెంటనే వాట్సాప్లలో సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. ఇక మా అలాంటి వాళ్ళు ఇంకా ముందుకొచ్చే వాళ్ళు ఉంటారు కదా, వారి ద్వారా ఖచ్చితంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది సార్. ఇది ఇక నేను ఎందుకు చార్జ్ చేశానంటే నేను కూడా గతంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఇక మా ఫ్యామిలీ మెంబర్స్ విషయంలోనే ఇక నా అలాగే ఎవరు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో నేను కూడా ముందుకు రావడం జరిగింది, ఇలా సర్వీస్ చేయడానికి ముందుకు రావడం జరిగింది సార్.
0: ఎంతకాలం అయింది?
1: ఇది గతం సార్ 2014లోనే మదర్కి కొద్దిగా ఇబ్బంది పడాల్సి వచ్చింది, ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ దొరకలేదు. దానికంటే ముందు కూడా మా నాన్నగారికి కూడా అవసరం పడితే కొద్దిగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. సో నాలాగా ఎవరు కూడా ఆ రోజు నేను పడ్డ ఇబ్బంది కూడా ఎవరు బ్లడ్ కోసం ఎవరు, బ్లడ్ ఒక్కటే కాదు సార్ ఇప్పుడు నేను సర్వీస్ చేసినాను, మెడికల్ పరంగా ఎవరు కూడా ఏ ఇబ్బంది పడకూడదని వచ్చి నేను చేయగలిగిన మ్యాక్సిమం సహాయం నా వంద నేను ట్రై చేస్తున్నాను సార్.
0: ఇంతకుముందు మీరు అన్నారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎక్కువగా వాడుతున్నాము ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కానీ సహాయం తీసుకోవడం కానీ, ఎందుకంటే ఎవరికైనా క్షతగాతుడికి రక్తం అవసరం ఉందంటే వెంటనే మీరు గ్రూప్ లో పెట్టేస్తున్నారు, అది మేమందరం చూస్తూ ఉన్నాం. తర్వాత వెంటనే తనకి ఒక 5-10 నిమిషాల తర్వాత ఎవరో స్వచ్ఛందంగా వచ్చేసి ముందుకు వచ్చేసి ఎస్ నాది అదే గ్రూప్ నేను ఇవ్వగలను, ఇక్కడికి లొకేషన్ కి వెళ్లాలనే ఈ కమ్యూనికేషన్ తో జరుగుతుంది. మరి 2014లో ఇంత మీడియా డెవలప్మెంట్ లేదు, అప్పుడు ఎలా ఉండింది?
1: అప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ తోనే సర్వీస్ స్టార్ట్ చేయడం సార్, స్థానికంగా కేవలం, ఇప్పుడు ఇవి కొత్త కూడా ఉంది, స్థానికంగా మాత్రం నా దగ్గర స్నేహితులతోనే స్టార్ట్ చేయడం జరిగింది. రాను రాను ఏం జరిగిందంటే ఇక జిల్లాలు దాటి ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద కూడా ఒక మా ఫౌండేషన్ అంటేనే ఒక నమ్మకం అనేది ఏర్పడింది, ఎక్కడ కూడా వేస్ట్ అనేది జరగదు, ఖచ్చితంగా అవసరం అయితే తప్ప బ్లడ్ డోనర్ని పంపరు అనేది కూడా ఒక గట్టి నమ్మకం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రక్తదానంతో ప్రాణదానం సేవే నా మార్గం బ్లడ్ డోనర్ శ్రీ జే బిక్కులాల్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు.
1: ఆకాశవాణి శ్రోతలకి నమస్కారం. ఈరోజు ప్రపంచ రక్తదాతలు

0: అనేది ఏర్పడింది. సో ఇతరులు చూస్తా ఉన్నారు, గ్రూప్లలో కూడా చూస్తూ ఉంటారు. నేను పోస్ట్ చేసిన వెంటనే నేను వెళ్తాను మన బ్లడ్ డోనర్సే వాళ్లే ముందుకు వచ్చి పోటీ పడి ముందుకు వస్తారు. ఇది మన మిత్రులందరూ కూడా ఒకసారి గమనించండి, ఒకసారి ఖచ్చితంగా ప్రతి గ్రూప్ లో కూడా సార్ ఇది నిజంగా నేను చాలా చాలా వాళ్లకు ఈ మన మీ ఇప్పుడు రేడియో ద్వారా కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎంత మంచి మిత్రులను నేను పొందడం కూడా నిజంగా నా యొక్క అదృష్టంగానే భావిస్తున్నాను సార్.
1: ఇక్కడ ఒక విషయం మనం మాట్లాడుకుందాం
0: సార్.
1: సోషల్ మీడియాలో ఒక క్షతగాత్రుడు పోస్ట్ చేస్తాడు, ఇట్లా మా సంబంధికులు పలానా హాస్పిటలైజేషన్ అయ్యారు, వారికి పలానా గ్రూప్ బ్లడ్ అవసరం ఉంది అనేసి అంటారు. ఆ యంగ్ ఇండియన్ బ్లడ్ డొనేషన్ తరపుననే వెళ్లాలా, లేకపోతే వేరే బ్లడ్ డొనేషన్ తరపున కూడా వాళ్ళు ఈ గ్రూప్ ద్వారా వెళ్ళొచ్చా?
0: మన యంగ్ ఇండియన్ బ్లడ్ డొనర్స్ క్లబ్ సంస్థ ద్వారా మాత్రమే కాదు సార్, ఇది మనకు కావాల్సిన లక్ష్యం ఏంటది, ఆ పేషెంట్ కు న్యాయం జరిగేలా చూడడం ఒక్కటే సార్ ఫస్ట్ మనకు కావాల్సింది. అది అంతేగాని ఎవరి తరపున వెళ్ళారు ఏంటని కాదు. ఇప్పుడు ఒక్కొక్కసారి మా సంస్థ ద్వారా కూడా బ్లడ్ అందని పరిస్థితిలో ఉన్నా కూడా మేము వేరే ఎన్జిఓ సహకారం తీసుకునైనా సరే ఆ పేషెంట్ కి న్యాయం చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం సార్. ఇక్కడ మాది సంస్థ మేము చూడము, అవతల సంస్థ వాళ్ళు కూడా మా అనేది కూడా ఎక్కడ ఉండదు సార్.
1: ఇప్పుడు మీ గ్రూప్ అంటే సోషల్ మీడియా గ్రూప్స్ ఉన్నాయి కదా, ఈ గ్రూప్స్ సుమారుగా చాలా మందికి ఎన్రోల్మెంట్ ఇచ్చారు మీరు దాంట్లో, ఎందుకంటే ఎవరి దగ్గర ఎలాంటి సహాయం అందుతుందో తెలియదు కాబట్టి మీకు తెలిసిన ఆలోచనలో వచ్చిన నంబర్లు అన్నిటి కూడా గ్రూప్ లోకి మీరు యాడ్ చేశారు. బ్లడ్ డోనర్ అసోసియేషన్ లో మెంబర్ కాకుండా కూడా ఎవరైనా సరదాగా ఆ గ్రూప్ ఓపెన్ చేసినప్పుడు అందులో చూసి చెల్లించి నేను ఇస్తాను ముందుకు అన్నప్పుడు ప్రైమరీగా అతని పైన ఎలాంటి వైద్య పరీక్షలు ఉంటాయి?
0: ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాల్సింది అంటే నేను బ్లడ్ పర్సంటేజ్ ఎంత ఉందనేది ఖచ్చితంగా చూస్తాను సార్. తర్వాత ఇంకేమైనా డిసీజెస్ ఉన్నాయనేది కూడా తప్పకుండా పరీక్షిస్తాం. ఈ చూసిన తర్వాతనే మిగతా ప్రాసెస్ తర్వాత స్టార్ట్ చేస్తారు సార్.
1: అంటే ఇప్పుడు స్వచ్ఛందంగా వచ్చిన వ్యక్తి యొక్క వైద్య పరీక్షలు చేయాలంటే కొంత సమయం పడుతుంది.
0: అవును సార్.
1: మరి ఈ లోపల క్షతగాత్రుడికి చాలా అర్జెన్సీ ఉంటుంది ఈ టైంలో, మరి ఎట్లా మేనేజ్?
0: బ్లడ్ బ్యాంక్ లో కూడా సార్ కొంత స్టోరేజ్ ఉంటది, ఎమర్జెన్సీ వాటి కూడా వాళ్ళు దాన్ని యూజ్ చేసుకోవచ్చు సార్. ఈ టెస్ట్ లకు కూడా కొంత టైం తీసుకుంటారు సార్. ఎంత ఎమర్జెన్సీ ఉన్నా కూడా మినిమం టెస్ట్ చేయకుండా అయితే బ్లడ్ ఎక్కడానికి అవకాశం లేదు సార్.
1: ఒక రక్తదాత నుంచి రక్తం తీసుకున్నాక ఎంత సమయంలో అది పేషెంట్ కి చేరుతుంది అంటారు, ఎంత సమయం దాన్ని ప్రిజర్వ్ చేయొచ్చు మనం?
0: హాఫ్ అన్ అవర్ మినిమం సార్. ఎమర్జెన్సీ అయితే హాఫ్ అన్ అవర్ లేదంటే 1 అవర్ తర్వాత మనం గ్యారంటీగా మనం ఇవ్వచ్చు.
1: దాన్ని బ్యాంక్ లో బట్టి ఎంత ఎన్ని రోజులు మనం దాన్ని కాపాడుకోవచ్చు?
0: 42 డేస్ దాకా ఇది స్టోరేజ్ చేసుకోవచ్చు సార్.
1: స్టోరేజ్ చేసుకోవచ్చు ఆఫ్టర్ దట్?
0: లేదు సార్, అవకాశం లేదు సార్. ఎందుకంటే అసలు ఇప్పుడు ఇచ్చేవారు ఏమో తక్కువైపోయారు, అడిగేవారు ఎక్కువ అవుతారు. స్టోరేజ్ అన్ని రోజుల దాకా ఉండే అవకాశం అయితే లేదు పోతుంది.
1: ఆకాశం అని అనుకుంటుంది ఈ బ్లడ్ డోనర్స్ యొక్క అవేర్నెస్ అనేది పెరిగింది, ఇచ్చేవాళ్ళు చాలా యువకులు అందరూ కూడా ముందుకు వస్తున్నారు, ఈవెన్ అమ్మాయిలు కూడా చాలా మంది ముందుకు వచ్చారు బ్లడ్ డొనేట్ చేస్తున్నారు అనేసి.
0: అది గతంలో లేదు సార్, ఈ మధ్య కొన్ని మా లాంటి ఎన్జిఓస్ ద్వారా మాత్రమే కొంత అవగాహన ఏర్పడి అధికారులు మీలాంటి ఇప్పుడు పెద్దల సహకారము, మీడియా మిత్రుల సహకారము, ఆఫీసర్ సహకారం, అందరి సహకారంతోనే కొన్ని అవగాహన సదస్సులు ఏర్పడి కొన్ని సోషల్ మీడియా ద్వారా కూడా ఇట్లా చేయడం ద్వారా చాలా మంది ముందుకు రావడం జరుగుతుంది.
1: ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం అటు రాజకీయం అయితేనేమి, సినిమా రంగం అయితేనేమి, లేకపోతే అభిమాన సంఘాలు అయితేనేమి, ఏవైతేనేమి సెలబ్రిటీస్ యొక్క వాళ్ళ యొక్క అధికారుల యొక్క వాళ్ళ యొక్క అభిమానుల యొక్క పుట్టినరోజులు కానీ లేకపోతే ఇంకా ఇతరత్ర కార్యక్రమాలు ఒక సక్సెస్ రేట్ ఉన్నప్పుడు దాన్ని పురస్కరించుకొని కూడా బ్లడ్ డొనేషన్స్ అనేది చేస్తూ ఉన్నారు. మరి దీనిలో భాగంగా ప్రజల నుంచి స్పందన అనేది కూడా కొంత అక్కడ వస్తుంది. మరి అలాంటి సందర్భాల్లో సేకరించిన రక్తం అంతా కూడా బ్లడ్ బ్యాంక్ లకు వెళ్ళిపోతుంది కదా, అక్కడ నుంచి యూటిలైజేషన్ అవుతుంది అంటారా?
0: తప్పకుండా అవుతుంది సార్. అందుకని గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు కూడా ఇప్పుడు కూడా మన దగ్గర కొత్త బ్లడ్ షార్టేజ్ ఉంది, వాళ్ళు కూడా అడుగుతూనే ఉన్నారు. ఈ సమ్మర్ వచ్చింది అనుకుని క్యాంపులు ఉండవు, ఎందుకంటే బ్లడ్ ఇవ్వడానికే యువత ఉండాలి. యువత అంటే ఇప్పుడు కాలేజెస్ ఉండాలి, కాలేజెస్ ఇచ్చేవారు కాబట్టి ఇప్పుడు సమ్మర్ అనేసరికి కొంతమంది భయపడి బయటికి రారు. సో కొద్ది షార్టేజ్ అవుతుంది. సో ఇలా షార్టేజ్ అవ్వడం వల్ల ఏం చేస్తారంటే కొద్ది బ్లడ్ అనేది తక్కువగా మనకు అందుబాటులో ఉంటుంది. సేకరించిన రక్తం కానీ ఏదైనా సరే మాక్సిమం గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళ మీద ఒక ట్రస్ట్ అనేది ఉంది సార్, మాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అనేది వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నాం సార్ మేము.
1: ఒక బ్లడ్ డోనర్ కునేటువంటి హక్కులే?
0: ఒక ఎంప్లాయీ ఉన్నారనుకోండి, సపోజ్ ఇప్పుడు ఎంప్లాయ్ గవర్నమెంట్ ఎంప్లాయ్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు డొనేట్ చేయాలా, తర్వాత చేసినందుకు ఆ రోజు ఖచ్చితంగా ఒక రెస్ట్ కోసం ఒక సెలవు రోజు అనేది ఒకటి స్పెషల్ క్యాజువల్ లీవ్ అనేది ఇవ్వాలి.
1: ఉంది అది ఇప్పుడు?
0: ఉంది, కానీ అందరికి ఇది తెలియదు, చాలా మంది తెలియదు సార్, ఇది ఉపయోగించుకోవట్లేదు. అదేవిధంగా ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళు కూడా ఉపయోగించుకోవాలి సార్. ఎంతైనా ఇప్పుడు చాలా సందర్భాలు ముఖ్యంగా ఇప్పుడు హైదరాబాద్ లాంటి మహానగరాలు బ్లడ్ అనేది చాలా తక్కువ దొరుకుతుంది, ఎన్నో వేల కేసులు వస్తూ ఉంటాయి ఇక్కడ పెద్ద ఎక్కడెక్కడ నుంచి మన నార్త్ ఇండియా నుంచి కూడా కొన్ని కేసెస్ వస్తూ ఉన్నాయి. సో బ్లడ్ అనేది చాలా వాంటెడ్ సార్. అక్కడ అంతా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వాళ్ళంతా ఎంప్లాయ్స్ ఉన్నారు, వాళ్ళు బ్లడ్ ఇవ్వడానికి రెడీ ఉన్నా కూడా బయటికి రాని పరిస్థితులు కూడా అక్కడ వాళ్ళకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు ఏంటంటే వాళ్ళ పర్మిషన్ రాకపోవడం, టైం అనేది కూడా వాళ్ళకి కుదరకపోవడం అనేది కూడా జరుగుతుంది. ఆ ప్రైవేట్ వాళ్ళ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యాజమాన్యం కూడా కొద్దిగా స్పందించి వాళ్ళని కూడా ఒక ప్రోత్సహిస్తే బాగుంటుందని

0: నా యొక్క అభిప్రాయం సరేది. అదేవిధంగా గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు సర్వీస్ చేసే ఏ విధంగా సరే ఒక బ్లడ్ డొనేషన్ మాత్రమే కాకుండా మన సొసైటీకి పనికొచ్చి ఏదైతే పనులు చేసే వాటికి ప్రోత్సహించడానికి ముందుకు మంచి అకేషన్ రోజును వాళ్ళని ప్రోత్సహించడానికి ముందుకు వస్తే బాగుంటుందని గవర్నమెంట్ వారికి విజ్ఞప్తి చేస్తున్నాను సరే.
1: మీ యొక్క విజ్ఞప్తి ప్రభుత్వం వారికి చేరాలని మేము కూడా కోరుకుంటాం. రక్తదానం చేసినటువంటి ప్రభుత్వ సేవకులు ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వ సర్వీస్ లో ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఖచ్చితంగా వారికి వేతనంతో కూడినటువంటి సెలవు ప్రకటిస్తే ఇంకా ఎక్కువ మంది ముందుకు వస్తారనేసి మీ ఆలోచన విధానం బాగుంది. అయితే ముఖ్యంగా ఒకసారి బ్లడ్ డొనేషన్ చేసిన తర్వాత ఇంకొకసారి బ్లడ్ డొనేషన్ చేయాలంటే నిడివి ఎంత ఉండాలి
0: సార్? ఖచ్చితంగా ఒక 3 నెలలకి అనేది గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి సార్. ఒక రక్తదానం చేసిన తర్వాత మరో రక్తదానం చేయడానికి అయితే ఖచ్చితంగా ఒక 3 నెలలు కావాలి. అలాగే ప్లేట్లెట్స్ ఇవ్వడానికి మధ్యలో 15 రోజులు అనేది కంపల్సరీ సార్. 15 డేస్ అనేది సరిపోతుంది సార్. ఈ ప్లేట్లెట్స్ అనేది కూడా చాలా తక్కువ మంది ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. ఇది ఈ విషయం మీద కూడా అవగాహన చాలా మందికి ఇంకా లేదు. తర్వాత ప్లేట్లెట్స్ డౌన్ అయ్యి వైరల్ ఫీవర్స్ వస్తూ ఉంటాయి. చాలా కేసులు సార్, చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంది. అలాంటి మన బ్లడ్ బ్యాంకులలో కూడా ఈ మినిమం ఛార్జెస్ ఒక కనీసం అట్లీస్ట్ ఒక 10,000 లేకుండా ప్లేట్లెట్స్ ఇవ్వడానికి అవకాశం లేదు సార్. గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ప్లేట్లెట్ మిషన్స్ లేవు సార్, చాలా హాస్పిటల్స్ లేవు ఈ విషయంలో. అదేవిధంగా తలసేమి సంబంధించిన లిస్ట్ కూడా గవర్నమెంట్ దగ్గర ఒక లిస్ట్ అనేది కరెక్ట్ లేదు. ఈ విషయం మీద కూడా ఒక్కసారి మీ ద్వారా అధికారులను కోరుతున్నాం సార్.
1: బ్లడ్ డొనేషన్ లో చాలా ముందుకెళ్ళిపోయారు, మీరు చాలా స్టడీ చేస్తున్నారు, ఇటు ప్రపంచాన్ని స్టడీ చేస్తున్నారు, ఇటు ప్రభుత్వాన్ని కూడా స్టడీ చేస్తున్నారు. మరి ఇలాంటి మైనర్ వసతులు ఎక్కడైతే లేవో అదంతా కూడాను మీరు కేవలం బ్లడ్ మాత్రమే డొనేట్ చేయకుండా ఇలాంటి విషయాలు ప్రభుత్వ ఉన్నతాధికారులకు తీసుకెళ్లే ప్రయత్నం కూడా
0: జరుగుతుంది సార్. గతంలో కూడా చేశాము, అధికారులు కూడా కొంతవరకు ముందుకు వచ్చారు, తర్వాత అధికారులు మారుతున్నారు, మళ్ళీ మొదటికి వస్తుంది సార్ పరిస్థితి అంతా.
1: కానీ ఫైల్ మాత్రం అక్కడే ఉంటుంది,
0: అక్కడే ఉంటుంది. కానీ
1: ఒక రకంగా చూస్తే మరి మీరు అన్నట్టుగా కొన్ని వసతులు ఏర్పాటు చేసినప్పుడు ఈ బ్లడ్ డొనేషన్ అనేది కాస్త ఈజీ అయిపోయే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంది. ఒకసారి రక్తదానం చేసిన తర్వాత 3 నెలల సమయం ఉంటుంది. అలాగే ఒక బాడీలో రక్తం పెంచుకోవాలని అంటే కేవలం బ్లడ్ డొనేషన్ మార్గమా, లేకపోతే పేషెంట్ ని బ్లడ్ ఇవ్వకుండా కాపాడే సందర్భాలు కూడా ఉంటాయి కదా, వాటిని ఎందుకు ప్రయత్నం చేయట్లేదు?
0: డాక్టర్స్ కూడా ఒక సలహా ఇస్తారు సార్, ఖచ్చితంగా ఇది తక్కువ ఉంటేనే వాళ్ళు బ్లడ్ ఎక్కడానికి ముందుకు సలహా ఇవ్వడం జరుగుతుంది. కానీ ఏటిగా తగ్గకుండా ఉంటే మన ఫుడ్ ద్వారా కూడా ఏది ఆహారం అయితే ఉందో ఆకుకూరలు కానీ పాలకూర గోంగూర అనేది చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత ఎగ్స్ పాలు ఇవి క్యారెట్ పనిచేస్తుంది సార్. వీటిని మనం కరెక్ట్గా పద్ధతి ప్రకారం తీసుకుంటే న్యాచురల్ గా కూడా మనం బ్లడ్ ను ఇంప్రూవ్ చేసుకోవచ్చు సార్. ఇది
1: హాస్పిటల్లో చూస్తున్నాం మనం ముఖ్యంగా ఏంటంటే గర్భిణీ స్త్రీలు, డెలివరీ సమయం, లేదంటే రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులు, వీళ్ళకి మాత్రమే ఎక్కువగా బ్లడ్ అవసరం ఉంటుంది. లేదు మరి చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం రక్తం తక్కువగా ఉండడం, లేకపోతే ప్లేట్లెట్స్ పడిపోవడం, ఇవి చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమస్యల పైన అవగాహన కార్యక్రమాలు అనేవి మీరు ఏమైనా చేస్తుంటారు?
0: మంచి టాపిక్ తీసుకొచ్చారు. గర్భిణీ స్త్రీ అనే ఇలాంటి కేసులు అనేది ఎమర్జెన్సీ కేసు అనేది
1: సమయం ఉంటుంది వాళ్ళకి.
0: ఎప్పుడైతే వాళ్ళకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుందో అప్పటి నుంచి డెలివరీ మధ్య ఎంత టైం ఉందో మీకు తెలియదు. సో ఈలోగా ఏ బ్లడ్ గ్రూప్ ఉంది, ఎప్పుడు కావాలంటే వాళ్ళకు ఐడియా ఉంటుంది. జనరల్ గా మనం ఎక్కడైనా మనం ప్రయాణం చేయాల్సి వస్తే మనం ఏం చేస్తాం, మన ప్రయాణం సాపిగా సాగాలంటే రిజర్వేషన్ చేసుకుంటాం. ఎందుకు ఆ రోజు మన ప్రయాణం సాపిదాలి. కానీ వీళ్ళు ఏమాత్రం జాగ్రత్త ఉండకుండా నిర్లక్ష్యంగా ఏం చేస్తున్నారని అందరు కాదు సార్, ఇది కూడా దాదాపు ఎక్కువ మంది అజాగ్రత్తగా ఉండడం వల్ల అప్పటికప్పుడు బ్లడ్ కావాలంటారు. ఇది ఎమర్జెన్సీ కేసు కిందికి రాదు, దయచేసి ముందే మీరు ఏర్పాటు చేసుకోండి. ఖచ్చితంగా మీకు ఆ రోజు నిజంగా మీరు ఏర్పాటు చేసుకున్న బ్లడ్ డోనర్ అందుబాటులో లేకపోతే అది మీ పొరపాటు కాదు, మేము చూస్తే మీకు సహకరిస్తాం. అదేవిధంగా సార్, కొన్ని ఎన్జిఓస్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎక్కడైతే అవసరం ఉందో వాళ్ళు ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తున్నారు, సూపర్ బాగుంది. బట్ అలా బ్లడ్ అడగగానే ఏర్పాటు చేయడంతో పరిష్కారం కాదు ఇది. వాళ్ళకి ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి అవగాహన కల్పించాలి, బ్లడ్ వాల్యూ తెలియజేయాలి. బ్లడ్ అడగగానే బ్లడ్ తీసుకెళ్తా ఉంటే వాళ్ళకి ఇంకా వాల్యూ ఎక్కడ తెలుస్తుంది సార్, బ్లడ్ వాల్యూ తెలియదు. సో బ్లడ్ వాల్యూ తెలియాలని కొత్త కాన్సెప్ట్ నేను ఫాలో అవుతున్నాను. ఎవరైతే అడుగుతారో వాళ్ళ సైడ్ నుంచి నేను ఏ గ్రూప్ అయినా పర్లేదు, ఎక్కడ డొనేట్ చేసిన పర్లేదు, అనుకూలంగా ఇండియాలో ఎక్కడ డొనేట్ చేసినా పర్లేదు, అట్లీస్ట్ ఇద్దరు కానీ ముగ్గురు కానీ మీకు అనుకూలంగా ప్లేస్లో డొనేట్ చేయండి అని వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది సార్. దాదాపు వాళ్ళు ఎక్కువ మంది కూడా రెస్పాండ్ అవుతున్నారు, పాజిటివ్ గానే ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన గ్రూప్ ఆ బ్లడ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది మా సైడ్.
1: మార్పు అనేది అంత తొందరగా మీరు అనుకున్నట్టుగా రాదు, అది అంత సమయం పడుతుంది. 10 మంది నడిస్తే గాని కాలిబాట ఒక మార్గం అవ్వదు. అలాగే మీరు అనుకున్నట్టుగా ఎవరైతే బ్లడ్ డొనేషన్ తీసుకున్నారో ఆ కుటుంబం నుంచి ఒకరిద్దరు బ్లడ్ డొనేట్ చేయడానికి ముందుకు వస్తే బాగుంటుంది అనేది మీ యొక్క కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది. ఈ విధంగా కనుక వస్తే ఎవరు ఎవరింట్లో బ్లడ్ డొనేషన్ కావాలన్నా వాళ్ళింట్లో వాళ్ళే చేసుకునే మార్గం అనేది ఏర్పడుతుంది. మరి ఇలా జరగడానికి అప్పుడున్న పరిస్థితికి ఇప్పుడున్న పరిస్థితికి మరి మోటివేట్ అయ్యారంటారా?
0: దాదాపు అయ్యారు సార్, నేను చేసే కేసులలో దాదాపు 50% అయితే గ్యారంటీ అయ్యారు సార్. ఇది ఖచ్చితంగా చెప్తున్నాను నేను. ఎవరైనా అడగాలంటే ముందు ఆలోచిస్తారు మా సైడ్ మా ఫ్యామిలీలో ఉన్నారా లేదా, ఎందుకంటే

0: శుభకార్యం చేస్తున్న బంధువులు మిత్రులు అందరూ పిలుస్తాం, అలాంటి విషయాలు వస్తారు. మనకు ఆపద ఉన్నప్పుడు ఎందుకు రారు సార్? ఇదే విధంగా నేను వాళ్ళని అడుగుతాను. నేను మన ఆపదలు ఉన్నప్పుడు కూడా అది కూడా ఆయన రావాలి కదా.
1: అవును,
0: ఈ విషయం కూడా వాళ్ళని అడుగుతాను. ఖచ్చితంగా వాళ్ళు కూడా పాజిటివ్ గానే తీసుకుంటారు సార్ ఈ విషయాన్ని. మాత్రం
1: మనం సంతోషంగా ఉన్నప్పుడు పలకరించే బంధువు లేకపోయినా ఓకే, కానీ మనం కష్టంలో ఉన్నప్పుడు నేనున్నానంటూ చేయుతను అందించే ఒక్క హస్తం ఉంటే చాలు, అదే రియల్ అయిన బంధం, నిజమైన బంధం. మరి ఇలాంటి బంధాలు కూడా నిలవాలని మనం కోరుకుందాం. మరి ఈ బ్లడ్ డొనేషన్ ద్వారా ప్రపంచంలో ఎక్కడెక్కడో ఎంతో మంది కూడా బ్లడ్ డొనేషన్ చేస్తూ ఉన్నారు. మున్ముందు భవిష్యత్తులో ఇలాంటి అవసరాలు ఇంకా రావద్దు. మీరు అన్నట్టుగా ముందు నుంచే ప్రతి వ్యక్తి కూడా, ప్రతి పౌరుడు కూడాను వాళ్ళ బాడీలో బ్లడ్ ఎంత ఉంది, దానికి సంబంధించి నిల్వలు ఏ విధంగా మనం పెంచుకోవాలి, భవిష్యత్తులో మనం ఏ విధంగా సర్వైవ్ కావాలి, మనం ఎక్కువ కాలం జీవించాలంటే మన యొక్క రక్తాన్ని మనం ఏ విధంగా సమృద్ధిగా పెంచుకోవాలంటే డైట్ మెయిన్ అంటున్నారు. మరి ఈ డైట్ మెయిన్ కి ఎన్నో అవగాహన కార్యక్రమాలు అటు డాక్టర్స్ చేస్తున్నారు, ప్రభుత్వం చేస్తుంది, సోషల్ మీడియా చేస్తుంది, ప్రసార మాధ్యమాలు చేస్తూ ఉన్నాయి, దీన్ని ఫాలో అవ్వట్లేరు.
0: యువత కొద్దిగా చెప్పే వినే పరిస్థితుల్లో లేరు, వాస్తవంగా చెప్పాలంటే ఒప్పుకోవాలి ఇక్కడ. ఇంకా ఇక్కడ కొద్దిగా బాధాకరమైన విషయం ఏంటంటే సార్, యువత ఏం చేస్తున్నారంటే బ్లడ్ అవసరం ఉన్నప్పుడు వాళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, బట్ కొన్ని వేరే కారణం అంటే మీకు తెలియదు, ఫంక్షన్లు వాటి వీటికి వెళ్ళి కొద్దిగా అల్కహాల్ తీసుకు, వాటి వల్ల కూడా ఇచ్చే పరిస్థితులు ఉన్నా కూడా ఇవ్వలేని పరిస్థితులు సార్. వాళ్ళ దగ్గర బ్లడ్ ఉంది, రేర్ గ్రూప్ అని ఇవ్వడానికి రెడీగా ఉన్నా కూడా తీసుకోవడానికి మనం ఇక్కడ అవకాశం లేదు.
1: బ్లడ్ ఇచ్చే వ్యక్తి నిష్ఠగా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఇవన్నీ కూడా పరీక్ష జరుగుతాయి
0: సార్
1: ప్రైమరీగా. ఇన్ కేసు ఏదైనా రోగగ్రస్తులు అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వ్యక్తి బ్లడ్ డొనేట్ చేయాలనే తలంపు బాగా ఉంది అతనికి, అతనికి ఎలాంటి పాడలవాట్లు లేదు, కానీ నేను కూడా ఒక బ్లడ్ డోనర్గా ఉండాలి, నలుగురికి సహాయపడాలనే తలంపుతో ఉంటాడు, కానీ తన ఆరోగ్య పరిస్థితి సహకరించదు, అతనికి దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయి, వాళ్ళు చేయొచ్చా?
0: చేయకూడదు సార్, ఆరోగ్యంగా ఉండగలిగిన వారు మాత్రమే, రక్తదాత మాత్రం. అది
1: ఈ మధ్య కాలంలో ఎక్కువ చూస్తూనే ఉన్నాం కదా, అబో 40 ఉన్నారంటే షుగర్ లెవెల్స్, బీపీ లెవెల్స్ అనేవి కాస్త అటుగా మారిపోతూ ఉన్నాయి. మరి వాళ్ళంతా కూడా చేయాలనుకుంటే ఎట్లా?
0: లేదు సార్, ఖచ్చితంగా సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నవాడే రక్తదానం చేయడానికి అర్హులు సార్.
1: మహిళలైతే?
0: మహిళలు కూడా సార్, వాస్తవంగా మంచి పాయింట్ మీరు తీసుకొచ్చారు. గతంలో అయితే అసలు పురుషులు ఇవ్వడానికి భయపడేటోళ్ళు, ఇప్పుడు మహిళలు ప్లేట్లెట్స్ ఇవ్వడానికి కూడా పోటీ పడుతున్నారు సార్. సిటీస్లలో అయితే బ్లడ్ ఇచ్చేస్తున్నారు, వాళ్ళు కూడా వాస్తవానికి 3 మంత్స్ కి ఒకసారి ఇవ్వచ్చు, ఆరోగ్యం దృష్టిలో పెట్టించుకొని వాళ్ళకి 6 నెలలు 4 నెలలు ఒక్కసారి ఇచ్చినా సరిపోతుంది సార్.
1: సరిపోతుంది సార్. అంత ర్యాండమ్ గా మీరు అన్నట్టుగా 3 మంత్స్ కి ఒకసారి ఇవ్వాలని అంటే, ఒక డోనరు ఈ 3 నెలలకు ఒకసారి ఇచ్చాడు, ఇంకో 3 నెలలకి అతనికి అవకాశం రావచ్చు రాకపోవచ్చు. ఎందుచేతనంటే తనకున్నటువంటి పర్సనల్ లైఫ్ కావచ్చు, లేదంటే తనకున్నటువంటి ఆ కమ్యూనికేషన్ విలువలు కావచ్చు, ఇతర సభ్యులతో ఉన్నటువంటి విలువలు కావచ్చు, ఆ టైంకి అతను అందుబాటులో లేకపోవచ్చు. ఖచ్చితంగా 3 నెలల సమయం అనేది ఒక పీరియడికల్ గా మీరు పెట్టుకున్నటువంటి అంశం అది, అంతే వైద్యపరంగా. ఆఫ్టర్ దట్ తను ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. ఒక వ్యక్తి తన లైఫ్ స్టైల్లో ఎన్నిసార్లు బ్లడ్ డొనేట్ చేయవచ్చు?
0: 3 నెలలకు ఒకసారి ఇచ్చుకున్నా లేదా సంవత్సరానికి ఒకసారి ఇచ్చినా, ఆయన వయసు వచ్చేసరికి 61 సంవత్సరాల వరకు సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంటే, వెయిట్ వచ్చి ఒక 50 కేజీస్ వెయిట్ ఉన్నా సరిపోతుంది సార్.
1: అండర్ వెయిట్ ఉంటే ఇవ్వడానికి లేదు?
0: లేదు.
1: మరి హెవీ వెయిట్ ఉంటే?
0: హెవీ వెయిట్ కూడా, ఎక్కువ వెయిట్ ఉన్నా కూడా తీసుకోరు సార్.
1: ఆరోగ్యంగా ఉండి ఒబేసిటీ ఉన్నా తీసుకుంటారా?
0: తీసుకోరు.
1: తీసుకోరు
0: అంటే వెన్స్ కూడా దొరకవు, ఇక తప్పదు. రేర్ గ్రూప్ అయితే కొన్ని సందర్భాలను ధైర్యం చేసి తీసుకు.
1: రేర్ గ్రూప్ అన్నారు కాబట్టి అడుగుతున్నారు
0: సార్.
1: అత్యంత రేర్ గ్రూప్ ఏంటంటే మన బ్లడ్ డొనేషన్ లో
0: అత్యంత అరుదైంది ఏంటంటే ఏబీ నెగిటివ్ సార్. కానీ దానికంటే కూడా ఇంకా గ్రూప్ లో ఈ మన ఓ గ్రూప్ లోనూ కూడా కొద్ది డెప్త్ గా వెళ్తే బాంబే గ్రూప్ లో ఉన్నాయి సార్. ఇది చాలా చాలా రేర్ సార్. ఇది తమ్ముళ్ళు ఉన్నారు, చేసేటోళ్ళు మన టీంలోనే ఉన్నారు, శివ అనే అక్కుజే నేను ఉన్నారు, తర్వాత మన వైజాగ్లో కుర్రోడు మా సూర్య, వీళ్ళందరూ బాంబే గ్రూప్లు. ఎక్కడున్నా సార్, ఇండియాలో ఎక్కడున్నా కూడా వీళ్ళు అరేంజ్ చేయగలుగుతారు. ముఖ్యంగా మా తమ్ముడు శివ సపోర్ట్ మాత్రం బాగుంది మనం.
1: ఎక్కడున్నా కూడా వీళ్ళు ఖచ్చితంగా పట్టుకెళ్ళిపోవడం అక్కడికి.
0: ఇంకోటి ఏంటంటే సార్, అద్భుతం ఏంటంటే ఈయన సొంత ఖర్చులే, పేషెంట్ వాళ్ళ దగ్గర కూడా తీసుకోడు, ఎక్కడున్నా సరే తీసుకోండి. ఏబి నెగిటివ్ అంటే మనం అరేంజ్ చేయగలుగుతాం.
1: ఎక్కువ మందిలో ఉంటుంది ఓ పాజిటివ్ బి పాజిటివ్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెగిటివ్లే కాస్త మనకు కష్టంగా దొరుకుతాయి
0: సార్.
1: కానీ ఇంట్లో కుటుంబ సభ్యుల యొక్క బ్లడ్ గ్రూప్ ప్రతి పౌరుడికి, ప్రతి కుటుంబ సభ్యుడికి
0: తెలిసి ఉండాలి సార్.
1: ఎందుకంటే హడావుడిగా హాస్పిటల్ పట్టుకెళ్ళిపోయేసి అక్కడ చెక్ చేసుకొని ఇదంతా కాకుండా, హాస్పిటల్కి వెళ్లే ముందే మనం ఎప్పుడైతే అంబులెన్స్ కానీ కారు కానీ మనం బుక్ చేసుకుంటామో అప్పుడే బ్లడ్ డోనర్ ఎవరున్నారా చూసుకుని, మన కుటుంబ సభ్యుల్లో ముందుగా ఎవరున్నారా చూసుకుని వాళ్ళని ఏర్పాటు చేసుకుంటే, ఇన్ ది సేమ్ టైం ఇటు పేషెంటు అటు బ్లడ్ డోనరు లేకపోతే ఎవరైతే సహాయం చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా ఒకేసారి హాస్పిటల్కి చేరుకుంటే డాక్టర్కి ట్రీట్మెంట్ చేయడం చాలా ఈజీ
0: అవుతుంది.
1: ఇంత జరుగుతున్నటువంటి ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు ఎంతటా జరుగుతున్నాయి, ప్రతి గ్రూప్ కూడాను ఎవరు తగ్గకుండా అందరూ కూడాను బ్లడ్ డొనేషన్ చేస్తున్నా కూడా మనం అక్కడక్కడ అడపా తడపా కొన్ని క్రిటికల్ కేసులు కూడా చూస్తూ ఉన్నాం. ఎందుచేతనంటే వాళ్ళు రిస్క్ తీసుకోవడం వల్లనో

0: లేకపోతే ఏదో అయిపోయింది, ఇప్పుడు మనం చేసేది ఏమి లేదనేసి. ఈ మధ్యకాలంలో తగ్గినాయి ఇటువంటి బ్లడ్ దొరకక రిస్క్ అయింది అనే మాట తగ్గింది. దీనికి అందరికి కూడాను బ్లడ్ డొనర్స్ అసోసియేషన్స్ కి హ్యాట్స్ ఆఫ్. అయితే ఇంత కార్యక్రమం చేస్తున్నప్పుడు మనకి ఒక రోల్ మోడల్ అనేది ఉంటుంది, మరి బాలు గారి రోల్ మోడల్ ఎవరు, ఎలా?
1: నా రోల్ మోడల్ ఒక స్ఫూర్తిదాత అనేది బాస్ మెగాస్టార్ చిరంజీవి గారు సార్. నేను చదువుకునే ఆ టైంలో కూడా రక్తదానం చేయండి, నేత్రదానం చేయండి అని ఒక రేడియోలలో లేదంటే ఆ టేప్ రికార్డు ఉండేటప్పుడు పాటలు తెలుసు. ఆ టైంలో వినేవాడిని, నాకు అంత అవగాహన లేదు. ఇక మన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పేరుతో ఎట్లా అద్భుతంగా ప్రజలకు సేవ చేస్తున్నారు తెలిసింది, అందరికి తెలిసిందే. సో నేను మెగాస్టార్ గారి ఒక మూవీ, స్టాలిన్ మూవీ ఉంది సార్, ఇందాక మీకు చెప్పాను కదా, ఎవరైతే బ్లడ్ కావాలని అడుగుతారో వాళ్ళకి బ్లడ్ అరేంజ్ చేస్తూ వాళ్ళ సైడ్ కూడా బ్లడ్ అంటే రక్తదాతలను ఒక సంఖ్యను పెంచడానికి నేను చేస్తున్న ఒక ఏదైతే పద్ధతి ఉందో ఈ స్టాలిన్ మూవీలోని ఒక మెసేజ్ని తీసుకున్నాను సార్. సహాయం చేయడం, వాళ్ళకి ఏదో థ్యాంక్స్ చెప్పకుండా వాళ్ళకు మరి ముగ్గురికి సహాయం చేయమనేది ఒక సందేశం ఉందో దాన్ని కూడా ఈ విధంగా నేను ఈ రక్తదానంలో తీసుకెళ్తున్నాను సార్. అదేవిధంగా నాకు సపోర్ట్గా నిలిచేది మన స్థానికంగా చూసుకుంటే మన భద్రాచలం మోటార్

0: బ్లడ్ అరేంజ్ చేస్తూ వాళ్ళ సైడ్ కూడా బ్లడ్ అంటే రక్తదాతలను ఒక సంఖ్యను పెంచడానికి నేను చేస్తున్న ఒక ఏదైతే పద్ధతి ఉందో ఈ స్టాలిన్ మూవీలోని ఒక మెసేజ్ని తీసుకున్నాను సార్. సహాయం చేయడం, వాళ్ళకి ఏదో థ్యాంక్స్ చెప్పకుండా వాళ్ళకు మరియు ముగ్గురికి సహాయం చేయమనేది ఒక సందేశం ఉందో దాన్ని కూడా ఈ విధంగా నేను ఈ రక్తదానంలో తీసుకెళ్తున్నాను సార్. అదేవిధంగా నాకు సపోర్టుగా నిలిచేది మన స్థానికంగా చూసుకుంటే మన భద్రాచలం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వెంకటపుల్లయ్య గారు, తర్వాత స్థానికులు మన లగడపాటి రమేష్ గారు, దస్తగిరి గారు, తర్వాత సతీష్ గారు, మన మొక్కల రాజశేఖర్ గారు కూడా, పెద్దలు సజ్జనార్ గారు సపోర్ట్ కూడా చాలా మరవలేదు, ఎప్పటికి మరవలేదు సార్. అక్కడ కుర్రోళ్ళు కూడా చాలా మంది కుర్రోళ్ళు అన్నా నేను వస్తాను నేను ఇవ్వడానికి మొన్న రీసెంట్గా 19th నిమ్స్ హాస్పిటల్ క్యాంప్ పెట్టాను. చాలా దూరం నుంచి వచ్చారు సార్, ఎక్కడ వైజాగ్, ఎక్కడ తిరుపతి, ఎక్కడ వరంగల్, ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఆ రోజు బ్లడ్ ప్లేట్లెట్స్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. నిజంగా ఈ విధంగా చూసుకుంటే ఏ జన్మల బంధం కానీ నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ ఆ రోజు కూడా.
1: అయితే దీని అంతటికీ కారణం మీ యొక్క సేవాభావం. మరి ఈ సేవాభావంతోనే ముందు మీ యొక్క ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది?
0: ప్రతి ఇంట్లో రక్తదాతలను తయారు చేయాలి సార్. ఎవరు కూడా బ్లడ్ అందక చనిపోయారనేది కూడా ఎక్కడ వినకూడదు అనేది ఇది ఒక లక్ష్యంగా ముందుకెళ్తున్నాను సార్. దీనికోసం మన పెద్దలు సజ్జనారి గారు కూడా ఒక పిలిపిచ్చారు, ప్రతి ఇంట్లో రక్తదాతలను తయారు చేయాలి, ముందుకు రావాలి. ఇంట్లో మనం పెళ్లిళ్ళు ఫంక్షన్లు వీటిలో కూడా ఆ రోజు కూడా ఒక చిన్న క్యాంప్ లాగా ఏర్పాటు చేస్తే ఇచ్చిన వాళ్ళు ఇస్తే ఆ రకంగా కూడా మనం డోనర్స్ కూడా పెంచవచ్చు అనేది కూడా ఒక మంచి సందేశం ఇచ్చారు సార్. ఆ సందేశాన్ని కూడా మేము ఫాలో అవుతున్నాం సార్. ఇది
1: బాగుందండి. ముందు వివాహ వేడుకల్లో అలాగే శుభకార్యాలలో కూడా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అనేది పెడితే చాలా మంది కూడా అక్కడ స్వచ్ఛందంగా రక్తం ఇచ్చేందుకు ముందుకు వస్తారనే ఆలోచనతో మీరు ముందుకు సాగుతున్నందుకు ధన్యవాదాలు. మరి మున్ముందు రక్తం అవసరం అనేది ఎవరికి పడకుండా ఉండాలని అంటే మొదటి నుంచి కూడా వాళ్ళు వారి యొక్క ఆరోగ్య పరిస్థితి వైద్య పరిభాషలో చెప్పాలంటే వాళ్ళ యొక్క బ్లడ్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయో టెస్ట్ చేయించుకోవాలి, ఖచ్చితంగా దాన్ని పెంచుకోవడానికి డైట్ మెయింటైన్ చేయాలి. ఆ డైట్తో పాటే వాళ్ళు బ్లడ్ పర్సంటేజ్ పెంచుకుంటే రక్తదాతల అవసరం పడకుండా ఉంటుంది అనేసి మనం అనుకుందాం. కొన్ని సందర్భాలు తప్పవు, రోడ్ యాక్సిడెంట్స్ కానీ లేకపోతే సడన్ గా గర్భిణికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ ఇలాంటి సందర్భాలు తప్పవు. ఏది ఏమైనా బ్లడ్ డొనేషన్స్ యొక్క అవసరం అనేది తగ్గాలంటే ప్రతి పౌరుడు, ప్రతి మహిళ, ప్రతి వ్యక్తి కూడాను మోటివేట్ అవ్వాలి. వారికి వారు వారి బాడీలో బ్లడ్ నిల్వలు పెంచుకునేందుకు ప్రయత్నం చేసినప్పుడే ఇంకొకరి బాడీకి మనం బ్లడ్ ఇచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రక్తదాతల దినోత్సవం సందర్భంగా మా ఆకాశవాణికి విచ్చేసి మీ యొక్క యంగ్ ఇండియన్స్ బ్లడ్ డొనేషన్ అసోసియేషన్ తరఫున చాలా చక్కటి సలహాలు సూచనలు అందించినందుకు ధన్యవాదాలు. నమస్కారం.
0: థ్యాంక్ యూ సార్.
2: మీరింతవరకు రక్తదానంతో ప్రాణదానం సేవే నా మార్గం బ్లడ్ డోనర్ శ్రీ జే బిక్కులాల్ గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ కొలిపాక శంకరరావు.
3: యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ కొత్తగూడెం.
2: రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి.
3: జే బాలు గారి ఆధ్వర్యంలో ప్రతి ఇంట్లో రక్తదాతలను తయారు చేయడమే మా ఫౌండేషన్ ప్రధాన లక్ష్యం.
2: మా ఫౌండేషన్ ద్వారా మాతో పాటు సేవలు అందించడానికి ఆసక్తి గలవారు వాట్సాప్ ద్వారా మాత్రమే సంప్రదించగలరు.
3: వాట్సాప్ నంబర్ 9705193913.
2: వాట్సాప్ నంబర్ మరొకసారి 9705193913.
4: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

ఈనాటి మా ప్రసారంలో మధ్యాహ్నం 12:40 చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో శ్రీ రామచంద్ర బాలికల పాఠశాల కొత్తగూడెం విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. ఇక సాయంత్రం ప్రసారంలో 8:12 కేంద్ర ప్రభుత్వ పరిపాలన అంశంపై ప్రత్యేక ధారావాహిక ప్రసారమవుతుంది.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదానమే ప్రాణదానం ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. వినండి, రక్తదానమే ప్రాణదానం ప్రత్యేక కార్యక్రమం.

0: రక్తదానం అనేది ప్రాణదానం లాంటిది. రోగ నివారణ కోసం, ఒకరి ప్రాణం కాపాడడం కోసం రక్తదానం చేస్తారు. ఒకరి రక్తం ఇంకొకరికి ఇచ్చే పద్ధతినే రక్తదానం అంటారు. ప్రతి మనిషి మానవత్వం, నైతిక విలువలకు ప్రాధాన్యం ఇస్తూ ఒకరి శరీరంలోని అవయవాలు సందర్భాన్ని బట్టి మరొకరికి పనికి వచ్చే విధంగా దానం చేస్తారు. తమ రక్తాన్ని కూడా అదే విధంగా దానం చేసి మరొకరి ప్రాణాన్ని కాపాడుతారు. దాతలు స్వచ్ఛందంగా రక్తదానం చేస్తారు. సంపూర్ణ ఆరోగ్యవంతులు, అనారోగ్యంతో బాధపడే వారి ప్రాణాలు కాపాడేందుకే రక్తదానం చేస్తారు. రక్తదానం చేయండి, ప్రాణాన్ని నిలబెట్టండి అనే నినాదాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రాచుర్యంలోకి తెచ్చింది. రక్తదానం చేసే ప్రాణదాతలకు గుర్తింపుగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏటా జూన్ 14వ తేదీన ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1995 నుంచి అంతర్జాతీయ రక్తదాన దాతల సంస్థ ప్రతి సంవత్సరం అంతర్జాతీయ రక్తదాన దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ రక్తం జీవితాన్ని కాపాడుతుంది, మంచి రక్తం నాతోనే ప్రారంభిస్తాను అనే నినాదంతో ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పుడు రక్తం ఎన్ని రకాలుగా ఉంటుంది, రక్తాన్ని ఎందుకు దానం చేయాలి, ఎవరు దానం చేయాలి, రక్తదానం వల్ల కలిగే ఉపయోగాల గురించి మనకు వివరిస్తున్నారు శ్రీమతి నాగలక్ష్మి గారు. విందామా మరి.
1: రక్తం ఎవరికైతే తక్కువ ఉందో వాళ్ళకి రక్తం ఎక్కించడం అనేది ఒకటే కాదండి, బ్లీడింగ్ డిజార్డర్స్ అయ్యున్నా, అట్లాగే ఇప్పుడు డెంగీ ఫీవర్స్ అని, ప్లేట్లెట్ల స్వీకరణ అని, వీటన్నిటికీ కూడా ఈ రక్తదానం అనేది ఈ రోజున చాలా అవసరం పడుతుంది. ఆవశ్యకత దాని బాగా పెరిగింది. చాలా మందికి మెడికల్ అవేర్నెస్ లేక రక్తహీనత అనేది చాలా కామన్ గా కనబడుతుంది ఈ రోజున. అది కూడా మన ఏజెన్సీ ఏరియాస్ లో చాలా ఎక్కువగా ఉంది. దాని నుంచి మనకి అత్యవసరమైన పరిస్థితుల్లో, వాళ్ళకి ప్రాణాపాయం ఉందన్న పరిస్థితుల్లో ఈరోజు డాక్టర్లు రక్తాన్ని స్వీకరించి వాళ్ళకి ఎక్కించడం అనేది చేస్తున్నారు. దీన్నే రక్త మార్పిడి అని చెప్తారు. రక్త మార్పిడి ఒక రకంగా చెప్పాలంటే సొంత మనుషుల్లో స్వీకరించి ఇవ్వడం అనేది చాలా ఆరోగ్యకరమైంది. అయితే ఇంకొకటి ఏంటి అంటే, బయట వాళ్ళు ఇచ్చిన చాలా మంచి దాతలుగా వాళ్ళని మనం స్వీకరిస్తాము. స్వీకరించేటప్పుడు యాక్చువల్ గా దాతకు కూడా కొన్ని పరీక్షలు చేయవలసి ఉంటుంది. అతనికి హెమోగ్లోబిన్ ఎక్కువగా ఉండాలి, అంటే సరిపడా ఉండాలి. అతని వయసు 20 ఏళ్ల తర్వాత 55 ఏళ్ల లోపు మాత్రమే వాళ్ళు రక్తదానానికి అర్హులు. అట్లాగే వాళ్ళు కొన్ని పరీక్షలు కూడా చేయించుకోవాల్సి ఉంటుందండి. వాళ్ళకు కూడా ఏమైనా రక్త సంబంధంగా, రక్తం ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు, ముఖ్యంగా కామెర్లు, హెచ్ఐవి, హెచ్సివి అలాంటి వ్యాధులు ఏమున్నా కూడా వాటిని, అవి రక్తం ద్వారా సంక్రమించే వ్యాధులుగా పరిగణిస్తాం కాబట్టి అట్లాంటివి లేకుండా, అట్లాగే జ్వరం వచ్చి మలేరియా ఉన్నా ఇట్లాంటి వాటన్నిటినీ కూడాను లేని వాళ్ళ నుండే రక్తం స్వీకరించాల్సి ఉంటుంది. ఇక్కడ రక్త వర్గాలు ఎర్ర రక్త కణాల మీద ఉండే ప్రతిజనకాల ఆధారంగా ఏ వర్గము, బి వర్గము, ఏబి వర్గము మరియు ఓ వర్గముగా వర్గీకరించారు. ఇందులో ఏ వర్గానికి ఏ వర్గం రక్తము, బి వర్గం రక్తము కూడా ఇవ్వవచ్చును. బి వర్గం వారికి ఏబి వర్గం రక్తము, బి వర్గం రక్తము ఇవ్వవచ్చును. అట్లాగే ఓ వర్గం రక్తం మాత్రం వీళ్ళందరికీ ఇవ్వవచ్చును. ఏబి వర్గము వారికి ఒట్టి ఏబి వర్గం మాత్రమే ఇవ్వవచ్చును. ఈ రకంగా ఏబి వర్గాన్ని విశ్వగ్రహీతగా చెప్తారు. అంటే ఏ రక్తాన్నైనా స్వీకరించగలిగింది ఏబి వర్గము. ఓ వర్గం వాళ్ళు విశ్వదాతలుగా చెప్పబడతారు. ఎందుకంటే ఓ వర్గపు రక్తాన్ని ఏ వర్గపు రక్తానికైనా ఇవ్వవచ్చును, ఏ గ్రహీతకైనా ఇవ్వవచ్చును. కాబట్టి వాళ్ళని ఆ రకంగా చెప్తారు. ఇంకొకటి ఏంటి అంటే, నెగిటివ్ పాజిటివ్ అనేవి కూడా ఇక్కడ ఆర్హెచ్ నెగిటివ్, ఆర్హెచ్ పాజిటివ్ అని చెప్తారు. ఆర్హెచ్ నెగిటివ్ పాజిటివ్ అనే వాళ్ళలో ఆర్హెచ్ నెగిటివ్ వర్గానికి ఎప్పుడూ కూడా ఆర్హెచ్ పాజిటివ్ రక్తాన్ని ఇవ్వడం అనేది

0: అనేది సరికాదు. ఒకవేళ ఇచ్చినట్లయితే ఒక సీసాతో ఇబ్బంది లేదు, కానీ రెండవ సీసా నుంచి వాళ్ళు ఎరిథ్రోబ్లాస్టోసిస్ అనే ఒక వ్యాధిని వాళ్ళు పొందుతారన్నమాట. దానివల్ల రక్త కణాల విచ్ఛిన్నం జరిగి వారికి ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది. ఒక మనిషి ఒక 3 నెలల్లో ఒకసారి ఇవ్వచ్చండి, ఎందుకంటే ఎర్ర రక్త కణాల జీవితకాలం 90 రోజులు. ఆ 90 రోజుల్లో ఈ ఎర్ర రక్త కణాలు విచ్ఛిన్నం చెంది మన శరీరంలోనే వ్యర్థమైపోయే కంటే అది వేరే వాళ్ళకి దానం చేస్తున్నాం అనేది ఒక మంచి ప్రక్రియ అవుతుంది. వేస్ట్ అవుతుంది అనేది కాదండి, ఐరన్ మనకి మళ్ళీ జీవక్రియలో పాల్గొంటుంది, కానీ యాక్చువల్ గా అది విచ్ఛిన్నం జరిగిపోయే రక్త కణాలే కాబట్టి దానం చేయడం వల్ల మంచే జరుగుతుంది మనకి అని చెప్పడం అన్నమాట. ఆరోగ్యకరంగా కూడా మంచిదే ఒక రకంగా. ఇది 55 సంవత్సరాలలోపు అయితే తప్పకుండా అందరూ ఇవ్వవచ్చు, 19 సంవత్సరాలైనా దాటి ఉండాలి కనీసం. మనం మామూలుగా ఇప్పుడు అసలు సొంత వాళ్లే రక్తం ఇవ్వడానికి ఎంతమంది ముందుకు వస్తారో తెలియని స్థితిలో ఈరోజు దాతలు మేమున్నామంటూ బోలెడు మంది ఈరోజు నా వాట్సాప్ గ్రూపుల్లో వాళ్ళ రక్త వర్గాలని మెన్షన్ చేస్తూ వాటి వాళ్ళ రక్త వర్గాలని పేర్కొంటూ మేము రక్తదానానికి సిద్ధంగా ఉన్నామని చెప్పే వాళ్ళు చాలా మంది వస్తున్నారండి. నిజంగా వాళ్ళు మానవత్వంతో చాలా ముందుకు వస్తున్నారు కాబట్టి అందరూ కూడా వీలున్నంత వరకు రక్తదానం చేయడానికి ముందుకు రావాలని ఇక్కడ అందరూ కూడా కోరుకునే విషయం అండి. అది డెంగీ ఫీవర్స్ బ్లీడింగ్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి ప్లాస్మా తీసి ప్లేట్లెట్లు తీసి ఇట్లాంటి అన్ని కూడా అవసరానికి ఒట్టి రక్త కణాలు ఒకటే కాకుండా రక్తంలో ఉండే వివిధ అంశాలను ఎక్కించాల్సి వస్తుంది కాబట్టి ప్లాస్మా ప్లేట్లెట్స్ ఇలాగా. అట్లాగే సివియర్ గా ఎనీమియా ఉన్న కేసెస్ లో రక్త కణాలను ప్యాక్డ్ సెల్స్ గా తీసుకుని వాటిని పేషెంట్ కి ఎక్కించడం వల్ల ప్లాస్మాని వేరు చేసి రక్త కణాలని మాత్రమే ఎక్కిస్తారు. దానివల్ల ఏది 2 గ్రాములు 3 గ్రాములు ఉన్న రోగికి త్వరితంగా హిమోగ్లోబిన్ బాగా పెరిగే అవకాశం ఉంటుంది అన్నమాట. అందుకోసమని అలా చేస్తారు. రక్త దానం అనేది ఎప్పుడు కూడా చాలా ఉన్నతమైన మంచి ప్రక్రియ. ఇది ఇప్పుడు జరుగుతుంది, బాగా పాపులరైజ్ అయింది అన్ని రకాలుగా. మన ఎన్జిఓస్ కూడా చాలా మంది రక్తదానం చేస్తున్నారు. వాళ్ళందరినీ మనం ఎన్కరేజ్ చేద్దాం, జనానికి ప్రాణదానాన్ని చేద్దామండి.
1: పరిసరాల పరిశుభ్రత మరిచి

మన ప్రాణాలకు రక్తం ఎంత అవసరమో అందరికీ తెలిసిందే. ఇలాంటి రక్తం కొందరిలో తక్కువగా ఉంటుంది, కొందరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. అలాంటి సంపూర్ణ ఆరోగ్యవంతుల రక్తం అనారోగ్యంతో బాధపడుతున్న వారి ప్రాణాలు నిలబెట్టేందుకు ఉపయోగపడుతుంది. అందుకే రక్తదానం చేయండి, ప్రాణాలను నిలబెట్టండి. రక్తంలో ఏబిఓ అనే గ్రూపులు ఉన్నాయని కనుగొని నోబెల్ బహుమతి పొందిన కార్ల్ ల్యాండ్ స్టెయినర్ జన్మదినం సందర్భంగా ప్రతి ఏటా జూన్ 14వ తేదీన ప్రపంచ రక్తదాన దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించారు. అప్పటినుండి రక్తదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి 2 సెకండ్లకు ఎవరికో ఒకరికి రక్తం అవసరం ఉంటుంది. మీ రక్తం ఒకేసారి ఒకరికన్నా ఎక్కువ మందికి సహాయపడుతుంది. ప్రమాదానికి గురైన వారికి, అకాల పక్వమైన పిల్లలకి, పెద్ద శస్త్రచికిత్సలకు రక్తం కావలసి వస్తుంది. ఇలా రక్తం కావలసిన రోగులకు రక్తాన్ని పరీక్ష చేసిన తర్వాత నేరుగా ఉపయోగిస్తారు. గాయాలకు గురైన రోగులకు, రక్తహీనతతో బాధపడే రోగులకు ఎర్ర రక్త కణాలు మాత్రమే కావలసి వస్తాయి. ఈ ఎర్ర రక్త కణాలు మీ రక్తం నుండి వేరు చేయబడతాయి. ఒకరి రక్తం మరొకరికి ఎక్కించవలసిన అత్యవసర పరిస్థితి కలుగుతుంది. ఎప్పుడైనా సరే 1 లీటర్ రక్తంలో 100 గ్రాముల కంటే ఎక్కువ రక్త చందూరం ఉంటే ఆ వ్యక్తికి రక్తం ఎక్కించవలసిన పని లేదు. ఎవరి రక్తంలో అయినా సరే 1 లీటర్ 60 గ్రాముల కంటే తక్కువ రక్త చందూరం ఉంటే అది రక్తం ఎక్కించవలసిన పరిస్థితి. అంతేకాని ఆపరేషన్ చేసినప్పుడల్లా రక్తం ఎక్కించవలసిన పని లేదు. ప్రమాదాలలో దెబ్బలు తగిలి రక్తం బాగా పోయినప్పుడు

0: సాధారణంగా ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడుతారు. ప్రమాదంలో పోయిన రక్తంతో పాటు ఆపరేషన్ లో కూడా కొంత రక్తస్రావం జరుగుతుంది. ఈ సందర్భంలో మొత్తం నష్టం 10-12 యూనిట్లు దాకా ఉండవచ్చు. మన శరీరంలో ఉండే మొత్తం రక్తమే దాదాపు 12 యూనిట్ల వరకు ఉంటుంది. ఈ సందర్భంలో రోగి శరీరంలో ఉన్న పాత రక్తం అంతా పోయి కొత్త రక్తం ఎక్కించవలసిన పరిస్థితి రావచ్చు. ఇటువంటి సందర్భంలో ఎన్నో కారణాల వల్ల దానం స్వీకరించిన వాడి రక్తం సులభంగా గడ్డకట్టదు. ఇటువంటి క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు రోగి సొంత రక్తాన్నే ఎంత వీలైతే అంత గొట్టాల ద్వారా పట్టి శుద్ధి చేసి తిరిగి వాడుతారు. అన్ని జీవులు రక్తం అనే ద్రవం మీద ఆధారపడి జీవిస్తాయి. రక్తం 60% ద్రవభాగం, 40% ఘనభాగంతో చేయబడింది. 90% నీరు, 10% పోషకాలు, హార్మోన్లు మొదలగు వాటితో తయారు చేయబడే ద్రవభాగమే ప్లాస్మా. ఆహారం, మందులు వాటితో సులభంగా తిరిగి నింపబడుతుంది ఇది. కానీ ఆర్బిసి అంటే ఎర్ర రక్త కణాలు, డబ్ల్యూబిసి అంటే తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్ కలిగి ఉండే మన భాగం పోతే యథాతథంగా రావడానికి సమయం తీసుకుంటుంది. ఇక్కడే ఇంకొకరి రక్తంపై ఆధారపడవలసి వస్తుంది. దానిని తిరిగి యథాతథంగా రోగుల శరీరం నింపడానికి తీసుకునే సమయం వల్ల అతన్ని ప్రాణం కూడా పోవచ్చు. కొన్ని సమయాలలో శరీరంలో తిరిగి రక్తాన్ని నింపడానికి వీలైన స్థితిని ఏమాత్రం కలిగి ఉండకపోవచ్చు. ప్రతి సంవత్సరం భారతదేశంలో 250 సీసీ రక్తం గల 40 మిలియన్ యూనిట్లు కావలసి ఉంటే అందులో 500,000 యూనిట్ల రక్తం మాత్రమే అందుబాటులో ఉంది. ఎవరైనా రక్తదానం చేసినప్పుడు రక్త పరిమాణం సమతుల్యం చెంది రక్తపోటును నిరోధిస్తుంది. కాబట్టి ఒక ఆరోగ్యకరమైన గుండె సంబంధిత వ్యాధులను నివారించడానికి రక్తదానం చేయడం మంచిది. శరీరంలోని రక్త కణాల్లో కొలెస్టరాల్ నిలువ ఉంటుంది. ఎర్ర రక్త కణాల్లో చెడు మంచి కొలెస్టరాల్ ఉంటుంది. కాబట్టి కొలెస్టరాల్ స్థాయిలను తగ్గించడానికి కూడా రక్తదానం చాలా ఉపయోగకరం. ఇప్పుడు కొంతమంది రక్తదాతల అభిప్రాయాలు విందాం.
1: నా పేరు మహమ్మద్ ముస్తాఫా. మాది స్వచ్ఛంద సంస్థ జానిమియా రక్తదాన సమాచార సహాయ కేంద్రం. ఎవరైనా రక్త కావాలి అంటే మా దగ్గరికి సంప్రదించవచ్చు. వారి అడ్రస్లు మా దగ్గర ఉంటాయి. ఏ గ్రూప్ అయినా కానీ మేము 2000 పై చిలుకు మందికి రక్తదానం సభ్యుల పేర్లు నమోదు చేసుకొని దాని ద్వారా అనేక మందికి మేము రక్తదానం చేయించడం జరిగింది. మానవ సేవే మాధవ సేవ, భగవద్గీత, నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించుము, బైబుల్, జమీన్ వాళ్ళంపై రహం కరో ఆస్మాన్ వాళ్ళ తుమారేపై రహం కరేగా, దివ్య ఖురాన్. మతం ఏదైనా కానీ మానవత్వ విలువలతోటి మనిషిని మనిషిగా గుర్తించి ఈ మానవ సమాజంలో తోటి మనిషికి చేయూతని ఇవ్వాలని దృఢ సంకల్పంతో మా సంస్థ పనిచేస్తుంది. రక్తదానం మరొకరి ప్రాణాన్ని కాపాడుతుంది. ఇందుకయ్యే ఖర్చు శూన్యం. రక్తదానం వల్ల మీకు జరిగే నష్టం ఏమీ లేదు, కానీ అది కాపాడుతుంది మరొకరి జీవితం. మరి మీకు తీపి జ్ఞాపకాలు, పెళ్లి రోజో, పుట్టినరోజో, మీ తల్లిగారి పుట్టినరోజో, స్నేహితుడి పుట్టినరోజో, ఆ సందర్భంగా ఒకరికి రక్తదానం చేయడం వల్ల మీ రక్తం ద్వారా వేరే ఒకరి ప్రాణాన్ని కాపాడినట్టు అవుతుంది. తద్వారా మీ ప్రేమను వెలుబుచ్చినట్టు అవుతుంది. సమాజంలో గతంలో కంటే ఇప్పుడు రక్తదాతలు చాలా మంది సభ్యులు తగ్గిపోయారు. ఇప్పుడు ఉన్న యువతలో రక్తం టెస్ట్ చేస్తే 11-14 రావాల్సింది, 11-12 మట్టుకే రావడం జరుగుతుంది. దీనికి ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం వల్ల మారిన జీవన సరళి ఇది ప్రధానంగా కారణమవుతుంది. గుటుకా, పాన్లు ఇవి నమలడం వల్ల లాలాజలము మాటి మాటికి ఉంచడం వల్ల శక్తి క్షీణించి వాళ్ళు రోగ నిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. తద్వారా వారిలో రక్తహీనత కూడా ఏర్పడుతుంది. ఇలాంటి దుర్వ్యసనాలకు దూరం ఉంటూ మన దేశానికి ఎంతో అవసరమైన యువత శక్తి నిర్వీర్యం కాకుండా ఉండడానికి మీరు సరైన ఆహారపు అలవాట్లు అవలంబించుకుంటే మనము ఈ దేశ సైనికుల వలె ఇతరులకు ఎంతో కొంత మేలు చేసిన వారం అవుతాము. కాబట్టి మేము మా సంస్థ నుండి ఈనాటి యువతకు పిలుపునిచ్చేది ఏమంటే, సరైన ఆహారపు అలవాట్లతోటి, వ్యాయామంతో మీరు ఆరోగ్యవంతంగా ఉంటే రక్తము అభివృద్ధి చెందినప్పుడు మీరు ఇతరులకు సాయం చేసిన వారవుతారు. తద్వారా ఈ దేశానికి ఆరోగ్యవంతమైన యువత

0: వస్తుంది, తద్వారా ఆరోగ్యమైన సమాజం ఏర్పడుతుంది. దేశ అభివృద్ధికి మీరు రక్తదానం చేయడం వల్ల తోడ్పడిన వారు అవుతారు. కాబట్టి మేము విన్నవించుకునేది ఏంటంటే, ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే రక్తదానం ప్రాణదానం. మీరు సరికొత్త వరవడిని సృష్టించండి, మీ మిత్రులతో రక్తదానం చేయించండి. రక్తదానం ఎంతో క్షేమదాయకం, అది మరొకరికి ప్రాణ అవసరం.
1: నా పేరు ఓం నారాయణ రామవరం. నేను గతంలో ఈ డెలివరీ లేడీస్ కోసమని రక్తదానం చేశాను. నాకు అప్పుడు ఆరోగ్యంగానే ఉంది. రక్తదానం చేస్తే ఎటువంటి నీరసం కానీ ఇలాంటివి ఏం జరగవు, ఆరోగ్యానికి ఎటువంటి హాని లేదు. బలమైన ఆహారం తీసుకుంటే మళ్ళీ కవర్ అయ్యి ఆరోగ్యంగా ఉంటాడు మనిషి. రక్తదానం చేయడం అందరికీ మంచిది, శ్రేయస్కరం. ఏదో అయిద్దని అపోహలు ఉత్తదే, రక్తదానం చేసినంత మాత్రాన ఎటువంటి హాని జరగదు. ఉదాహరణకు నేను ఆరోగ్యంగానే ఉన్నాను. నేను ఇదివరకు 5 సార్లు రక్తదానం చేశాను. ఇట్లా ఆపరేషన్ కోసమని ఓపెన్ హార్ట్ సర్జరీకి విజయవాడ వరకు వెళ్ళి రక్తదానం చేసి వచ్చాను. ప్రాణదానం చేసిన ఫీలింగ్ కలిగింది నాకు. నాతో పాటు మా మిత్రులు కూడా చాలా మంది రక్తదానం చేసినారు. రక్తదానం చేయండి, మనుషుల ప్రాణాలు కాపాడండి.

0: ఆదుకుందమా.
1: ప్రజలు రక్తదానం ఏ విధంగా చేయాలో తెలియజేస్తున్నారు భద్రాచలం రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు కేసీఎల్ కాంతారావు గారు.
2: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రక్తనిధి కేంద్రం నిర్వహిస్తున్నాం. వాటిని నిలవల్ని పెంపొందించడానికి భద్రాచలంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ భద్రాచలం బ్రాంచ్ రక్తనిధి కేంద్రం నిర్వహిస్తున్నాం సార్. కాబట్టి రక్తనిధి కేంద్రంలో రక్త నిలవల్ని పెంపొందించాల్సిన ఆవశ్యకత ఉన్నదని గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ విధంగా మేము తలసీమియా, సికిల్ సిలీమియా, సీరియస్ వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకి రక్తం అందించాం. బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ నిర్వహించాం. స్వచ్ఛందంగా రక్తం అందించారు వాలంటీ డోనర్స్, వెటర్నరీ డే నడిచారు, ఏఎస్ఎఫ్ ఇచ్చారు. ఈ విధంగా కాబట్టి రక్తపు నిల్వల్ని పెంపొందించి అవసరమైన అత్యవసర కేసులకి ప్రత్యేకంగా తలసీమియా, సికిల్ సిలీమియా వాళ్ళకి రక్తం అందించాలని ప్రధాన కార్యక్రమంగా మేము తీసుకున్నాం.
3: ఈ రక్తదానం గురించి ప్రాణధార చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ ఈ సంతోష్ గారు ఏమంటున్నారో వినండి.
4: రక్తదానం అనేది చాలా ముఖ్యమైన అంశం సమాజంలో. దీనితో సమాజంలోని వ్యక్తుల మధ్య సత్సంబంధాలు, మానవ విలువలు పెరగడంతో పాటు ఒక వ్యక్తి యొక్క ప్రాణం కాపాడే అవకాశాన్ని రక్తదానం ద్వారా మాత్రమే పొందవచ్చు. ఎందుకంటే వేరే విషయాలైనటువంటి అవసరాల కోసం అది కొంత డబ్బు ద్వారానో ఇతర అవసరాల ద్వారా వస్తుంది. కానీ ఇప్పటి వరకు ప్రపంచంలో రక్తం తయారీ అనేటువంటి అంశం లేదు. అది కేవలం మనిషి దానం చేయటం ద్వారానే అది సాధ్యమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా అన్ని దానాల్లోకి, గొప్ప దానాల్లో రక్తదానాన్ని కూడా మొదటగా చెప్పుకోవచ్చు. రక్తదానం అనేది ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తి అనారోగ్యం ద్వారా కావచ్చు, ప్రమాదాలు జరిగినప్పుడు కావచ్చు, గర్భిణీ స్త్రీలు అత్యవసరంగా ఆపరేషన్ సమయంలో రక్తం కోల్పోయినప్పుడు కావచ్చు, చాలా ముఖ్యమైన సందర్భాల్లో ఎలాంటి వ్యక్తులకైనా సరే ఆ గ్రూపు రక్తం కలిగిన వ్యక్తి ద్వారా మాత్రమే సహాయం కలిగేటువంటి ముఖ్యమైన విషయం ఈ రక్తదానం అనే అంశం. రక్తదానం చేయాలనుకునే వ్యక్తికి ముఖ్యమైన కొన్ని అంశాలు గుర్తుపెట్టుకోవాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. డెంగ్యూ, గున్యా, వైరల్ ఫీవర్స్ లాంటివి చాలా ఎక్కువ మందిలో కనిపిస్తున్నాయి అలాంటి వ్యక్తులు కానీ. తర్వాత దీర్ఘకాలమైనటువంటి చర్మ వ్యాధులున్న, తర్వాత గుండె సంబంధించినటువంటి వ్యాధులున్నవారు, షుగర్ వ్యాధి కలిగిన వారు, మేజర్ సర్జరీ జరిగిన వారు, ఇలాంటి వ్యక్తులు. పురుషుల్లో అయితే ఒక రోజు ఖచ్చితంగా ముందు లేదా 2 రోజుల వరకు కూడా ఆల్కహాల్ తీసుకోకుండా ఉండటం అనేది డోనర్కి మంచి అవసరమైన విషయం. రక్తదానం చేయాలంటే ముందుగా మనము ప్రభుత్వ ఆమోదం కలిగినటువంటి బ్లడ్ ల్యాబ్ ద్వారా మన రక్తాన్ని ముందుగా కొంత తీసి చెక్ చేయడం జరుగుతుంది. పరీక్షలు నిర్వహించకుండా రక్తదానం అనేది తీసుకో, ఎందుకంటే ఆల్రెడీ ఈ వ్యక్తి తెలియనటువంటి జబ్బులు ఏవైనా తన బాడీలో ఉన్నట్టయితే ఆ పేషెంట్ కూడా ప్రాణానికి అపాయం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తిగా ఎయిడ్స్, హెచ్ఐవి స్క్రీనింగ్, దాని తర్వాత డయాబెటీస్, హెచ్బి, అతని బాడీలో అసలు దానం చేయడానికి అవసరమైనటువంటి హిమోగ్లోబిన్ అనేది, ఇవన్నీ కూడా పూర్తిగా పరీక్షలు నిర్వహించిన తర్వాతనే అతని నుంచి రక్తం తీసి అవసరమైన వ్యక్తులకి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి వ్యక్తి కూడా 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు కూడా ప్రతి 3 నెలలకు

0: సారి పూర్తి ఆరోగ్యవంతులు ఎవరైనా సరే రక్తదానం చేయొచ్చు 60 సంవత్సరాల వరకు. సాధారణంగా 3 నెలల గ్యాప్, 90 రోజుల తర్వాత రక్తదానం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మహిళలు అయితే ఇంకొంచెం ఎక్కువగా 5-6 నెలలు తీసుకోవటం అనేది సూచిస్తూ ఉంటారు డాక్టర్లు కూడా. మనం కూడా అదే విషయాన్ని వాళ్ళకి చెప్తూ ఉంటాం. దాని తర్వాత వాళ్లకు మంత్లీ డేట్ సిస్టమ్ ఉంటుంది. అది వచ్చిన తర్వాత 15-20 రోజుల గ్యాప్ అనేది అవసరం అవుతుంది అది అయిపోయిన తర్వాత. కాబట్టి ఆ తక్కువ పరిధిలో మాత్రమే వాళ్ళు రక్తదానం చేయగలరు. ఈ అంశాలను పాటించినట్టయితే ఖచ్చితంగా అందరూ కూడా రక్తదాతలే. ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక రక్తం గ్రూప్ ఉంటుంది. దానం చేయడానికి ముందుకు రావడం ద్వారా మన సమాజాన్ని మనం బ్రతికించుకోవటం అవుతుంది. దాని తర్వాత మనకు కూడా ఏదైనా అవసరమైనప్పుడు, ఎందుకంటే మన కుటుంబంలోనే అన్ని బ్లడ్ గ్రూప్స్ ఉండవు, మనకు అవసరమైనప్పుడు కూడా మనం తెర ద్వారా ఇదే సహాయాన్ని పొందవచ్చు.
1: మరి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా రక్తదానం చేసి ఇంకొకరి ప్రాణాన్ని నిలిపేందుకు తమ వంతు సహాయ సహకారాలు అందించిన వారవుతారని ఆశిద్దాం.

మీరింతవరకు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదానమే ప్రాణదానం ప్రత్యేక కార్యక్రమం విన్నారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989697 6.
1: మరొక నెంబర్ 7989707158.

చిత్రగీతాల కార్యక్రమం శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్పై చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట మగమహారాజు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, రమేష్, రమణ, శైలజ పాడిన పాట. సాహిత్యం ఆత్రేయ, సంగీతం కృష్ణ చక్రా.

నేటి పెద్దల మాట. మనకి సాధారణంగా ఏదైనా అసహనం, చిరాకు, కోపం వచ్చినప్పుడు వాడే పదం అసలు నేనెవరా తెలుసా? అసలు

ఎవరు నువ్వు అని ఎప్పుడైనా నిన్ను నువ్వు స్వీయ ప్రశ్న వేసుకున్నావా? ఎందుకంటే స్కూల్లో మోగే గంట కోసం మనసంతా పరుగులు పెట్టిన నువ్వు ఇప్పుడు అలారం మోగగానే మనసును చంపుకొని లేచేవాడివా? చిల్లర పోగేసి చిన్న చిన్న ఆనందాలు కొనుక్కున్న నువ్వు ఇప్పుడు పెద్ద జీతం సంపాదించి కూడా రూపాయి మిగలని జీవితం గడిపేవాడివా? మార్కులు పెరగాలని రాత్రులు మేల్కొన్న నువ్వు ఇప్పుడు జీతం పెరగాలని కలలనే తాకట్టు పెట్టేవాడివా? ఇంకా కుటుంబమే ప్రపంచంగా నమ్మిన నువ్వు అదే కుటుంబాన్ని చూడటానికి సెలవుల కోసం కారణాలు వెతికేవాడివా? కాలం నిన్ను మార్చిందా, లేదా నువ్వే కాలానికి అలవాటు పడ్డావా? ఇప్పుడు చెప్పు, ఎవరు నువ్వు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరికితే ఇక మీదట నువ్వు ఎవరిని, నేను ఎవరో తెలుసా అని అడగవు మిత్రమా.

0: మరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసైజ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన
1: జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై.
2: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్కి పంపగలరు. వాట్సాప్ నెంబర్ 8367576757. వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
3: శ్రోతలు 100.1 మెగాహెచ్పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన శివం చిత్రం నుండి సాగర్ హరిప్రియ పాడిన పాట.

మీరు విన్న ఆ పాట పొన్నే సెల్వన్ 2 చిత్రం నుండి రెహమాన్ సంగీత నిర్వహణలో శక్తిశ్రీ గోపాలన్ పాడిన పాట. ఇప్పుడు వినబోతున్న పాట ఏక్ నిరంజన్ చిత్రం కోసం మణిశర్మ సంగీత నిర్వహణలో కార్తీక్ పాడిన పాట.

నిలయంలో సమయం 11:20. 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. మరికొన్ని చిత్రగీతాలు అందించడానికి సిద్ధంగా ఉన్న నేను మీ ఆకాశవాణి నేస్తం మాటేటి ఉపేంద్ర.

కొండవీటి సింహం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాటకి వేటూరి సుందరామూర్తి సాహిత్యం చక్రవర్తి సంగీతం.

మీరు విన్న ఆ పాట ముక్కుపుడక, చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ పాడిన పాట. వినబోయే పాట నాలుగు స్తంభాలాట, చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాటకి వేటూరి సుందరమూర్తి సాహిత్యం, రాజన్ నాగేంద్ర సంగీతం.

చిత్రగీతాలు విన్నారు. మరికొన్ని చిత్రగీతాలు 12:30 వినవచ్చు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12:00 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 12:05 ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12:30 కావస్తుంది. మరికి దక్షిణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. మరికొద్దిసేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యకులు ఇమాన్యుయల్ మక్రాన్తో కలిసి భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్య సంరక్షణ పథకాలు దేశంలోని ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేశాయని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పాటిస్తున్నారు. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో ఈరోజు బర్మింగ్హామ్లోని ఎడ్జ్ బాస్టన్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో భారత్ పాకిస్తాన్తో తలపడుతుంది. మరికొద్దిసేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యకులు ఇమాన్యుయల్ మక్రాన్తో కలిసి ఫ్రాన్స్లోని నీస్ నగరంలో భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. భారత్ ఫ్రాన్స్ ఆవిష్కరణల సంవత్సరం కింద జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం భారత్లో వేగంగా విస్తరిస్తున్న ఆవిష్కరణల వ్యవస్థను ప్రపంచానికి చాటి చెప్పనుంది.

దీనిలో 120కి పైగా భారతీయ స్టార్టప్లు, ప్రపంచ పెట్టుబడిదారులు, సాంకేతిక రంగ నిపుణులు, పారిశ్రామికవేత్తలు పాల్గొంటున్నారు. అనంతరం మోదీ మక్రాన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్ ఫ్రాన్స్ ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యంలో సాధించిన పురోగతిని సమీక్షించడంతో పాటు కీలకమైన ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చిస్తారు. ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక ఆరోగ్య సంరక్షణ పథకాలు దేశంలోని ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేశాయని, అలాగే స్వస్థ భారత్ విజన్ను ముందుకు తీసుకెళ్లాయని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఆయుష్మాన్ భారత్ పథకం దేశవ్యాప్తంగా లక్షలాది మంది లబ్దిదారులకు నగదురహిత ఆరోగ్య రక్షణ అందించిందని, ఇప్పుడు దీనిని సీనియర్ సిటిజన్లకు కూడా వర్తింపజేశారని మంత్రి చెప్పారు. జన్ ఔషధి కేంద్రాలు నాణ్యమైన మందులను తక్కువ ధరలకే అందుబాటులోకి తెచ్చాయని, తద్వారా ప్రజలు వైద్యం కోసం పెట్టే ఖర్చులను తగ్గించడంలో సహాయపడ్డాయని గడ్కరీ పేర్కొన్నారు. భారత్ ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ పథకాల్లో కొన్నింటికి నాయకత్వం వహిస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. ఏ కుటుంబానికైనా వైద్య అత్యవసర పరిస్థితి అనేది ఆర్థిక సంక్షోభంగా మారకూడదనే మానవతా దృక్పథం నుండే ఈ మార్పు ఉద్భవించిందని మంత్రి తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 వేడుకల సన్నాహాల్లో భాగంగా ఆయుష్ మంత్రిత్వ శాఖ, మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా, హ్యాబెల్ట్ సంస్థలతో కలిసి ఈరోజు ప్రపంచ ఆన్లైన్ యోగా కార్యక్రమాన్ని నిర్వహించింది. యూట్యూబ్ లైవ్ యోగా స్ట్రీమ్లో అత్యధిక వీక్షకులను నమోదు చేయడం ద్వారా సరికొత్త గిన్నీస్ వరల్డ్ రికార్డును సృష్టించాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 130కి పైగా దేశాల నుండి ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిని ఉద్దేశించి ఆయుష్ మంత్రి ప్రతాప్రావు జాదవ్ మాట్లాడుతూ, ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని గుర్తించడం భారత్కు గర్వ కారణమని, సమగ్ర ఆరోగ్యం, శ్రేయస్సును పెంపొందించే సాధనంగా యోగాకు పెరుగుతున్న ఆదరణను ఇది ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు. యోగాను కేవలం ఒక్కరోజు వేడుకకే పరిమితం చేయకుండా ప్రజలంతా తమ దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలని కోరారు. సమగ్ర ఆరోగ్యం, మానసిక ఉల్లాసం, ప్రకృతితో సామరస్యాన్ని పెంపొందించడంలో యోగా ప్రముఖ పాత్ర వహిస్తుందని విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ అన్నారు. తజకిస్తాన్లోని దుషాన్బేలో జరిగిన ఒక యోగా కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చే శాశ్వతమైన విలువలను యోగా ప్రతిబింబిస్తుందన్నారు. అంతకుముందు ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై తజకిస్తాన్ విదేశాంగ మంత్రి సిరోజుద్దీన్తో కీర్తివర్ధన్ సింగ్ చర్చించారు. వచ్చే నెలలో కోల్కతాలో జరిగే ప్రారంభ షాంఘై సహకార సంఘం సాంస్కృతిక చర్చల్లో భాగస్వామ్యం వహించాల్సిందిగా తజకిస్తాన్ను కీర్తివర్ధన్ సింగ్ ఆహ్వానించారు. ఎస్సీఓ సభ్య దేశాల మధ్య ఉన్న ఉమ్మడి నాగరికత, సాంస్కృతిక బంధాలను ప్రముఖంగా చాటి చెప్పడానికి ఈ కార్యక్రమం ఒక వేదికగా నిలవనుంది. ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ప్రజల ప్రాణాలను కాపాడడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పిలుపునిచ్చారు. ఒకరికి రెండవసారి జీవితాన్ని ప్రసాదించడానికి రక్తదానం అనేది అత్యంత ప్రభావవంతమైన మార్గాల్లో ఒకటి అని నడ్డా పేర్కొన్నారు. రక్తదానం ప్రాముఖ్యతపై అవగాహన పెంచడం, దీనికి సంబంధించి ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించడం, రక్తదానాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి చెప్పారు. సురక్షితమైన రక్తం, రక్త ఉత్పత్తుల ఆవశ్యకతపై అవగాహన పెంచడానికి, అలాగే ప్రాణాలు కాపాడడంలో తమ వంతు సహకారాన్ని అందిస్తున్న స్వచ్ఛంద, ప్రతిఫలం ఆశించని రక్తదాతలకు కృతజ్ఞతలు చేయడానికి ప్రతి సంవత్సరం జూన్ 14వ తేదీన ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ప్రజలంతా స్వచ్ఛంద రక్తదానాన్ని ప్రోత్సహించాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ కోరారు. ప్రజలందరూ బాధ్యతాయుతంగా ముందుకొచ్చి రక్తదానం చేసి అమూల్యమైన ప్రాణాలను కాపాడడంలో తమ వంతు పాత్ర పోషించాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

0: టర్కీ ఆ పర్యటన ఇరు దేశాల మధ్య సహకారానికి సరికొత్త మార్గాలను సుగమం చేస్తుందని, అలాగే ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి సహాయపడుతుందని స్లోవేకియాలో భారత రాయబారి అపూర్వ శ్రీవాత్సవ పేర్కొన్నారు. స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలో ఆకాశవాణి ప్రతినిధితో ఆమె మాట్లాడుతూ,
1: The visit of Prime Minister to Slovakia is going to be a historical one because this will be the first ever visit by any Indian Prime Minister to Slovakia. So we are all looking forward for this visit and this is likely to enhance not only the political relations but also deepen economic engagements and open new avenues for cooperation in various sectors like defense, clean technology, cyber security, tourism and people to people contact.
0: ఇరాన్తో యుద్ధాన్ని ముగించే ఒప్పందంపై ఈరోజు సంతకాలు జరుగుతాయని, ఆ వెనువెంటనే వ్యూహాత్మక హార్మోజ్ జలసంధి అందరికీ అందుబాటులోకి వస్తుందని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. సంతకాల ప్రణాళికలను ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్స్ త్రోసిపుచ్చింది. ఒప్పందానికి సంబంధించిన ముసాయిదా ఇంకా ఖరారు కాలేదని స్పష్టం చేస్తూనే ఆదివారంపైనే ట్రంప్ పట్టుబడ్డం పట్ల వారు విమర్శలు గుప్పించారు. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో ఈరోజు బర్మింగ్హామ్లోని ఎడ్జిబాస్టన్ మైదానంలో జరిగే మ్యాచ్లో భారత్ పాకిస్తాన్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్లో పాకిస్తాన్పై భారత్కు బలమైన రికార్డుంది. ఇరు జట్ల మధ్య జరిగిన 16 మ్యాచ్ల్లో భారత్ 13 సార్లు విజయం సాధించింది. నెల రోజుల పాటు సాగే ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ ఇంగ్లాండ్ వేల్స్ వేదికలుగా జరుగుతోంది. ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ వచ్చే నెల 5వ తేదీన లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరుగుతుంది. దేశ ఈశాన్య ప్రాంతాలు అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, మాహే, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారేకాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే 2-3 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాలకు మరింత విస్తరిస్తాయని ఆ శాఖ తెలిపింది. ఈరోజు తూర్పు రాజస్థాన్లో అక్కడక్కడ గంటకు 60 నుండి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. కాగా ఈరోజు మహారాష్టలోని కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని, ఆంధ్రప్రదేశ్, కొంకణ్, గోవా, ఒడిశాల్లో వేడి, తేమతో కూడిన వాతావరణ పరిస్థితులుండే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. మరికొద్దిసేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యకులు ఇమాన్యుయల్ మక్రాన్తో కలిసి భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్య సంరక్షణ పథకాలు దేశంలోని ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేశాయని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పాటిస్తున్నారు. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో ఈరోజు బర్మింగ్హామ్లోని ఎడ్జిబాస్టన్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో భారత్ పాకిస్తాన్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగులో తామరా బురద పుల్లా
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా

0: తెచ్చుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్స్ అండ్ ఆటోనమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్, మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
4: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC, హర్ పల్ ఆప్కే సాథ్.
5: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్, మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.

శ్రీ రామచంద్ర బాలికొన్నత పాఠశాల విద్యార్థినీలు సమర్పించు కదంబ కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని సరస్వతీదేవి రూపమైన గాయత్రీదేవి మంత్రంతో ప్రారంభిద్దామా?

కలి చెదమ ఎందరు వీరుల త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకే మూలధనం వారందరినీ తలచుకొని మన మానస వీధిని నిలుపుకొని

0: Amdeyu dama.
1: ఈ రోజు నేను ఇలా మీకు కనబడకుండా మాట్లాడగలుగుతున్నానంటే అదెలా అంటే భాష. ఈ భాష అనేది మానవులకు భగవంతుడు ప్రసాదించిన వరం. మనం ఇంత చక్కగా మాట్లాడగలుగుతున్నాము, భావాలను వ్యక్తం చేస్తున్నాం కదా. అటువంటి భాషల పుట్టుక పూర్వోత్తరాల గురించి వివరిస్తానంటుంది లిఖిత.
2: శబ్దం రెండు రకాలుగా ఉంటుంది. మనం గుర్తుపట్టడానికి వీలయ్యే ధ్వని ఒకటి, మనం గ్రహించడానికి వాడే పదం ఒకటి. ఇలా శబ్దాన్ని రెండు అర్థాల్లో వాడవచ్చు. ప్రతి ధ్వనికి లేదా ప్రతి శబ్దానికి అర్థాలుండవు. సైగలు కూడా మన భావాల్ని ఇంకొకళ్ళకి చెప్పడానికి ఉపయోగపడతాయి. మనం మాట్లాడే

0: భాషను వాగ్రూప భాష అని, రాసే భాషను లిఖిత రూప భాష అని, సైగల భాషను సంకేత రూప భాష అని అంటారు. అంటే భాష వాగ్రూపంగాను, లిఖిత రూపంగాను, సంకేత రూపంగాను ఉండవచ్చు. మనం మెలకువగా ఉన్నప్పుడు మాట్లాడే భాషే కలలో కూడా వినిపిస్తుంది. భాష వల్ల మనకు చాలా ఆనందం కలుగుతుంది. ఆనందమే కాదు, మన పూర్వీకుల గాథలు, కథలు, సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్ర ఇలా ఒకటేమిటి, అనేకమైన వాటిని భాష వల్లనే మనం పొందుతున్నాం. ఆటలు, పాటలు, నాటికలు, ఉపన్యాసాలు, మిమిక్రీ, ప్రకటనలు ఇలా అన్నింటిలోనూ మనం భాషను ఉపయోగిస్తూనే ఉంటాం. రోజు మనం చదివే పత్రికల్లో, మనం పాడుకునే గేయాల్లో, కవుల రచనల్లో, నిత్యం రాసుకునే డైరీల్లో, కరపత్రాల్లో ఇలా అనేక వ్యవహార రూపాల్లో భాష మనకు కనిపిస్తుంది. శిలాశాసనాల్లోని భాష ఆధారంగానే మనం కొంత చరిత్ర తెలుసుకోగలుగుతున్నాం. మన రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో కొండ, కోయ, కువి, గదబ, కొలామి, బంజారా, గోండి, ఆదివాసి, ఒరియా, సవర వంటి భాషలతో పాటు ఎరుకుల, చెంచు వంటి భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో మరాఠీ, కర్నూలు, అనంతపురం జిల్లాలో కన్నడం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో తమిళం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒరియా భాషలను కొందరు మాట్లాడతారు. వరంగల్, కరీంనగర్, రంగారెడ్డి, హైదరాబాదు, కడప మొదలైన జిల్లాల్లో ఉర్దూ మాట్లాడే ప్రజలు చాలామంది ఉన్నారు. ముస్లింల మాతృభాష ఉర్దూ అయినప్పటికీ ఉర్దూతో పాటు తెలుగు కూడా మాట్లాడతారు. అలాగే తెలుగు మాట్లాడే వాళ్ళలో కొంతమంది ఉర్దూ కూడా మాట్లాడతారు. మన దేశంలో 1652 భాషలు ఉన్నాయి. ప్రపంచంలో 7000 పైచిలుకు భాషలున్నాయి. కొన్ని వేల ఏళ్ల నుండి వాడుకలో ఉన్న భాషను ప్రాచీన భాష అంటారు. మన కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే తమిళం, సంస్కృతం, కన్నడం, తెలుగు భాషలను ప్రాచీన భారత రాజ్యాంగం గుర్తించిన భాషలు ప్రస్తుతం 22. భాష అనేది గంగా ప్రవాహం లాంటిది, ఎప్పుడు ఒకే రకంగా ఉండదు. భాష వ్యవహారం నిరంతరం మారుతూ ఉంటుంది. ఇతర భాషల్లోని పదాలని కొన్నింటిని తాను తీసుకుంటుంది, కొన్నింటిని వదిలేస్తుంది. ఒక భాష ప్రభావం చుట్టుపక్కల భాషల మీద పడుతూ ఉంటుంది. అది సహజం. కొన్ని భాషల వాళ్ళు వాళ్ళ భావాలను తెలపడానికి కొన్ని గుర్తులు పెట్టుకున్నారు. ఆ గుర్తులను వాడగా వాడగా రాతలో అక్షరాలు ఏర్పడ్డాయి. ఆ అక్షరాల గుర్తులతో రాసే విధానాన్ని లిపి అంటారు. మిగిలిన భాషల వాళ్ళు కొందరు రాసుకోవడానికి ఆ విధంగా లిపిని తయారు చేసుకోలేదు, ఇతరుల లిపిని వాడుకోనే లేదు. కాబట్టి కొన్ని భాషలకు లిపి లేదు. ఈ లిపి కూడా మారుతూ వచ్చింది. ఇప్పుడు అనేక భాషల లిపుల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. భాషకు లిఖిత రూపం రావటం వల్లనే వైజ్ఞానిక అభివృద్ధి సాధ్యమైంది. లిపిని మొదట బంకమట్టి బిల్లల మీద, ఇటుకల మీద, చెట్ల మీద, బండల మీద, బూర్జపత్రాల మీద, ఆ తర్వాత తాటాకుల మీద రాయటం అలవాటు చేసుకున్నారు. తాటాకుల మీద ఘటంతో రాసిన పుస్తకాల్ని తాళపత్ర గ్రంథాలని అంటారు. తాళపత్రం అంటే తాటాకు ఉన్నమాట. ముద్రణ కంటే ముందు రాగి రేకుల మీద చెక్కేవారు. అన్నమాచార్యుల వారు పాడిన ఎన్నో పాటలను రాగి రేకుల మీద చెక్కించారు. పుస్తక ముద్రణ అనేది అనేక భాషల సాహిత్యాలను బతికిస్తూ ఉంది. అనేక వైజ్ఞానిక, సాంస్కృతిక, చారిత్రక, సాంఘిక విషయాల సంపదను తరతరాల వాళ్ళు అందుకొని కాపాడుకోవడానికి వీలు కల్పించింది.
1: నవరసాలలో హాస్యం ఒకటి, నవ్వు ఆరోగ్యానికి చాలా మంచిది. అటువంటి నవ్వుల జల్లులు వినిపిస్తానంటున్నారు శ్రీహర్షిత, శివాని, భావన, లిఖిత.
2: మాస్టారండి, మాస్టారండి, సాయంత్రం మీరు మా ఇంటికి రావాలండి.
1: ఎందుకురా?
2: మా నాన్న సాయంత్రం బడి నుండి వచ్చేటప్పుడు సున్నాలు వేసేవాడిని తీసుకురమ్మన్నారండి. మరి మీరే కదండి మా పుస్తకాల్లో సున్నాలు వేసేది.
1: కాస్త మంచి క్యాలెండర్ ఇవ్వండి.
0: మంచి క్యాలెండర్ అంటే అందమైన బొమ్మలున్నదా?
1: కాదు, స్కూల్కి సెలవులు ఎక్కువ వచ్చే ఎరుపు గల్లున్న క్యాలెండర్. కుక్క గురించి వ్యాసం రాయమంటే నువ్వు మీ అన్నయ్య ఒకేలాగా రాసుకొని వచ్చారేంటి?
3: మా ఇంట్లో ఒకే కుక్క ఉంది టీచర్, ఇద్దరం దాన్ని చూసే రాశాం.
2: టింకు, మీ ఇంట్లో మీ అమ్మగారికి ఏ పనుల్లో సహాయపడతావు?
3: పొద్దున్నే కాఫీ తాగి పెడతాను, తర్వాత టిఫిన్, రాత్రికి భోజనం తిని పెడతాను టీచర్.
2: పిల్లి కుటుంబానికి చెందిన 3 జంతువుల పేర్లు

0: అమ్మ పిల్లి, నాన్న పిల్లి, తాత పిల్లి.
1: కిట్టు, టర్కీ వాళ్ళని టర్క్స్ అని పిలుస్తారు కదా, మరి జర్మనీ వాళ్ళని ఏమంటారో తెలుసా?
0: జెమ్స్ టీచర్.
1: టేప్ రికార్డ్ని ఫ్రిడ్జ్ లో పెట్టావేంట్రా?
0: కూల్గా పాటలు విందామని.
1: అమ్మా, ఈరోజు కడుపు నొప్పిగా ఉంది, స్కూల్కి వెళ్ళను.
0: అయ్యో, పాయసం చేశానే, ఎలా?
1: కడుపు నొప్పి కాదు కాదు, కాళ్ళు నొప్పి.
0: నేను చేసింది పాయసం కాదు, కషాయం.
1: నేను తెల్లవారుజామునే 4:30కే నిద్రలేస్తాను తెలుసా?
0: అవునా, లేచి ఏం చేస్తావు?
1: మళ్ళీ అటు తిరిగి పండుకుంటా.
2: అమ్మంటే ప్రేమ, అమ్మ అంటే ఆప్యాయత, అమ్మంటే అనురాగం. దేవుడు అంతటా ఉన్నాడని చాటడానికి అమ్మను ప్రసాదించాడు. అనురాగమూర్తయిన అమ్మ, తన సృష్టికి కారణమైన నాన్న, ప్రేమను పంచి పెంచి పెద్ద చేసే అమ్మా నాన్నల గూర్చి తన భావాలను తెలుపుతానంటుంది శ్రీహర్షిత.
1: కళ్ళు మూసే వరకు ప్రేమించేది అమ్మ, కళ్ళల్లో ప్రేమ కనపడకుండా ప్రేమించేది నాన్న. అమ్మ ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తుంది, నాన్న ప్రపంచాన్ని నీకు పరిచయం చేస్తాడు. జీవితం అమ్మది, జీవనం నాన్నది. ఆకలి విలువ తెలిసేలా నాన్న చేస్తాడు, అమ్మ భద్రత, నాన్న బాధ్యత. పడిపోకుండా పట్టుకోవాలని అమ్మ చూస్తుంది, పడినా పైకి లేవాలని నాన్న చేస్తాడు. నడక అమ్మది, నడవడిక నాన్నది. తన అనుభవాలను విద్యలా బోధిస్తుంది అమ్మ, నీ అనుభవమే విద్య అని తెలిసేలా చేస్తాడు నాన్న. అమ్మ ఆలోచన, నాన్న ఆచరణ. అమ్మ ప్రేమను పసిప్రాయం నుండే తెలుసుకోగలవు, బట్ కానీ నాన్న ప్రేమను నీవు నాన్నవు అయ్యాకే తెలుసుకోగలవు.
2: వేషం చూస్తేనే నవ్వు వస్తుంది, మాటలు వింటే పగలబడి నవ్వాలనిపిస్తుంది. ఈ మాటలు సరిగ్గా తుపాకీ రాముడికి సరిపోతాయి. గమ్మత్తుగా ఉండే వేషం, చిత్ర విచిత్రమైన మాటలు మాట్లాడుతూ పైకి ఎన్నో డాంబికాలు చెబుతున్నప్పటికీ తన వెనకనున్న లేమిని గుర్తించండని అందరినీ నవ్విస్తూ ఇంటింటికి తిరిగి యాచిస్తుంటాడు. పగటి వేషాల్లో ఇది ఒకటి. కనుమరుగైన జానపద కళారూపాల్లో ఒకటైన పిట్టల దొరల మనందరినీ నవ్విస్తానంటుంది టీ భవాని.
3: వచ్చే వచ్చే ఎవడొచ్చే, ఎంకట్రాముడొచ్చే, మహారాజా మహారాజా మహారాజా, మా తాత తట్టల దొర, మా నాన్న బుట్టల దొర, నేను పిట్టల దొర, నన్ను అందరూ లక్కో సాంబార్ అంటారు. మాటకు నేనే నవాబుని, పూటకులేని గరీబుని, నేనే నేనే వెంకట్రాముని, నేనే నేనే పిట్టల దొరని. మాటకు నేనే నవాబుని, పూటకులేని గరీబుని, నేనే నేనే వెంకట్రాముని, నేనే నేనే పిట్టల దొరని. మహారాజా మహారాజా మహారాజా, నాకేం తక్కువ లేదు, తీసుక తింటే తరుక్కుపోతుందని అడుక్కు తింటున్నా. నా పెళ్ళికి అమెరికా, సింగపూర్, చైనా, జర్మనీ, జపాన్, మలేషియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా నుండి అందరు వచ్చిండ్రు. అందరికీ తిండి సరిపోవాలని సేర్ల బియ్యం పోసి తుమ్ కింద మంట పెట్టి చింతిస్తరాకేసి ఇద్దరికిత్తి సొప్పున మస్తుగా వడ్డిస్తే బద్దం తిన్నారు బాంచెను. మీ అందరిని చూస్తుంటే అందరూ నా పెళ్ళికి వచ్చినట్టే ఉంది, కానీ కట్నాల బుక్కులో మాత్రం ఒక్కరి పేరు లేదు.
2: నేను లేకుంటే వాళ్ళ చుక్కైనా ఉండదు అంటూ ఎవరు నేను అంటూ గేయం వినిపిస్తానంటుంది చిన్నారి లిఖిత.
4: కొమ్మలతో ఎత్తుగా, రెమ్మలతో గుబురుగా, అవని ఎంతాలు ముకున్న ఆకుపచ్చదనం నేను. ఎవరు నేను, ఎవరు నేను, పూల పరిమళాలతో, గాలి చల్లదనముతో, పండ్ల తీయదనముతో ప్రేమగానే పిలుస్తాను. ఎవరు నేను, ఎవరు నేను, పిట్టలు, పురుగులు, పాములు, చీమలు, నోరు లేని జీవులు, నా ఒడిలో బిడ్డలు, నా కొమ్మల్లో, రెమ్మల్లో, సందుల్లో, తొర్రల్లో, గూళ్ళు కట్టుకుంటాయి, గుడ్లు పెట్టుకుంటాయి, పురుడు పోసుకుంటాయి, పుట్ట పెట్టుకుంటాయి, కొంగబావ, కోతిమామ, ఉడుతా, మిడతా, గొల్లబామ. ఎందరో చుట్టాలు నాకు, ఎందరో నేస్తాలు నాకు, ఎవరు నేను, ఎవరు నేను, ఎంత పెద్ద సంసారం, ఎంత గొప్ప సంబురం, పసిపిల్లలు మీరంతా నా చుట్టూ కూడుతారు, నా నీడలో ఆడుతారు, నా కొమ్మల ఎక్కి ఎక్కి, నా రెమ్మల నక్కి నక్కి, పువ్వులతో పోటీపడి నవ్వులు చిందిస్తారు, తీయనైన పండ్లు తిని మురిసి మురిసి పోతారు, పక్షులతో చెలిమి చేసి పరవశించిపోతారు. గుర్తొచ్చానా పిల్లలు, గుర్తొచ్చానా? గుబురులు, గూడులు, గువ్వలు, పువ్వులు నిండిన నేను. గుర్తొచ్చానా మీకు? గుర్తొచ్చానా? చెట్టును నేను, పచ్చని చెట్టును నేను. వ్యాధులను నయం చేసే పసరు మందును నేను, ప్రాణవాయువును పంచే ఆత్మబంధువును నేను. చెట్టును నేను, పచ్చని చెట్టును నేను, మీ జాతి మనుగడకు తొలిమెట్టును నేను. మొక్క లేకున్నా వాన చుక్కైనా ఉండదు,

0: నాటు లేని చోట కరువు వచ్చి తీరుతుంది. నేను లేని వేళ నేల నేలంతా ఎడారి, ప్రకృతి సంపద లేని మనిషి అవుతాడు భికారి. అందుకే పిల్లలు, మొక్కలు నాటండి, నీళ్లు బాగా పొయ్యండి, మళ్ళీ నేను చిగురిస్తా. కొమ్మనైతే రెమ్మనైత, చిలుకమ్మకు ఇల్లునైత, చిగురాకుల ఊయలైత, చిట్టి ఉడత దోస్తునైత, కోయిలమ్మ పాటనైత, కోతిబావ సోపతైత, పిల్లల తల్లిని నేనైత, మల్లె పందిరి నేనైత, నేను బతుకునైత, మీకు బతుకునిస్తా.
1: విన్నారుగా చిన్నారులు, ఇప్పటి నుంచి మనం కూడా మొక్కలు నాటుదాం. తెలుగు పద్యాలలో సున్నితమైన హాస్యం, చమత్కారాలతో కూడిన పద్యాలను వినిపిస్తానంటుంది భావన. ఆ కుంటే వృక్షం బగు ఈ కుంటే లోబి అవును హీనాత్ముండవు, మీకుంటే మాకిమ్మా, మాకుంటే మేము రాము మల్కిబరామా. భావం, ఓ మల్కిబరామా, ఈ లోకంలో ఆకులు సమృద్ధిగా ఉంటే దాన్ని వృక్షం అంటారు, దానం చేయకుంటే అతన్ని లోబి అని పిలుస్తుంది లోకం, అది చెడుగుణమవుతుంది. మీకు సంపదలున్నాయి, వాటిని మాకివ్వండి, మాకే గనక సంపద ఉంటే మీ దగ్గర

0: కోతిబావ సూపతైత పిల్లల తల్లిని నేనైతా, మల్లె పందిరి నేనైతా, నేను బతుకునైతా, మీకు బతుకునిస్తా.
1: విన్నారుగా చిన్నారులు, ఇప్పటినుంచి మనం కూడా మొక్కలు నాటుదాం. తెలుగు పద్యాలలో సున్నితమైన హాస్యం, చమత్కారాలతో కూడిన పద్యాలను వినిపిస్తానంటుంది భావన. ఆ కుంటే వృక్షం బగు ఈ కుంటే లోబి అవును హీనాత్ముండవు, మీకుంటే మాకిమ్మ మాకుంటే మేము రాము మల్కిబరామ. భావం, ఓ మల్కిబరామ, ఈ లోకంలో ఆకులు సమృద్ధిగా ఉంటే దాన్ని వృక్షం అంటారు, దానం చేయకుంటే అతన్ని లోభి అని పిలుస్తుంది లోకం, అది చెడుగుణమవుతుంది. మీకు సంపదలున్నాయి, వాటిని మాకివ్వండి, మాకే గనక సంపద ఉంటే మీ దగ్గరకు వచ్చి కోరం కదా. పద్యం, మీ సానకు కాళ్ళెక్కడ వాసిగ విన్నదియూ లేదు వసుదాస్థలిలో, వాసన గంధము రాచెడు మీ సానకు కాళ్ళు మూడు మేదినింగల్గెన్. భావం, మీ సానికి కాళ్ళెక్కడుంటాయి, ఈ భూమి మీద ఇలాంటి వింత గురించి వినలేదు, సువాసనను వెదజల్లే గంధాన్ని తీసే మీ సానపీటకు కాళ్ళుంటాయి. ఇందులో మీసానకు అనే పదం చమత్కారం కోసం చెప్పినది. మీసానకు అంటే మీసానికి అని అర్థం వస్తుంది. మీ సానకు అని విడదీస్తే మీకున్న సానపీటకు అన్న అర్థం వచ్చి సమస్య పరిష్కారం అవుతుంది. వంగ తోట నుండు వరి మల్లల్లో నుండు జొన్న చేల నుండు చోద్యమగును, తలుపు మూల నుండు తలపైన నుండును దీని భావమేమి తెలిసి కొనుడు. భావం, వంగ తోటలో ఏముంది, వరి మల్లల్లో ఏముంది అనే పొడుపు వస్తువు కొరకు వెదకడం సమాజం. కానీ ఇక్కడ వెదకనక్కర్లేదు, వంగ తోటలో ఉంటుంది కదా, వరెక్కడుంటుంది, మల్లలోనే కదా అని వంగ తోట వరిమడి, జొన్న చేను, తలుపు మూల, తల మీద అన్నవి సమాస పదాలు కాకుండా వాటిలో మధ్య ఒక అడ్డుగీత గీస్తే భావం సరిపోతుంది. మామిడేల పూచు మండువే సంగిని బాలుండేల పోవు పశువుల వెంట, రాజు శేన నేల రహిచేచుచుండును మూటనొక్క మాట ముద్దు కృష్ణ. ఓ ముద్దు కృష్ణ, మామిడి చెట్టు వేసవిలోనే ఎందుకు పూత పూస్తుంది, బాలుడు పశువుల వెంట ఎందుకు పోతాడు, రాజు సేనను ఎందుకు పెంచుతాడు? పై మూడింటికి ఒకే సమాధానం కాయనే. మామిడి పూసేది కాయడానికే, బాలుడు పశువుల వెంట వెళ్ళడం వాటిని కాయడానికే, సేన కూడా ప్రజలను కాయడానికే, అంటే కాపాడడానికే అని భావం. ఇచ్చయిచ్చెను రాజు ఏమిచ్చినాండన ఇంటి లోపల ఉండనిచ్చినాడు, పొరుగూళ్ళ వెంబడిపోయి ముష్టెత్తుక ఇంటికి మళ్ళీ రానిచ్చినాడు, చలివనంకుకు ప్రక్క శయనంబు లేకుంటే చేతులు ముడుచుకో ఇచ్చినాడు, గాసానికొకవేళ కలిగి ఉండకపోతే ఇంటింట పస్తుండ ఇచ్చినాడు, వీధులందున తిరగ బోనిచ్చినాడు భిక్షకుండని బ్రతుక పోనిచ్చినాడు, చేసుకున్నంత బోంచేయ ఇచ్చినాడు ఇట్టి పనులెల్ల రక్షించు ఈశ్వరుడు. భావం, మా రాజు మాకు చాలా ఇచ్చాడు. ఏమిచ్చినాడంటే మా ఇంట్లో మమ్మలను ఉండనిచ్చాడు, పక్క ఊరెళ్ళి బిచ్చమెత్తుకొని మళ్ళీ మా ఇంటికి రానిచ్చాడు, బాగా చలిపెడుతుంటే పడుకోవడానికి ఏమీ లేకపోయినా చేతులు ముడుచుకొనిచ్చాడు, తినడానికి ఏమీ లేనప్పుడు పస్తులుండనిచ్చాడు, వీధులల్లో తిరగనిచ్చాడు, బిచ్చగాళ్లా బతకనిచ్చాడు, చేసుకున్నది తిననిచ్చాడు, ఇటువంటి పనులను భగవంతుడు రక్షించుగాక. కథలంటే ఎవరికిష్టముండదండి, అందుకే మనందరికీ గడుసుపిల్ల కథ చెప్తానంటుంది ఎస్ నాగదుర్గ.
2: ఒకసారి రాజుగారు మంత్రి మారువేషాల్లో పర్యటించి ఒక రైతుకు 20 వరహాలు అప్పు ఇచ్చారు. అతడు సొమ్ము తిరిగి చెల్లించకపోయేసరికి ఒకసారి అతడింటికి వెళ్ళాడు. అప్పుడు రైతు కూతురు ఒక్కతే ఉండడంతో మీ నాన్న ఎక్కడా అని ప్రశ్నించాడు మంత్రి. పైకెక్కి సూర్యదేవుడి కన్ను కప్పడానికి వెళ్ళాడు అంది. నువ్వేం చేస్తున్నావు అని అడిగాడు. బంగారం నుంచి వెండి తీసి అగ్గిలో పెట్టాను, అన్నీ మోసే మొద్దుకు ముద్ద వేసి మెరుగు పెడుతున్నాను అంది. మేం వస్తామని మీ నాన్నకు తెలియదా అన్నాడు మంత్రి. తెలుసు కానీ 2 పదులకు 2 తక్కువైందని చెప్పడానికి సిగ్గేసి మిమ్మల్ని ఇంకో 10 సార్లు రెప్పమూసి తెరవమన్నాడండి అంది. ఇంతకు మేమెవరో నీకు తెలుసా అని అడిగాడు. తెలుసండి, 2 షకారాలు అంటూ నమస్కారం చేసింది. రాజుకు అంతా అయోమయంగా ఉండడంతో ఆ అమ్మాయి ఏం మాట్లాడుతోంది, నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు అన్నాడు.
3: మహారాజా, వాళ్ళ నాన్న ఇళ్ల కప్పుల్లో కంతలు మూస్తాడు, ఆ అమ్మాయి వడ్లు దంచి బియ్యం చేసి పొయ్యి మీద పెట్టి ఆ తర్వాత నేలను

0: అనుకుతున్నా అనంది. వాళ్ళ నాన్న 20 వరహాల్లో 2 తక్కువైనందుకు మన దగ్గరకు రాలేదంట. 10 రోజులు మనల్ని ఆగమన్నాడండి, వివరించాడు మంత్రి. మరి మనల్ని 2 క్షకారాలు అందేమిటి అన్నాడు రాజు. ఆ మాట నిజమే ప్రభు, మనం రక్షకులం మరియు శిక్షకులం కూడా కదా అన్నాడు నవ్వుతూ. మర్నాడు రైతును పిలిపించి బాకీ చెల్లించవలసిన పని లేదనడమే కాకుండా అతడి కూతురి తెలివితేటలకు మెచ్చుకొని బంగారు నాణ్యాలను బహుమతిగా ఇచ్చి పంపాడు రాజు.
1: విన్నారుగా చిన్నారులు ఈ గడుసుపిల్ల యొక్క సమాధానాలు. జాతీయ భాషగా గుర్తింపు పొందిన హిందీ భాషలో దేశభక్తి గీతం ఆలపిస్తానంటున్నారు సిమ్రాన్ నాగదుర్గ.

0: మాటల గారడి చాలా బాగుంటుందండి. సరదాగా అర్చన చెప్పే ఈ మాటల గారడి విందామా మరి.
1: గ్రహం కాని గ్రహం, రాళ్ళు కాని రాళ్ళు, మాట కాని మాట, మత్తు కాని మత్తు, గొడుగు కాని గొడుగు, గోళం కాని గోళం, తాళం కాని తాళం, కట్టు కాని కట్టు, వరం కాని వరం, దేశం కాని దేశం.
0: మాటల గారడి చాలా బాగుంది కదా. వృక్షో రక్షతి రక్షితః, చెట్లను మనం రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి. ఇప్పుడు హరిత భారతి కవిత్వాన్ని అర్చన ప్రసన్న చెప్తానంటున్నారు.
2: మొక్క నాట మనము మొక్కలే మనమౌను, పచ్చ చెట్లే ఇచ్చు ప్రాణవాయు, ఫలములెన్నో ఇచ్చే పచ్చ చెట్లే గాదే, పచ్చ చెట్లే ధరలో ప్రగతి తోట, నిలువ నీడనిచ్చు వడగాల్పుల నాపు, గొడుగు నీడ వలెను పుడమి కౌను, పూల గుత్తులెన్నో పూజల కందించు, కల్ప తరువే చెట్టు తల్పయమని, పచ్చ చెట్ల వల్ల వచ్చును వర్షముల్, గంగ నదులు పరగ పొంగిపారు, కుంట చెర్ల నుండి పంటలు పండెను, పల్లె వాసులెల్లా పరవశించు, ఒక్క మొక్కనైనా ఎక్కడ నాటినా గొప్ప వనముగారే కూర్చుమేలు, చెట్లు పెంచకున్నా చేకూరు హానియే, వృక్ష రక్ష వల్ల రక్ష మనకే, ఒక్క ఒక్క చుక్క వనరంగ దారయౌ, ఒక్క ఒక్క మొక్క వనముయౌను, మనిషి ఒక్క మొక్క మహిళన పెంచిన పచ్చ మందిరౌను.

0: తరగబువియు.
1: చాలా చక్కటి కవిత విన్నారు కదా. చిన్నారులందరూ సరదాగా ఆడుకునే ఆటలు పొడుపు కథలు. ఈ పొడుపు కథలు విప్పండి చూద్దాం.
2: పిడికిడంత పిట్ట అరచి గోల చేస్తుంది, ఎత్తుకుంటే చెవిలో గుసగుసలాడుతుంది. ఏమిటది? పలుకుగాని పలుకు అది ఉలకదు, మనల్ని పలకనివ్వదు. ఏమిటది? పొట్టలో వేలు నెత్తిమీద రాయి. ఏమిటది? పోకంత పొట్టి బావ కాగంత కడవ మోస్తాడట. ఏమిటది? బండకు కొడితే వెండి ఊడుతుంది. ఏమిటది?
1: పొడుపు కథలు బాగున్నాయి కదా. ఆబాల గోపాలాన్ని అలరించే ఆ చిన్ని కృష్ణుడి అల్లరి చేష్టలను మయ్యా మోరీ మై నహిమా కనుకాయో అంటూ పాడతానంటుంది సిమ్రాన్.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 1:10 అవుతుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు, 1:20 వనితాలోకం. ఈ కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి సమయం మధ్యాహ్నం 1:10 కావస్తోంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తిరుగా ఉషారమణి. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఈరోజు హైదరాబాద్లో పలు కార్యక్రమాలను గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రారంభించారు. హైదరాబాద్లోని అంబర్పేట అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ విస్తృత స్థాయి సమావేశానికి కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సింగరేణి కార్మికుల సంక్షేమంలో రాజీ పడేది లేదని ఉప ముఖ్యమంత్రి మల్లుపట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈరోజు రేపు ఈదురు గాలులు ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం యెల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ ఉదయం ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ మార్గ్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద గవర్నర్ శివప్రతాప్ శుక్లా జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం లోక్భవన్ సంస్కృతి కమ్యూనిటీ హాల్లో జరుగుతున్న ప్రపంచ రక్తదాతల దినోత్సవం కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. హైదరాబాద్లోని అంబర్పేట అసెంబ్లీ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఈరోజు జరుగుతోంది. ఈ సమావేశానికి కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులైన రామచంద్రరావు, రాజ్యసభ ఎంపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నియోజకవర్గానికి చెందిన పలువురు ముఖ్య నేతలు, సీనియర్ నాయకులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాబోయే రాజకీయ కార్యాచరణ, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, ప్రజల్లోకి ప్రభుత్వ పథకాలను తీసుకువెళ్లే అంశాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చిస్తారు. సింగరేణి కార్మికుల సంక్షేమ

0: వ్యవహారంలో రాజీ పడేదిలేదని ఉప ముఖ్యమంత్రి మల్లుపట్టి విక్రమార్క అన్నారు. మంచిర్యాలలో సింగరేణికి సంబంధించి కారుణ్య నియామకాల నియామక పత్రాలు అందించే కార్యక్రమానికి మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్ తో కలిసి హాజరైన పట్టి విక్రమార్క మాట్లాడుతూ సింగరేణి సంస్థను కాపాడుకుందామని, తెలంగాణ ఆస్తిగా తీర్చిదిద్దుదామని అన్నారు.
1: సింగరేణి కార్మిక సోదరులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వేలాది మంది కార్మిక సోదరుల చెమటతో వారి శ్రమ పునాదుల పైన నిర్మించబడినటువంటి సింగరేణి సౌధాన్ని, తెలంగాణ ప్రజల వారసత్వ సంపదగా వచ్చిన సింగరేణి కాలనీ నిత్యం ఈ సింగరేణి కాపాడుకునే కార్యక్రమంలో అడుగు అడుగు కలుపుతూ మనం ముందుకు పోదాం.
0: వేసవి సెలవుల అనంతరం రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి రవాణా ఇబ్బందులు కలగకుండా అన్ని రూట్లలో తగినన్ని స్కూల్ బస్సులు నడపాలని టీజీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వై నాగిరెడ్డి అన్ని రీజన్ అధికారులను ఆదేశించారు. విద్యార్థులు సకాలంలో సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకునేలాగా రవాణా సౌకర్యాలు సిద్ధం చేశామని ఆయన చెప్పారు. విద్యార్థులు బస్సుల కోసం ఎక్కువ సమయం వేచి ఉండకుండా ఉదయం సాయంత్రం వేళలో ఖచ్చితమైన సమయ పాలన పాటించాలని, అవసరమైన చోట అదనపు ట్రిప్పులు నడపాలని క్షేత్రస్థాయి సిబ్బందిని ఎండీ నాగిరెడ్డి ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో స్వల్ప భూకంపం సంభవించింది. ఈ తెల్లవారుజామున 2.5 గంటల సమయంలో కొత్తగూడెం, పాల్వంచ, బూర్గంబాడు ప్రాంతాల్లో భూమి కంపించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. రిక్టర్ స్కేల్పై భూకంపం తీవ్రత 3.8గా నమోదైంది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదని అధికారులు చెప్పారు. నారాయణపేట జిల్లా సింగారం వద్ద నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణం పనులను క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
2: ఈరోజు జిల్లా మెజిస్ట్రేట్ కలెక్టర్ గారి కార్యాలయ నిర్మాణం పనులు చూడడానికి రావడం జరిగింది. 15 ఆగస్టు రోజు నుంచి ఇక్కడ నుంచి కార్యక్రమాలు కార్యకలాపాలు జరగాలనే ఒక కాన్సెప్ట్ తో త్వరితగతిన పూర్తి చేయడందుకు కాంట్రాక్టర్ ని మిగతా డిపార్ట్మెంట్లను పిలిపించడం జరిగింది. 100కి 100% ముఖ్యమంత్రి గారిని పిలిచి ప్రయత్నం చేస్తాం. వారి చేతుల మీదుగానే ఈ కార్యక్రమం ఉంటుందని అనుకుంటా ఉన్నాం.
0: తెలంగాణ పర్యాటక రంగం గడిచిన 2.5 నెలల్లో గణనీయమైన పురోగతి సాధించిందని పర్యాటక మంత్రి చూపల్లి కృష్ణారావు అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల ఫలితంగా తెలంగాణ దేశంలో కీలక పర్యాటక గమ్యస్థానంగా ఎదుగుతోందని, ప్రజాప్రభుత్వం 2.5 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సాధించిన పర్యాటక ప్రగతిని ప్రకటనలో వివరిస్తూ మంత్రి చెప్పారు. ఆసిఫాబాద్ జిల్లాలోని కౌటాల మండలం తుమ్మిడిహట్టి ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ది చూపించాలని సిర్పూర్ శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబు అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు మానాలన్నారు. 148 అడుగుల వద్ద ప్రాజెక్టు బ్యారేజ్ నిర్మించే అవకాశం ఉందని, ప్రస్తుత అవసరాలకు అది సరిపోతుందని అన్నారు.
3: తుమ్మిడిహట్టి ఎత్తు విషయంలో కిషన్ రెడ్డి గారిని, భారతీయ జనతా పార్టీని బంధనం చేసే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తారు. 148 మీటర్ల ఎత్తుకు ఇది వరకే మహారాష్ట్ర ప్రభుత్వంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేస్తుంది. 148 మీటర్ల ఎత్తుతో మనం ఇట కట్టుకుంటే దాదాపు 50 టీఎంసీలు ఎల్లపల్లి వరకు మనం గ్రావిటీ ద్వారా తరలించుకోవచ్చు.
0: రాష్ట్రంలోని పలు జిల్లాలో ఈ రోజు రేపు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లతో వేగంతో కూడిన ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం సూచించింది. ఆదిలాబాద్, మంచిర్యాల, ములుగు, ఖమ్మం, వరంగల్, సూర్యాపేట, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి సహా 21 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. నైరుతి ఋతుపవనాలు శనివారం భద్రాద్రి, కొత్తగూడెం, హైదరాబాద్ జిల్లాల మీదుగా, షోలాపూర్, కళింగపట్నం, పరాదీప్, ముజఫర్పూర్ల మీదుగా విస్తరించాయి. 2 రోజుల్లో తెలంగాణ, ఏపీ, కర్ణాటకతో పాటు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఇందిరమ్మ కమిటీ సభ్యులు అర్హులను గుర్తించి అర్హులైన ప్రతి నిరుపేదకు సొంతింటి కల నెరవేర్చే విధంగా కృషి చేయాలని ప్రభుత్వమే పాది శ్రీనివాస్ సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జరిగిన ఇందిరమ్మ కమిటీ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ,
4: ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల విశ్వాసాన్ని చూడబడి ముందుకు పోతున్నటువంటి పరిస్థితుల్లో మొదటి ఆపులో మన సక్సెస్ఫుల్ పరిపాలన అందించి ప్రజా విశ్వాసం పొంది ఈ 2.5 సంవత్సరాలు ఏ ఇంటికి వచ్చినా ప్రతిపక్ష పార్టీ అయిన బారాసా పాజాపలకు ప్రజల ఆమోదం పొందినం, ప్రజల విశ్వాసం పొందినం.
0: వర్షాకాల నేపథ్యంలో రైతులు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆలోచించి పంటలు సాగు చేయాలని కరీంనగర్ జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి అన్నారు. ఆకాశవాణితో ఆమె ప్రత్యేకంగా మాట్లాడుతూ,
5: వాతావరణ సూచనల ప్రకారం ఎల్ నినో కండిషన్స్ అన్నది ఈ వానాకాలంలో ప్రబలంగా ఉండడానికి అవకాశం ఉందని సూచనలు రావడం జరిగింది.

0: ఎల్నినో ప్రభావం వల్ల వర్షపాతం బాగా తగ్గవచ్చు. అంతేకాకుండా భూగర్భ జలాలు, నదులు, కాలువల్లో, బోరువెల్లలో కూడా వాటర్ తగ్గిపోవడానికి అవకాశం ఉంది.
1: ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లాలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్వచ్ఛంద రక్తదానం ప్రాముఖ్యత, రక్తదానం ద్వారా ప్రాణాలను కాపాడే అవకాశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న రెడ్ క్రాస్ బాధ్యులు వెంకటరెడ్డి మాట్లాడుతూ రక్తదానం అనేది అత్యంత గొప్ప మానవతా సేవ అన్నారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ విద్యా వ్యవస్థలోని అవకతవకలు, వరుస పరీక్ష పత్రాల లీకేజీలు జరుగుతున్నాయని కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. దేశవ్యాప్తంగా విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నారని పార్టీ ప్రతినిధులు ఆరోపించారు. ఈ నెల 20వ తేదీ నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకీ షర్మిల అన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామాలయంలో ఈవేళ భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయం తరలివచ్చారు. ఉచిత ప్రవేశ దర్శనం కోసం దాదాపు 3 గంటల పాటు నిరీక్షిస్తున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామాలయంలో నిన్న రాత్రి మహాలింగార్చనను ఆలయ వేద పండితులు, అర్చకులు ఘనంగా నిర్వహించారు. మాస శివరాత్రిని పురస్కరించుకుని 365 చిన్న ప్రమిదలను తయారు చేసి జ్యోతులను వెలిగించి ఏకాంతంగా ప్రత్యేక పూజలు చేశారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని తిరియాని మండలంలో గిరిజనులకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 87 సోలార్ లైట్లు అందజేశారు. జిల్లా ఎస్పీ నితిక పంత్ మాట్లాడుతూ ప్రజల భద్రత కోసం పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కృషి చేస్తున్నారు. జిల్లాలోని బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో మిగిలిన సీట్ల కోసం షెడ్యూల్డ్ కులాలకు చెందిన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని జనగామ జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ అధికారి విక్రమ్ తెలియజేశారు. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో అన్ని విధాలుగా సన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి ఉన్నతాధికారులను ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ఆర్&బి అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఆదేశించారు. అత్యవసర పరిస్థితులు మినహాయించి సెలవు రోజుల్లో కూడా అధికారులు విధులకు హాజరు కావాలని ఆదేశించారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి పోస్టుల సంఖ్య పెరిగింది. ఈ మేరకు కేడర్ సంఖ్యను ఖరారు చేస్తూ ప్రభుత్వం శనివారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం 4 కేటగిరీలో 12380 పోస్టులుండగా వాటిని 12760కి పెంచారు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాజీనామా చేసి అనంతరం ఓడిపోయిన అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించింది. విశేషాలు మరొకసారి. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఈరోజు పలు కార్యక్రమాలను గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రారంభించారు. హైదరాబాద్లో అంబర్పేట్ అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ విస్తృత స్థాయి సమావేశం ఈరోజు జరుగుతోంది. సింగరేణి కార్మికుల సంక్షేమంలో రాజీ పడేది లేదని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈవేళ రేపు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఈ రోజు కార్యక్రమంలో మనతో ఒక విశిష్ట అతిథి ఉన్నారు, విఎస్ రాజలక్ష్మి గారు. నమస్తే మేడం.
1: నమస్తే అమ్మా.
0: అయితే విఎస్ రాజలక్ష్మి గారి గురించి చెప్పే ముందు ఒక చిన్న ఇంట్రడక్షన్ చెప్పాలి. ఆవిడ దేశ బాంధవి దువ్వూరి సుబ్బమ్మ గారి మనవరాలు. అయితే మేడం చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు, ముఖ్యంగా ఆడపిల్లలకి మహిళలకి సంబంధించిన కార్యక్రమాల్లో. ఆవిడ్ని ఒక మోడర్న్ రెవల్యూషనిస్ట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పుడు కూడా మహిళా సాధికారత కొరకు, బాలబాలికల చదువు కొరకు

0: వాళ్ల అభ్యున్నతి కొరకు ఎంతో పాటుపడ్డారు మేడం. మరి ఈరోజు ఆవిడ పరిచయం ఏంటి అంటే, ఆవిడ ఎక్స్పీరియన్సెస్ ని మనం ఒక పాఠంలా నేర్చుకోవడం కోసం ఈరోజు మేడంని ఇన్వైట్ చేయడం జరిగింది. ముందుగా మేడం, మా ఆకాశవాణి స్టూడియోకి మీకు స్వాగతం.
1: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.
0: మరి ఈరోజు మహిళా దినోత్సవంలో చేస్తున్న ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా మిమ్మల్ని పిలిచాం కదా. మరి మహిళల సాధికారత కోసం, వాళ్ళ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం, అంతేకాకుండా వాళ్ళు ఒక ఇండివిజువల్గా గ్రో అవ్వడం, ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీగా గ్రో అవ్వడం కోసం మీరు ఎంతో వర్క్ చేశారు. అంతేకాకుండా మీరు ఒక ఎగ్జాంపుల్గా కూడా నిలిచారు. సో దీనికి ఎటువంటి ప్రేరణ మీకు కలిగింది అన్న తెలుసుకునే ముందు మీ చైల్డ్హుడ్ గురించి చెప్పండి మేడం. మీరు ఎక్కడ చదువుకున్నారు, ఎక్కడ పుట్టారు?
1: నేనమ్మా, మాది వెస్ట్ గోదావరి కొవ్వూరు, పశ్చిమ గోదావరి జిల్లా. అక్కడ జన్మించడం జరిగింది. నా బాల్యం అంతా కూడా కొవ్వూరులోనే జరిగింది. నాకు మొదటి నుంచి కూడా నలుగురు అన్నయ్యల తర్వాత నేను పుట్టాను, ఒక్కటే ఆడపిల్లని మా ఇంట్లో. మా ఫాదర్ పోయారు, మా అమ్మగారు కష్టపడి మమ్మల్ని పెంచుకొచ్చారు. చాలా కష్టాల్లోంచే వచ్చాను.
0: అంటే ఒక స్ట్రాంగ్ విమెన్ పెంచిన ఇంకొక స్ట్రాంగ్ విమెన్ మీరు.
1: సో అది ఏమనిపించేదంటే, చదువుకోవాలని చాలా ఆరాటం ఉండేది నాకు. ఎందుకో చిన్నప్పటి నుంచి కూడా కొంతమంది ఇంగ్లీష్ మీడియం చదివేవాళ్ళు మా ఊర్లో. సో నేను గవర్నమెంట్ స్కూల్కే వెళ్ళేదాన్ని. అయ్యో, మనం ఏంటి, మనకి అంత స్తోమత లేదు కదా ఇంగ్లీష్ మీడియాల్లో చదువుకోవడం. సరే, మన మామూలు స్కూల్, గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకుని పైకి రావాలి అని స్ట్రాంగ్గా ఉండేది. అలాగే మా అన్నయ్యలందరూ కూడా బాగా చదువుకున్నారు. మా పెద్ద బ్రదర్ అయితే భాషాప్రవీణ, తెలుగు పండిటమ్మ. మా చిన్నన్నయ్య ఏమోనో, ఆయన కూడా తర్కం విద్యాప్రవీణ, సాంస్కృత్ చదువుకున్నాడు. మా మూడో బ్రదర్ కూడా అలాగే ఇంటర్మీడియట్ చదివి వేరే జాబ్లో ఉన్నాడు. మా ఫోర్త్ బ్రదర్ కూడా జాబ్ చేస్తూ ఉండేవాడు మామూలుగా. తర్వాత నేననమాట, నలుగురు తర్వాత. బట్ నా దగ్గరకు వచ్చేసరికి మా అమ్మగారికి ఏంటంటే, ఎందుకు ఆడపిల్లలకి చదువు, చదువుకోవడం ఎందుకు, పెళ్లి చేసి పంపించేస్తాం కదా అని ఒక ఇది ఉండేది. కానీ మా మామగారికి, దువ్వూరు సుబ్బమ్మ గారికి మాత్రం ఇంట్లో నేనే ఆడపిల్లని. చాలా ఎవరికీ లేరు, మా బాబాయ్య వాళ్ళకి కూడా ఆడపిల్లలు లేరు. మా ఫ్యామిలీలో నేనే ఆడపిల్ల కాబట్టి ఆవిడ నన్ను పిలిచి ఎప్పుడూ అనేవారు అనమాట, దీన్ని నాలాగ చెయ్యాలి, ఏదైనా పనికొచ్చే పనులు చెయ్యాలి అని. ఆవిడ ఎప్పుడు, ఆవిడ స్వాతంత్ర సమరయోధురాలు కాబట్టి ఆవిడ యొక్క లక్షణాలు నాకు రావాలని ఆవిడ కోరుకునేవారు. ఎప్పుడు మా ఊరు నుంచి రాజమండ్రికి, రాజమండ్రిలో మా అమ్మగారు ఉండేవారు, పడవలోనూ వెళ్ళేవాళ్ళం అనమాట లాంచ్లో. వెళ్ళినప్పుడల్లా ఆవిడ నాకు చెవులు కుట్టించడం, ఏదో ఒకటి పెట్టడం, దీన్ని మంచిగా ధైర్యవంతురాలుగా పెంచాలి అనే ఉద్దేశం ఆవిడకు ఉండేది బాగా. సో అలా పెరిగిన దాన్ని నేను కొన్నాళ్ళు పోయాక ఏం చేయాలి, ఎలా సహాయపడాలి ఇతరులకి అని ఆలోచిస్తూ ఉండేదాన్ని. నేను సిక్స్త్ క్లాస్కి వచ్చేసరికి మా మదర్కి ఒంట్లో బాగోక అది డిస్కంటిన్యూ అయిపోయింది చదవడం అనమాట. అప్పుడు మా ఊర్లో కేశిరాజు అప్పారావు గారిని ప్రిన్సిపాల్ అయిన, ఆ సిక్స్త్ డిస్కంటిన్యూ అవడంతో మళ్ళీ సెవెంత్లో జాయిన్ అవ్వాల. ఎందుకు సెవెంత్లో జాయిన్ అవ్వాలంటే, ఆ సెవెంత్ క్లాస్ కూడా వెళ్ళలేకపోయా అమ్మగారి అనారోగ్యంతో. అప్పుడు కాలేజీలో భాషాప్రేమిలో అడుగుదాము, ఎంట్రన్స్లో జాయిన్ అయిపోవచ్చు. అప్పుడు కొంత టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళే జాయిన్ అయ్యేవారు, చాలా స్పెషల్ క్యాండిడేట్స్ని తీసుకునేవారు. అందులో అవేరు వారి దగ్గరికి వెళ్ళి, నేను ఏమండి, నేను ఇలా నాకు ఇలా పాఠశాలలోనే చదువుకున్నాను కదా, దానికి ఉండే అర్హతలు నాకుంటే కనుక మీరు సీట్ ఇవ్వండి అన్నా. అప్పుడు శబ్దమంజరి, ఏ శబ్దం అడిగినా చెప్పేసేదాన్ని, అలాగే బాలరామాయణం శ్లోకాలు కానీ అమరకోశాలు ఇవన్నీ చాలా అవన్నీ నేర్చుకుని వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళే ఆయన ఆశ్చర్యపోయారనమాట. వెంటనే నాకు సీట్ ఇవ్వడం జరిగింది. 1 ఇయర్ అయ్యాక నాకు మళ్ళీ ఇంకా మ్యారేజ్ జరగడం జరిగింది. అనుకోని విధంగా ఇంట్లో కొంచెం ఏజ్ 12 ఏళ్ళకి 13 ఏళ్ళకి చేసేసేవారు. అలాగా ఇంకా చేస్తే ఏడ్చాను, అయ్యో ఏంటి, నేను ఎగ్జామ్స్ ఉన్నాయి, నేను పెళ్లి చేసుకోనంటే ఒప్పుకోలేదు ఇంకా మా మదరు మా అత్తయ్యలు వాళ్ళు. సరి చేసేసుకో, మంచి సంబంధం కదా అని ఆయన ఆంధ్ర షుగర్స్లో కాంట్రాక్ట్ తీసుకొచ్చారు. మావారు ఫైబర్ గ్లాస్ బిజినెస్ చేసేవారు. వారు నేను చదివిస్తాలే అని చెప్పడంతో ఆయనకి నచ్చి నేను ఇంకా నాకు మా మ్యారేజ్ అయిపోయింది అలా విత్ ఇన్ 1 మంత్ లోపల.
0: సో చదివిస్తారు అన్న ప్రామిస్ తీసుకునే మీరు పెళ్లి చేస్తున్నారు. సో మరి ఆ ప్రామిస్ ని నిలబెట్టుకున్నారా లేదా మీ హస్బెండ్?
1: అంటే సర్కంస్టెన్స్ సరిగ్గా లేవు. అక్కడికి వెళ్ళాక ఆయన బిజీగా ఉండడం, టూర్లో వెళ్ళడం, దాంతో గ్యాప్ వచ్చేసింది. మళ్ళీ అగైన్ హైదరాబాద్ వచ్చేసాం. అసలు మీకు ముందర ఇది చెప్పాలి, నాకు అసలు ఆ ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందంటే, పెళ్లి కాకముందే గోదావరి పుష్కరాల్లో

0: నేను గోదావరిలో స్నానం చేస్తూ ఉంటే ఇద్దరు ముసలాళ్ళు దొమ్మేరు పసివేదల అంటారు, చుట్టుపక్కల ఊళ్ళ నుంచి వచ్చి స్నానాలు చేశారు. ముసలి వాళ్ళు ఇద్దరు కొట్టుకెళ్ళిపోయారు.
1: ఓ
0: అప్పుడు
1: ఓకే
0: నాకు అసలు నేను అసలు వాళ్ళని తీసుకురాగలనా తీసుకురాలనా, ఈత కొడతాను కానీ తీసుకొచ్చేద్దాను మొండి ధైర్యంతో నేను దూకా. వాళ్ళు ఇద్దరు లేడీస్ని జుట్టు పట్టుకుని గట్టు మీద తీసుకొచ్చా, ఇద్దరిని
1: అప్పుడు
0: తీసుకొచ్చా
1: మీ
0: సాగ
1: వయసు
0: శక్తి.
1: ఎంత?
0: నాకు అప్పుడు 10 ఏళ్ళు.
1: 10 ఏళ్ల వయసులో పెద్దవాళ్ళు ఇద్దరిని జుట్టు పట్టుకొని
0: తీసుకొచ్చా
1: పుష్కరాల్లో కొట్టుకుపోతుంటే తీసుకొచ్చారా?
0: గౌగవా ఇలా
1: ఓ మై
0: లాక్కొచ్చేసాను.
1: గాడ్.
0: అసలు అది నాకు నేనేనా అనిపిస్తుంది. అందులో అందరూ చూస్తూ ఉండిపోయారు, ఎవరు వెళ్ళటం లేదు. అప్పుడు గమ్మున ఇద్దరు తీసుకొచ్చరికి వాళ్ళు ఒకటే నన్ను నించోబెట్టి, అమ్మ నువ్వు లేకపోతే ఏమైపోయేవాళ్ళ అది ఇది అని చేతిలో. అప్పుడు 1 పైసా 2 పైసా కానీలు అవి ఉండేవి మా రోజుల్లో. అవి చేతిలో పెట్టి నాకు పసుపు పెట్టడం బొట్టు పెట్టడం ఇలాంటివన్నీ చేశారు. చాలా రోజులు నాకు అది మైండ్లో నిలిచిపోయింది. ఏంటి వీళ్ళు ఇంత చేశారు, ఈ వాళ్ళని రక్షిస్తే ఇలా ఉంటుందా, హెల్ప్ అంటే ఇదేనా అని అప్పుడు నాకు రియలైజేషన్ అయ్యి. అక్కడ ఆ రోజుల్లో మా ఊర్లోనమ్మా అప్పుడు వేరే వేరే కులాలు ఉండేవారు. అన్నీ అగ్రహారంలా ఉండేది, ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళేవారు కదా, అలా ఉండే అప్పుడు ఆచార
1: అవును
0: వ్యవహారాలన్నీ
1: అవును.
0: కూడా. సో ఆ టైంలో నేను వెళ్ళేదాన్ని, ఎవరిని కేర్ చేయకుండా వెళ్ళడం అంటే సమస్యలు కానీ ప్రాబ్లమ్స్ కానీ అందరికీ ఒకటే కదా. నా చిన్ననాటి నుంచే నాకు మైండ్లో నాటుకుపోయింది,
1: సమస్యకి కులంతో మతంతో సంబంధం లేదుగా,
0: సంబంధం
1: ఎవరికన్నా
0: లేదు.
1: సమస్య వస్తుంది.
0: అవును, ఆ చిన్నతనం నుంచి ఉండడంతో అలా ఎంత చేసినా కూడా సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. కానీ ఒక్కటి మా ఇప్పుడు మా పెళ్ళి అవగానే మాత్రం అనుకున్నా, ఓ సిటీకి వెళ్తే చెన్నై సిటీకి వెళ్తాం కదా, అక్కడ మనం ఇంకా ఎవరికైనా సహాయపడగలం, అలా అదొక మైండ్లో ఉండేది. మ్యారేజ్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా కారణాలే. ఈ ఊర్లో కాకపోతే ఇంకో చోట మనం మన ఇది చూపించాలి, మన హెల్ప్ చేయాలి అని. ఆ తర్వాత మెడ్రాస్ వెళ్ళి కూడా ఒక 2 3 నెలలు ఉన్నాం అంతే, వారికి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిపోవడంతో వచ్చేసాం. అందుకు అక్కడ
1: ఓకే.
0: చదువు నాకు పునిస్టాప్ అయింది. వచ్చేసాక కూడా ఇక్కడ ప్రమదా మండలి అని ఎర్రాపరెడ్డి సీతాకుమారి గారు ఉండేవారమ్మా, అప్పుడు సుగుణమణి గారు వీళ్ళంతా మీకు తెలిసే ఉంటుంది. ఆవిడ దగ్గర వాళ్ళ బిఏ క్లాసెస్లో జాయిన్ అయ్యాను, 2 ఏళ్ల కోర్సు. అది చదువుతూ ఉంటుంటే మళ్ళీ నాకు అది కూడా పునిష్టాప్ అయింది. 1 ఇయర్ ఎగ్జామ్స్ ముందర కరెక్ట్గా మా బాబు కడుపుతో ఉన్నాను, సో అప్పుడు వెళ్ళలేక అది కూడా ఆ ఎగ్జామ్స్ కూడా రాలేకపోయా. మళ్ళీ పిల్లలు కొంచెం పెద్దగా అయ్యాక నేను ఇక మళ్ళీ ఈ చదువు దీంతో ఆపకూడదు, వెళ్ళాలి అని ఒక ఉద్దేశంతో ఓపెన్ యూనివర్సిటీ బిఏ క్లాసెస్లో జాయిన్ అయ్యాను. ఏవి కాలేజ్కి వెళ్ళేదాన్ని క్లాసెస్, అది కూడా లాస్ట్ ఫైనల్ ఇయర్లో అది ఒక మార్కుతో ఇదైపోయింది. అప్పుడు యూనిసెఫ్ ప్రాజెక్ట్స్ అవి చేసి మహిళా కార్యక్రమ మాతా సంక్షేమ కార్యక్రమాలకి విరివిగా వెళ్ళేదాన్ని అనమాట. ఇక్కడంతా హైదరాబాద్లో వనపర్తి ఈ వెనకబడ్డ వీళ్ళు ఉన్నాయి కదమ్మా, మహబూబ్ నగరు అవన్నీ వెళ్ళి అంబాడితండలో అసలు డెలివరీ ఎలా చేసుకోవాలి, వాళ్ళు ఏం చేస్తున్నారు అవన్నీ చూసి యూనిసెఫ్లో నన్ను పంపించారు అలాంటి
1: ఓకే.
0: కార్యక్రమాలకి, ఇమ్యునైజేషన్స్
1: యూనిసెఫ్ కి
0: ప్రోగ్రామ్స్.
1: మీరు ఎలా ఇంట్రడ్యూస్ అయ్యారు మేడం?
0: నేను అబ్బూరు ఛాయదేవి గారిని ఉండేవారమ్మ, నాకు
1: అవును.
0: చాలా ఆవిడంటే అభిమానం. నేను వాళ్ళ ఇంటి పక్కనే, మేము పక్క పక్కనే ఉండేవాళ్ళం. సో ఆవిడ నా టాలెంట్ గుర్తించి, రాజలక్ష్మి నువ్వు, ఆవిడ చాలా నాకు వెనకాల హెల్ప్ చేశారండి. ఫస్ట్ సాహిత్యపరంగా అబ్బూరు ఛాయదేవి గారితోటే నాకు ఇది. ఆవిడ చీఫ్ లైబ్రరీ ఆఫ్ ఢిల్లీ, తెలిసే ఉంటుంది
1: అవును
0: మీకు.
1: అవును.
0: వాళ్ళ హస్బెండ్ వరదరాజేశ్వరరావు గారు, ఆయన పివి నర్సరావు వాళ్ళందరికి కూడా అడ్వైజర్, ఆయన కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి వచ్చేవారు.
1: ఓకే.
0: వచ్చినప్పుడు ఎందుకు ఆవిడ నన్ను పిలిచే, చూడండి ఎంత టాలెంటెడో రాజ్యలక్ష్మి అని. చాలా దువ్వూర్ సుబ్బమ్మ గారు మనోహరాలని ఎవరు వచ్చినా నన్ను పరిచయం చేసేసేది. ఆ విధంగా అప్పటి నుంచి ఏదో యాక్టివ్, తెలవకుండానే చాలా చేసేసాను అనుకోండి. అప్పుడు అప్పుడు దూరదర్శన్ వచ్చిన కొత్త, 82 83లో మన హైదరాబాద్కి. అప్పుడు ఏఆర్ కృష్ణ గారిని, వారిని పిలిచి, చూడు రా మా అమ్మాయికి ఎంత టాలెంట్ ఉంది రాజలక్ష్మి అంటే, ఆయన వెంటనే ఆయనతో పాటు ప్రియపుత్రుడు, ఆశకరీ దణ, అద్దె మనుషులు, గబగబా 3 డ్రామాలు దీంట్లో వేశాం.
1: ఓకే.
0: శైలజ గారికి తెలుసు, ఇప్పుడు ఆవిడ ఉన్నారు. జయంత్ గారు ఉండేవారు ప్రాజెక్ట్లో, అప్పారావు గారు వాళ్ళంతా ఆ పీరియడ్లో అనమాట. 4 డ్రామాలు వేయడం సరదాగా, అదొక ఇంట్రెస్ట్గా వేశాను అనుకోండి. ఏదైనా సమాజానికి పనికొచ్చేవి, ఏ థీమ్ తీసుకున్నా కూడా నాకు అట్లా కలిసి వచ్చేది అన్నీ కూడా. అలా ప్రతి ఒక్కటి కూడా నాలో ఒక భాగంగా అనుకుని ఇతరులకు మనం ఉపయోగపడాలి, మనకి ఎప్పుడు ఉంటాయి కదా అని నాకు మొదటి నుంచి ఉంది. దానికి తగ్గట్టు మా వారు సురేంద్రం గారు చాలా ఆయన నాకు బ్యాక్లో నిలిచేవారు అనమాట, ఎంకరేజ్ చేసేవారండి. పెద్ద ఎడ్యుకేటెడ్ కాకపోయినా ఆయన ఎడ్యుకేటెడ్, అందుకని వారు నా డైనమిక్గా ఉంటాను అని వెనకాల చాలా నిలిచి హెల్ప్ చేసేవారు. అందుకని అన్నీ ముందుకెళ్ళిపోయేదాన్ని.
1: మేడం
0: తర్వాత
1: అయితే పరిస్థితులు ఎలా ఉన్నా, సర్కమ్స్టాన్సెస్

0: ఎట్లా ఉన్నప్పటికీ కూడా మీరు నేను నెగ్గాలి, నేను అనుకున్నది చెయ్యాలి, చదువుకోవాలి అన్న దృఢ సంకల్పంతో ఉన్నారు. మీరు అన్నారు కదా, 6th క్లాస్ అయిపోయిన తర్వాత 10th క్లాస్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు చేయడానికి మీరు మధ్యలో మీరు సొంతగా ప్రిపేర్ అయ్యి వెళ్ళుంటారు అడ్మిషన్ కోసం.
1: అవును,
0: సో యూ హ్యాడ్ దట్ డిటర్మినేషన్, ఆ స్ట్రాంగ్ డిటర్మినేషన్. అయితే మేడం, ఈ కార్యక్రమంలో ముందుకు వెళ్లే ముందు ఒకసారి మీ నాయనమ్మ గారు, దువ్వూరి సుబ్బమ్మ గారు గురించి తెలుసుకుందాం. అంటే ఆవిడకి ఆ బిరుదు ఎలా వచ్చింది, దేశ బాంధవి అనే బిరుదు ఎలా వచ్చింది, ఆవిడ ఎలాంటి కార్యక్రమాలు చేశారో మరి ఇప్పటి శ్రోతలకి, ముఖ్యంగా యువ శ్రోతలకి తెలియజేద్దాం.
1: ఆవిడ చిన్నప్పుడే భర్త పోయాడండి. యాక్చువల్గా దువ్వూరి సుబ్బమ్మ గారు మా మామగారు అక్క చెల్లెళ్ళు అనమాట, సిస్టర్స్. సో మా నాన్నగారిని ఆవిడ దత్త తీసుకున్నారనమాట. ఆవిడకి పిల్లలు లేరు, మా నాన్నగారే సన్ అనమాట, ఆయన్నే దత్త తీసుకున్నారు, మేమే చూసుకునేవాళ్ళం. ఆవిడకి ఈ భారత భాగవత పద్యాలు వల్ల వేస్తూ ప్రతి గ్రామానికి వెళ్ళేవారు. అందరి చేత కూడా ఖద్దరు బట్టలు కట్టించేవారండి, మామూలు బట్టలు కట్టద్దని. మళ్ళీ భోగిమంటలు, భోగిమంటల్లో ఈ సిల్క్ వస్త్రాలన్నీ కూడా వేయించేసేవారు. మొత్తం చాలా ధైర్యవంతురాలండి. ఆవిడ 5వ క్లాసే చదివారు, కానీ భారత భాగవత పద్యాలు ఆవిడ అంత బాగా వచ్చనమాట. ఉత్తేజపరిచేవారు ప్రతి గ్రామానికి వెళ్ళడం అనమాట. పొద్దుటే వెళ్ళిపోయేవారు. అదే డాక్టర్ వాసా ప్రభావత్ అని ఉన్నారు కదా, వాళ్ళ అమ్మగారి ఇంట్లో రావులపాలెంలో, అక్కడికి అంటే చిన్న ఉదాహరణ చెప్తున్నా, ఒక కుంపటి ఇమ్మనమని అడిగి ఆ చిన్న మడిబట్టలాన్ని కట్టుకుని ఆవిడ భోజనం చేసేవారు. ఆవిడే వండుకుని స్వయంగా ఆ రోజుల్లో అనమాట. ఫస్ట్ ప్రథమ మహిళ, స్వాతంత్ర సమరయోధుల్లో ఫస్ట్ మహిళ. సెకండ్ పంజాబీ పార్వతి గారిని ఉండేవారు ఆవిడ. వీళ్ళిద్దరూ దేశం గురించి కష్టపడ్డవాళ్ళు. తర్వాత బెజవాడ సుబ్బమ్మ గారు, కొంతమంది డొక్కా సీతమ్మ గారు. సీతమ్మ గారు కూడా మామగారికి చాలా క్లోజ్ అనమాట. ఆవిడ ఆవిడ కూడా సుబ్బమ్మ గారితో వచ్చేవారు. డొక్కా సీతమ్మ గారు కూడా అన్నదానాలు చేసేవారు. మామగారు కూడా దేవీ నవరాత్రులు చేసేవారు. 9 రోజులు చేసి అందరికీ భోజనాలు విరివిగా ఇంట్లో, ఇనీస్పేటలో ఉండేదండి పెద్ద ఇల్లు మామగారిది, అందరు వచ్చేవారు. మేము కూడా చిన్నప్పుడు అలా వెళ్ళి అక్కడే ఉండేవాళ్ళం 9 రోజులు నవరాత్రులకి అనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే, బులుసు సాంబమూర్తి గారు, మా అమ్మగారు, టంగుటూరి ప్రకాశం పంతులు గారు, ముగ్గురు ఫస్ట్ మీటింగ్ మేడం. స్వాతంత్రం వచ్చేసింది ఆవిడ కష్టపడ్డందుకు వాళ్ళకి. కష్టపడ్డానికి ముందర ఈ ఖద్దరు బట్టలు అన్నాను చూడండి, ఒక రాజమండ్రి జమీందార్ గారు, నేను ఖద్దరు బట్టలు కట్టను, సిల్క్ ఇదే పెట్టుకుంటా, ఆయన సెంట్ కొట్టుకోవడం, ఇలాంటి స్టైల్ విదేశీ వస్త్రాలే కట్టేవారట. ఈయన ఎలాగైనా మాన్పించాలని దృఢ సంకల్పంతో బులుసు సాంబమూర్తి గారును, దువ్వూరి సుబ్బమ్మ గారును ఏం చేద్దామని ఆలోచించినప్పుడు వాడిని అడిగారు, ఏమిటయ్యా నువ్వు, నువ్వు కట్టకపోతే అందరు కూడా మళ్ళీ మారిపోతారు కదా, ఇలా చెయ్యొద్దు అని. వీళ్ళు వెళ్ళి ఆయన మాట్లాడేసరికి ఆయన అన్నట్ట, సరే మీరు ఇంత చెప్తున్నారు కదా, వచ్చి మాట్లాడుతున్నారు, ఈ బులు అంటే మీకు తెలవాలని చెప్తున్నానమ్మా, ఇవన్నీ హిస్టరీ చాలామంది చెప్పారు నాకు, విన్నాను బాగా నేను. అప్పుడు నాకు పెద్ద తెలిసి తెలియని వయసే కదా, 5వ 7 నాకు ఆవిడ పోయినప్పుడు, 64లో పోయారు మామగారు. మా నాన్నగారు మామగారు ఒకే ఒక వారం డిఫరెన్స్లో పోయారు. ఇవి పెద్దవాళ్ళందరూ కూడా నాతో, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఆవిడ గురించి చర్చించినప్పుడు చెప్పారు నాకు. అప్పుడు ఆ జమీందారుటండి సాంబయ్య గారిని, నువ్వు కోటిపల్లి బస్టాండ్ నుంచి గోకారం బస్టాండ్ దాకా రాజమండ్రిలో నువ్వు మొత్తం బట్టలు లేకుండా వివత్తరగా వెళ్ళి వచ్చావంటే తప్పకుండా నేను సిల్క్ బట్టలు మానేసి ఖద్దరు బట్టలు కడతాను అని చెప్పాటండి. దేశభక్తి అనేది ఎలా ఉండేది ఆ రోజుల్లో అనడానికి మీకు చిన్న ఉదాహరణ చెప్తున్నా. ఆయన అలాగే బట్టలు ఇప్పేసి మొత్తం పాపం వెళ్ళారట. ప్రతి ఒక్కరు కూడా ఆ ఊర్లో తలుపులు వేసుకున్నారట ఇంట్లో, ప్రతి ఒక్కరు కూడా అందరూ చూడలేక ఆయన వెళ్ళి నడిచొచ్చి వచ్చేస్తున్నాడు. ఈయన వచ్చేస్తుంటే మా అమ్మగారు కూడా ఆ భక్తి భావన ఉంది కాబట్టి శభాష సాంబుడు అని ఆవిడ వెన్ను తట్టారట. ఇలాంటి కోకల్లలుగా చెప్తారనమాట. ఆ తర్వాత ఆ జమీందారు మారాడు.
0: ఓకే, ఆయన ఖద్దరు బట్టలు కట్ట,
1: అది అది వాళ్ళ ఉద్దేశం కదా, మైండ్లో అలా ఉండేవి. ఇప్పుడు దేశం అంటే మనకు తెలుసు కదా ఎలా ఉన్నారనేది. ఆ రోజుల్లో అలా ఉండేవారు. తర్వాత ఈవిడ కూడా ఎవరైనా మహిళలు కనుక మేము కట్టాం, మాకు ఈ సిల్క్వే కడతాము, ఖద్దరు బట్టలు కట్టమని ఎవరైనా ఒకళ్ళు ఇద్దరన్నా కూడా, ఏమిటి 100 కేజీలు ముగుళ్ళని మోస్తున్నారు, ఖద్దరు బట్టలు కట్టుకోరా అని చెప్పి గదివిచ్చేవారట బెత్తం పట్టుకుని. అది సూర్యదేవ రాజలక్ష్మి గారు నాతో అన్న మాటలండి. బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు మగవేషాలు వేసుకునేట ఆవిడ సూర్యదేవ రాజలక్ష్మి గారు, వాళ్ళందరికీ కూడా వీళ్ళ టీచర్ సుబ్బమ్మ గారు అనమాట. అలాగా చాలా చమత్కారాలు చాలా జరిగేవి. అలాగే బ్రిటిష్ వాళ్ళు కూడాను

0: మేము కనుక కప్పలు అప్పుడు ఉండేవి కదా, ఆ ఓడల్లో మీరంతా ఎక్కడికో పోతారు కొట్టుకుపోతారంటే అప్పుడు ఆవిడ అంత మేము అందరం కలిసి ఉమ్మి వేసామంటే ఓడ ఎక్కడికో వెళ్ళిపోతుందని అట్లా చమత్కారాలు చాలా ఆవిడ చేసేవారిని అందరూ చెప్పేవారు నాకు. ఆ విధంగా ఆ వంశంలో
1: అయితే ఈ బిరుదు
0: పుట్టినందుకు
1: గురించి చెప్పండి మేడం.
0: ఆవిడకి ఫస్ట్ ప్రథమ మహాసభలు తంగుటూరి ప్రకాశం పంతులు గారు, బులుసు సామూర్తి గారు, దేశబాంధవ సుబ్బర్మ గారు ముగ్గురు కలిసి కాకినాడలో పెట్టారు మా ఫస్ట్. అప్పుడు గాంధీ గారు అక్కడికి వచ్చారు, ఆల్రెడీ ఈవిడ గురించి విన్నారనమాట. విని ఆయన శభాష్ సుబ్బమ్మ గారు, ఇంత అనుకోలేదు, ఏరి ఇంత ప్రభావితం చేశారు మీరు, మహిళలందరినీ మార్చారు వాళ్ళ తరిమి కొట్టడానికి, అంటే ఒకటి కాదండి ఆవిడ చాలా చేశారు అది కూడా చెప్తాను, చెప్పాలంటే అసలు నాకు చాలా ఉంది. అప్పుడు ఆయన దేశబాంధవిని బిరుదు ఇచ్చారండి ఆవిడకి, ఆ బిరుదు ఇప్పటికీ నిలిచిపోయి మొన్న వైజాగ్లో కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు నన్ను పిలిచారు వెళ్ళలేకపోయాను, ఆవిడ మీద స్టాంప్ వేశారు నన్ను, అది నేను పట్టుకొచ్చి చూపిస్తాను మీకు తర్వాత. ఆ విధంగా అలాగా అసలు ఆవిడ యొక్క కష్టం ఇంత అంతా కాదండి, స్వాతంత్ర్యం వచ్చింది అని విన్నాకే ఆవిడ కళ్ళు మూశారు.
1: ఓ వండర్ఫుల్. అయితే మేడం మీ ఇన్ఫ్లుయెన్స్ అంతా కూడా, అంటే చెప్పాలంటే మీరు సరైన గైడెన్స్ పొందారు, సరైన ప్రేరణ పొందారు, చాలా గొప్ప గొప్ప వాళ్ళ సంరక్షణలో పెరిగారు మీరు నన్ను అడిగితే. అంతేకాకుండా పెళ్ళై హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా అబ్బూరి ఛాయాదేవి గారు మీ ఇంటి పక్కన ఉన్నారంటే వాట్ వండర్ఫుల్ ఇన్ఫ్లుయెన్స్ యు హావ్ హ్యాడ్. మరి మీరు యునిసెఫ్లో వర్క్ చేశారు, అంతేకాకుండా వ్యక్తిగతంగా కూడా మీరు చాలా కార్యక్రమాలు చేశారు కదా, సో వాటి గురించి ఒకసారి మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఇంకో ప్రశ్న ఏంటంటే, మీరు కొన్ని అడ్డంకులు ఎదుర్కొని చదువుకున్నారు, మరి డిస్టెన్స్లో ఆయన బీఏ కంప్లీట్ చేసే ప్రయత్నం కూడా చేశారు, సరే అన్ఫార్చునేట్లీ అవ్వనప్పటికీ ఎంతో మంది గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా చేయలేని పని మీరు చేశారు, అదైతే ఖచ్చితంగా చెప్పగలం. మరి మీరు చేసిన సేవా కార్యక్రమాలు ఎలా చేశారు, ముఖ్యంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మహిళలకి కల్పించడంలో మీరు చాలా ప్రముఖ పాత్ర పోషించారు, మరి దాని గురించి కూడా చెప్పండి మేడం.
0: ఇది ఈ కోవలు ఇవన్నీ చేసుకుంటుంటుంటే ఒకసారి వరదరాజేశ్వరరావు గారును అబ్బూరి ఛాయాదేవి గారు అన్నారు, నువ్వు సోషల్ యాక్టివిటీస్లో ఉంటావా రాజలక్ష్మి, లేకపోతే నువ్వు పొలిటికల్గా వెంకయ్యనాయుడు గారిని పరిచయం చేస్తాను, లేకపోతే నువ్వు బీజేపీలో పెడతావా అని అడిగారు. నిన్న ఈ పాలిటిక్స్ అవి మళ్ళీ అంతా తిరిగి చేయలేనండి, మనం ఎంత దాకా సస్టైన్ అవ్వగలం తెలియదు, బట్ నేను మొదటి నుంచి ఒక ఎవరికైనా మనం ఉపయోగపడాలి సోషల్ యాక్టివిటీస్లో ఉంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు కదా, నేను అలాగే పెడదామని అనుకుంటున్నాను అన్నాను, ఎవరికైనా ఉపయోగపడదాం మహిళలకి. అప్పుడు వెంటనే ఆవిడ మల్లారి సుబ్బమ్మ గారి దగ్గర నాకు ఆవిడతో కుదిరిందండి, వెళ్ళమ్మా అంటే ఆవిడ చూడగానే అసలు దువ్వూరు సుబ్బమ్మ గారు శిష్యురాలు ఆవిడ, అక్కడ వెళ్ళాక తెలిసింది అమ్మ మీ మామగారు శిష్యురాలనే నేను రాజలక్ష్మి అని, నన్ను వదిలిపెట్టలేదండి ఇంకా అక్కడ చిన్న చిన్న బుల్లిబుల్లి సంస్థలు పెట్టారు ఆవిడ సుబ్బమ్మ మల్లా సుబ్బమ్మ గారి దగ్గర మెహదీపట్నంలో ఉండేది. నేను ఇక్కడి నుంచి ఆ రోజుల్లో 3 రూపాయల ఆటో అక్కడికి చిక్కడపల్లి నుంచి.
1: మల్లాది సుబ్బమ్మ గారు అనగానే నాకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సెంటర్ ఫర్ విమెన్ స్టడీస్ గుర్తొస్తుంది, అక్కడ విమెన్ స్టడీస్ కోసం ఒక బిల్డింగ్ కట్టడానికి సేవ్ చేసుకున్న సేవింగ్స్ లోంచి చాలా భారీ మొత్తం ఇచ్చారు ఆవిడ, అయితే మల్లాది సుబ్బమ్మ బిల్డింగ్ అని ఉంటుంది. సో ఆ క్రమంలో ఆవిడ గురించి నేను తెలుసుకున్నప్పుడు ఎంతో ఇన్స్పైర్ అయ్యాను, అంటే ఎఫ్లుయెంట్ ఫ్యామిలీస్ నుంచి వచ్చి కూడా ఇతరుల కొరకు ముఖ్యంగా మహిళల కొరకు చాలా సెల్ఫ్లెస్ గా వర్క్ చేశారు, అలాగే మంచి సాహిత్యం కూడా అందించారు.
0: నాకు ఒకటి కాదండి సుబ్బమ్మ గారితో నాకు ఎలాంటి అంటే మీకు అన్ని కలగలిపోయారు
1: పెట్టారు, మీరు చెప్పారు చిన్న చిన్న
0: స్త్రీ విమోచన, స్త్రీ అభ్యుదయ ఇలాంటివి అనమాట, స్త్రీ జనాభ్యుదయ,
1: ఎలాంటి సమస్యలు ఉండేవి మహిళలకి
0: అందరూ అండి, ప్రతిది కూడా షెల్టర్కి వచ్చేసేవారు ముందరు సుబ్బమ్మ గారి దగ్గరికి, అలా అక్కడే షెల్టర్ ఇవ్వడం, ఈ హస్బెండ్స్ ప్రాబ్లం తాగి కొట్టి అలాంటివన్నీ ఎక్కువ వచ్చేవండి అప్పుడు, వాడు పట్టుకొచ్చే కూలీ అంతా కూడా వాడు ఖర్చు పెట్టేసేవాడు, వీళ్ళు పాపం ఏనాది పనులకు వెళ్ళడం, ఎంత సరిపోవు కదా ఇంకా పిల్లల్ని చదివించలేకపోయేవాళ్ళు, అలాంటి సమస్యలు కుట్టి పంపడాలు లేకపోతే పెళ్లి చేసుకుని మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోవడాలు ఇలాంటివి ఆ రోజుల్లో బాగా ఉండేవండి. అప్పుడు వాళ్ళకి ఏ షెల్టర్ లేక వచ్చేసేవాళ్ళు, వర్ణాంతర వివాహాలు కూడా అవి సుబ్బమ్మ గారు నేను అక్కడే చేసేదానండి, ఎవరు నేను తీసుకుపోయి మళ్ళా సుబ్బమ్మ గారి దగ్గరే వాళ్ళ దాంట్లోనే ఆవిడ సర్టిఫికెట్ ఇచ్చేవారు
1: మ్యారేజ్ సార్,
0: వాళ్ళు నేను మాత్రం పర్సనల్గా వెళ్ళి వీళ్ళు ప్రేమించుకున్నాను ఇంట్లో చచ్చేసేవారు, మ్యారేజ్లు చేసేవాళ్ళు కాదు అప్పట్లో ప్రేమించుకున్నాం అంటే,
1: అంటే ఇతర కులాలు ఇతర మతాలకు చెందిన
0: వర్ణాంతరాహాలు అలా వచ్చేసినప్పుడు వాళ్ళు నిజంగా వీళ్ళు సరైన వాళ్ళ నిజంగా ప్రేమించుకుంటున్నారా లేకపోతే వీళ్ళు పై పైన ఇదేనా ఆకర్షణ అని వెళ్ళి నేను చూసేదాన్ని, నేను చూసి వాళ్ళని తీసుకొచ్చి సరిగ్గా ఉన్నారు వీళ్ళు చేద్దాం సుబ్బమ్మ గారు అనేదాన్ని.

0: చాలా మ్యారేజెస్ చేసి సర్టిఫికెట్స్ ఇచ్చాం, బాగానే ఉన్నారు వాళ్ళతో. ఇప్పుడు కూడా కలుస్తారు అందరూ
1: మీతో
0: వచ్చి.
1: టచ్లో ఉంటారా?
0: ఉంటారు, కొంతమంది ఉన్నారు, చాలా చేశారు అనమాట. ఇంకా సుబ్బమ్మ గారు పోయాక కూడా నేను కూడా నేరుగా వెళ్ళి వాళ్ళకి గుళ్ళల్లో పెళ్లి చేసిన కూడా ఉన్నాయి. సరిగ్గా ఉన్నారు అంటే వాళ్ళకి సామాన్లు అవి కొని కూడా ఇంటికి కావాల్సినవన్నీ చాలా చేశాం. తర్వాత హస్బెండ్ అండ్ వైఫ్ గొడవలన్నీ ఉండేవి. కార్కటికి ఉండేవారైనా అలాగే మొదటి భార్యను వదిలేసి ఇంకో చేసుకుంటే ఆవిడొచ్చి బాధపడుతుంటే సుబ్బమ్మ గారి దగ్గర, ఇది 20 ఏళ్ళు అయింది రాజ్యలక్ష్మి ఆయన వదిలేసేసి ఇవిడు తిరుగుతూనే ఉంది చెప్పులు అరిగేటట్టు, నువ్వు చూడంటే నేను ఆ కేసు పట్టుకుని వదలకుండా ఆవిడకి ఇప్పించా భరణం అనమాట. ఒకేసారి లంచం అమౌంట్ ఇచ్చా. ఇప్పుడు ఆవిడ తర్వాత కూరగాయల వ్యాపారం అది పెట్టించానండి, అవన్నీ చేసుకుని పిల్లల్ని పోషించుకుని మనవలు ఇప్పుడు బాగుంది అనమాట. అంటే అలాంటి మొండి కేసులు అనమాట. అలా ప్రతి ఒక్కళ్ళు చేస్తే బాగుండే నాలాగా అనుకునేదాన్ని. అలాగేనమ్మా, ఇంకా అన్ఎంప్లాయీస్ పాపం ఎంతో మంది హస్బెండ్ పోయిన వాళ్ళు ఉద్యోగాలు సరిగ్గా లేకపోతే, నేను చాలా మంది ఇప్పుడు మన లేడీ ఎంటర్ప్రినర్స్ చాలా మంది ఉన్నారు కదా పెద్ద పెద్ద పొజిషన్స్ లో, వాళ్ళతో చెప్పి ఎక్కడైనా ఫిలప్ చేసి వాళ్ళని పెట్టేదాన్ని జాబ్కి. అందరు బాగున్నారు, చిన్న చిన్న పిల్లలు బాగా చేసుకుంటున్నారండి. గవర్నమెంట్ లో కూడా జాయిన్ చేశాను, బయట ప్రైవేట్ దాంట్లో కూడా ఇప్పించారు. అంటే మనకున్న ఇన్ఫ్లుయెన్స్ తోటి, మనకున్న పరిచయాలతో.
1: మేడం, మరి మీ గురించి ఇంకా చాలా తెలుసుకోవాల్సింది ఉంది, మరో సందర్భంలో మనం మళ్ళీ కలుసుకోవాలి, మాట్లాడుకోవాలి. అయితే ఈ కార్యక్రమాన్ని ముగించే ముందు, మీరు అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ఎన్నో కార్యక్రమాలు చేశారు, చేస్తూనే ఉన్నారు, మరి ప్రస్తుతం మీరు చేస్తున్న కార్యక్రమాలు ఎలా ఉన్నాయి?
0: నేను అప్పట్లో ఇంకోటి ఏంటంటే మన యూనిసెఫ్లోనేమ్మా, తర్వాత వాళ్ళకి ఏదైనా ఫండ్ ఇవ్వాలి అన్నీ పాపం వెనకబడ్డ వాళ్ళందరూ కూడా వాళ్ళకి చాలా ఖర్చులు అయ్యేవి. యూనిసెఫ్లో మనం ఇక్కడ ఒక కార్డ్ అమ్మి వాళ్ళకి ఒక రూపాయి కనుక పెడితే కనుక అక్కడి నుంచి మనకి ఫండ్ వచ్చేది మళ్ళీ,
1: ఓకే,
0: యునైటెడ్ నేషన్స్ నుంచి. అందుకని ఏం చేద్దాం అనుకున్నప్పుడు ప్రాజెక్ట్స్లో కూర్చున్నప్పుడు ఇలా యూనిసెఫ్ కార్డ్స్ ఉన్నాయి, అవి సేల్ చేస్తే కనుక మనం ఫండ్ ఇవ్వచ్చని మీటింగ్లో తీర్మానించారు. అప్పుడు అవి ఒక్కొక్కటి 2 రూపాయలు 1 రూపాయి ఉండేది ఆ రోజుల్లో కార్డ్. అట్లాంటివి అమ్మి ఒక 10 లాక్స్ ఎవ్రీ ఇయర్లో వాళ్ళకి ఫండ్ ఇచ్చేదాన్ని నేను. ఒక్కోసారి 8 లక్షలు 10 లక్షలు వల్ల ఇస్తే అది యాక్చువల్గా బాగా చదువుకుని అదే ఎడ్యుకేషన్కిను అసలు మన డైనమిక్కి మన ఆలోచనకి ఎంత తేడా ఉంటుందో అనుకుంటా అండి. బాగా చదువుకుని బాగా ఇంగ్లీష్లో మాట్లాడే రోజుల్లో ఆర్డర్లు తీసుకొస్తే వాళ్ళందరినీ బ్రేకప్ చేసి ముందుకెళ్ళి స్టార్ లేడీ అవార్డ్సే వచ్చాయి నాకు. వాళ్ళు ఎప్పటి నుంచో అవార్డ్స్ తీసుకుంటున్న వాళ్ళు వెనక్కి వెళ్ళారు. అప్పుడు నాకు వరుసగా అవార్డ్స్ ఇచ్చారన్నమాట, 85, 86, 87.
1: స్టార్ లేడీ అవార్డ్స్తో పాటు మీరు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నంది అవార్డ్స్ కమిటీకి జ్యూరీ మెంబర్గా కూడా ఉన్నారు, అలాగే ఫిల్మ్ అవార్డ్స్ టీవీ అవార్డ్స్ అండ్ నంది టీవీ అండ్ ఫిల్మ్ అవార్డ్స్కి జ్యూరీ మెంబర్గా ఉన్నారు, దూరదర్శన్ స్క్రీనింగ్ కమిటీ మెంబర్గా కూడా ఉన్నారు, మల్లాది సుబ్బమ్మ అవార్డు ఫర్ సోషల్ సర్వీస్ 2000 సంవత్సరంలో అందుకున్నారు, బెస్ట్ సోషల్ వర్కర్ అవార్డు ఎన్నో ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ద్వారా కూడా మీరు అందుకున్నారు మేడం. మరి మీ గురించి ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది, ఇప్పుడే కాదు ఎప్పటికీ మీరు ఒక ఇన్స్పిరేషన్గా నిలుస్తారు ఎంతో మంది ఆడవాళ్ళకి. ఎందుకంటే ఒక కంఫర్టబుల్ లైఫ్, నాకు అన్నీ ఉన్నాయి, కావలసినంత డబ్బు ఉంది, చక్కగా సెటిల్ అయిన ఫ్యామిలీలో నేను ఉన్నాను చాలు అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ నాకున్న డబ్బు, నాకున్న హోదా, నాకున్న పరిచయాలతో 10 మందికి నేను ఉపయోగపడాలి అని అనుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు, అందులో మీరొకరు. మీలాంటి వాళ్ళని చూసి ఇంకెంతో మంది, మనం ఈరోజు అనుకుంటున్నాం ఎవ్రీ ఎంపవర్డ్ విమెన్ షుడ్ ఎంపవర్ అదర్ విమెన్ అని, సో మీలాంటి ఆడవాళ్ళందరూ మిగతా వాళ్ళ అభ్యున్నతి కొరకు పాటుపడాలి అని నేను కూడా కోరుకుంటున్నాను. మేడం, మరి మీ సమయం మా కోసం కేటాయించి ఈరోజు మా కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ. థ్యాంక్స్ అమ్మా.

0: ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ 2026 జూన్14వ తారీఖున ప్రయత్నం జరుగుతుంది. ఈ చారిత్రక కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కండి. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు, యోగా అభ్యాసకులు, ఇలా అందరూ, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనగలరు. యోగా సంఘం పోర్టల్ yoga.ayush.in ద్వారా 1800-315-7008 ఈ టోల్ ఫ్రీ నెంబర్కు మిస్ కాల్ ఇవ్వటం ద్వారా కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమానికి రిజిస్టర్ కావచ్చు. మేము రిజిస్టర్ అయ్యాం, మీరు కూడా రిజిస్టర్ అవుతున్నారు కదా. మనమంతా కలిసి శ్వాసిద్దాం, కలిసి కదులుదాం, కలిసి చరిత్ర సృష్టిద్దాం.
1: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో. నవీన పథంలో నవభారత స్వరం, ఆకాశవాణి.

కార్యక్రమంలో మొదటి శ్రోత ఇల్లందు బాటం ఫిట్ బస్తీ నుండి పార్వతీబాయి, చోటాపురం పాసి, చిన్నపాసి, కన్నాపాసి, లక్కీ, బాలాపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, బబిత, అనిత, సునీత, కృష్ణ చరిత, చాపేల్, చైతు, భానురాజ్, ఇంకా రాజ్విక, రాహుల్ కన్నా, రాజా, రాధాపాసి, బవ్వాపాసి, రోహిత్, రోషిణి, ఉమా, మీనాకుమారి, జగన్మాత. వీరంతా కోరుతున్న ఈ పాట తాత మనవడు చిత్రం నుండి పి సుశీల ఆలపించిన పాట.

కార్యక్రమంలో తర్వాత శ్రోత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం తొట్టిపంపు గ్రామం నుండి ఊకే వెంకటేశ్వర్లు, సీతమ్మ, ధరణి, శ్రీదేవి, కొర్సార్, రేఖ, దేవరాజ్, రామకృష్ణ, వాణి, నాగస్వప్న, నాగచైతన్య వీరంతా కోరుతున్న ఈ పాట విచిత్ర బంధం చిత్రం నుండి ఘంటసాల సుశీల పాడిన పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: కొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన
1: జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
2: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్ కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.

కిన్నెరలహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత శ్రోత కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి గ్రామం నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్, మన్విత్, ఇంకా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయా, ఇంకా వారి కుటుంబ సభ్యులు. ఇంకా ఎన్టీఆర్ జిల్లా సుబ్బాయిగూడెం నుంచి ఎన్ అప్పారావు, వెంకట నరసమ్మ. వీరంతా కోరుతున్న పాట గోరింటాకు చిత్రం నుండి పిసుశిల పాడిన పాట.

కార్యక్రమంలో తర్వాత శ్రోత ఇల్లందు కరెంట్ ఆఫీస్ బాలాజీ నగర్ నుండి మోకాళ్ళ సర్వయ్య, లక్ష్మీ నరసమ్మ, శ్రీనివాసరావు, ప్రసాద్, చంద్రశేఖర్, అనిత, సుమతి, పప్పి, ఆక్రు వీరంతా కోరుతున్న పాట మనుషులు మారాలి. చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పిసుశీల పాడిన పాట.

కార్యక్రమంలో తర్వాత పాట కథానాయక మొల్ల చిత్రం నుండి ఘంటసాల పిసుశిల ఆలపించిన పాటకి డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యం, ఎస్పి కోదండపాని సంగీతం. ఈ పాటను వినిపించమంటూ రాస్తున్న శ్రోతలు నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రిషికేష్, అక్షయ్. వినండి మీకోసం ఈ పాట.

చిలుక జోష్యం చిత్రం నుండి పాటను వినిపించమంటూ రాస్తున్న శ్రోతలు ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఏళ్లపొడి గ్రామం నుండి కాపర్తి బాబుచారి, సతీష్చారి, పవన్చారి, బ్రహ్మయ్యచారి, సత్యవతి, అమృతమ్మ, కాపర్తి కళ్యాణి, వినండి మీకోసం ఈ పాట.

కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 3 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో నాటకం వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వింటున్నాం. ఆకాశవాణి కూతురుంటే చాలు నాటకం. రచన శ్రీ ఆవుల వెంకటరమణ. నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందేశ్వరరెడ్డి. పర్యవేక్షణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్. ఇందులో జగన్నాథం, శ్రీ వారణాసి ఉదయ భాస్కరమూర్తి, రాజారావు, డాక్టర్ ఎస్ వెంకటేశ్వరరావు, రంగారావు, శ్రీ వీరన్రెడ్డి శ్రీధర్ రెడ్డి, ప్రకాశం శ్రీ జంపాల వెంకయ్య, విశాల శ్రీమతి ఎన్ఏఎం లక్ష్మి, శాంతమ్మ శ్రీమతి సిహెచ్ విజయ్ దుర్గా, కాంతం శ్రీమతి ఎల్ పద్మావతి పాల్గొన్నారు. వినండి కూతురుంటే చాలు నాటకం.
1: కాంతం, ఏ కాంతం,
2: ఉండండి, బంగారం అంటే నిద్ర పాడు చేశారు.
1: ఈ దృష్టిలో నిద్ర కూడా బంగారమే. అయితే రాత్రి నుంచి నిద్రపోతున్నావు కదే, ఎంత మిగిలిందేంటి?
2: ఏంటది?
1: అదేనే బంగారం.
2: అబ్బా, మాట వరుస కంటే నిజంగానే బంగారం అవుతుందా ఏంటి?
1: సర్లే, తొందరగా లేచి టిఫిన్ రెడీ చెయ్యి, ఆలస్యమైతే పిల్లలకి నాకు లేట్ అయిపోతుంది.
2: అబ్బా, ఈరోజు ఒళ్ళంతా నొప్పులుగా ఉందండి, టిఫిన్ చేయలేను. ఏదైనా హోటల్లో తినేసేయండి.
1: మరి పిల్లలకి?
2: డబ్బులిస్తే వాళ్ళు కూడా ఏ హోటల్లోనో తింటారు.
1: మరి ఈరోజు ఉదయాన్నే మా నాన్నగారు వస్తాడు కదే, ఆయనకేం పెడతావు?
2: వస్తే రానండి, రాత్రి మిగిలిన అన్నం ఉంది కదా, దాన్ని గంజిలో పోసి పెడతా.
1: ఏంటేంటి మళ్ళీ చెప్పు.
2: అదేనండి, రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని గంజిలో పోసి పెడతాను అన్నాను.
1: ఆహా, నువ్వు కదే ఈ దేశంలో ఆదర్శ ఇల్లాలివి. నీలాంటి కోడళ్ళు ఊరికొకరుంటే ఇంకీ దేశంలో ఓల్డేజ్ హోములు ఏమవసరం చెప్పు.
2: ఏంటండి ఏదేదో అంటున్నారు?
1: ఏమీ లేదే, ఇంతటి అపార గుణగణాల్ని కలిగిన నీ చరిత్రను ఏ కరువు పెడుతున్నా. ఇంత ఆస్తి, ఉద్యోగం సంపాదించి పెట్టిన మా నాన్నగారికి గంజి మెతుకులు పెడతావా? నువ్వు మాత్రం అష్టభోగాలు అనుభవిస్తావా?
2: ఎప్పుడు ఏమీ తిన్నట్టు.
1: ఏంటే గొనుగుతున్నావు, ఒళ్ళు పగలు పడతాను, తొందరగా లేచి టిఫిన్ రెడీ చెయ్యి.
2: అలాగే చేస్తానండి, చేయక చస్తానా? నా కర్మ కొద్ది దొరికారు, ఏ తప్పనే తప్పదు కదా. నేనెట్టా చస్తే మీకే, ఆయన గారికి మాత్రం సేవలు చేయక తప్పదు కదా.
1: ఏ కాంతం, మనిషిగా పుట్టావు, మనిషిగానే మాట్లాడు.
2: అవునులే, కోట్లు సంపాదించి పంచిచ్చాడు కదా, ఆ మాత్రం మర్యాదలు కోపతాపాలు ఉండకపోతే ఎలా?

0: అస్తమానం ఆయన నాడు పోసుకోకపోతే నీకు పొద్దుపోదే. అయినా ఇప్పుడు పెట్టకపోతే ఏమైంది? ఊర్లో ఉన్న పొలాలు, పాత ఇల్లు కాలంతో పాటు పెడుతూనే ఉన్నాయి కదా.
1: అవునవును, వామనావతారంలో విష్ణుమూర్తి పెరిగినట్లు పెరుగుతూనే ఉన్నాయి. ఇంతగా తండ్రి గారిని వెనకేసుకొచ్చే మీరు ఆ పొలాలు అమ్మమని ఏనాడైనా ఆయనకు చెప్పారా?
0: చెప్తే మాత్రం లాభమేమిటి? ఆయన పాతకాలం మనిషి, మన సలహాల్ని పాటిస్తాడా ఏమిటి?
1: మన మాట వినకపోతే మరి మనం ఎందుకు ఆయన్ని పోషించాలి?
0: ఎందుక? ఆయన కడుపును పుట్టినందుకు, ఈ ఆస్తుల్ని అనుభవిస్తున్నందుకు.
1: అయితే మరి ఆయన బతికున్నంత కాలం ఈ నరకం తప్పదా?
0: అలా ఎందుకు అనుకోవాలి? పెద్దవాళ్ళకి చేసే సేవ అనుకోవచ్చు కదా.
1: ఆ సేవ చేస్తూనే ఉంటాను జీవిత కాలం అంతా.
2: చిన్నగా మాట్లాడవే, బయట ఆయన ఉంటాడు.
3: ఎందుకుంటాడు? నిన్న రాత్రితో మనమంతా అయిపోయింది కదా.
2: అవుననుకో, అయితే ఇంత పొద్దున్న ఎందుకు పోతాడు? కాసేపు ఆగిపోతాడేమో.
3: ఎందుకుండాలి? ఆహా, ఎందుకుండాలి? అసలు ఆయన ఇక్కడ ఉండటానికి వీల్లేదు.
2: అబ్బా, కోర్టులో లాయర్ లాగా వాదిస్తున్నావు కదే.
3: అదే జరిగుండేది మిమ్మల్ని చేసుకోకపోతే.
2: సంతోషించాం గాని ముందు త్వరగా లేచి టిఫిన్ రెడీ చేసి తగలడు.
3: చెయ్యను.
2: ఏ, ఎందుకని?
3: అదంతే, చెయ్యనుగాక చెయ్యను.
2: అదే ఎందుకంటున్నా.
3: మర్యాదగా బయటకు పోయి మీ నాన్నగారిని చూసిరండి.
2: ఎందుకంట?
3: ఆయన మన ఇంటి ముందు లేడంటేనే చేస్తా.
2: లేకపోతే?
3: చెయ్యను.
2: నీతో చస్తున్నాను కదే. పురాణాల్లో సత్యభామ శ్రీకృష్ణుని ఎడమ కాలితో తన్నిందంటారు. ఇప్పుడు ఈ శాంతిభామలు దాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నట్టు.
3: అర్థమైంది కదా, ఇంక ఆలస్యం ఎందుకు? బయటకు నడవండి.
2: సర్లే, వెళ్తున్నానులే. ఆ నాన్నగారు, ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నారా?
4: అవునరా, పోదామనే లేచారా, కానీ ఎందుకో ఇంకాసేపు ఆగి పోదామనిపించింది.
2: ఆ ఏం లేదు, మా వంతు 6 నెలలు నిన్న రాత్రితో పూర్తి అయిపోయింది కదా, మరి అన్నయ్య ఇంటికి పోవాలి కదా.
4: అవునరా, ఇంకాసేపు ఉండి పోతాలే.
2: సర్లే, కాసేపు ఉండి వెళ్ళండి.
3: ఏమండి, మీ నాన్నగారు పోయారా లేదా?
2: అబ్బా, పోతారులేవే.
3: అయితే ఇంకా పోలేదంటారా? ఈ 6 నెలల నుంచి తిన్నది చాలలేదన్నా, ఇంకా ఏం తినటానుకున్నారంట? అబ్బబ్బబ్బా, ఇంకా నా వల్ల కాదు, ఆయన సంగతి చెప్తానుండండి.
2: శాంతం శాంతం, ఉషే ఆగవే, శాంతం.
3: ఆగనుగా ఆగను.
2: అబ్బా, ఆయన వింటే బాధపడతాడే.
3: మీరుండండి, నాకు అడ్డు చెప్పొద్దు. ఏం మామగారు, నిన్న రాత్రి దాకా నా చేత చేయించుకున్న చాకరీ చాలలేదా? ఇంకా ఏమైనా మిగిలిందా చెప్పండి, అది చేసి పెడతాను.
4: ఎవరన్నారమ్మా ఇక్కడే ఉంటానని? నిన్న రాత్రి దాకా నువ్వు చేసి పెట్టిన వంట తినలేక ఎల్లకిలా పడిపోయాను కదా. ఇంకా ఇక్కడనే ఉంటే నిజంగానే
2: చచ్చింది గొర్రె.
3: మరి ఇప్పటిదాకా ఒళ్ళు కోణం చేసుకుని చేసి పెడుతూ ఉంటే గుండ్రాయిలాగా తిరుగుతూ ఉన్నారు కదా, ఎప్పుడు అలా జరగలేదుగా.
4: ఏమో, ఎవరు చూశారమ్మా, ఆ పైవాడి సెలవైతే ఆ భాగ్యం కూడా నీ చేతుల మీదుగానే దొరుకుతుందేమో.
0: ఒరే రంగా, తెల్లారిందో లేదో, పుట్టినే ఏంది జాతర?
3: నేనంటే జాతరలాగే ఉంటుంది గాని, అదే మీ పెళ్ళామంటే మాత్రం ఆనందంగా ఉంటుంది మీకు.
5: లేదు లేదే, నువ్వు చేసేది కచ్చేది నాదే ఉందిలే.
0: ఇంకా ఆపుతారా? ఏమిట్రా ఇది?
2: ఏం లేదన్నయ్య, ఈరోజు నాన్నగారి వంతు మీది కదా, ఇంకా మా వాటాలోనే ఎందుకున్నారని అడుగుతుంది శాంతి.
0: ఏందమ్మాయి శాంతి, ఇంకా శాంతం తేలారనే లేదు, దానికి ఇంత రాద్ధాంతం చేయడం?
3: బావగారు బాగా ఆలోచించి మాట్లాడండి, నేను రాద్ధాంతం చేస్తున్నానా?
0: కాకపోతే ఏంటిది?
3: ఏంటో మీ నాన్నగారిని అడగండి.
0: ఏమిటి నాన్న, ఏమిటి గొడవ?
4: నాకేం తెలుసురా, ఇందాక మీ ఇంటికి వచ్చానా, నువ్వు కోడలు మాట్లాడుకుంటూ ఉంటే వెనక్కొచ్చి చిన్నోడి వాకిలి కాడ కూర్చున్నా. ఇంతలో చిన్నోడు, ఏం నాన్నా ఇంకా అన్నింటికి పోలేదా అంటే కాసేపు ఉండి పోతానన్నాను. వాడు వెళ్ళిపోయినాక ఇదిగో ఇట్లా చిన్న కోడలొచ్చి ఇంకా ఇక్కడే ఉన్నానని అంటుంది.
5: ఏమంట, ఈ ఇల్లే ఉన్నా, అది కష్టపడి కట్టుకుందా? ఆయన కట్టిన ఇల్లే
3: కట్టారులే, లంకంత పంప
5: ఆలంతలోనే ఇన్నాళ్ళు ఎలా పోసింది.
3: ఏం చేస్తాం, కొంతమందికి నిద్ర లేస్తే ఏదో ఒకటి తగులుకోకపోతే పొద్దు పోదు. మరి
5: ఇక్కడ ఎవ్వరో ఖాళీగా కూర్చోాలా, అంత పరిగెత్తం అయితే తెల్లారిపోయింది.
3: మామగారిని ఎందుకు తీసుకుపోలేదు?
5: నాకంత అవసరం.

0: ఆయన గారు వస్తే చూస్తాను గాని మేళ తాళాలతో తీసుకుపోవాల్సిన అవసరం నాకు లేదు.
1: అబ్బబ్బా ఏమిటి గోళ, కాంతం నువ్వు కాస్త ఆగుతావా?
0: నన్నే అనండి, అది మాత్రం వాగుతారే ఉంటుంది.
2: ఇదిగో అది ఇది అన్నామంటే మూతి పళ్ళు రాళ్ళు కొడతాను.
3: అబ్బా నువ్వు ఉండవే,
2: నన్ను వదలండి. వదే అనటం చేతగాక నన్ను కంట్రోల్ చేయాలనుకోకండి.
3: నోరు ముయ్యవే గయ్యాలి గంప.
2: ఆహా అయితే మరి అది పిశాచమా?
0: నా మాట ఎత్తావంటే నుంచోబెట్టి వాయిస్తా.
2: ఏంటే నువ్వు వాయించేది?
1: కాంతం నువ్వు నోరు మొయ్. అన్నయ్య ఇలా కాదు గాని, నాన్నగారిని ఏ ఓల్డేజ్ హోమ్ లోనైనా చేర్పిద్దాంరా, ఈ గోళ ఎవరు భరిస్తారు?
4: అప్పుడు గాని మనల్ని ఊరంతా ఉయ్యరు.
1: మరి గోళ భరించడం ఎట్లా?
4: ఒరే రంగ, గవర్నమెంట్ ఉద్యోగాలు చేసి ఇద్దరు కొడుకుల ముందు కూడా నాన్నగారిని ఓల్డేజ్ హోమ్ లో చేర్పిస్తే అంతకన్నా పరువు తక్కువ పని ఇంకొకటి ఉంటుందా చెప్పు. అందుకని నాన్నగారు మా ఇంటికి పోదాం రండి.
0: అవసరం లేదు.
4: కాంతం ఏమిటి నువ్వు మాట్లాడేది?
0: అవునండి, ఆయన గారిని మన ఇంటికి తీసుకుపోవాల్సిన అవసరం లేదు.
4: మరి ఎక్కడికి పోతాడు?
0: పుట్టిండిగా మీతో పాటు రక్తం పంచుకుని అదే మీ చెల్లెలు గారు అక్కడికి.
4: అదేంటి అలాగంటావు?
0: అదంతేనండి, ఇక్కడి నుంచి మన రెండిళ్ల వాళ్ళం తలా 6 నెలల లెక్కన కాకుండా 4 నెలల లెక్కన చూసుకుంటే సరిపోతుంది.
4: అదెట్లా కుదురుతుంది?
0: ఎందుకు కుదరదు, ఆవిడ ఆయనకే పుట్టింది కదా.
4: ఆ అమ్మాయి ఆడపిల్ల గదే.
2: అయితే మాత్రం నాన్నగారిని చూసుకోవటంలో తప్పే ఉంది బావగారు.
3: తప్పు కదే, ఇద్దరు కొడుకులుండగా కూతురు చూడడం ఏంటని లోకం దున్నెత్తిపోస్తుందే.
4: ఇదిగో శాంతమ్మ, అది పద్ధతి కాదులే, ఊరుకో.
0: ఏది కాదు, మీరు ఊరుకోండి, శాంతమ్మ చెప్పింది కూడా బానే ఉంది. ఈ రోజు నుంచి మామగారిని 3 ఇళ్ల వాళ్ళం తలో 4 నెలల లెక్కన చూసుకుందాం.
4: వసే కాంతం, మధ్యలో ఈ పెండింగ్ ఏమిటి? నువ్వు కాసేపు నోరు మూసుకో. ఒరే వీళ్ళ మాటలు వింటే మనం తలెత్తుకుని తిరగలేము గాని నాన్నగారిని మా ఇంటికి తీసుకుపోతాం. మీరు లోపలికి వెళ్ళండి.
1: అలాగే అన్నయ్య, రావే శాంతం.
4: కాంతం నువ్వింట్లోకి పోయి టిఫిన్ రెడీ చెయ్యి. నాన్న ఇంట్లోకి రండి.
5: నా మనసేమీ బాగాలేదు, నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను.
4: సరే తొందరగా రండి.
5: చూశావా, నీ కొడుకులు వాళ్లకు వచ్చిన కోడళ్లు చేస్తున్న నిర్వాకం, కడుపులో పుట్టిన కొడుకులు చివరి దశలో మనల్ని బాగా చూసుకుంటారని ఎన్ని ఆశలు పెట్టుకున్నామో, ఎన్ని కలలు కన్నామో కదా. ఆ పిల్లల చదువు కోసమై ఎంతో ముందు చూపుతో పుట్టి పెరిగిన పల్లెటూరిని వదిలిపెట్టి ఈ పట్టణానికి వచ్చి ఇల్లు కట్టుకుని పిల్లల్ని చదివించి ఉద్యోగాలు వచ్చేటట్టు చేశాం కదా. ఇప్పుడు వచ్చిన కోడళ్లు చేసే నిర్వాకానికి చావలేక బతుకు ఇస్తున్నాను. నిర్మల నువ్వు లేని ఈ లోకంలో నేనుండను. వచ్చేస్తాను నిర్మల, నేను నీ దగ్గరకు వచ్చేస్తాను.

0: ఒరే జగన్నాథం, ఎక్కడున్నావా?
1: ఓ నువ్వా ప్రకాశం, ఏమిట్రా ఇలా వచ్చావు?
0: నీకోసమేరా.
1: ఎందుకురా?
0: మనసు విప్పి మాట్లాడుకునే తోడు కోసం రా.
1: ఏం మాట్లాడతానురా, జీవితపు మలిసందెలో కడుగుపెట్టిన వాళ్ళం.
0: ఈ సమయంలోనే ఒకరికొకరు మనసు విప్పి కష్టసుఖాలను చర్చించుకుంటే మనసుకు ఒక ప్రశాంతత కలుగుతుందిరా.
1: ఒరే ప్రకాశం, ఈ పార్కుకి నాకు ఉన్న అనుబంధం ఈనాటిది కాదురా.
0: నాకు తెలుసు కదరా, ఈ ఊరికి వచ్చిన కొత్తలోనే ఈ పార్కు వచ్చేవాడివి కదా.
1: అవునరా, నాకు 30 ఏళ్ల వయసులో పిల్లలు చిన్నవాళ్లుగా ఉన్నప్పుడే ఈ ఊరికి వచ్చాను. అప్పటినుంచి ఏమాత్రం ఖాళీ దొరికినా ఈ పార్కు వస్తూ ఉంటాను.
0: నాకు తెలుసు కనుకనే ఇంటి దగ్గర నువ్వు లేకపోయేసరికి ఇక్కడికి వచ్చాను.
1: అది సరే, ఏమిటి ఇప్పుడు నాతో పని?
0: ఏం లేదురా, నీ ఆరోగ్యం గురించి వాకపు చేద్దామని.
1: ఏముందిరా, ఊరు పొమ్మంటోంది, కాడు రమ్మంటోంది.
0: ఏమిట్రా జగన్నాథం, నీలో ఇంత వైరాగ్యం వచ్చింది?
1: అంతగాక ఇంకేముందిరా.
0: అయినా ఇవాళ నీలో ఏదో మార్పు కనిపిస్తుందిరా, అసలేం జరిగిందో చెప్పు.
1: ఏముందిరా, 30 ఏళ్లు కలిసి నడిచిన నిర్మల నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఇక నాకు ఈ లోకంలో ఏముందని బ్రతకాలరా? ఇన్నాళ్ళు కన్నబిడ్డలే సర్వస్వంగా భావించి వాళ్ల కోసమే బతికాను. ఇప్పుడు ఆ కొడుకులు వాళ్ల పెళ్లాల దగ్గర దాసులైనప్పుడు ఆ అవమానాల్ని చూస్తూ బ్రతకడం కంటే చావడమే మేలు.

0: వాళ్ల కోసం నువ్వు నిర్మలా పడ్డ శ్రమంతా కళ్ళారా చూసిన వాడిని నేను. ఇప్పుడు నిన్ను నీ కోడలు చూసే విధానం తలుచుకుంటే మనసు ద్రవించిపోతుందరా. వాళ్ల మొగుళ్ళని కళ్ళల్లో పెట్టుకుని పెంచిన నిన్ను చూడటానికి కష్టమై 6 నెలలకు ఒకరి చొప్పున పంచుకుంటున్నారు కదా.
1: ఆ 6 నెలలు చూడటమే చాలా కష్టమైపోతుందట. నాకు చేసి పెట్టడానికి వాళ్ల నడుములు వంగిపోతున్నాయట్రా.
0: నీకేమైనా పంచభక్ష పరమాణాలు వారుస్తున్నారా వాళ్ళ నడుములు వంగిపోవడానికి?
1: అదొక్కటే తక్కువరా. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడ్డట్టు నా ఇంటి గుట్టు బయట పెట్టుకుంటే నా పరువే పోతుందని గుండెను రాయి చేసుకుని బతుకుతున్నాను.
0: చెప్పరా జగన్నాథం, నీకోసం ఏమైనా ప్రత్యేకమైన వంటకాలు చేసి పెడుతున్నారా?
1: చెప్పాను కదరా, బయటకు చెప్పుకుంటే నా పరువే పోతుందని. పొద్దున మాడిపోయిన దోశలు, మధ్యాహ్నం కొద్దిగా పప్పుతో అన్నం, రాత్రికి గంజిలో అన్నం పెడుతున్నారా.
0: నీ ఇద్దరు కోడళ్ళు అంతేనా లేక?
1: ఇద్దరూ ఇద్దరే. ఒకరికొకరు తీసిపోనే ఆడకూతుళ్ళు రావాళ్ళు. మొదట్లో పెద్ద కోడలు కొద్దిగా బాగా చూసినా ఇప్పుడు ఇద్దరూ అంతే. ఎలా బతికాన్రా, ఎలా బతికాన్రా నేను? ఈ రోజుకి ఇలాంటి గతి వచ్చింది నాకు.
0: వాళ్ళు అసలు మనుషులే కాదురా, మానవత్వం లేని మృగాలు. ఈ వయసులో నిన్నంత బాధ పెడతారా నీ కోడళ్ళు?
1: ఏం చేసేదిరా ప్రకాశం, ఈ నరకాన్ని భరించమనేమో ఆ భగవంతుడు ఒంటరి వాణ్ణి చేసి నా నిర్మలను తీసుకుపోయాడు.
0: బాధపడకరా జగన్నాథం.
1: అదే కదరా ఇప్పుడు నేను చేయగలిగింది. ఉన్న ఇంటిని ఇద్దరూ పనిచేసుకున్నారు.
0: కానీ వాళ్ళను పుట్టించిన నిన్ను మాత్రం గాలికి వదిలేశారు. ఏం మనుషులరా వాళ్ళు? కష్టపడి గవర్నమెంట్ ఉద్యోగుల్ని చేసావు కదా, ఏం రోగం అంటా నిన్ను చూసుకోవడానికి?
1: బయటికి వెళ్ళి అద్దెకొంపలో ఉంటే వాళ్ళ ఆదాయం తగ్గిపోతుందని వాళ్ళకి బాధ.
0: అలాగా?
1: అవునరా, దాన్ని కూడా లెక్కలు వేసే లెక్కల మాస్టర్లు రావాళ్ళు.
0: అందుకని ఆయురుకొంపలైనా బతుకుతున్నారన్నమాట. మరి నీ కొడుకులేం చేస్తున్నారా?
1: గాడిదలు కాస్తున్నారా, పెళ్ళాల పైటల్ని పట్టుకుని తిరిగే వాళ్ల గురించి ఏం చెప్పమంటావురా?
0: అలాగంటావా?
1: అస్తమానం సంతూర్లో ఉన్న పొలాన్ని ఇంటిని అమ్మి డబ్బు తెచ్చిమ్మని, నా మీద ఒత్తిడి తీసుకురమ్మని మొగుళ్ళకి నూరిపోస్తూ ఉంటారు వాళ్ళు.
0: అదేమన్నా నీ కొడుకు సంపాదించినవా?
1: వాళ్లే కనుక సంపాదించి పెట్టుంటే ఒక్క నిమిషం ఆగేవాళ్ళా? ఎంతసేపు తేరగా వస్తే లాగేసుకుందామనే యావ తప్ప నిజాయితీగా సంపాదిద్దామనే ఆలోచనే లేదు వాళ్ళకి.
0: కాలమహివరా, కాలమైతే మారుతుంది గాని ఈ మనుషుల బుద్ధులే మారడం లేదురా.
1: ఒరే ప్రకాశం, నా జీవితంలో ఏ ఒక్క మనిషికి అన్యాయం చేయలేదురా, మరి నాకెందుకు ఈ రాత రాశాడా భగవంతుడు?
0: బాధపడకరా, నీకు మంచి రోజులు వస్తాయిలే. డబ్బుతో అహంకారంతో మూసుకుపోయిన వాళ్ళ కళ్ళు తెరిపించాలి.
1: ఏ దేవుడు నడుం కట్టాలరా అందుకు?
0: మంచి పనులు చేయడానికి దేవుడు ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడరా. నువ్వే చూస్తూ ఉండు, వారి చేత నీకు సపర్యలు చేయించే రోజులు కూడా వస్తాయి.
1: నాకు ఆ నమ్మకం లేదురా.
0: కాస్త ఓపిక పట్టి చూడరా. ఒరే జగన్నాథం, ఇక్కడుండి ఈ బాధలన్నీ భరించే బదులు నీ కన్న కూతురింటికి పోయి కొన్నాళ్ళుంటే మంచిది కదరా.
1: అదే ఆలోచిస్తూ ఉన్నానురా.
0: తప్పకుండా కూతురింటికి వెళ్ళాలరా, వెళ్ళు. సరే, పొద్దుపోయింది, మరి నీ వస్తారా?
1: అలాగే నా ప్రకాశం.
0: పుట్టింది ఒక తల్లి కడుపునే గాని బతుకులో మాత్రం ఎంత ఎడబన్నా. ఒక ఇంటిని రెండుగా విభజించేది ఈ గీతలా? అంత కలికాలం రాజారావు. ఒరే రాజా.
2: మీరా మామయ్య, రండి రండి కూర్చోండి. ఏం ఇలా వచ్చారు?
3: బాబాయ్ గారు బాగున్నారా?
0: ఏదో అట్టట్టుండాలనేమ్మా. ఎరా రాజా.
2: మామయ్య
0: ఆఫీసుకు పోలేదా?
2: లేదు మామయ్య, ఇవాళ సెలవు.
0: అట్లా? మరి మీ నాన్న కనిపించలేదురా?
2: ఇంట్లో నిద్రపోతున్నాడు మామయ్య.
3: ఉండకేడబోతాడు, మాకు తప్పుతుందా వండి మేపడానికి?
0: అదేంటమ్మా అంత నిష్ఠూరంగా మాట్లాడతావు? ఈ వయసులో మీరు చూడకపోతే ఇంకెవరు చూస్తారు చెప్పు.
3: చూస్తాం బాబాయ్ చూస్తాం. మరి ఆయన పేరు నుండి ఇల్లు పొలాలు ఆయన ఏం చేసుకుంటాడు? మాకా పిల్లలు పెద్దాళ్ళు అయిపోతున్నారు, ఆ డబ్బులు వస్తే ఏదైనా ఖర్చులు కక్కరికొస్తాయి కదా.
0: అందుకే కదమ్మాయి నేను వచ్చింది.
3: ఏంటి బాబాయ్ ఏమంటున్నారు?

0: ఏమీ లేదమ్మా, మీ మామయ్య సొంతూరు దగ్గర ఏదో ఫ్యాక్టరీ రాబోతుందని విన్నాను. అక్కడ ఉన్న పొలాలన్నీ కొంటున్నారంట. ఈ ఊపులు అమ్మేసుకుంటే మంచి రేటు పెరుగుతుంది కదా అని వాడితో చెబుదామని వచ్చానమ్మాయి.
1: అందుకు నాన్న ఒప్పుకోవాలి కదా మామయ్య.
0: ఒప్పుకోకే ఏం చేస్తాడ్రా, మళ్ళీ మళ్ళీ ఇలాంటి అవకాశం వస్తుందా?
1: ఏమో మామయ్య, నాన్నగారిని ఒప్పించే బాధ్యత మీదే.
2: అవును బాబాయ్, ఆ పొలాలమ్మి డబ్బు తీసుకురమ్మని ఎప్పటి నుంచో బతిమాలుతున్నా. అయినా ఆయన మా మాట వింటే కదా.
0: అవునా అమ్మా, ఆ పొలాలంతా అమ్మేసి మీ చేతుల్లో పెడితే గాని వాడికి రాచ మర్యాదలు దొరకమన్నమాట.
3: ఏమండోయ్ ఏమండోయ్, మిమ్మల్ని ఏం చేస్తున్నారు? లేచి త్వరగా బయటకు రండి.
4: ఎందుకే?
3: అబ్బా త్వరగా రండి.
4: ఎందుకో చెప్పవే.
3: ఇక్కడ కొంపలు అంటుకుపోతున్నాయి, త్వరగా లేచి రండి.
4: నిద్రపోనివి కదా.
3: ఎట్లా పోనిస్తాను, అవతల వాళ్ళు కోటీశ్వరులు అయిపోతుంటే.
4: ఏంటో కాస్త అర్థమయ్యేటట్టు చెప్పవే.
3: అదేనండి, మీ నాన్నగారి ఫ్రెండు లేడు?
4: ఎవరైనా?
3: అదేనండి, ప్రకాశం బాబాయ్ లేడు?
4: ఆ ఉన్నాడు. ఏమైంది ప్రకాశం మామకి?
3: అబ్బా ప్రతిదానికి తొందరే, హైరానా పడకుండా చెప్పేది వినండి. ఆ ప్రకాశం బాబాయ్ మీ అన్నయ్య ఇంటికి వచ్చి.
4: ఎప్పుడు?
3: ఇప్పుడే.
4: అయితే లోపల ఉన్నాడా?
3: ఉన్నారులేండి.
4: ఏం చెప్పాడేంటి?
3: ఏదో భూములు రేట్లు అమ్మకాలంటూ మాట్లాడుతూ ఉంటే నేను విన్నాను. ఆయన గారిని ఒక్కసారి మన ఇంటికి పిలిచి అడగండి.
4: ఏమని?
3: ఏమనే ఏమిటండి, మీరు మరీ ఇంత అమాయకంగా ఉన్నారు. ఆయన అడిగితే అసలు కథ తెలిసిపోతుంది కదా.
4: సరేలే, అలాగే అడుగుతాలే.
3: అడగండి.
4: ప్రకాశం మావయ్య. ఓ ప్రకాశం మావయ్య.
0: ఓ రంగా. ఏందబ్బాయ్?
4: ఒకసారి మా ఇంటికి రండి మావయ్య.
0: అలాగే లేరా. ఏందిరా రంగా, ఏంటి విశేషం?
4: మీరే చెప్పాలి మావయ్య.
0: ఇది మరీ బాగుందిరా, ఊడగొట్టేసిన నాగేని నేను, నాకాడే ఉంటాయిరా విశేషాలు.
4: అట్లా అనకు మావయ్య, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా.
0: ఆహా, అందుకేనా నాన్నగారినంత పూల్లో పెట్టి చూసుకుంటా ఉండేది.
3: అవును బాబాయ్ గారు, మా మామయ్య గారిని నేను చూసినట్టు ఎవ్వరూ చూడరు, తెలిసిందా?
0: తెలిసిందమ్మాయి, ముంగిట్లోకి తీసుకొచ్చి అంగిట్లోకి చేర్చడం లేదని కూడా తెలుసు.
3: నన్ను అనుకునేవాళ్ళు పురుగులు పడిపోతారు.
4: అబ్బా శాంతం, నువ్వు ఉండవే.
3: ఏం ఉండదే, నన్నంత మాట అన్నాక.
4: అనుకుంటే నువ్వేం అరిగిపోతావా?
3: అట్లని నోరు మూసుకోమంటావా?
4: ఇంకేం చేస్తానంటావు?
3: ఏం చేస్తానా, ఒళ్ళు అరిగిపోయేటట్టు చాకరీ చేసి పెడుతుంటే కాలు మీద కాలేసుకుని తిన్నాడే, ఆయన మీద పడతాను. ఇంక రాని చెప్తాను.
4: చెప్పావులే, నోరు మూసుకొని ఇంట్లో పదా.
3: నువ్వెప్పుడు నన్నే అంటావు, ఇంట్లోకి రా, నీ సంగతి చెప్తాను.
0: ఒరే రంగా.
4: చెప్పండి మామయ్య.
0: ఇదేనంటా రోజు మీ ఇంట్లో జరిగే తంతు?
4: ఏం చేసేది మామయ్య, అది ఒక గయ్యాలి గంప. సర్దుకు పోకపోతే ఏ నుయ్యో గుయ్యో చూసుకుంటానని మాటి మాటికి బెదిరిస్తుంది.
0: అందుకని ఇలా సర్దుకుపోతాడు అన్నమాట.
4: తప్పదు కదా, పిల్లల కోసమైనా.
0: నాకెందుకు గాని ఇప్పుడు నన్నెందుకు పిలిచినట్టు?
4: అది అన్నయ్యకేదో చెప్పారంటగా.
0: ఏం లేదురా, మీ సొంతూరులో ఉన్న భూములకి మంచి రేటు వచ్చిందని తెలిసి అమ్ముకుంటే మంచిదని చెప్పారు.
4: ఇది చాలా అన్యాయం మావయ్య.
0: ఏదిరా, ఇప్పుడు అమ్ముకోవడం అని చెప్పడమా?
4: కాదు, అన్నయ్య చెప్పి నాకు చెప్పకపోవడం.
0: అడిగి చెప్పడానికి రాలేదురా, మీ నాన్నకి చెబుదామని వస్తే వాళ్ళు లేకపోయా.
4: అన్నయ్య చెప్పానంటావు. సర్లే, ఏమంటున్నారు, మరి రేట్ ఎంత?
0: రేటా? ఆ ఊరికి దగ్గరలో ఏదో ఫ్యాక్టరీ రాబోతుందంట, ఆ చుట్టుపక్కల భూములన్నీ కొనేస్తున్నారంట. ఈ టైంలో అమ్ముకుంటే మంచి డబ్బులు వస్తాయని మీ నాన్నకి చెబుదామని వచ్చానరా.
4: నిజమేననుకో, మరి ఇందుకు ఆయన ఒప్పుకోవాలి కదా.
0: మీరిద్దరున్నారు కదా, ఏం నాన్న ఒప్పించలేరా?
4: నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను మావయ్య, ఆయన ఇంతేగా.
0: మీ ఇష్టం, నేను చెప్పాల్సింది చెప్పా.
4: ఆయన ఒప్పుకుంటే మాకేం అభ్యంతరం లేదు.
0: ఒరే రంగా, ఏం చేస్తాడవరా?
4: మరేం లేదు మావయ్య, నాన్నగారి పేరు మీద ఉన్న భూములకి ఇప్పుడు మంచి ధర పలుకుతుంది కదా, మరి ఆయన్ని బాగా చూసుకోవాలి కదా.
1: ఏమిటి మావయ్య, ఇంకా ఇక్కడే ఉన్నారు?

0: ఏంటి విషయం?
1: అదే, మీ నాన్న పేరు మీదున్న పొలాలకు మంచి రేటు పలుకుతుంది కదా, మరి ఆయనకి మర్యాదలు చేసుకోవటానికి అంట.
0: అట్నా అయితే నేనైనా తక్కువ తిన్నది. కాంతం,
2: ఏంటో చెప్పండి.
0: ఒక కుర్చీ తీసుకురా.
2: దేనికి?
0: ఎదురు ప్రశ్నలు వేయకుండా కుర్చీ తీసుకురా. నీకు పట్టిందే ఏడలేని పొగరు.
1: ఒరే రాజా, నువ్వేం చేస్తున్నావురా?
0: అదే మామయ్య, తమ్ముడు నాన్నగారిని బాగా చూసుకోవాలనుకుంటే నేను కూడా చూసుకోవాలి కదా, అందుకు.
1: ఆహా, బాగుందిరా, చాలా బాగుంది. అప్పరంగా లక్షలొచ్చి చేరబోతున్నాయి కదా. కానివ్వండి, మీ పితృ గౌరవ మర్యాదల్ని అలాగే కొనసాగించండి. కానివ్వండి.
0: నాన్నగారు రండి, మీరిలా వచ్చి కుర్చీలో కూర్చోండి.
3: ఎందుకురా?
0: అదంతే నాన్నగారు, ఇలా వచ్చి కూర్చోండి.
3: సరే.
0: కాంతం, వసే కాంతం, కాంతం, వసే కాంతం.
2: ఏంటండి, ఏమిటా కేకలు?
0: చెంబు నిండా నీళ్లు తీసుకురా.
2: ఎందుకు?
0: చెప్పింది చేయవే.
2: ఇదిగోండి నీళ్లు.
0: కవలు కూడా తీసుకురా.
2: అలాగేనండి.
4: ఏమండి?
0: ఏమిటో చెప్పు.
4: హఠాత్తుగా ఏమిటి హడావుడి?
5: అరవబాకు, వాళ్ళు వినేస్తారు. మా నాన్నగారి పేరు మీద ఉన్న పొలాల రేట్లు అమాంతం పెరిగాయట. ఎలాగైనా వాటిని మనం సొమ్ము చేసుకోవాలి, అందుకే ఈ ఏర్పాట్లు.
4: అలాగా.
6: శాంతం, వచ్చే శాంతం.
2: ఏంటో ఏడవండి?
6: నేను వచ్చానంటే ఈ పగల కొడతా, బయటికి రా.
2: ఏంటో చెప్పండి.
6: చెంబులో నీళ్లు, ఒక టవలు తీసుకురా.
2: ఇదిగో ఇక్కడ పెడుతున్నా.
6: అక్కడ పెడుతున్నావా? నోరు మూసుకొని మా నాన్నగారి దగ్గరికి పోదాంరా.
2: ఎందుకు? మీకేమన్నా పిచ్చి పట్టిందా?
6: ఏంటే అంత మాట అనేసావు?
2: కాకపోతే నెల రోజుల నుంచి నడుములు వంగిపోయేలా చాకరీ చేసి చస్తే ఇప్పుడు ఏం ముంచుకుపోయిందని ఆయన గారికి ఇలా సేవలు చేద్దామంటున్నారు?
6: ఊరుకోవే, పెద్ద సూర్యకాంతం నోరేసుకొని. నేనేం తెలివి తక్కువనే, జాగ్రత్తగా విను. ప్రకాశం మామ చెప్పాడు కదా, అందుకొని ఈ టైంలో మా నాన్నగారిని కాకాపట్టి ఆయన దగ్గర మంచి మార్కులు కొట్టేస్తే మన పంట పండిపోయిందనుకో.
2: అవునా? అయితే కానివ్వండి, ఇదేమన్నా డబ్బులు పెట్టుకునేదా? ఇంకేమన్నానా? ఫ్రీగా వలకబోసేదేగా, ఎంతైనా వలకబోయచ్చు. కానివ్వండి, నేను కూడా కొంచెం వలకపోస్తా.
6: ఈ 4 రోజులు మా నాన్నగారిని బాగా చూసుకోవాలి మరి.
2: సర్లేండి, డబ్బొస్తుందంటే మీరు ఇంతగా చెప్పాలా ఏంటి?
6: ఇదిగో అన్నయ్య, ఏదేమైనా నాన్నగారిని మా ఇంటికి తీసుకుపోయి బాగా చూసుకుంటా.
0: భలేవాడివిరా, మా ఇంటికి వచ్చి 4 రోజులేగా అయ్యింది, ఇంకా 5 నెలలున్నాయి.
7: మరే మరే, ఇదిగో మరిది గారు, ఈ 5 నెలలు మావయ్య గారు మా ఇంట్లో ఉండాల్సిందే, మేం సేవలు చేయాల్సిందే.
2: అసుకు బుసుకు, ఇదిగో అక్క, ఆ పప్పులే ఉడకు. అటు పొద్దు ఇటు పొడి చేసినా సరే మావయ్య గారు మా ఇంటికి రావాల్సిందే.
7: నీతో ఎవ్వరూ మాట్లాడలేదు, నువ్వు నోరు మూసుకుంటే మంచిది.
6: ఇదిగో వదిన, అది ఏమంది అని అంత మాట అనేశావు.
7: అంతేలే మరిది, నీ భార్య ఏమన్నా నీకు పెద్దగా అనిపించదు, నేనేమన్నా అంటే ఎనిగిపోద్ది.
0: ఇంతకీ ఏమంటావురా?
6: నాన్నగారిని మాకు వదిలేస్తే పువ్వుల్లో పెట్టి చూసుకుంటా అన్నయ్యా.
7: అవునులే, ఇప్పటిదాకా అరచేతుల్లో పెట్టుకుని ఊరేగించారు, ఇంకిప్పుడు పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటారు.
2: నువ్వు భలే చూసావులే, గంజి మెతుకులతో సరిపుచ్చింది, ఎవరికి తెలియదు అనుకున్నావు?
7: నీ పెళ్ళం పంచభక్ష పరమాణాలు పెట్టింది మరి, మాడిపోయిన దోశలు, పురుగులు పట్టిన కంట్రోల్ బియ్యంతో చేసిన ఇడ్లీలు.
2: నువ్వే పెట్టావులే మహా పంచభక్ష పరమాణాలు.
7: నా జోలుకొస్తే చూపిస్తా నా తడాక ఏమనుకున్నావో.
0: వసే కాంతం, నోరు మూసుకునిట్రా.
7: ఏంటో చెప్పండి.
0: అదిగో నాన్న, పద.
6: నాన్న లేవండి, మన ఇంట్లోకి పోదాం.
2: లేవండి మామయ్య గారు, మన ఇంట్లోకి పోదాం.
7: ఏంటో, ఈ రోజు మామగారు మీద ప్రేమ కారిపోతుంది.
2: నువ్వు చూపే మరించి మర్యాద భరించలేక
7: నాకంటే ఏమి ఎక్కువ
0: విరగదీసినట్టు. నోర్మై,
6: ఇదిగో వదిన, నాన్నగారిని మేము చూసుకుంటాం, మా ఇంటికి పంపించు.
7: అదేం కుదరదు మరిది గారు, నేను 6 నెలలు చూడాల్సిందే, ఆ తర్వాతనే మామయ్య గారు మీ ఇంటికి వచ్చేది.
6: ఆహా, అది మామూలు. అప్పుడు వదినా, ఇప్పుడు ఈ వార్త తెలిసిన తర్వాత నేను మర్యాద చేయకపోతే వెనకబడిపోను.
7: అందుకని ఇప్పుడు ఇలా మధ్యలో వచ్చి బలవంతంగా తీసుకెళ్తానంటావా?
6: బలవంతం కాకపోతే నువ్వు వదులుతావా? వసే శాంతం, ఇలా రావే, నాన్నగారిని మన ఇంటికి తీసుకెళ్తాం.
2: సరే పట్టుకోండి.

0: మామయ్య రండి.
1: ఏంటండి, ఏంటి వాళ్ళు తీసుకుపోయేది మన ఇంట్లో ఉన్న మామయ్య గారిని? అయ్యో అలా నిలబడిపోయారు ఏంటండి? మామయ్య గారిని పట్టుకోండి, రండి మామయ్య గారు, రండి
0: మామయ్య గారు మా ఇంటికి రండి. పట్టుకోండి, అలా నిలబడతారే, పట్టుకోండి.
2: ఏందిరా ఈ కురుక్షేత్రం, అసలు ఏం చేస్తున్నారా మీరు? హఠాత్తుగా తండ్రి గారి మీద ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందిరా మీకు? అర్థమైందిరా, ఆ ఊర్లో ఉన్న భూములకు రెక్కలు వచ్చినాయి. ఈ సమయంలో ఆ తండ్రి గారిని బాగా చూసుకుంటే ఎక్కువ డబ్బులు కొట్టేస్తారేనా? చేసేది గవర్నమెంట్ ఉద్యోగాలైనా మీకింకా డబ్బు మీద మోజు తీరలేదురా.
1: ఎలా తీరుతుంది బాబాయ్, అది డబ్బే కదా,
0: అది లేకపోతే లోకంలో విలువ లేదు కదా.
2: సరే నేను మాట చెబుతాను, వింటారా?
3: చెప్పండి మామయ్య.
2: ఈ ఇంటిని సమానంగా పంచుకున్నట్లే ఈ రోజు నుంచి మీ నాన్నని కూడా సమానంగా పంచుకోండిరా.
3: అది ఎప్పటి నుంచో జరుగుతున్నదే కదా.
2: 6 నెలలకు ఒకసారి లెక్కరు కాదు.
3: మరి అలాగా
2: ఈ సమయంలోనే ఈ ఉన్న పళంగా సమానంగా పంచుకోవాలి.
3: అది ఎలాగా?
2: ఇదిగో ఇలా ఆ కుర్చీలు తెచ్చి ఈ గీత పక్కన వేయండి. ఒరే జగన్నాథం, ఇలా రారా నువ్వు.
4: ఏమిట్రా?
2: ఇప్పుడు ఆ 2 కుర్చీల్లో నీకు ఇష్టమైన దాని మీద కూర్చొని అవతల దాని మీద కాళ్ళు పెట్టుకో.
4: ఎందుకురా?
2: మాట్లాడకుండా వచ్చి కూర్చోరా, చెప్తాను.
0: అదేంటండి, ముసలోడు మనకు కాళ్ళు పెట్టడేమిటి?
3: ఏది పెడితే ఏమవుది? అరవక.
4: ఒరే ప్రకాశం, నువ్వు చేసేది ఏమిటో నాకు అర్థం కావడం లేదురా.
2: అనుభవించడానికి ఏమీ అర్థం కాని అవసరం లేదు, కానీ మాట్లాడకుండా చూస్తూ ఉండరా. ఇప్పుడు చూడండి అబ్బాయిలు, మీ నాన్న మీ ఇద్దరికి సమానమైన దూరంలో కూర్చున్నాడు. ఇప్పుడు చేసుకోండి మీకు తోచినంత సేవలు మర్యాదలు. జాగ్రత్త.
3: అలాగే మావయ్య.
2: ఒరే జగన్నాథం.
4: ఏమిట్రా ప్రకాశం?
2: ఈ మర్యాదల్ని ఏమాత్రం వదులుకోవద్దు. ఇక నేను వెళ్ళొస్తా.
3: కాంతం.
1: ఏంటండి?
3: ఫ్యాన్ వెయ్యి.
1: కరెంట్ లేదండి.
3: అయితే విసనకర్ర తీసుకురా.
4: శాంతం.
0: చెప్పండి, విసనకర్రగా తెస్తాను, ఉండండి.
3: నాన్నగారు అన్నం తినండి.
4: ఇప్పుడు ఎందుకురా, మధ్యాహ్నం తిన్నాను కదా.
3: కాంతం, ఇంట్లో ఏముంది తినడానికి?
1: ఈరోజు సెలవు కదా, అందుకని పిల్లల కోసమని మటన్ పలావ్ చేశానండి.
3: దాన్ని తీసుకురా.
1: అలాగేనండి.
3: శాంత.
0: చెప్పండి, ఇక్కడే ఉన్నా.
3: నువ్వేం చేసావు పిల్లల కోసం?
0: పకోడీలు చేశానండి.
3: నువ్వు కూడా ఒక ప్లేట్లో పకోడీలు, గ్లాసులో నీళ్లు తీసుకురా.
0: అలాగే.
1: ఇదిగో పలావ్.
3: నాన్నగారు ఇదిగో పలావ్ తినండి.
4: అబ్బా నా వల్ల కాదురా.
0: ఇదిగోండి పకోడీలు.
3: ఇదిగో నాన్నగారు ఈ పకోడీలు తినండి.
4: ఒరే నాయనలారా, ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? అసలే మధ్యాహ్నం తిన్నది రాత్రి దాకా అరిగితేనా, ఇంకా ఇప్పుడు తింటేనా?
0: మామయ్య గారు ప్లీజ్, నా చేత్తో చేసిన పకోడీలు కొద్దిగానన్నా రుచి చూడండి.
4: ఎందుకమ్మా, నీ వాటాలో ఉన్నప్పుడు రోజు గంజి మెతుకులు తింటూనే ఉన్నాగా.
1: అది అలా పెట్టండి గడ్డి.
4: నువ్వు మాత్రం ఏం తక్కువ తిన్నావమ్మా, నువ్వు పెట్టేది కూడా ఆ మెతుకులేగా.
1: ఆ విషయాలు ఇప్పుడు ఎందుకు గాని, ముందు పలావ్ తినండి మావయ్య గారు.
4: వద్దులేమ్మా, ఈ ముసలి దేహాన్ని బతికించడానికి నువ్వు రోజు కష్టపడి పలావులు చేయనక్కర్లేదులే.
3: అయితే మా పకోడీలు తినండి నాన్నగారు.
4: ఎందుకులేరా, నీ పెళ్ళాం ఒళ్ళు అరిగిపోయేలా నా కోసం చాకరీ చేయటం ఎందుకు చెప్పు.
1: ప్లీజ్ మావయ్య గారు, జరిగిందంతా మర్చిపోండి, ఇక నుంచి మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటాను, ముందు పలావు తినండి.
4: వద్దులేమ్మా, నువ్వు నా కోసం చెమటోడ్చి చాకరీ చెయ్యను అక్కర్లేదు.
0: అయితే నా పకోడీలు తినండి మావయ్య గారు.
4: ఎందుకులేమ్మా, నీ ఒళ్ళు అరిగిపోయేలా నా కోసం ఎందుకు చాకరీ చేస్తావు?
0: ప్లీజ్ మావయ్య గారు, నేనేం అనుకోలేండి, నా పకోడీలు తినండి.
1: మావయ్య గారు ముందు నా పలావ్ తినండి మావయ్య గారు.
0: అదేం కుదరదు, ముందు నా పకోడీలు తినాల్సిందే.
1: అలా ఏం కాదు, ముందు నా పలావ్ తినాల్సిందే.
0: కాదు కాదు, నా పకోడీలు తినాల్సిందే.
1: నా పలావే
0: కాదు, నా పకోడీలే.
1: మావయ్య గారు మీకోసం పొద్దున్నే కష్టపడి ఈ పాయసం చేశాను, దీన్ని తాగండి.
0: మావయ్య గారు నేను కూడా పొద్దున్నే నిద్రలేసి మీకోసం ఈ గారెలు చేశాను, తినండి, కాస్త ఓపికొస్తుంది.
4: ఈ వయసులో నాకెందుకమ్మా ఓపిక, అదేదో నీ పిల్లలకి పెట్టు.
1: ప్లీజ్ మావయ్య గారు నా పాయసాన్ని తాగండి.
0: ప్లీజ్ మావయ్య గారు నా గారెలు తినండి.
4: అలాగేనమ్మా, మీ కోరిక ఎందుకు కాదనాలి, ఇలా ఇవ్వండి.
0: మావయ్య గారు

0: మధ్యాహ్నానికి ఏం కూర వండమన్నారు?
1: ఏదో ఒకటి వండండమ్మా, నేనెంత తింటాను. కాకపోతే
2: ఈ వయసులో మీరు తృప్తిగా తినాలి మావయ్య గారు.
0: అవును మావయ్య, మీరిష్టపడే వంట చేసి పెట్టమన్నారు మీ అబ్బాయి గారు.
1: ఆహా, వాడికి ఎంత ప్రేమ పుట్టుకొచ్చిందబ్బా.
2: ప్రేమ నా బొంద, అంతా పొలం డబ్బుల కోసమేగా.
1: ఏమిటమ్మా ఏదో అంటున్నట్టున్నావు?
2: అబ్బే ఏం లేదు మావయ్య, వాతావరణం చల్లబడిపోయింది, రాత్రికేమన్నా వానొస్తుందేమోనని.
0: అవును మావయ్య, ఆ భూములు ఎప్పుడమ్మబోతున్నారు?
1: ఏ భూములమ్మాయ్?
2: అదే మావయ్య గారు, మన సొంత ఊర్లో ఉన్న భూములు.
1: ఓ అవే, రాక రాక ఇన్నాళ్లకి మంచి రేటు వచ్చిందని తెలిసింది, తొందరగా అమ్మేయాలి.
2: జాగ్రత్త మావయ్య గారు, ఆ భూమి డబ్బుల కోసం కొంతమంది మర్యాదలు నటించి మీ చుట్టూ తిరుగుతున్నారు. గోతికాడ నక్కల్లా.
1: నాకు తెలియదటమ్మా, వాళ్ళని ఎట్లా మర్చిపోతాను?
0: మావయ్య గారు, మీరస్సలు మొహమాట పడకుండా ఏం కావాలో అడిగి మరీ చేయించుకుని తినండి. అసలు ఇది మీ ఇల్లే అనుకోండి.
1: అదేమిటమ్మా, అసలు ఇది నా ఇల్లే కదమ్మా.
2: అవుననుకోండి, ఏదో మాట వరసకన్నాలేండి.
0: మావయ్య గారు, ఇంతకీ ఎంత చేస్తుందంటారు?
1: ఏమిటమ్మా?
0: అదేనండి, ఆ ఊళ్ళో ఉండే పొలాలు ఇల్లును.
1: నాకు మాత్రం ఏం తెలుసమ్మా?
3: అబ్బే మీకేం తెలీదు, అలా అబద్ధాలు చెప్పి మా దగ్గర రాచ మర్యాదలు పొందుతున్నారు.
0: ఏంటండి, ఏమిటి మీరు అనేది?
3: అవును శాంతం, ఈ పెద్ద మనిషి అబద్ధం చెప్పి మన దగ్గర సర్వ సుఖాలు పొందుతున్నాడు.
0: అవునా?
4: అవును కాంతం, అక్షరాలా అబద్ధమే.
2: ఏంటండి మీరు అనేది?
4: అవును కాంతం, తమ్ముడు చెప్పేది నిజం. అసలు అక్కడ ఫ్యాక్టరీ లేనే లేదంట, ఆడున్న భూముల రేట్లు పెరగలేదంట.
2: అయితే అదంతా అబద్ధమా?
4: అవును, ఆ ప్రకాశ మామయ్య కలిసి ఈ పెద్ద మనిషి ఆడించిన నాటకం.
0: అవునా?
2: అవునా,
0: ఎంత మోసం.
3: ఈ వంకతో మన దగ్గర కోరుకున్నది చేయించుకుని తినొచ్చని కుట్రన్నమాట.
0: ఏమయ్యా పెద్ద మనిషి, పెళ్ళాన్ని చచ్చిన కాడునుంచి చేతులు పుండులయ్యేలా చాకరీ చేస్తూ మేపుతున్నావే, ఇంకా ఏం తక్కువని ఇంత నాటకం ఆడావు? మా పిల్లలు అడిగినా చేసి పెట్టని వంటలన్నీ నీ కోసం చేసి పెట్టానే, ఇదేం పాడుబుద్ధి నీకు?
4: అలా అడగండి, అప్పుడన్నా బుద్ధి వస్తుందేమో.
1: అసలు రావాల్సింది మీకురా.
4: మాట్లాడబాకండి నాన్న.
3: అమ్మ పోయినప్పటి నుంచి ఇంటి మీద పడి తింటున్నావు కదా, ఇంకా మీకేం ఆశ?
1: నేను అడిగానారా, నాకు సేవలు చేయమని అడిగానా?
2: మాకే కర్మ పట్టి నెత్తిన పెట్టుకుని పూజించాం,
0: లేకపోతే ఇంత మంచి మామగారు దొరకరని ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకున్నాం.
3: ఎందుకు చేశారు ఈ పని?
1: నేనేం చేశానరా?
3: మళ్ళీ అదే మాట,
1: తెలియదని చెప్పాను కదరా.
3: మరి ప్రకాశం మా ఎందుకు చెప్పాడు?
4: అవునవును, నాకు కూడా ఆయనే చెప్పాడు.
1: అది వాణ్ణే అడగండి.
0: ఆయన చెప్పగానే మీరు టెంప్ట్ అయిపోయారు.
3: నువ్వు నోరు మూయివే అపశకునుందానా? అసలు ఆ రోజు నేను నిద్రపోతుంటే నిద్ర లేపి బయటికి పంపించింది నువ్వు కాదా?
0: నేనేననుకోండి.
3: అప్పుడేదో కొంపలు అండుకుపోతుందని నిద్రపోయేవాడిని బయటకు తోసి ఇప్పుడు ఇట్ట ప్లేటు ఫిరాయిస్తావా? ఛీ, అసలు మిమ్మల్ని నమ్మకూడదే అన్నయ్య. ఇదంతా ఆ మామయ్య ఆడించిన నాటకం అన్నమాట.
4: అవునరా, ఆయనకేం అవసరమంటావు?
3: ఇంకెందుకు, తన ఫ్రెండ్కి వాళ్ళ కొడుకులు కోడళ్ళ చేత చాకిరి చేయించుకోవాలనుకున్నాడేమో.
4: నిజమే, వాళ్ళకి డబ్బంటే మహా ఆశని, డబ్బొస్తుందని తెలిస్తే బాగా ఉబ్బిపోయి ఈయన గారిని ఆకాశానికి ఎత్తేస్తారని పథకమేమో.
0: ఎంత మోసం, ఎంత మోసం. రాని, ఆ పెద్ద మనిషిని కడిగి పారేస్తాను.
2: అర్ధరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా ఎప్పుడేది కావాలంటే అప్పుడది వండి పెట్టా. మా పిల్లలు అడిగినా చేయని వంటలన్నీ మీకు చేసి పెట్టాను.
0: ఇప్పటి వరకు చేసిన చాకరీ చాలు గాని, ఇక పదండి లోపలికి.
2: మీరు మాత్రం ఇంకా అలాగే నిలబడ్డారేంటి, కదలండి ఇంట్లోకి.
4: మరి నాన్నగారి విషయం?
2: విషయాల సంగతి తర్వాత, ముందు ఇంట్లోకి రండి.
4: అలా అంటావేంది, ఇప్పుడు చూసేది మనవంతు కదా.
2: ఒక్క నిమిషం కూడా చూడను.
4: ఎందుకని?
2: ఈ వారం రోజుల్లో 6 నెలలు చూడాల్సిన దానికంటే ఎక్కువే చూశాను. ఇంకా వాళ్ళని చూసుకోమనండి.
3: అదేంటోదినా, లెక్క ప్రకారం ఈ 6 నెలలు చూడాల్సింది మీరే కదా.
2: అవునయ్యా, లెక్క ప్రకారం మేమే చూడాలి. అయితే ఈ వారం రోజులు చూసిన దాని సంగతి ఏంటి?
3: నువ్వేదో చేసి పెట్టినట్టు చెప్తున్నావు గాని మా శాంతం చేయలేదా?
2: చేసిందిలే, పొద్దున్న చేసింది రాత్రికి, రాత్రి చేసింది రేపటికి.
3: ఏదైనా దారి చూపించింది నువ్వే కదా వదిన.
2: అంటే దాన్ని కూడా నా మీదకే నెట్టేస్తున్నావా రంగయ్యా?
3: కాదులే వదిన, మా శాంతానికి నోరు బారేసుకోవడం తప్ప ఆ వంటలు చేయడం రాదు. ఇంకో కొత్త వంటలు ఏం చేస్తుంది?
2: ఎవరైనా వింటే నవ్వుతారు.
3: ఇంతకీ ఏమంటావు వదిన, రూల్స్ ప్రకారం నాన్నగారిని చూడాల్సింది మీరే. ఈ 6 నెలలు మీరే చూసుకోండి, ఆనాక మేము చూస్తాం.

0: నేను చూడరంటే చూడనబ్బాయ్.
1: ఇదేందన్నయ్య వదిన అలా అంటుంది?
2: నువ్వు పోరా నాయన, ఎలా చూడదో నేను చూస్తాను.
3: ఏమండి ఇంకా అక్కడేం చేస్తున్నారు?
1: ఆ వస్తున్నా. సరే మీ ఇష్టం.
0: ఏంటండి ఏంటి మీరనేది? నేను చూడనా అంటే
2: ఏమన్నాను?
0: అదే ఎలా చూడదో నేను చూస్తాను అన్నారుగా.
2: అవునే అన్నాను. నీకు బుద్ధుందా అని.
0: అంటే ఇంతకాలం బుద్ధి లేని దాంతో కాపురం చేస్తున్నారా?
2: అవునే, నీకు బుద్ధుంటే ఇలా మాట్లాడతావా అని.
0: ఇదిగో మళ్ళీ
2: అరోబా. ఇన్ని రోజులు నాన్నగారిని ఎన్ని హింసలు పెట్టినా సహించాను, ఇప్పుడు అసలే చూడనంటే ఊరుకుంటానా?
0: ఏం చేస్తారేంటి?
2: నోరెత్తావంటే తంత.
0: తంతారా? నన్ను తంతారా? సరే రండి తనండి. ఎలా తంతారో తనండి.
2: ఏమిటే నీ బెదిరింపు?
0: నన్నే కొడతారా? ఇంకా చూసుకోండి, ఆయన నా వాటాలోకి వస్తే ఊరుకోను. పుట్టిందిగా మీతో పాటు పోటీ పడుతూ ఆ మహాతల్లినే చూసుకోమనండి. ఇక్కడుంటే నేను అసలు ఊరుకోను. పెళ్ళైన ఇన్నోళ్ళకి ఆయన కోసం నన్ను కొడతారా? ఇక మూడు పూట్ల ఎవరు వండి వడ్డిస్తారో చూస్తాను.
2: కాంతం కాంతం ఆగవే, ఒసే కాంతం ఆగవే, కాంతం ఆగు ఆగవే, కాంతం ఆగు.
4: చూశావా నిర్మల, నీ కొడుకులు కోడళ్ళు చేస్తున్న నిర్వాకం. ప్రతి దానిలోనూ డబ్బును చూడటం, ఆ డబ్బు కోసం ఎంత దానికైనా తెగించటం, దానికోసం మనుషుల్ని మమతల్ని కాలదనడం. దేనికోసమైనా అప్పుడు మనం అంత ఆరాటపడింది. ఎంతసేపు వాళ్ళ యావలు, దాన్ని పొందటానికి పడే ఆరాటాలు. గౌరవం లేని చోట ఉండటం అసలే మంచిది కాదు.
5: ఎందుకు ఇలా బయట కూర్చున్నారు నాన్న? ఎలా దక్కుతున్నారో చూడండి, ఇంట్లో కడదాను రండి నాన్న.
4: ఈ ఆరు బయట చల్లగాలిలో కూర్చుంటే శరీరంతో పాటు మనసు కూడా హాయిగా ఉంటుందమ్మా.
5: దాంతో పాటుగా దగ్గు కూడా వస్తుంది కదా నాన్న.
4: పోనీలే తల్లి, ఈ ఆరిపోయే దీపం గురించి నీకెందుకమ్మా బెంగ?
5: అలా అనకండి నాన్న ప్లీజ్.
4: విశాల, మనిషి పుట్టడం అంటూ జరిగాక చావనేది కూడా ఏదో ఒకరోజు తప్పదు కదమ్మా.
5: నాన్నగారు ఈరోజు వైరాగ్యం మాట్లాడుతున్నారేమిటి?
4: ఈ వయసులో వైరాగ్యం కాక ఇంకేముంటుందమ్మా? బతికినన్నాళ్ళు పిల్లల కోసం కుటుంబం కోసం ఆరాటపడ్డాను. నా కొడుకులు నెత్తిన పెట్టుకుని ఊరేగిస్తారని భ్రమపడ్డాను. ఇంతకాలం కొడుకుల కోసమే శ్రమించా. చివరికి నాకు ఈ పరిస్థితుల్లో కూతురే దిక్కవుతుందని కల్లో కూడా ఊహించలేదమ్మా.
5: నాన్నా ఇప్పుడెందుకు ఇవన్నీ? ఏదో నా భర్త మంచివారు కాబట్టి నాకే ఇబ్బంది లేకుండా జరిగిపోతుంది. ఇద్దరు పిల్లలు, చెప్పిన మాట వినే బుద్ధిమంతులు, అత్త ఆడపడుచులకు అందరంత దూరంలో ఒంటరి సంసారం. ఈ జన్మకింతకంటే ఇంకేం కావాలి నాన్న?
4: అవునమ్మా, నువ్వు నిజంగా అదృష్టవంతురాలివే. ఇంత ప్రేమగా చూసుకునే భర్త దొరకడం నిజంగా అదృష్టమే.
5: అంతా మీ కడుపున పుట్టటం వల్లే కదా నాన్న?
4: కాదమ్మా, అల్లుడి గారితో నీ పెళ్లైన వేళ విశేషం. ఆ దైవం చూడబట్టి నీ సంసారం హాయిగా సాగిపోతోంది.
5: పోనీలే నాన్న, అన్నయ్యని కూడా చెడ్డవాళ్ళని ఎందుకు అనుకోవాలి?
4: వాళ్ళు చెడ్డవాళ్ళు కారమ్మా, పెళ్లాల కొంగు పట్టుకుని తిరిగే చేతగాని చవటలు. ఆ గాడిదల కోసం నేను మీ అమ్మ ఎన్నెన్ని కష్టాలు పడ్డాము నీకు తెలియదమ్మా. కొడుకులు పుడితే పున్నామ నరకం నుండి తప్పిస్తారని అంటారు. వీళ్ళు ఈ లోకంలోనే నరకం చూపిస్తున్నారు.
5: వాళ్ళనని ఏం లాభం నాన్న? వాళ్ల భార్యల ముందు వాళ్ళు ఏమీ చేయలేకపోతున్నారు.
4: అసలు వాళ్ళు మనుషులే కారమ్మా. వాళ్ళు పెళ్ళాలు చెప్పే ప్రతి పనికి తలలోపే యంత్రాలు. ఆ గాడిదలు గవర్నమెంట్ ఉద్యోగులైతే వాళ్ల జీవితాలు బాగుంటాయని ఎంతమంది కాళ్ళు గడ్డాలు పట్టుకొని ఆ ఉద్యోగాలు ఇప్పించానో వాళ్ళకేం తెలుసు. అట్లాంటిది ఇప్పుడు వాళ్ళు పెళ్ళాలకి నేను బరువైపోయాను.
5: పోనీలే నాన్న, మిమ్మల్ని చూడకపోయినా బయట మీ కొడుకులనే అందరూ చెప్పుకుంటారు కదా.
4: కన్న తండ్రిని గాలికి వదిలేసిన గాడిదలకి ఈ లోకంలో మర్యాదలు కూడా లభిస్తాయా?
5: కొంతమంది అలాగే ఉంటారు నాన్న.
4: నేనెంతో ఇష్టంగా కష్టపడి కట్టుకున్న ఇంటిని ఒక సున్నం గీతతో రెండుగా చీల్చుకొని మహారాణుల్లా వెలిగిపోతున్న వాళ్ళు అద్దె ఇంటికెళ్తే డబ్బు ఖర్చయిపోతుందని, ఇరుకైనా ఇబ్బంది అయినా ఆ ఇంట్లోనే బ్రతుకుతున్న వాళ్ళని ఏమనాలమ్మా?
5: సర్లే నాన్న.
4: మొగుళ్ళు తెచ్చే జీతం డబ్బుల్ని లెక్కలేసి దాచిపెట్టే పిసిరిగొట్టులు వాళ్ళమ్మ వాళ్ళు. చివరికి నా ఇంట్లోనే నన్నొక బానిసను చేసి గంజి మెతుకులతో కడుపు మార్చిన ఆడకూతుళ్ళు.

0: అమ్మవాళ్ళు.
1: సర్లే ఊరుకోండి నాన్న, ఎలాగో మా ఇంటికి వచ్చేశారు కదా, ఇక మీకు ఏమీ లోటు లేదు.
0: అల్లుడు గారిది వెన్నలాంటి మనసమ్మా, అటువంటి మంచి మనిషి నీకు భర్తగా దొరకటం నీ పూర్వజన్మ సుకృతమమ్మా. ఇంకా నీ పిల్లలు చాలా బుద్ధిమంతులు, నన్ను చాలా బాగా చూసుకుంటారు. నాకు ఇంకేం కావాలమ్మా?
1: పదండి నాన్న, భోజనం వడ్డిస్తాను.
0: అలాగే పదమ్మా.

0: ஒரே ராஜாராவ், அப்பா ராஜா.
1: ரெண்டு மாமையா, ரெண்டி.
0: ஏந்த பை ராஜாராவ் அட்ட உண்டோ?
1: ఏమి లేదు మామయ్యా, నాన్నగారి గురించే.
0: ఏమిటి, నాన్నకేమైంది?
1: నాన్న కనబడటం లేదు మామయ్య.
0: నాన్న కనబడడం లేదా? ఎప్పుడు నుంచిరా?
2: ఈ మధ్యనే బాబాయ్ గారు. ఎక్కడికి వెళ్ళింది అర్థం కావడం లేదు.
0: చూడమ్మాయి, మనిషి కళ్ళ ముందున్నప్పుడు గౌరవించగా ఇప్పుడు ఇలా అనుకుంటే మాత్రం లాభం ఉంటుందమ్మా. చెప్పు
2: బాబాయ్ గారు, ప్లీజ్ మా మామయ్య గారు ఆచూకీ తెలిస్తే చెప్పండి.
0: ఎందుకమ్మా, గంజిలో మెతుకులేసి వాడి కడుపు మార్చడానిక? బర్రె చచ్చేదాకా ఎంత పాలిస్తుందో ఎవరికి చెప్పరు, సరికదా? అదే చస్తే మాత్రం దాని పాలన గురించి చెప్పుకొని బాధపడిపోవడం ఈ లోకం తీరు. మీ మామయ్య మీ కళ్ళ ముందున్నప్పుడు పని లేకుండా ఇంట్లో పడి తింటున్నాడని చిన్నచూపు చూశారు, అవమానించారు. మరిప్పుడు వాడు లేకపోయేసరికి ఎక్కడ లేని ప్రేమ కురిపిస్తున్నారు.
1: ప్లీజ్ మామయ్య, ప్లీజ్ చచ్చిన పామును మరింత చంపకండి. చెప్పండి మామయ్య, నాన్న మీకు చెప్పకుండా ఎక్కడికి పోరు. ప్లీజ్ చెప్పండి మామయ్య.
0: లాభం లేదురా, మీరెంత బ్రతిమలాడినా వాడి ఇంటికి రాకపోవచ్చు.
1: రాకపోతే కాళ్ళా వేళ్ళ బ్రతిమాలు తెచ్చుకుంటాం మామయ్య. చెప్పండి, చెప్పండి మామయ్య.
0: ఒరే రాజారావు, తమ కడుపున పుట్టిన మీ బాగు కోరి ఆ దంపతులు చేసే చాకిరి కళ్ళారా చూసిన వాడిరా నేను. వారి కలలు నెరవేరకుండానే పాపం మీ అమ్మ స్వర్గానికి చేరిపోయింది. అప్పటినుంచి వాడికి కష్టాలు ఆరంభమయ్యాయి. ఎలా ఉండేవాడు ఎలాగైపోయాడురా. మీకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించడం కోసం వాడు పడ్డ పాట్లు ఆ దేవుడికే తెలియాలి. వాడి తపన తాపత్రయమంతా మీరు పైకి రావాలనే కదా. అలాంటి మంచి మనిషిని మీ కాళ్ళ కింద చీమల తొక్కి పారేశారు కదరా. ఇంకా ఏం మిగులుందని వాడిని తీసుకొస్తామంటున్నారా?
1: ప్లీజ్ మామయ్య చెప్పండి. ఇద్దరు కొడుకులుండి కూడా నాన్నగారిని ఇలా వదిలేస్తే నలుగురు తలోరకంగా అనుకుంటారు కదా మామయ్య.
0: అంటే ఆ నలుగురు కోసమే గాని తండ్రి గారిని తీసుకొచ్చి గౌరవించాలని కాదన్నమాట.
2: లేదు బాబాయ్, ఈసారి మామయ్య గారిని తీసుకొచ్చి అందరూ ఆశ్చర్యపోయే విధంగా చూసుకుంటాం.
0: ఇప్పుడు కూడా అందరూ ఆశ్చర్యపోతున్నారు కదమ్మా.
2: ప్లీజ్ బాబాయ్, అలా తిప్పి పడవకండి.
0: వాడి కష్టార్జితంతో సంపాదించింది అనుభవిస్తూ వాడికి గంజి వెతుకులేస్తున్నారు. వాడి కట్టిన ఇంటిని పంచుకొని వాడిని ఆరు బయట వదిలేశారు. అందులో అబద్ధమేముందమ్మా?
1: ప్లీజ్ చెప్పండి మామయ్య, నాన్న ఎక్కడున్నారు?
2: చెప్పండి బాబాయ్, మామయ్య గారు ఎక్కడున్నారు?
0: ఒరే రాజారావు, మీ నాన్న కనబడకపోయేసరికి ఎక్కడెక్కడో వెతికారు.
1: బస్టాండ్లు, రైల్వే స్టేషను, పార్కులు,
0: ఇంకా
1: బంధువులు, తెలిసిన వాళ్ళిళ్లలో వాకపు చేశాం మామయ్య.
0: అన్ని చోట్ల వెతికామంటున్నారు గాని మీ చెల్లెలు విశారణ అడిగారా?
1: లేదు మామయ్య.
0: ఏ, ఎందుకని?
1: ఆ పిల్లకి మాకు చాలా రోజులుగా మాటలేవు కదా, అందుకని.
0: ఒరే రాజారావు, నువ్వు ఈ కుటుంబంలో అందరికన్నా పెద్దోడివి. ఏదో చిన్న మాట పట్టింపుతో తోడబుట్టిన ఒక్కగానొక్క చెల్లెల్ని దూరం చేసుకుంటావా? నీ పెద్దరికి ఏమైంది? ఆడపిల్లకు పుట్టింటి వాళ్ళు దూరం అయితే పడే కష్టం మాటల్లో చెప్పనలవి కాదురా.
1: అది కాదు మామయ్య.
0: మాట్లాడబాకరా, ఇన్నాళ్లకైనా నీలో పరివర్తన కలుగుతుందని ఆశిస్తున్నాను.
2: నిజమే బాబాయ్ గారు, మీ మాటలు నాలో పరివర్తన కలిగించాయి. మాకు ఉన్న విభేదాలన్నీ మర్చిపోయి రేపే మా ఆడకూతురింటికి పోయి మా మామయ్య గారిని తీసుకొస్తాం.
0: చూసేవా రాజా, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఆడవాళ్ల మనసు ఐసు కన్నా వేగంగా కరిగిపోతుందని మన కాంతమ్మ రుజువు చేసింది.
1: అలాగే మామయ్య, రేపే చెల్లింటికి పోయి నాన్నగారితో మాట్లాడతా.
0: వెళ్ళండి వెళ్ళండి, పాపం ఆ అమ్మాయి విశాల ఇన్ని

0: సంవత్సరాలు పుట్టిల్లు మర్చిపోయి వనవాసమే చేస్తుంది. ఇకనైనా మేమున్నామని ధైర్యం కలిగించండి.
1: అలాగే తప్పకుండా మామయ్య. నాన్నగారు.
2: ఎవరు? ఓ పెద్దోడా, ఏంటి ఇలా వచ్చారు?
3: మనింటికి పోదాం రండి మావయ్య.
2: మనిల్లా? అదెక్కడుందమ్మా?
4: అలా అనకండి నాన్నగారు.
2: ఇంకెలా అనమంటావురా? ఇప్పుడు అది మీ ఇల్లు, మీ అన్నదమ్ములిద్దరు కోడళ్ళు కష్టపడి ఇటుకలు మోసి కట్టుకున్న మీ సొంతిల్లు కాబట్టే ఇప్పుడు అనుభవిస్తున్నారు.
1: అలా అనకండి నాన్న, మీరా ఇంటికి రావాలి.
2: ఎందుకురా? మీ పెళ్ళాలు పెట్టే మాడిపోయిన దోశలు గంజి మెతుకులు తినడానికా?
4: ఇక నుంచి అలా జరగనివ్వం నాన్నగారు.
2: ఇప్పటిదాకా ఏం చేస్తున్నట్టో, ఇక ముందు జరక్కపోవడానికి. మీ ముందే గంజి మెతుకులు పెడుతుంటే అప్పుడేం చేశారు? ఏ రోజైనా మీ భార్యలను నిలదీశారా? అంతగా చేదైపోయానా మీకు?
3: మావయ్య గారు, మా వల్ల జరిగిన కష్టానికి మేమంతా క్షమాపణ కోరుకుంటున్నాం. మా కళ్ళు తెరుచుకున్నాయి, ఇక నుంచి అలా ప్రవర్తించం. మమ్మల్ని నమ్మండి ప్లీజ్.
2: మీ అందరికీ దండం పెడతాను. మీరు వద్దు, మీ మర్యాదలు వద్దు, నన్ను ఇలా బతకనివ్వండి.
1: కన్న కొడుకులం ఇద్దరుండి కూడా మీరిడా చెల్లెలింట్లో ఉంటే తలో మాట అనుకుంటారు నాన్నగారు.
2: ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వకూడదు అని ఇంతకాలం మీ భార్యలు ఎన్ని కష్టాలు పెట్టినా గడప దాటలేదురా నేను.
5: ఆ పెద్ద మనసుతోనే మమ్మల్ని క్షమించలేరా ప్లీజ్?
2: ఆ అవకాశాన్ని ఎప్పుడో పోగొట్టుకున్నారు మీరు. ఇంకేం మాట్లాడకుండా వెళ్ళిపోండి.
4: ఇక నుంచి అలా జరగదని చెప్తున్నాం కదా.
2: ఏంట్రా మీరు చెప్పేది? పెళ్ళాల కొంగు పట్టుకుని తిరిగే చేతకాని చవటలు మీరు. నోరు మూసుకుని వెళ్ళండి.
4: ఈ వయసులో ఇంత ఆవేశం పనికిరాదు.
2: మీ అవసరం కూడా అక్కర్లేదు. నేను చచ్చినా మీరు రావద్దు.
1: నాన్నగారు ప్లీజ్ మా మాట వినండి. మీ కోడలిద్దరూ పూర్తిగా మారిపోయారు.
3: అవును మావయ్య, మేం పూర్తిగా మారిపోయాం.
2: మీరు మారండి మారకపోండి, నేనైతే ఒకటే నిర్ణయించుకున్నా.
1: ఏమిటది నాన్నగారు?
2: నా పేరు మీదున్న పొలాలు ఇల్లు అన్నీ నా కూతురి పేర రాద్దామనుకున్నాను.
4: అది ఎలాగా?
2: ఇలాగా, అవన్నీ నేను కష్టపడి సంపాదించుకున్నవి కాబట్టి నా స్వార్థితాన్ని ఎవరికివ్వాలనో నాకు పూర్తి అధికారం ఉంది. దాని మీద మీకు ఎలాంటి హక్కు కానీ అధికారం కానీ ఉండవు. కాదు కూడదంటూ కోర్టుకెక్కుతానంటే అలాగే ఎక్కండి. ఫీజులు నష్టపోయి మొట్టికాయలు తిని నెత్తిన తడిగొడ్డేసుకుని కూర్చుంటారు.
1: ఎందుకని నాన్నగారు?
2: మన చట్ట ప్రకారం తాత ఆస్తిలోనే మనవుడికి హక్కు, అంతేకాని తండ్రి ఆస్తిలో కుమారులకు లేదు కాబట్టి. అందుకని నా యావదాస్తిని నా కూతురికే ఇచ్చేస్తాను.
4: ఇది అన్యాయం.
2: మీరు చూపించిన దానికన్నానా?
1: ఇదేమిటి నాన్న ఇలా నిర్ణయించుకున్నారు?
2: కుక్కకాటుకి చెప్పు దెబ్బంటే ఇదే మరి.
1: ప్లీజ్ నాన్నగారు, మీ నిర్ణయాన్ని మార్చుకోండి.
2: మార్చుకునేదైతే అది నిర్ణయం ఎలా అవుతుంది?
4: అయితే మేము మా పిల్లలు ఏం కావాలి?
2: కట్టకట్టుకుని గంగలో దూకండి.
1: నాన్నగారు, మీ నిర్ణయం మార్చుకుని మమ్మల్ని కనికరించండి.
2: ఈ నక్క వినయాలు కుక్క బుద్ధులు ఇప్పుడేమీ పనిచేయవు. నా ఆస్తిని ఏం చేయాలో ఎవరికివ్వాలో నాకు తెలుసు, గాని ఇక దయచేయండి.
6: నానా, ఎవరితో మాట్లాడుతున్నావు? ఓ అన్నయ్యలు వదనలు ఎప్పుడొచ్చారు? ఇంట్లోకి పదండి.
4: ఇప్పుడే ఇక్కడే కడుపు నిండిపోయింది. ఇంకా ఇంట్లోకి కూడానా?
5: పదండి, ఇంకా ఇక్కడే నిల్చున్నారే, జరిగింది చాలదా?
6: వదిన, ఏం జరిగింది?
5: ఇంకేం జరగాలమ్మా, మీ నాన్నకు నువ్వొక్కదానివే పుట్టావంట, అందుకని ఆయన ఆస్తులంతా నీకే ఇస్తారంట.
6: నాకా? అర్థం కాలేదన్నయ్యా.
7: అర్థం కాకపోతే ఆయన్నే అడుగు. పోదాం పదండి.
6: ఆగండి నాన్న, చెప్పండి ఏం జరిగింది?
2: చేసిన దానికి తగిన శాస్తే జరిగిందమ్మా.
6: అంటే?
2: అదేనమ్మా, నన్ను ఆదరించని వీళ్ళకి నా ఆస్తిలో వాటా లేదన్నాను. ఇంకెలాగనమంటావమ్మా, తండ్రి బాగోగులు పట్టించుకొని ఈ పిల్లలకు తండ్రి ఆస్తులు కావాలనా? అదేమన్నా వీళ్ల తాతలు సంపాదించిందా? రాత్రి పగలు చెమటోడ్చి నేను సంపాదించింది, దాన్ని నా ఇష్టమైన వాళ్ళకిచ్చుకుంటాను.
6: కొడుకుల కంటేనా?
2: కూతుళ్ళు కూడా కొడుకులతో సమానమనే రోజులు వచ్చేశాయమ్మా. అందుకే నన్ను ఆదరిస్తున్నా, నీకిచ్చేస్తాను.
6: నాకా?
2: అవునమ్మా, నీకే.
6: వద్దు నాన్న, కొడుకులు ఇంటి పేరుని వారసత్వాన్ని నిలబెడతారు.
2: బతికుండగానే గుక్కెడు మంచినీళ్ళివ్వని ఈ నా కొడుకుల ఇంటి పేరు నిలబెట్టేది.
6: వద్దు నాన్న, ఆడపిల్లకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపినప్పుడే పుట్టింటి వారి ఆస్తులు హక్కులు సంక్రమించినట్టే. ఇప్పుడు ఆస్తి అంతస్తులు నాకెందుకు నాన్న?
2: తండ్రిగా నేనిస్తున్నప్పుడు వద్దంటావెందుకమ్మా?
6: నాతో పాటు ఇద్దరు అన్నయ్యలు పుట్టారు కదా,

0: వారిని కాదని నాకిష్టానంటాం భావ్యం కాదు నాన్న.
1: చూడమ్మా, నా ఆస్తిని మూడు భాగాలు చేసి నీతో పాటు వీళ్ళకి ఇస్తా.
2: అడుగో ప్రకాశం మావయ్య.
3: రామావయ్య రండి.
4: చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు రా జగన్నాథం.
1: ఓ నువ్వా ప్రకాశం, ఏమిట్రా ఇలా వచ్చావు?
4: నీ కొడుకుల్ని ఫాలో అవుతూ వస్తున్నాను రా, నా గురి తప్పలేదు. చివరికి నీ దగ్గరకే వచ్చి ఆగారు.
0: రండి మావయ్య గారు.
4: అమ్మా విశాల, పేరుకు తగినట్టే నీ మనసు కూడా విశాలమైందమ్మా. తండ్రి ప్రేమగా ఆస్తి ఇస్తానన్నా వద్దని తృణీకరించిన నీ ఔదార్యం ఉంది చూసావు, అది అది చాలా గొప్పదమ్మా.
0: థ్యాంక్స్ మావయ్య.
4: ఒరే జగన్నాథం, నీ నిర్ణయం అందరూ హర్షించేలా ఉందిరా.
1: నిజమేరా ప్రకాశం, ఆడపిల్లలైనంత మాత్రాన వారిని వంటింట్లోనే కూర్చోబెట్టి ఇదే నీ ప్రపంచం అనే వాదానికి నేను పూర్తిగా వ్యతిరేకంరా.
4: నిజమేరా,
1: ఆడపిల్లలైనంత మాత్రాన వాళ్ళు ఎందులోనూ తీసిపోరు. ఒక రకంగా చెప్పాలంటే పెళ్లి కానప్పుడు పుట్టింటికి, పెళ్లైన తరువాత అత్తారింటికి పేరు తీసుకొస్తారు. అలాంటి ఆడపిల్లకు ఆస్తిలో వాటా ఇస్తే తప్పేమిటి?
4: అంతా నీలా ఆలోచిస్తే ఈ సమాజంలో అశాంతి అలజడి లేకుండా ప్రశాంతంగా ఉంటుందిరా. ఒరే అబ్బాయిలు, విన్నారుగా మీ నాన్న నిర్ణయం, దీనికి మీరేమంటారు?
5: అనండి, కాస్త ఆగితే అది పోతుందేమో.
3: ఒప్పుకుంటా మామయ్య.
6: మీకు మళ్ళీ చెప్పాలనా? అనండి.
3: నాకు ఇష్టమే మామయ్య.
4: చూడండి అల్లుళ్ళు, పెద్దవాళ్ళంటే మనకు పెద్ద దిక్కు అన్న విషయాన్ని మీరు మర్చిపోతున్నారు.
3: మామయ్య, ఇక నుంచి మేము నాన్నగారిని గౌరవంగా చూసుకుంటాం.
5: అవును బాబాయ్, పెద్దవాళ్ల విలువ ఇప్పుడే తెలిసొచ్చింది.
6: ఇంకా మామయ్య గారి సలహాలు సూచనల్ని పాటించి మా కుటుంబాల్ని వృద్ధిలోకి తెచ్చుకుంటాం బాబాయ్.
0: రండి మామయ్య, రాకరాక మా ఇంటికి వచ్చారు అన్నయ్యలు వదనలు అందరూ, రండి.
4: శభాష్.
7: మీరింతవరకు కూతురుంటే చాలు నాటకం విన్నారు. రచన శ్రీ ఆవుల వెంకటరమణ. ఇందులో జగన్నాథం, శ్రీ వారణాసి ఉదయ భాస్కరమూర్తి,

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 5 గంటలు దాటి 55 సెకండ్లు. శ్రోతలు 100.1 మెగాహెడ్స్పై చిత్రగీతాలు వింటున్నారు. మరికొన్ని చిత్రగీతాలను వినిపించడానికి సిద్ధంగా ఉన్న నేను మీ రేడియో జాకీ జ్యోతి అలువాలా.

చంద్రముఖి ఈ చిత్రంలో నుండి, టిప్పు రాజేశ్వరి, గంగ మాణిక్య వినాయక్ పాడిన పాట.

చివరగా మీరు విన్న ఆ పాట ఆరెంజ్ చిత్రంలో నుండి. మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం

0: export data and the country's foreign exchange reserves. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వినే ముందు ఒక వాణిజ్య ప్రకటన.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. రక్తదానానికి యువత పెద్ద సంఖ్యలో ముందుకు రావాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. ఈ రోజు రాష్ట్రమంతటా రక్తదాన దినోత్సవం పాటించారు. సింగరేణి సంస్థ పటిష్టతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఎన్నికల హామీలు అమలు చేయడంలో విఫలమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రంపై ప్రచారోపణలు చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈవేళ రేపు ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలియజేసింది. 21 జిల్లాలకు యెల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రక్తదాన దినోత్సవం పాటిస్తున్నారు. రక్తదానంపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని, యువత పెద్ద సంఖ్యలో ముందుకొచ్చి రక్తదానం చేయాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. అత్యవసర సమయంలో రక్తం అందక ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోకూడదని అన్నారు. అందుకు రక్తదానం ఆవశ్యకతపై మరింత అవగాహన కలిగించాలన్నారు. ఈరోజు రక్తదాన దినోత్సవం సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్లో జరిగిన ర్యాలీని గవర్నర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం లోక్భవన్ సంస్కృతి కమ్యూనిటీ హాల్లో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. హనుమకొండ జిల్లా రక్తదానాన్ని ప్రోత్సహించడం, రక్తదాన శిబిరాలు నిర్వహించడం తదితర అంశాలకు సంబంధించి 8 అవార్డులు అందుకుంది. హైదరాబాద్ లోక్భవన్లో ఈవేళ జరిగిన ఒక కార్యక్రమంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా వీటిని ప్రదానం చేశారు. జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ చైర్మన్ డాక్టర్ పి విజయచందర్ రెడ్డి ఈ పురస్కారాలు అందుకున్నారు. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో రక్తదాన దినోత్సవం నిర్వహించారు. ఆసిఫాబాద్ లయన్స్ క్లబ్ జిల్లా ఆసుపత్రిలో నిర్వహించిన శిబిరంలో పలువురు రక్తదానం చేశారు. కాగజ్ నగర్ లో సంస్థ గౌరవ అధ్యక్షుడు శంకర్, అధ్యక్షుడు తారక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్యుల సలహా మేరకు ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చని, దీనివల్ల శరీరంలో కొత్త రక్తం చేరి ఉత్సాహంగా ఉంటారని అన్నారు. సింగరేణి సంస్థ పటిష్టతకు, అందులోని కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సంస్థ సర్వతోముఖాభివృద్దికి సమిష్టి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిలో ప్రతి అంశం పారదర్శకంగా జరుగుతుందని చెప్పారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ ను ఆయన ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొందరు వ్యక్తులు అసత్య ప్రచారాలతో కార్మికుల ఆత్మగౌరవం దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికుల ఆరోగ్యం, వారి పిల్లలకు విద్య తదితర అంశాల్లో సంస్థ నిబద్ధత కొనసాగుతుందని విక్రమార్క చెప్పారు.
2: సింగరేణి అత్యంత పారదర్శకంగా, ట్రాన్స్పరెంట్ గా పనిచేస్తే కాదు, ఇది ప్రజల ఆస్తి, తెలంగాణ ఆస్తి. ఈ వనరులు, ఈ వ్యవస్థ, ఈ శక్తి అంతా ప్రజలకి చెందింది. కార్మికుడు శ్రమని, శ్రమటిని, వారి ఆత్మగౌరవాన్ని, సింగరేణి సంస్థకు సంబంధించిన యాజమాన్యం యొక్క నిబద్ధతని, ఇక్కడ ఉన్న ట్రాన్స్పరెంట్ విధానాన్ని అపహాస్యం చేస్తూ కొద్దిమంది మాట్లాడు, నాకు మనసు కలిసివేసి.
1: రాష్ట వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్ వ్యాధి విస్తరిస్తున్నట్లు నివేదికలు అందుతున్నాయని, వ్యాధిని ప్రాథమిక స్థాయిలో గుర్తించేలాగా ఆధునిక పరికరాలతో కూడిన క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సులు ఏర్పాటు చేస్తున్నామని భట్టి విక్రమార్క చెప్పారు. ఈ బస్సులు ఊరూరా తిరిగి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తాయని ఆయన చెప్పారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ పేరుతో ఓట్ల తొలగింపున కుట్ర జరుగుతోందని కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్తో కుమ్మక్కై కాంగ్రెస్ అనుకూల ఓట్లను తొలగించేందుకు ప్రయత్నిస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశాలు లేకపోవడంతో బీజేపీ ఇలాంటి చర్యలకు పాటుపడుతోందని ఆయన ఈరోజు మంచిర్యాలలో ఆరోపించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై బూత్ స్థాయి ఏజెంట్ల అవగాహన సమావేశంలో మాట్లాడుతూ,
3: వాళ్ళు ఓటర్లైనా డూప్లికేట్ ఉన్నారా, ఈ ప్రాంతంలో ఈ దేశంలో కానటువంటి వాళ్ళు ఎవరైనా ఓటర్ లిస్ట్ లో పెట్టి ఓటు పౌరసత్వం పొందుతున్నారా అని కేంద్ర ప్రభుత్వం ఈ ఎస్ఐఆర్ అడ్డ పెట్టుకుని ఒక కుట్ర పూరితంగా ఓటర్లని పెద్ద ఎత్తున తొలగించే కార్యక్రమం చేసి ఓటర్ లిస్ట్.

0: అసెంబ్లీ పౌరసత్వానికి ప్రమాదం వచ్చే పరిస్థితి తీసుకొచ్చారు.
1: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 17వ తేదీన నల్గొండ జిల్లాలో పర్యటిస్తారు. 450 కోట్ల రూపాయలతో చేపట్టే ఏఎంఆర్పీ కాలువల లైనింగ్ పనులకు ఆయన శంకుస్థాపన చేస్తారని కలెక్టర్ బి చంద్రశేఖర్ చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 14,000 కోట్ల రూపాయలతో నిర్మించే 2 వరుసల రహదారులకు కూడా ముఖ్యమంత్రి భూమి పూజ చేస్తారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై ప్రత్యారోపణలు చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. మెట్రో రైల్ ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వలేదన్న ముఖ్యమంత్రి ఆరోపణలను తోసిపుచ్చారు. ఈరోజు హైదరాబాద్ అంబర్పేటలో బీజేపీ కార్యకర్తల విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మెట్రోకు కేంద్రం నిధులు ఇవ్వలేదని నిరూపిస్తే తాను రాజీనామాకు సిద్ధమన్నారు. అదే సమయంలో ఎన్నికల హామీలను అమలు చేయని మీరు రాజీనామా చేస్తారా అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. హైదరాబాద్ మెట్రో 2వ దశకు 50% నిధులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతూ, నరేంద్ర మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి 13,00,000 కోట్ల రూపాయలకు పైగా ఇచ్చిందని, దానిపై ముఖ్యమంత్రి బహిరంగ చర్చకు సిద్ధమని ప్రశ్నించారు. రాజ్యసభ సభ్యులు కె లక్ష్మణ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతోనే అభివృద్ది సాధ్యమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. గత ప్రభుత్వం అనుచిత పోకడల వల్ల రాష్ట్రం నష్టపోయిందని, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వ సహకారంతో కేంద్రం మరిన్ని నిధులు అందజేస్తోందని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం బొలారం, నిజామాబాద్ జిల్లా సిరికొండ వరకు చేపట్టిన రోడ్డు విస్తరణ పనులకు ఆయన ఈరోజు శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడుతూ,
2: బొల్లారం నుంచి సిరికొండ వరకు సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ సంబంధించి 23 కోట్ల రూపాయలను ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. దాదాపు 18 కిలోమీటర్ల రోడ్డు విస్తరణ, 6 నెలల లోపల ఈ రోడ్డును పూర్తి చేయాలని చెప్పి కూడా నిబంధన ఉన్నది. సిఆర్ఎఫ్ ఫండ్స్ ద్వారా గతంలో కూడా ప్రత్యేకంగా వెమ్లవాడ నియోజకవర్గానికి అత్యధిక నిధులు ఇచ్చింది. నేను పార్లమెంట్ సభ్యుడిని గెలిచిన తర్వాత దాదాపు 22,000 కోట్ల రూపాయలను నిధులు తీసుకొస్తే దాని
1: మధుమేహ వ్యాధి వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వైద్యులు ఆధునిక వైద్య విధానం, తాజా పరిశోధనలపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలని రాష్ట మధుమేహ వ్యాధి పరిశోధన అధ్యయన సొసైటీ నిర్వాహక కార్యదర్శి డాక్టర్ జి దీప సూచించారు. కరీంనగర్ లోని ప్రతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడుతూ,
3: యువతి యువకుల మధ్య హైపర్ టెన్షన్ అంటే రక్తపోటు కంటే కూడా మధుమేహమే ఎక్కువగా వాళ్ళలో డయాగ్నోస్ అవుతుంది. 10 కోట్ల 10 లక్షల మంది ఇప్పుడున్న ఎస్టిమేట్ ప్రకారం అంతమంది డయాబెటిక్స్ మన దేశంలో ఉన్నారు. ఇంకా 13 కోట్ల మంది వాళ్ళు ప్రీ డయాబెటిస్, అంటే వాళ్ళు ఇంకా నెక్స్ట్ స్టేజ్ లో డయాబెటీస్ వచ్చేస్తుంది అనమాట. ప్రీ డయాబెటిస్ స్టేజ్ లో ఉన్న వాళ్ళది కనుగొని మనం రొటీన్ స్క్రీనింగ్ ప్రొసీజర్స్ ద్వారా వాళ్ళు మళ్ళీ డయాబెటీస్ కి ముందుకు వెళ్లకుండా నార్మల్ బ్లడ్ షుగర్ వచ్చే విధంగా మనం వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంది.
1: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈవేళ రేపు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆదిలాబాద్, మంచిర్యాల, ములుగు, ఖమ్మం, వరంగల్, సూర్యాపేట, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి సహా 21 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో భారీ వర్ష సూచన నేపథ్యంలో హైదరాబాద్ కోర్ అర్బన్ రీజన్ పరిధిలో అన్ని విధాలుగా సన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. గ్రామ పంచాయతీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క చెప్పారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు ఈరోజు హైదరాబాద్ ప్రగతి భవన్లో మంత్రిని కలిసి వినతి పత్రం సమర్పించారు. బిల్ కలెక్టర్లు కారోబార్ల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. వేసవి సెలవుల తర్వాత రాష్ట్రంలో పాఠశాలలు రేపు తిరిగి తెరవడంతో విద్యార్థుల సౌకర్యార్థం తగినన్ని బస్సులు నడిపేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ వై నాగిరెడ్డి అన్ని రీజియన్ల అధికారులను ఆదేశించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పిఎస్ నరసింహ ఈరోజు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి, భీమేశ్వర స్వామి ఆలయాల్లో భక్తుల రద్దీ ఎక్కువైంది. విద్యా సంస్థలకు ఈరోజుతో సెలవులు ముగుస్తుండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు చేరుకున్నారు. ఈ నెల 21వ తేదీన జరిగే నీట్ ప్రవేశ పరీక్ష కోసం జనగామ జిల్లాలో 2 కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని ఏబీవీవీ డిగ్రీ కళాశాల, పెంబత్లోని మహాత్మా జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ పాఠశాలను ఎంపిక చేసినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా చెప్పారు. భద్రాచలం సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఐటీడీ ఆధ్వర్యంలో వికాసం పాఠశాలలో 1 నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ తెలియజేశారు. నాగర్ కర్నూలు జిల్లాలోని స్వగ్రామం తుమ్మన్పేటను సినీ నటుడు విజయ్ దేవరకొండ దంపతులు ఈరోజు సందర్శించారు. 9, 10 తరగతుల్లో ప్రతిభ కనబరిచిన అచ్చంపేట నియోజకవర్గంలోని 45 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 181 మంది విద్యార్థులకు నగదు

0: బహుమతులు అందజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః కృష్ణప్రసాదోపాధ్యాయః. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రీ నరేంద్రమోదీ ఫ్రాన్స్ దేశస్య రాష్ట్రపతినా ఇమ్మాన్యుయెల్ మాక్రోన్ ఇత్యనేన సహ నీస్ నగరే ప్రతినిధి మండలస్తరీయాం వార్తాం కృతవాన్. అస్యాం వార్తాయాం భారత ఫ్రాన్సయోః విశేష వైశ్విక రణనీతిక సహభాగితాయాః అధిక సుదృఢీకరణే బలం దత్తం. రక్షా ప్రవృద్ధి వ్యాపారాదిషు క్షేత్రేషు సహకార్య విస్తారస్య విషయ ఉభాభ్యాం నేతృభ్యాం విచార విమర్శః కృతః. ఫ్రాన్స్ దేశస్య రాష్ట్రపతిః మాక్రోన్ ఇత్యేషః వైశ్విక నమోన్మేష శక్తిరూపేణ భారతస్య ఉదయస్య ప్రశంసాం కృతవాన్. సః అవదత్ యత్ అద్య ప్రశ్నః నాస్తి యత్ భారతం నమోన్మేషం కరోతి న వా, అపితు ప్రశ్నః అయమస్తి యత్ భారతేన సహ నవోన్మేష కార్యే కః సహభాగీ అస్తీతి. ఆయుష్ మంత్రాలయః అద్య యూట్యూబ్ లైవ్ యోగ్ స్ట్రీమ్ ఇత్యస్మై సర్వాధిక దర్శకాణాం కృతే నూతనాం గినీజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఇతి విశ్వ అభిలేఖం నిర్మితవాన్. అపి చ ఐసీసీ మహిళానాం T20 విశ్వకప్ ఇతి క్రీడాయాం భారతం అద్య సాయంకాలే వర్మింగ్హం నగరే పాకిస్తానం విరుద్ధ్య స్వకీయాభియానం ఆరప్స్యతే. వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫ్రాన్స్ దేశస్య రాష్ట్రపతిః ఇమ్మాన్యుయెల్ మాక్రోన్ ఇత్యేషః చ అద్య నీస్ నగరస్య పాలేస్ దె ఎక్స్పోజిషన్స్ ఇత్యత్ర భారత ఇనోవేట్స్ ఇతి కార్యక్రమస్య సంయుక్తరూపేణ ఉద్ఘాటనం అకురుతాం. ఉభౌ నేతారౌ ప్రతినిధిమండలస్తరీయ వార్తాంచ కృతవంతౌ. భారత ఫ్రాన్స్ నవాన్వేషణ వర్షాంతర్గతం ఆయోజితః అయం ప్రముఖః కార్యక్రమః ఉభయోః దేశయోః శీర్ష నవాన్వేషణ ఆరంభాన్ వెంచర్ క్యాపిటల్స్ నిధి ఇత్యతంచ సమాకలయతి. కార్యక్రమేస్మిన్ ఉన్నత గణనం సెమీకండక్టర్స్ కృత్రిమ బుద్ధిమత్తా క్వాంటం ప్రౌద్యోగికీ అంతరిక్ష ప్రౌద్యోగికీ స్వచ్ఛ ఊర్జా జైవ ప్రౌద్యోగికీత్యాదిషు త్రయోదశ ప్రముఖేషు క్షేత్రేషు నవాన్వేషణాని సంతి. అస్మిన్ అవసరే ప్రధానమంత్రిణా మోదీవర్యేణ భారత ఫ్రాన్స్ దేశయోః సంబంధస్య బల విషయే అవధానం దత్తం. సః అవదత్ యత్ యద్యపి బహవః దేశాః వ్యాపారే సామరిక సహయోగే చ నిమగ్నాః సంతి తథాపి కేవలం కతిపయాః సంబంధాః ఏవ సమానదృష్ట్యా సమానహితైః చ మార్గదర్శితాః భవంతి. సహ భారత ఫ్రాన్స్ సహభాగిత్వం ఏతాదృశం ఏకం చిరస్థాయి సంబంధం అస్తి యస్య మూలాధారః పరస్పర విశ్వాసః సహభాగి మూల్యాని భవిష్యత్కాలాయ సామాన్య దృష్టిః చ వర్ణితవాన్. సహ అవదత్ యత్ నవాన్వేషణం ప్రౌద్యోగికీ భారతస్య యూనాం ఆకాంక్షాః దేశస్య పరివర్తనస్య భవిష్య నిర్మాణస్య చ చాలకభూతాః సంతీతి ఉక్తవాన్.
2: दुनिया में अलग अलग देश एक दूसरे के साथ व्यापार करते हैं, अलग अलग देशों के बीच स्ट्रेटेजिक पार्टनरशिप भी होती है, लेकिन कुछ रिलेशंस ऐसे होते हैं जो शेयर्ड इंटरेस्ट के साथ साथ शेयर्ड विजन से भी ड्राइव होते हैं. भारत और फ्रांस का रिश्ता कुछ ऐसा ही है.
1: सभाम अभिसंबोधयन् फ्रांस देशस्य राष्ट्रपतिः मैक्रों वर्यः అవదత్ వైశ్విక నవోన్మేషణ శక్తి రూపేణ భారతస్య ఉదయస్య ప్రశంసాం సహ కృతవాన్. సహ అవదత్ యత్ అద్య ప్రశ్నః నాస్తి యత్ భారతం నవోన్మేషం కరోతి వా నవేతి, అపితు ప్రశ్నః అయమస్తి యత్ భారతేన సహ నవోన్మేష కార్యే కః సహభాగీ భవిష్యతీతి. అస్య వర్షస్య ఆరంభే ముంబై నగరే ప్రారబ్ధస్య భారత ఫ్రాన్స్ నవాన్వేషణ వర్షస్య ఉల్లేఖం కురువన్ శ్రీ మాక్రోన్ వర్యః అవదత్ యత్ భారతస్య ప్రముఖాణాం నవోద్యోగ సంస్థానాం నవాన్వేషకాణాం చ ప్రదర్శనార్థం నివేశకైః ఉద్యమపతిభిః సహ సహయోగం ప్రవర్ధయితుం సహభాగి దేశత్వేన చితః ఇతి ఫ్రాన్స్ దేశః గౌరవాన్వితః అస్తీతి. అస్మిన్ అవసరే విదేశ కార్యమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః వాణిజ్యోద్యోగమంత్రి పీయూష్ గోయల్

100.1 మెగాహెడ్స్ పై ఈ పూట మరియు రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ పూట ప్రసారంలో 6:35 చిత్రగీతాలు, 6:50 వ్యవసాయ సూచనలు, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 7:15 శ్రీశైలం బృందం ఆలపించిన జానపద గేయాలు వింటారు, 7:45 కిన్నెరలహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతల కార్యక్రమం, 8:00 12 వసంతాల కేంద్ర ప్రభుత్వ పరిపాలన ధారావాహిక 14వ భాగం వింటారు, 8:35 చిత్రగీతాలు, 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 మధురిమ ఆ పాత మధుర గీతాలు వింటారు, 10:00 అఖిల భారత రవివాసరీయ సంగీత సభా కార్యక్రమం. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఇక రేపటి మా ప్రభాత ప్రసారంలో ఉదయం 6:10 అంజలి భక్తిగీతల కార్యక్రమంలో శివభక్తి గీతాలు వింటారు. 6:30 సుభాషితం సమర్పణ శ్రీకే స్థలసాయి. 6:35 రైతు సమాచారంలో పరిశుభ్రమైన పాలు సూచనలు వింటారు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 చిత్రగీతాలు. 7:45 విజ్ఞాన వీచికలు విజ్ఞాన సంచిక కార్యక్రమం. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. సహకారం శ్రీమతి గద్దె చంద్రకాంత, శ్రీ ఎస్ శ్యాంప్రసాద్. 8:00 సమాచార ప్రభాత్ హిందీలోను, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలోను వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 శుభాకాంక్షలు శ్రోతలు గ్రీటింగ్స్ చెప్పే కార్యక్రమం. అనంతరం కిన్నెరలహరి. 9:30 ఏకచిత్రగానం. 10:00 ప్రపంచ వృద్ధుల దుర్వినియోగ అవగాహన డే సందర్భంగా వృద్ధాప్యం మన అందరిది ప్రత్యేక కార్యక్రమం. అనంతరం చిత్రగీతాలు. మధ్యాహ్నం ప్రసారంలో 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ గారి షెహనాయి వాద్యం వింటారు. 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో భద్రాచలం సభ్యులు సమర్పించు కదంబ కార్యక్రమం. 1:10 ప్రాంతీయ వార్తలు. 1:20 వనితాలోకం. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 1:50 ఉర్దూ వార్తలు. 2:00 మిడ్ డే న్యూస్. 2:15 దోపహర్ సమాచార్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 2:30 పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 3:30 ఏకచిత్రగానం. అనంతరం చిత్రగీతాలు వింటారు. 5:45 జానపద గేయాలు. సాయంత్రం ప్రసారంలో 6:35 చిత్రగీతాలు. 6:45 సామూహిక గీతం వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 రైతే రాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారం. ఈ కార్యక్రమంలో పాడి పరిశ్రమ స్థాపనకు తెలుసుకోవాల్సిన విషయాలు, ఇంకా భూసారం ఎరువులకు గల సంబంధం. అనంతరం జానపద గేయాలు వింటారు. 7:45 వికసిత్ భారత్. 8:00 12 వసంతాల కేంద్ర ప్రభుత్వ పాలన ధారావాహిక 15వ భాగం వింటారు. 8:35 చిత్రగీతాలు. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ ఎట్ 9. 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30

ముత్యాలకు మధురిమ ఆ పాత మధురగీతాలు వింటారు. 10 గంటలకు పౌరాణిక నాటకం వింటారు. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 6:50 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుండి.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు, తెలంగాణ రాష్ట్రంలో సోయా చిక్కుడు పంటను ఎక్కువగా ఎత్తుమడుల పద్ధతిలో సోయా పంట సాగు చాలా లాభదాయకంగా ఉంటుందని, మనకు మన రైతు సోదరులకు వివిధ రకాలైన సూచనలు చేస్తున్నారు. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో సోయా చిక్కుడు పంటను ఎక్కువగా వర్షాధారంగా నల్లరేగడి భూముల్లో సాగు చేస్తున్నారు. గత 4-5 సంవత్సరాల నుండి వర్షాలు ఆలస్యంగా జూన్ చివరి వారంలో కురవడం వలన రైతులు ఎక్కువగా సోయా చిక్కుడు సాగుపై మొగ్గు చూపుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు సోయా సాగు చేయడం ప్రారంభించారు. ప్రతి సంవత్సరం సోయా సాగు విస్తీర్ణం తెలంగాణ రాష్ట్రంలో గణనీయంగా పెరుగుతుంది. కానీ వర్షాలు సరైన రీతిలో కురవకపోవడము, పంట పెరుగుదల దశ, కోత సమయంలో అధిక వర్షాలు కురవడంతో రైతులు సోయా పంట సాగులో సమస్యలు ఎదుర్కొంటున్నారు. పంట పెరుగుదల దశలో అధిక వర్షాలకు పంట నష్టపోవడంతో రైతులు సోయా పంటను భూమిలో కలియదునుతున్నారు. దీని వలన రైతులు విత్తనం ఖరీదు, విత్తే ఖర్చు కలుపుకొని దాదాపు 5,000 నుండి 6,000 వరకు నష్టపోతున్నారు. కోత సమయంలో అధిక వర్షాలు కురవడం, విత్తనము నాణ్యత తగ్గి రైతులు నష్టపోతున్నారు. ఈ విధంగా సోయా సాగు చేసే రైతులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రైతులు సోయా పంటను ఎత్తుమడుల పద్ధతిలో సాగు చేసి లాభాలు పొందవచ్చు. ఈ పద్ధతిలో భూమిని సమాంతరంగా దున్ని చదును చేసిన తర్వాత రైతులు ట్రాక్టర్తో నడిచే బ్రాడ్ బెడ్ ప్లాంటర్ ద్వారా విత్తనం విత్తుకోవాలి. ఈ పద్ధతిలో యంత్రం నేలను ఎత్తుమడులలో విభజిస్తూ విత్తనాలను విత్తుతుంది. ఈ విధంగా విత్తుకున్నప్పుడు ఎకరానికి 20 కిలోల విత్తనం అవసరమవుతుంది. ఈ యంత్రంతో మడి మడికి మధ్య దూరాన్ని, మడిపై విత్తే మొక్క వరుసకు మధ్య దూరాన్ని సర్దుబాటు చేసుకోవచ్చు. సోయా చిక్కుడు పంటకు 90 సెంటీమీటర్లు ఎడములో మడులు, 2 మడుల మధ్య 15 సెంటీమీటర్ల లోతు, 30 సెంటీమీటర్ల ఎడం గల కాలువ తయారు చేసుకొని ప్రతి మడి మీద 2 వరుసల్లో సోయాను విత్తుకోవాలి. మరి ఈ విధంగా విత్తుకోవడం వలన ఎటువంటి లాభాలు వస్తాయి అన్న వివరాలు ఇలా అందిస్తున్నారు శాస్త్రవేత్తలు. సాధారణ పద్ధతిలో అధిక వర్షాలు కురిసినప్పుడు నీరు పంట పొలాల్లో నిలబడి ఉండడం వలన మొక్క ఎదుగుదల తగ్గి దిగుబడి తగ్గిపోతుంది. అలాగే వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు బెట్ట పరిస్థితులు పంటపై ప్రభావం చూపిస్తాయి. కానీ ఎత్తుమడల పద్ధతిలో సోయా సాగు చేసినప్పుడు, అధిక వర్షాలు కురిసినప్పుడు నీరు మడల మీద నుండి కాలువలోకి చేరి మొక్క నీటి ముంపుకు గురి కాకుండా కాపాడుతుంది. కాలువలో నిలిచిన నీరు మొక్క వేరు మండలంలోకి క్రమముగా చేరడం వలన మొక్క బెట్టకు గురి కాకుండా ఉంటుంది. ఈ పద్ధతిలో మొక్క బలంగా పెరిగి ఎక్కువ దిగుబడిని ఇచ్చే ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు చెప్పిన విధంగా మొక్క ఆరోగ్యంగా పెరగడం వలన చీడపీడల బెడద, రోగాల తాకిడికి తక్కువగా ఉంటుంది. ఈ పద్ధతిలో బాగా ఎత్తుగా పెరిగి ఎక్కువ కొమ్మలు వేసే రకాలు సాగు చేసుకోవాలి. అధిక వర్షాలు కురిసే ప్రాంతాల్లో, నల్లరేగడి నేలల్లో ఇప్పుడు చెప్పిన విధంగా లాభదాయకంగా సోయా సాగు చేసుకోగలరని సూచన అందిస్తున్నారు. ఇక తొలకరిలో సోయా చిక్కుడు తర్వాత శనగ, గోధుమ, జొన్న, మొక్కజొన్న లేదా ఆవాలు, మినుము మొదలగు పంటలను సాగు చేసి ఏక పంటగా సాగు చేసే వాణిజ్య పంటల కంటే అధిక ఆదాయము పొందవచ్చు. తర్వాత ఈ సోయా చిక్కుడు ఈ పంటలో సమగ్ర ఎరువులను ఏ విధంగా మనం నిర్వహించుకోవాలన్న వివరాలు అందిస్తున్నారు. భూసార పరీక్ష ఫలితాలను దృష్టిలో పెట్టుకుని రసాయనిక ఎరువుల మోతాదును వినియోగించాలి. సమగ్ర ఎరువుల యాజమాన్యాన్ని పాటించడం ద్వారా పంట పెట్టుబడి ఖర్చును ఆదా చేయొచ్చు. ఎకరాకు 25 కిలోల నత్రజని, 24 నుండి 30 కిలోల

0: భాస్వరం 16 నుండి 20 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను చివరి దుక్కిలో వేయాలి. ఆ తర్వాత సిఫారసు చేసిన నత్రజని ఎరువులలో 50% నత్రజనిని పైపాటుగా కాయలు అభివృద్ధి చెందే దశలో అనగా 45 నుండి 50 రోజుల సమయంలో వేసి మట్టితో కప్పాలి. భాస్వరం ఎరువును సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేస్తే 11% గంధకం, 21% కాల్షియం కూడా అదనంగా లభ్యమవుతుంది. ఎకరానికి 20 కిలోల చొప్పున జింక్ సల్ఫేట్ను చివరి దిక్కులో వేయాలి. జింకు ధాతులోప లక్షణాలు కనబడినతో లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేటును వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేసుకోవాలి. కాయలు ఏర్పడే సమయంలో యూరియాని 2%, నీటిలో కరిగే ఎరువులైన 13.045 లేదా 3.19 లేదా 20-20-20% 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేసినట్లయితే అధిక దిగుబడిని పొందవచ్చు. ఇక సమగ్రమైన కలుపు నివారణ చర్యలు ఈ విధంగా. పంట మొదటి దశ 45 రోజుల వరకు కలుపు సమస్య లేకుండా జాగ్రత్త పడాలి. విత్తే ముందు ఎకరాకు ఫ్లూక్లోరాలిన్ 45% వేసి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసి భూమిలో బాగా కలియదున్నాలి. పెండిమిథాలిన్ 30% వేసి 1.4 లీటర్లు లేదా పెండిమిథాలిన్ 38.8% వేసి 700 మిల్లీలీటర్లు లేదా అలాక్లోర్ 50% వేసి 1 లీటరు లేదా డైక్లోసులుమ్ 84% WDG 12.4 గ్రాములు ఎకరానికి చొప్పున విత్తిన 48 గంటలలోపు పిచికారి చేయాలి. విత్తిన 20-25 రోజులకు గొర్రుతో అంతర్కృషి చేయాలి. అంతరకృషి చేయలేని పక్షంలో విత్తిన 20-25 రోజులప్పుడు కలుపు మొక్కలు 2-3 ఆకులు తొడిగిన దశలో క్విజలాపాపిథైల్ 9% 400 మిల్లీలీటరు లేదా ప్రొపాక్విజాసాఫ్ 10% ఈసి 250 మిల్లీలీటర్లు ఎకరానికి చొప్పున పిచికారి చేసి గడ్డి జాతి మొక్కలను నిర్మూలించుకోవచ్చు. ఇలాగే ఇమాజితాఫిర్ 10% ఈసి 300 మిల్లీలీటర్లు లేదా ఎసిఫోర్ఫెన్ 16.5%, ఇంకా సోడియం క్లోడినాపా ప్రోపర్జిల్ 8% ఈసి 400 మిల్లీలీటర్లు లేదా ఇమాజితాఫిర్ ఇంకా ఇమాజామాక్స్ 40 గ్రాములు లేదా ప్రపాక్విజాఫాస్ ఇంకా ఇమాజితాఫిర్ 800 మిల్లీలీటర్లు ఎకరానికి పిచికారి చేసి వెడల్పాకు గడ్డి జాతి కలుపును నిర్మూలించుకోవచ్చు. గడ్డి ముదిరిన పక్షంలో ఈ కలుపు మందుల వినియోగం లాభదాయకంగా ఉండదు. సమగ్ర కలుపు చీడపీడల యాజమాన్యంలో భాగంగా ఇమాజితాఫిర్ 300 మిల్లీలీటర్లు, క్విజలాపాప్ ఇథైల్ 400 మిల్లీలీటర్లు, గడ్డి మందును క్లోరాంట్రో నిలిప్రోల్ 40 మిల్లీలీటర్లు లేదా ఇండాక్సా కార్బ్ 120 మిల్లీలీటర్లు లేదా క్వినాలాపాస్ 400 మిల్లీలీటర్లు పురుగుల మందుల మిశ్రమాన్ని కలిపి పంట 25 రోజుల సమయంలో పిచికారి చేయడం వలన అన్ని రకాలైన గడ్డి జాతులు పంట మొదటి దశలో ఆశించు కాండపు ఈగ పెంకు పురుగు సమస్యను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇక నీటిని ఏ విధంగా మనం అందించాలి ఈ పంటకు? సోయా చిక్కుడు ప్రధానంగా వర్షాధారపు పంట. సుమారుగా 350 నుండి 400 మిల్లీమీటర్లు నీరు ఈ పంటకు అవసరం ఉంటుంది. బెట్ట పరిస్థితులు ఎదురైనప్పుడు 12-15 రోజులకు ఒకసారి 1-2 నీటితడలను ఇచ్చి అధిక దిగుబడులు సాధించాలి. పుష్పించు దశ నుండి గింజ అభివృద్ధి చెందే దశ 45 నుండి 75 రోజుల మధ్య తేమ సున్నిత దశ. ఈ దశలో నీటి ఎద్దడికి గురి కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఎత్తుమడల పద్ధతిలో సోయా పంటను సాగు చేసుకుని రైతులందరూ చక్కటి లాభాలు పొందగలరని ఆశిస్తున్నారు.
1: ఎత్తుమడల పద్ధతిలో సోయా పంట సాగు అంశానికి సంబంధించిన వివరాలు విన్నారు.

ఆకాశవాణి ఇప్పుడు ఒక సినీ గీతం. అనుమానాస్పదం చిత్రం కోసం ఉన్నికృష్ణన్, శ్రేయా ఘోషల్ ఆలపించిన గీతం విందాం. గీత రచన వంశీ, సంగీతం ఇళయరాజా.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7:05 కావస్తోంది. మరికొద్దిసేపట్లో ట్రాన్స్మిటర్పై ఇంకా యాప్ ద్వారా తెలుగులో వార్తలు.

0: నైరుతి రుతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో ఈరోజు జర్మనీ కురకావ్తో నెదర్లాండ్స్ జపాన్తో తలపడతాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఈ సాయంత్రం స్లోవాకియా రాజధాని బ్రాటిస్లావాలో సంప్రదాయ స్లోవాక్ ఆతిథ్యం లభించనుంది. బ్రాటిస్లావా చేరుకున్న వెంటనే ప్రధానమంత్రి మోదీకి రొట్టె ఉప్పుతో సంప్రదాయబద్ధంగా స్వాగతం పలుకుతారు. స్లోవాక్ సంస్కృతి ప్రకారం అతిథులను ప్రముఖులను ఒక రొట్టె ముక్క చిన్న గిన్నెలో ఉప్పుతో స్వాగతించడం అనువైతే ఇందులో బ్రెడ్ సంపదకు చిహ్నంగా నిలిస్తే ఉప్పు విలువ స్నేహం రక్షణకు ప్రతీకగా నిలుస్తుంది. ప్రధానమంత్రికి స్వాగతం పలికేందుకు స్లోవేకియాలోని మజావా ప్రాంతానికి చెందిన ప్రముఖ పిల్లల జానపద బృందం సంప్రదాయ స్లోవాక్ నృత్యాన్ని ప్రదర్శిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్తో నీస్ నగరంలో ఉన్న చారిత్రాత్మక విల్లా కెరీలోస్లో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. రక్షణ, సాంకేతికత, వ్యాపార రంగాలతో పాటు ఇరు దేశాల మధ్య ఉన్న ప్రత్యేక అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించడంపై ఇరుపక్షాల చర్చలు ప్రధానంగా కేంద్రీకరిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ కలిసి నీస్లోని ప్యాలెస్ డస్ ఎక్స్పోజిషన్స్లో భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమాన్ని కూడా సంయుక్తంగా ప్రారంభించారు. మన దేశంలో వేగంగా విస్తరిస్తున్న ఇన్నోవేషన్ స్టార్టప్ వాతావరణాన్ని ప్రతిబింబించేలాగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. 3 రోజుల పాటు జరిగే భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమం భారతీయ డీప్టెక్ స్టార్టప్లు, ఆవిష్కర్తలు, పరిశోధకులు, పెట్టుబడిదారులను అంతర్జాతీయ ఆవిష్కరణల నిధులతో ఒక తాటిపైకి తీసుకువస్తుంది. ఇందులో అంతర్జాతీయంగా ప్రాధాన్యత కలిగిన 13 కీలక సాంకేతిక రంగాల వ్యాప్తంగా 120 వినూత్న అంకుర పరిశ్రమలు, 20కి పైగా ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎక్సలెన్స్ పాల్గొంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 350 మందికి పైగా పెట్టుబడిదారులు, వెంచర్ క్యాపిటలిస్టులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమం భారతదేశంలో ఉన్న ప్రతిభకు, యూరోపియన్ పెట్టుబడులకు మధ్య ఒక వారధిగా ఎదుగుతోందని, యువ ఆవిష్కర్తలు అంతర్జాతీయ నైపుణ్యంతో అనుసంధానం కావడానికి ఇది కొత్త అవకాశాలు సృష్టిస్తుందని అన్నారు. భారత స్టార్టప్ విప్లవాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంతరిక్ష సాంకేతికత నుండి గ్రీన్ ఎనర్జీ, అడ్వాన్స్డ్ తయారీ, రక్షణ రంగ ఆవిష్కరణల వరకు అంతర్జాతీయ సవాళ్లకు మన దేశ యువత పరిష్కారాలు అభివృద్ధి చేస్తున్నారని మోదీ చెప్పారు.
1: आज भारत में एक स्टार्टअप रिवॉल्यूशन हो रहा है. इस रिवॉल्यूशन में भारत का नौजवान एक नए माइंडसेट के साथ मानवता के हित में समस्याओं के समाधान ढूंढ रहा है और हमारे नौजवानों के वर्ल्ड क्लास सॉल्यूशंस को ग्लोबल स्टेज पर लाने का माध्यम ही है भारत इनोवेट्स.
0: మన దేశంలో ప్రస్తుతం 2 లక్షలకు పైగా స్టార్టప్లున్నాయని, మానవాళి కోసం సాంకేతికత అనే సూత్రంతో నడిచే మానవ కేంద్రిత ఆవిష్కరణల నమూనాను దేశం ప్రోత్సహిస్తోందని మోదీ చెప్పారు. భారత ఫ్రాన్స్ దేశాల మధ్య ఉన్న సంబంధాల పటిష్టత గురించి ప్రస్తావిస్తూ చాలా దేశాలు వ్యాపార వ్యూహాత్మక సహకారంలో నిమగ్నమై ఉన్నప్పటికీ కేవలం కొన్ని సంబంధాలు మాత్రమే ఉమ్మడి దృక్పథం, సమాన ప్రయోజనాలతో నడుస్తాయని ప్రధానమంత్రి అన్నారు. భారత ఫ్రాన్స్ భాగస్వామ్యం పరస్పర నమ్మకం, ఉమ్మడి విలువలు, భవిష్య దృక్పథంతో కలిసి ఉన్న ఒక పటిష్టమైన సంబంధం అని ఆయన అభివర్ణించారు.
1: दुनिया में अलग अलग देश एक दूसरे के साथ व्यापार करते हैं, अलग अलग देशों के बीच स्ट्रेटेजिक पार्टनरशिप भी होती है, लेकिन कुछ रिलेशन ऐसे होते हैं जो शेयर्ड इंटरेस्ट के साथ साथ शेयर्ड विजन से भी ड्राइव होते हैं. भारत और फ्रांस का रिश्ता कुछ ऐसा ही है.
0: ఈ సదస్సును ఉద్దేశించి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ ప్రసంగిస్తూ అంతర్జాతీయ ఆవిష్కరణల పవర్ హౌస్గా భారత్ ఎదుగుతున్న తీరును ప్రశంసించారు. చంద్రయాన్ మిషన్ వంటి దేశ విజయాలు భారత సాంకేతిక నైపుణ్యానికి నిదర్శనాలని ఆయన అన్నారు. భారత్ ఆవిష్కరణల రంగానికి, ఫ్రాన్స్ వర్తమాన సాంకేతిక రంగానికి మధ్య భారత్ ఇన్నోవేట్స్ ఒక బలమైన వారధి నిర్మిస్తుందని మాక్రాన్ పేర్కొన్నారు.
2: A country with 1.4 billion inhabitants, a country who pays on know-how and research knowledge and training as many engineers as Europe and the US combined, more than 1 million per year. So in every respect, a country with research, innovations and frontier models is spearheading global innovation.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రోన్ ఫ్రాన్స్లోని నీస్లో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. అనంతరం మోదీ స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావా చేరుకుంటారు. మన దేశంలో అంతరిక్ష అర్థ వ్యవస్థ రానున్న దశాబ్ద కాలంలో ప్రస్తుతం ఉన్న 800 కోట్ల డాలర్ల నుంచి 4,500 కోట్ల డాలర్లకు పెరుగుతుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. దేశంలో అనేక చోట్ల

0: విదేశ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్, జాతీయ భద్రతా సలహాదారు అజయ్ దోవల్, ప్రధాన శాస్త్రీయ సలహాదారు అజయ్ కుమార్ సూద్, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం 8 నుంచి 9 బిలియన్ డాలర్ల నుంచి రాబోయే దశాబ్దకాలలో దాదాపు 40 నుంచి 45 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందేందుకు సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, విధానపరమైన సంస్కరణలు, పెరుగుతున్న ప్రైవేట్ భాగస్వామ్యం, వేగంగా విస్తరిస్తున్న ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థే ఈ వృద్ధికి ప్రధాన కారణాలని చెప్పారు. భారత అంతరిక్ష రంగంలో వస్తున్న ఈ మార్పు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఒక విస్తృతమైన మార్పును ప్రతిబింబిస్తోందని, సైన్స్ అండ్ టెక్నాలజీ కేవలం ప్రయోగశాలలకే పరిమితం కాకుండా జాతీయ స్పృహలో ఒక భాగమయ్యాయని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. స్వచ్ఛ భారత్, డిజిటల్ ఇండియా, డిజిటల్ హెల్త్, డీ పోషన్ మిషన్, గగన్యాన్ వంటి కార్యక్రమాలు భారత అభివృద్ధి ప్రయాణంలో సైన్స్ ఇన్నోవేషన్ను కేంద్రీయ స్థానంలో నిలిపేందుకు సహాయపడ్డాయని జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. ఒమాన్లోని భారత రాయబార కార్యాలయం 14 మంది భారతీయులతో ప్రయాణిస్తున్న విరాట్ 1 అనే భారతీయ పడవ ఒమాన్ తీరంలో చిక్కుకుపోయిన విషయాన్ని వెల్లడించింది. మెకనైజ్డ్ సెయిలింగ్ వెసల్ అయిన ఈ విరాట్ 1 అనే నౌక ఒమాన్ తీరంలో ఇంజన్ వైఫల్యం కారణంగా చిక్కుకుపోయిందని రాయబార కార్యాలయం సోషల్ మీడియాలో తెలియజేసింది. పడవలో 14 మంది సిబ్బందిలో 11 మందిని సురక్షితంగా రక్షించి వేరే నౌకలోకి ఎక్కించినట్లు రాయబార కార్యాలయం తెలియజేసింది. మిగిలిన సిబ్బందిని కూడా కాపాడే ప్రక్రియ త్వరలో పూర్తవుతుందని రాయబార కార్యాలయం తెలియజేసింది. రాబోయే 2-3 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన ప్రాంతాలతో పాటు ఒడిశాలోని మరికొన్ని ప్రాంతాలకు, దక్షిణ ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాలకు మరింతగా ముందుకు సాగేందుకు అనుకూలమైన పరిస్థితులున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈరోజు ఈశాన్య ప్రాంతం, అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, మాహే, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది. మధ్యప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ రాజస్థాన్లో రేపటి వరకు ఈదురుగాలులతో కూడిన ఉరుములతో కూడిన వాతావరణం నెలకొనే అవకాశం ఉందని కూడా వాతావరణ సంస్థ తెలియజేసింది. ఫీఫా ప్రపంచకప్ పోటీలో భాగంగా ఈ రాత్రి అమెరికాలోని హ్యూస్టన్లో జరగనున్న గ్రూప్ ఈ పోరులో జర్మనీ జట్టు కురక్కౌతో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. మరొక మ్యాచ్లో డల్లస్లో జరగనున్న గ్రూప్ ఎఫ్ పోటీలో నెదర్లాండ్స్ జట్టు జపాన్ను ఎదుర్కొంటుంది. భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 1:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈరోజు జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు తమ ప్రపంచకప్ ప్రచారాన్ని ఘన విజయంతో ప్రారంభించింది. గ్రూప్ డి ఓపెనర్ మ్యాచ్లో టర్కీని 2-0 తేడాతో ఓడించింది. మరొక మ్యాచ్లో ఈ ఉదయం మెసచ్యూసెట్స్లో హైటీపై 1-0 తేడాతో స్కాట్లాండ్ విజయం సాధించి గ్రూప్ సిలో అగ్రస్థానానికి చేరుకుంది. ఈ విజయంతో స్కాట్లాండ్ ప్రపంచకప్లో గెలుపు కోసం 28 ఏళ్లుగా చూస్తున్న నిరీక్షణకు తెరదించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రోన్ ఫ్రాన్స్లోని నీస్లో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. మన దేశంలో అంతరిక్ష అర్థ వ్యవస్థ రానున్న దశాబ్ద కాలంలో 4,500 కోట్ల డాలర్లకు పెరుగుతుందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. దేశంలో అనేక చోట్ల నైరుతి ఋతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలు ఈరోజు జర్మనీ కురకౌతో, నెదర్లాండ్స్ జపాన్తో తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. శ్రీశైలం బృందం ఆలపించిన జానపద గేయాలు వింటారు.

0: కొమ్మల ఫలమున్నది ఉయ్యాలో కోరితే ఏమొచ్చునో.
1: మీరింతవరకు శ్రీశైలం బృందం ఆలపించిన జానపద గేయాలు విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం కిన్నెరలహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం ముందుగా వినండి. జగన్ చిత్రంలోని పాట వినిపించమంటూ కోరుతున్నారు కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుండి శనిగరపు వెంకటేష్, లత, వర్షిణి, వంశీ, చైతన్య, సంపత్ కుమార్, ధన్యశ్రీ, హృతిక్ రాజ్, ఇంకా వీరి కుటుంబ సభ్యులు. ఇదే పాటను వినిపించమంటూ కోరుతున్నాం మరి కొందరు శ్రోతలు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది గ్రామం నుండి రాశారు. శ్రీరామ వసంత, భారతి, లాస్య, సాస్విక, శ్రీరామ హనుమాన్లు, హరీష్, అరుణ్, అజయ్, ఆర్థిక్ చారి, శ్రీశాంత్ చారి,

తర్వాతి ఉత్తరం రాస్తున్నారు. త్రిశూలం చిత్రంలోని పాట వినిపించమంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రుద్రంపూర్ నాలేరియా నుండి ఇల్లుటూరి శ్రీనివాస్, శోభ, రాజ్ కుమార్, సురేష్ కుమార్, అంజలి, రోజిత్, లావణ్య, వంశీ, ఇంకా కొత్తగూడెం మెయిన్ హాస్పిటల్ నుండి ఇల్లుటూరి వెంకటేశ్వర్లు, కమల, దీప ఇదే పాటను వినిపించమంటూ రాస్తున్నారు. నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత,

కర్ణాటక స్టేట్ చిన్న తిరుపతి నుండి. ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మాన్వీత్ ఇంకా వీరి కుటుంబ సభ్యులు ఇదే పాటను వినిపించమంటున్నారు. ఇల్లంద్ బాటం ఫిట్ బస్తీ నుండి చిన్నపాసి, కన్నపాసి, బాలపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, అనిత, బబిత, చాపెల్, చైతు, భాన్రాజ్, అమిత్ ఖన్నా, రాహుల్ ఖన్నా, రాధాపాసి, భవాపాసి, రోహిత్, రోషిణి, ఉమా, రాజ్విక, పార్వతీభాయ్, చోటాపురన్ పాసి, సూరజ్ లాల్, ఎండి షాకీర్, షహజాది, ప్రవీణ్, సుందర్రాజ్, జగన్మాత ఇంకా వీరి స్నేహ బృందం వీరందరి కోసం ఈ పాట.

sugar? No, papa. Telling lies? No, papa. Open your mouth. Ha!

మీరింతవరకు కిన్నెరలహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు 12 వసంతాల కేంద్ర ప్రభుత్వ పరిపాలన ధారావాహిక 14వ భాగం రికార్డింగ్ కార్యక్రమం వింటారు.

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 8:45 అవస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార సంధ్య. 9:00 న్యూస్ 8:09, 9:15 స్పాట్లైట్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

మధురిమ ఆ పాత మధుర గీతాలు వింటారు. ఆత్మబలం ఈ చిత్రంలో నుండి ఘంటసాల పి సుశీల పాడిన పాట.

కార్యక్రమంలో చివరిగా వినండి, పెళ్లి చూపులు. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో అఖిల భారత రవి వాసరీయ సంగీత సభ కార్యక్రమం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి.

మీరు విన్న ఆ పాట యువరాజు చిత్రంలో నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. ఇప్పుడు వినండి ప్రేమలేఖలు చిత్రంలో నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట.

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఉదయం 6:10 అంజలి భక్తిగీతాల కార్యక్రమంలో శివభక్తి గీతాలు వింటారు. 6:30 సుభాషితం సమర్పణ శ్రీ కె స్థలసాయి. 6:35 రైతు సమాచారంలో పరిశుభ్రమైన పాలు సూచనలు వింటారు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 చిత్రగీతాలు. 7:45 విజ్ఞాన వీచికలు. విజ్ఞాన సంచిక కార్యక్రమం నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. సహకారం శ్రీమతి గద్దె చంద్రకాంత, శ్రీ ఎస్ శ్యాంప్రసాద్. 8:00 సమాచార ప్రభాత్ హిందీలోను, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలోను వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 శుభాకాంక్షలు శ్రోతలు గ్రీటింగ్స్ చెప్పే కార్యక్రమం. అనంతరం కిన్నెరలహరి. 9:30 ఏకచిత్రగానం. 10:00 ప్రపంచ వృద్ధుల దుర్వినియోగ అవగాహన డే సందర్భంగా వృద్ధాప్యం మన అందరిది ప్రత్యేక కార్యక్రమం. అనంతరం చిత్రగీతాలు. ఇక మధ్యాహ్నం ప్రసారంలో 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ గారి షెహనాయి వాద్యం వింటారు. 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో భద్రాచలం సభ్యులు సమర్పించిన కదంబ కార్యక్రమం వింటారు. 1:10 ప్రాంతీయ వార్తలు. 1:20 వనితాలోకం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 1:50 ఉర్దూలో వార్తలు. 2:00 మిడ్ డే న్యూస్. 2:15 దోపహర్ సమాచార్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 2:30 పాటల పల్లకిలో శ్రోతలు ముచ్చట నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 3:30 ఏకచిత్రగానం వింటారు. అనంతరం చిత్రగీతాలు. 5:45 జానపద గేయాలు. 6:35 చిత్రగీతాలు. 6:45 సామూహిక గీతం వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 రైతే రాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారం. ఈ కార్యక్రమంలో పాడి పరిశ్రమ స్థాపనకు తెలుసుకోవాల్సిన విషయాలు, ఇంకా భూసారం ఎరువులకు గల సంబంధం. అనంతరం జానపద గేయాలు వింటారు. 7:45 వికసిత్ భారత్. 8:00 12 వసంత

తాల కేంద్ర ప్రభుత్వ పరిపాలన ధారావాహిక 15వ భాగం వింటారు. 8:35 చిత్రగీతాలు, 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్8, 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 మధురిమ ఆపాత మధుర గీతాలు వింటారు. 10:00 పౌరాణిక నాటకం. ఇవి రేపటి మా ప్రసార వివరాలు విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 11:03 దాటి 50 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి మా ప్రభాత ప్రసారంలో 11:53 నూరు.1 మెగాహెడ్స్పై మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.